శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 8వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, మే నెల 27వ తేదీ బుధవారం. ఇప్పుడు సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 52 సెకండ్లు. శుభోదయం

మీరింత వరకు దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ಸುಪ್ರಭಾತ ವೇಳ ಭಕ್ತಿಭಾವಂ ಶಿವೋಹಂ
1: ಕರ್ಷಕ ಜನಾವಳಿಗೆ ತಾರಕ ಮಂತ್ರಂ
0: ಮಹಿಳಾ ಲೋಕಾನಿಕೆ ಪ್ರಿಯನೇಸ್ತಂ
1: ಯುವಜನುಲ ಕೈ ಉತ್ತುಂಗ ತರಂಗಂ
0: ಚಿನ್ನಾರುಲತೋ ಜೋಡಿ ಕಟ್ಟೆ ಬಾಲ ವಿನೋದಂ
2: ಕೊಂತಕಾಲಂ
1: ಸಂಗೀತಂತೋ ಸೆದ ತೀರ್ಚೇ ಸರಾಗಾಲ ಸಾರಂ
0: ನಾಟಕ ರಂಗಾನ್ನಿ ಸಾಕಾರಂ ಚೇಸೇ ಶಬ್ದ ಚಿತ್ರಂ
3: ಸೀತಾರಾಮುಲಕು ಕಲಿಪಿ ನಮಸ್ಕರಿಸ್ತೇ
1: ವೇಡುಕುಲನ್ನು ಯಥಾತಥಂಗಾ ಅಂದಿಂಚೇ ಪ್ರತ್ಯಕ್ಷ ವ್ಯಾಖ್ಯಾನಂ
3: ರಾಮುಡಿ ಜನ್ಮದಿನ ಅಯಿನಪ್ಪಟಿಕೀ ಕೂಡ
0: ವಿಶ್ವಸನೀಯತಕು ಅದ್ದಂ ಪಟ್ಟೆ ವಾರ್ತಾ ಪ್ರಸಾರಂ
1: ಅನ್ನಿ ತಾನೈ
0: ಅನ್ನಿಂಟ ತಾನೈ ವೈವಿಧ್ಯಮೈನ ವಿಜ್ಞಾನ ವಿನೋದಾಂಶಾಲತೋ
1: ಪ್ರತಿ ಇಂಟ ಆಪ್ಯಾಯಂಗಾ ಪಲಕರಿಸುತ್ತೋನ್ನ
0: ಆಕಾಶವಾಣಿ
1: ನಾಡು ನೇಡು ರೇಪು ಕೂಡ ಇದೇ ಪ್ರಜಾವಾಣಿ
4: ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో త్యాగం గురించి శ్రీ ఎంవి సుబ్బారావు గారి వ్యాఖ్యానం వింటారు.
5: మార్కాపురం ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ముఖ్యంగా నేడు మానవుని అధముడుగా చేసి చరిత్రహీనునిగా చేసేదే స్వార్థము. నేటి ప్రపంచంలో స్వార్థము తారాస్థాయికి చేరింది. అయితే మానవుణ్ణి అజరామరునిగా నిలిపేది త్యాగగుణము. త్యాగమంటే తనకు అత్యంత ప్రీతిపాత్రమైన దానిని ప్రజాశ్రేయస్సు కొరకు వదులుకోవడమే. నేటి సమాజంలో స్వార్థము పరమార్థముగా మారిపోయింది. పరుల సొమ్ము కాజేయడమే స్వార్థపరుల ప్రవృత్తిగా మారిపోయింది. అంతేకాకుండా తమ స్వార్థము కొరకు పరుల మాన ప్రాణాలను కూడా బలిపెట్టడం మానవ సమాజంలో సర్వసామాన్యమైపోయింది. చరిత్రను పరిశీలిస్తే అనేక మంది మహానుభావులు తమ సర్వస్వాన్ని త్యాగం చేసి చిరస్మరణీయులుగా మిగిలిపోయారు. గురుదక్షిణ చెల్లించడానికి విలువిద్యకు మూలమైన బొటనవ్రేలును కూడా ఆనందంగా త్యాగం చేసిన త్యాగశీలి ఏకలవ్యుడు. అర్జునుడే లోకైక విలుకాడు కావాలనే కపట బుద్ధితో ద్రోణాచార్యుడు ఏకలవ్యుని బొటనవ్రేలును అర్థించగా గురువు మాటకు తిరుగు చెప్పకుండా తన బొటనవ్రేలును ఆనందంతో త్యాగం చేసి త్యాగధనుడుగా చరిత్రపుటల్లో మిగిలిపోయాడు. త్యాగమునకు మరొక తార్కాణము హరిశ్చంద్రుడు. ఈయన సత్యవాక్ పరిపాలనా వ్రతుడు. తన సత్యవాక్ పరిపాలనా దీక్షతో తన రాజ్య సర్వస్వాన్ని తుదకు భార్య బిడ్డలను కూడా త్యజించుటకు వెనుకాడని త్యాగధనుడు. అదేవిధంగా పురుషోత్తముడైన శ్రీరామచంద్రుడు కూడా త్యాగధనుడే. పితృవాక్య పరిపాలన నిమిత్తము సింహాసనము కూడా త్యాగము చేసి వనవాసము చేసిన మహత్తర త్యాగమూర్తి. అదేవిధంగా దేశ స్వాతంత్ర సముపార్జన అధ్యయంతో కొందరు మహానాయకులు సర్వస్వాన్ని త్యాగం చేసి అజరామర కీర్తిని ఆర్జించారు. పంచతంత్ర కథల్లో త్యాగగుణ ప్రాశ్చిత్యాన్ని ఉగ్గడించే అసంఖ్యాక కథలున్నాయి. ధనానిచ జీవితం చేయవ పరార్థం ప్రాగ్ ఉసృజేత్ సన్నిమిత్తే నరం త్యాగో వరం త్యాగో వినాశే నియతి సతి. ధనము జీవితము అన్నీ నశించిపోయేవే. అయితే ధనము జీవితాలు పరమహితం కొరకు త్యాగము చేయడం వల్ల వాటికి సార్థకత లభిస్తుంది. మానవుడు తన ధనాన్ని వృధాగా ఖర్చు చేయడం కంటే మంచి పనులకు వెచ్చించడం మంచిది. ఆంధ్ర రాష్ట్రావతరణకు తన ప్రాణాలను సహితము త్యాగము చేసిన పొట్టి శ్రీరాములు త్యాగగుణమునకు నిలువెత్తుని

0: నిదర్శనము. కనుక మానవుడు స్వార్థము అనే ముసుగు నుండి బయటకు వచ్చి త్యాగధనుడై తన జన్మను సార్థకం చేసుకోవాలి. రాజు త్యాగధనుడై ప్రవర్తిస్తే ప్రజలు ఆ రాజును తమ హృదయ పీఠాలపై ప్రతిష్ఠించుకుని దైవంతో సమానంగా పూజిస్తారు. అలా కాక రాజు స్వార్థపూరితుడై ప్రజలను పీడిస్తే ప్రజలు ఆ రాజు పతనాన్ని కాంక్షిస్తారు. ప్రజాహృదయ పీఠాలపై సుప్రతిష్ఠులు కావాలంటే పాలకులు త్యాగధనులు కావాలి. ప్రజలను కన్నబిడ్డల వలె చూచుకోవాలి. నేటి పాలకులు కూడా స్వార్థాన్ని విసర్జించి ప్రజా సంక్షేమం కొరకు పాటుపడితే వారికి ప్రజలు నీరాజనాలిస్తారు. త్యాగధనుల కీర్తి ధరణిలో నిత్యమై వెలుగగలదు సతము వెలితిలేక త్యాగధనులు జనులు తమ హృదయాలలో నిల్పికొల్తురెలుమి నిండుగాను. అరయ త్యాగధనులు అజరామరంబైన స్థానమందగలరు జనములోన సురల కంటెనుకడు గర్వం బొసగుచు కూల్చుచుందురెప్పుడు గొప్పగాను.
1: మీరింతవరకు త్యాగం గురించి శ్రీ ఎంవి సుబ్బారావు గారి వ్యాఖ్యానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చేను ముచ్చట్లు ఈనాటి చేను ముచ్చట్లు కార్యక్రమంలో చీనీ నిమ్మ సాగు వివరాలు వింటారు.
2: ఈ పూట చీనీ నిమ్మ గురించిన వివరాలు తెలుసుకుందాం. మన రాష్ట్రంలో రైతులు చీనీ నిమ్మ సాగు చేస్తూ మంచి దిగుబడి సాధిస్తున్నారు. ఈ పంట దిగుబడి సుమారుగా ఎకరాకు 6 టన్నులు. చీనీ నిమ్మ పండ్ల నుండి ఫెక్టిన్, సిట్రిక్ ఆమ్లం, నిమ్మ నూనె, నిమ్మ ఎస్సెన్స్ మొదలైన ఉత్పత్తులు తయారవుతున్నాయి. పూలు ఆకుల నుంచి పరిమళ ద్రవ్యాలు తయారు చేస్తున్నారు. ఇక ఈ పంట వాతావరణ విషయానికి వస్తే 750 మిల్లీమీటర్ల వర్షపాతం మరియు నీటి ఆధారం కలిగి గట్టి ఈదురుగాలులు లేని ప్రాంతాలు అనుకూలం. సముద్ర మట్టం నుంచి 900 మీటర్ల ఎత్తు వరకు సాగు చేసుకోవచ్చు. ఇక నేలల విషయానికి వస్తే నీరు నిలువని లోతైన ఎర్ర గరప నేలలు శ్రేష్టం. తేలికపాటి నల్లభూములు కూడా అనుకూలం. ఏ కాలంలోనైనా నేలలోని నీటి మట్టం కనీసం 2 మీటర్ల క్రింద ఉండాలి. నేలలోని ఉదజని సూచిక 6.5 నుంచి 7.5 వరకు ఉండాలి. బంక నేలలు, పల్లపు భూములు, చౌడు భూములు పనికిరావు. నీరు త్వరగా ఇంకిపోని తక్కువ లోతుగల రాతి పొరల నేలలు పనికిరావు. అధిక పాలు, సున్నపురాలు ఉంటే చెట్లు పల్లాకు తెగులుకు గురై త్వరగా క్షీణిస్తాయి. ఇక రకాల విషయానికి వస్తే ముఖ్యంగా చీని రకాలు సాత్గుడి దక్షిణ భారతదేశంలో పేరు పొంది చెట్టుకి 1000 నుంచి 2000 పండ్లను ఇస్తుంది. బాగా తయారైన పండు కొంచెం ఎరుపుతో కూడిన పచ్చరంగు కలిగి ఉంటుంది. పండు బరువు 150 నుంచి 240 గ్రాములు. రసము 44 నుంచి 54%. పులుపుదనం 0.63 నుంచి 0.67% మరియు 100 గ్రాములకు 44 నుంచి 50 మిల్లీగ్రాముల విటమిన్ సి కలిగి ఉంటుంది. ఇక బత్తాయి. ఈ రకాన్ని కోస్తా జిల్లాలో సాగు చేస్తారు. సాత్గుడి రకాన్ని పోలి ఉంటుంది. బత్తాయి పండును దోమకాటు నుండి తప్పించడానికి గాను తాటాకు బుట్టలతో రక్షణ కల్పించటం వలన పండు ఆకుపచ్చ పసుపు రంగు మచ్చలు కలిగి ఉంటుంది. ఇక నిమ్మ రకాలు. నిమ్మ రకాల్లో కాగ్జి నిమ్మ శ్రేష్టమైనది. ఇది ఒక్కొక్క చెట్టు సంవత్సరంలో 3000 నుంచి 5000 కాయలను ఇస్తుంది. పండు బరువు 40 నుంచి 45 గ్రాములు. బాలాజీ నిమ్మ మరియు పెట్లూరు సెలక్షన్ రకాలు గజ్జి తెగులను తట్టుకుంటాయి. 42 నుంచి 52% రసం, 6.8 నుంచి 7.0% పులుపుదనం మరియు 100 గ్రాముల రసానికి 25 నుంచి 27 మిల్లీగ్రాముల విటమిన్ సి కలిగి ఉంటుంది. 10 నుంచి 15% మొక్కలు 3వ సంవత్సరానికి పూతకొస్తాయి. కానీ 4వ సంవత్సరం నుండి కాపును తీసుకోవాలి. సాయంత్రం వేళల్లో అంట్లు నాటాలి. నాటిన అంట్ల ప్రక్కన కర్ర నాటి ఊతం ఇవ్వాలి. ఇక నాటటం. చీని నిమ్మ మొక్కలను 6x6 మీటర్ల దూరంలో నాట

కాలి సారవంతమైన నేలల్లో 8x8 మీటర్ల దూరంలో నాటుకోవచ్చు. మొక్కలను నాటడానికి ఒక నెల రోజుల ముందే 1x1x1 మీటరు సైజు గుంతలను త్రవ్వి ఆరబెట్టాలి. ప్రతి గుంతలోనూ పై పొర మట్టితో పాటు 20 కిలోల పశువుల ఎరువు, 1 కిలో సూపర్ ఫాస్ఫేట్, 10% లిండేను పొడి చేసి కలిపి నింపాలి. ఇక నీటి యాజమాన్యానికి వస్తే, చిన్న మొక్కలకు ఎండాకాలంలో తరచుగా నీరు కట్టాలి. చెట్టుకు ఎంత నీరు కట్టాలి అనేది నేల, వాతావరణం, చెట్టు వయస్సు, దిగుబడిపై ఆధారపడి ఉంటుంది. చెట్టు పూత పిందెలపై ఉన్నప్పుడు క్రమం తప్పక నీరు కట్టాలి. నీటి ఎద్దడి ప్రాంతాల్లోని చెట్ల పాదుల్లో ఎండాకులు, ఒరిపొట్టు లేదా వేరుశనగ పొట్టు 8 సెంటీమీటర్ల మందంలో వేసి తేమ ఆవిరైపోకుండా కాపాడుకోవచ్చు. ఎరువులు వేసిన వెంటనే సమృద్ధిగా నీరు పెట్టాలి. డబుల్ రింగు పద్ధతిలో నీరు కట్టడం మంచిది. పిల్లపాదిని 2 నుంచి 4 అడుగుల వ్యాసంలో మొక్క మొదలు దగ్గరగా చేసి చెట్టు మొదలుకు తాకకుండా చూడాలి. డ్రిప్పు పద్ధతిలో నీరు కట్టడం వలన నీటి ఆదాయే కాక మొక్కల పెరుగుదల, కాయ నాణ్యత కూడా పెరుగుతాయి. ఇక కలుపు నివారణ, అంతర కృషి, అంతర పంటల విషయానికి వస్తే, కాపు రాకముందు 2-3 సంవత్సరాల వరకు అంతర పంటలుగా వేరుశనగ, అపరాలు, బంతి, దోస, ఉల్లి, పుచ్చ మొదలైనవి వేయవచ్చు. మిరప, టొమాటో, వంగ, పొగాకు పైర్లను వేయకూడదు. ఈ పైర్లను వేయటం వలన నులిపురుగుల బెడద ఎక్కువ అవుతుంది. వర్షాకాలంలో జనుము, అలసంద, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట పైర్లను పెంచి పూత సమయంలో పాదిలో మరియు భూమిలో వేసి కలియదున్నాలి. పాదులు గట్టిపడకుండా అప్పుడప్పుడు త్రవ్వాలి. పాదులు త్రవ్వేటప్పుడు, ఎరువులు వేసేటప్పుడు వేర్లు ఎక్కువ తెగకుండా తేలికపాటి సేద్యం చేయాలి. ఇక సస్యరక్షణ విషయానికి వస్తే, ఆకుముడత నర్సరీ దశ నుంచి పెద్ద చెట్టు దశ వరకు వర్షాకాలం మరియు శీతాకాలంలో లేత చిగుర్లపై ఎక్కువగా ఆశిస్తుంది. ఆశించిన ఆకుపై తెల్లటి పొరలు వంకర టింకరగా ఏర్పడి ఆకు ముడతలు పడి గజ్జి తెగులు ఎక్కువగా ఆశించి ఆకులు రాలిపోతాయి. దీని నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా డైమిథోయెట్ 2 మిల్లీలీటర్లు లేదా ఇమిడాక్లోఫ్రిడ్ 0.5 మిల్లీలీటర్లు లీటరు నీటి కలిపి లేత చిగుర్ల దశలో 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. సాధారణంగా చీనీ నిమ్మలపై ఆకుముడత పురుగు జూన్, జూలై, సెప్టెంబర్, అక్టోబర్ మరియు డిసెంబర్, జనవరి నెలల్లో ఎక్కువగా ఆశించి నష్టం కలగజేస్తుంది. కావున దీని నివారణకు పురుగు మందులను పురుగు ఆశించే నెలల్లో పిచికారీ చేసుకోవాలి. ఇక గొంగలి పురుగులు, నారింజ పురుగు, పచ్చగొంగలి పురుగులు గ్రుడ్డు నుండి వెలువడిన వెంటనే లేత చిగుర్లపై ఆశించి నష్టం కలిగిస్తుంది. ఈ పురుగులు ప్రారంభ దశలో నల్లగా ఉండి తెల్లని చారలు కలిగి ఉండి పక్షుల రెట్ట మాదిరిగా కనిపిస్తాయి. లేత ఆకులను బాగా తింటూ గొంగలి పురుగులు ముదురు ఆకుపచ్చ రంగుకు మారి 4 సెంటీమీటర్ల పొడవు ఉండి ఆ తర్వాత నిద్రావస్థకు చేరి కొన్ని రోజులకు వీటి నుండి సీతాకోక చిలుకలు వెలువడతాయి. లేత ఆకులపై చిన్న చిన్న రంధ్రాలు ఉన్నా లేదా ఆకుల మధ్య ఈన మాత్రమే ఉన్నా లేదా చీమలు పట్టి ఉన్న ఈ గొంగలి పురుగులు ఆశించినవని తెలుసుకోవచ్చు. జూలై నుండి ఫిబ్రవరి వరకు ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. వీటి నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా డైక్లోర్వాస్ 1 మిల్లీలీటరు లేదా మిథైల్ ఫెరాథియాన్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పురుగులు చిన్నవిగా ఉన్నప్పుడే పిచికారీ చేయాలి.

0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి. శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:44 కాస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: రైతుల పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు చేరవేసేలా పొలం నుండి ఇంటికి విధానాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు ప్రతీ నెల 1వ తేదీనే జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. సొంత ఆదాయ వనరులు పెంపొందించుకోవడం ద్వారా పంచాయతీలు ఆర్థిక స్వావలంబన సాధించవచ్చని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో ఏఐ ఆధారిత సాంకేతికత వినియోగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రైతులు పండించే కూరగాయలు, పండ్లను నేరుగా వినియోగదారుల ఇళ్లకు చేరవేసేలా పొలం నుండి ఇంటికి విధానాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్లో కొత్త వ్యూహాలు అమలు చేయాలని సూచించారు. ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించడంతో పాటు రైతులకు కనీస మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూసార పరీక్షల వివరాలను రైతులకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని, వ్యవసాయ యాంత్రీకరణను విస్తరించాలని సూచించారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల ఉద్యోగులకు ప్రతీ నెల 1వ తేదీన జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థలో నిర్వహించిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాల కోసం ప్రతి నెల ప్రత్యేకంగా 50 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని తెలిపారు. గ్రామ పంచాయతీల ఆదాయాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధంగా చట్ట సవరణలు చేపట్టాలని రేవంత్ రెడ్డి సూచించారు. సొంత ఆదాయ వనరులు పెంపొందించుకోవడం ద్వారా పంచాయతీలు ఆర్థిక స్వావలంబన సాధించవచ్చని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ మండలం రాజోలు గ్రామ పంచాయతీలో పన్నుల ఆన్లైన్ వసూలు విధానాన్ని ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పాలనలో సాంకేతికత వినియోగంతో పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. ప్రజల నుంచి వసూలు చేసే ప్రతి రూపాయిని పారదర్శకంగా వినియోగిస్తామని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

0: బుడమేరు వరద ముంపు నుంచి విజయవాడ నగరాన్ని రక్షించే చర్యల్లో భాగంగా ఎనికేపాడు వద్ద భూగర్భ సొరంగం సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఎనికేపాడు వద్ద బుడమేరు డ్రైన్పై జరుగుతున్న భూగర్భ సొరంగం నిర్మాణ పనులను మంత్రి నిన్న పరిశీలించారు. బుడమేరు డైవర్షన్ కాలువ సామర్థ్యాన్ని 37,500 క్యూసెక్కులకు పెంచేలా 120 కోట్ల రూపాయలతో లైనింగ్ పనులు కొనసాగుతున్నాయని పేర్కొంటూ,
1: ఈ ఓల్డ్ ఛానల్ తో పాటు బుడమేరుకు సంబంధించినటువంటి డైవర్షన్ ఛానల్ అంటే వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి 11 కిలోమీటర్లు కూడా అందులో ఇప్పుడే 120 కోట్ల రూపాయలు పెట్టి 8.8 కిలోమీటర్ల వరకు కూడా లైనింగ్ పనులు కూడా మొన్ననే ప్రారంభించుకుని పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఆ యొక్క బుడమేరు డైవర్షన్ ఛానల్ కు సంబంధించి ఇప్పుడు 17,800 క్యూసెక్కుల సామర్థ్యం ఉంది. భవిష్యత్తులో ఆ లైనింగ్ పనులు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతే అక్కడ కూడా మనం మరి 35,000 క్యూసెక్కుల నీరుని కృష్ణానదికి
0: కొత్త సాంకేతికతలపై యువత అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ లబ్బీపేటలో నిర్వహించిన కనెక్ట్ ఏపీ ఎక్స్పో కార్యక్రమంలో ఆయన నిన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివనాథ్ మాట్లాడుతూ, కేబుల్ ఆపరేటర్లు, ఓటీటీ, ఇంటర్నెట్, డ్రోన్, హార్డ్వేర్ రంగాలకు చెందిన సంస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడం శుభ పరిణామమని పేర్కొన్నారు. ఇటువంటి ఎక్స్పోల ద్వారా ప్రజల్లో సాంకేతిక అవగాహన పెరగడంతో పాటు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సు, ఏఐ ఆధారిత సాంకేతికత వినియోగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన ఏఐ ఆధారిత ఆరోగ్య వ్యవస్థలు వ్యూహాత్మక వాటాదారుల భాగస్వామ్య కార్యశాల మెడిటెక్ ఛాలెంజ్ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆరోగ్య సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు అందించడంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. మెడ్టెక్ రంగంలో ఆవిష్కరణలు, డిజిటల్ హెల్త్ పరిష్కారాల అభివృద్దికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి తెలియజేశారు. గత 12 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలు తమ జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయని తిరుపతి జిల్లాకు చెందిన లబ్దిదారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని వారు పేర్కొన్నారు. పీఎం కిసాన్ పథకం రైతులకు ఆర్థికంగా మేలు చేసిందని తిరుపతికి చెందిన అమర్నాథ్ పేర్కొంటూ,
2: కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా నేను లబ్ధి పొందాను. సుమారు అందులో నేను 120,000 రూపాయలు తీసుకొని నేను రైతుని కాబట్టి అందులో దాని ద్వారా నేను సాగు చేయడం జరిగింది. ముఖ్యంగా గతంలో అయితే ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఏదైతే అప్పు తీసుకుని భారీ వడ్డీలు చెల్లిస్తూ వచ్చిన ఆదాయాన్ని వాళ్ళకి ఇవ్వడం జరిగిపోతుంది. పీఎం కిసాన్ క్రెడిట్ ద్వారా నేను నేరుగా ప్రభుత్వం ద్వారా నేను అప్పు తీసుకొని ఈరోజు ఆ ప్రైవేట్ వ్యక్తుల వాళ్ళ వద్ద నుంచి నేను సురక్షితంగా ఉండడం జరిగింది. నరేంద్ర మోడీ గారికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
0: అలాగే ముద్రా లోన్ పథకం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు పెరిగాయని లబ్ధి పొందిన ఇందిరా తెలిపారు.
3: నేను సప్తగిరి గ్రామీణ బ్యాంకు లో ముద్రా లోన్ 100,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. దీని ద్వారా షాప్ పెట్టుకున్నాము. తద్వారా నేను ఉపాధి పొందుతూ అలాగే ఇద్దరు ముగ్గురికి ఉపాధి కూడా కలుపుతున్నాను. మహిళా సాధికారత ద్వారా నేను ఉపాధి పొందడం జరిగినది. మహిళలను అభివృద్ధి పరిచే పథకం ద్వారా మేము కూడా అందులో భాగంగా పాల్గొన్నాము. కాబట్టి మాకు ముద్రా లోన్ తీసుకొని షాప్ ను డెవలప్ చేసుకున్నాము. దీనికి కేంద్ర ప్రభుత్వానికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
0: రైతులు పంట అవశేషాలను కాల్చకుండా భూమిలో కలయదున్నాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. పంట వ్యర్థాలను దగ్ధం చేయడం వల్ల భూసారం దెబ్బతిని, నేలలోని పోషకాలు తగ్గిపోతాయని మంత్రి నిన్న ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఉపగ్రహ సాంకేతికత ద్వారా పంట అవశేషాల దహనాన్ని గుర్తిస్తున్నామని తెలిపారు. పంట అవశేషాలను కాల్చినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని, నిర్లక్ష్యం వహించే అధికారులపై కూడా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున రైతులు పంటల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. భారతదేశ తొలి ప్రధానమంత్రి, స్వాతంత్ర్య పోరాటంలో జాతిపిత మహాత్మాగాంధీతో పాటు ప్రముఖ పాత్ర వహించిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి ఈరోజు. తొలి ప్రధానమంత్రిగా దేశ పురోగతికి ఆయన పటిష్టమైన పునాది వేశారు. ఈ సందర్భంగా

దేశానికి ఆయన చేసిన సేవలను ప్రజలు స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పిస్తున్నారు. వాతావరణం. ఎండల తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. నిన్న గుంటూరు జిల్లా ములుకుదురులో 47.7 డిగ్రీలు, పల్నాడు జిల్లా గురజాలలో 47.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించారు. 14 జిల్లాల్లోని 125 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. ఈరోజు 68 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 93 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. మరోవైపు తెలంగాణలోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో 42 నుంచి 45 కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతుల పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు చేరవేసేలా పొలం నుండి ఇంటికి విధానాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు ప్రతీ నెల 1వ తేదీనే జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. సొంత ఆదాయ వనరులు పెంపొందించుకోవడం ద్వారా పంచాయతీలు ఆర్థిక స్వావలంబన సాధించవచ్చని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో ఏఐ ఆధారిత సాంకేతికత వినియోగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7 గంటలకు దేశభక్తి గీతం, 7:05 తెలుగులో వార్తలు, 7:15 మీకు తెలుసా ప్రశ్నోత్తరాల ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 2233393, మార్కాపూర్ ఎస్టీడి కోడ్ 08596. ఫోన్ నెంబర్ మరొకసారి 2233393, ఫోన్ నెంబర్ మార్కాపూర్ ఎస్టీడి కోడ్ 08596. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో వివాహ బంధం విశిష్టత గురించి తెలుసుకుంటూ పాటలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 చిత్తూరు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ విఆర్ చంద్రశేఖర్. 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 2233393, మార్కాపూర్ ఎస్టీడి కోడ్ 08596. ఫోన్ నెంబర్ మరొకసారి 2233393, ఫోన్ నెంబర్ మార్కాపూర్ ఎస్టీడి కోడ్ 08596. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో శతక సాహిత్యం గురించి ఎంఆర్ఐ కామేశ్వరి గారి ప్రసంగం వింటారు. ఇక 10:00 మధ్యాహ్నం 12:40 1:30 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక మధ్యాహ్నం 12:30 తెలుగులో వార్తలు, 1:20 ప్రాంతీయ వార్తలు వింటారు. ఇక సాయంత్రం ప్రసారంలో 6:00 తిరిగి రాత్రి 11:00 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:05 9:00 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే ఉంటారు. ప్రాంతీయ వార్తలు 6:10 6:20 సంస్కృతంలో వార్తలు వింటారు. ప్రసార విశేషాలు. 6:35 ఇంటింటి కథ నాటిక వింటారు. రచన శ్రీ వై హనుమంతరావు. ఇక 7:05 తిరిగి 8:30 తెలుగులో వార్తలు వింటారు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో బంతిపూల సాగు సమగ్ర యాజమాన్యం, ఈ అంశం గురించి అగ్రికల్చర్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె లక్ష్మయ్య గారితో పరిచయం వింటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్.

ఇందులో నుంచి రిలే వింటారు. ఇక 8 గంటలకు యువవాణి కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం ప్లాస్టిక్ను నివారిద్దాం, ప్రకృతిని కాపాడుకుందాం ఈ అంశం గురించి శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారి ప్రసంగం వింటారు. ఇంకా తెలుసుకుందాం బ్రండి అంశం కాకతీయుల గురించి తెలుసుకుంటారు. 8:15 90 వసంతాల ఆకాశవాణితో అనుబంధం. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:40 చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 9:15 స్పాట్ లైట్. 9:30 గీతమాలిక. శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరుకునే కార్యక్రమం. ఇక 10:00 రాగం తానం పల్లవి విజయవాడ కేంద్రం నుంచి 10:45 మధుర గీతాలు వింటారు. మీరింతవరకు ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు విన్నారు.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: ఆకాశవాణి మార్కప్రం కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

0: ಸುಪ್ರಭಾತ ವೇಳ ಭಕ್ತಿಭಾವಂ.
1: ಕರ್ಷಕ ಜನ ಅವಳಿಗೆ ತಾರಕ ಮಂತ್ರಂ.
0: ಮಹಿಳಾ ಲೋಕಾನಿಕೆ ಪ್ರಿಯನೇ ಸ್ತಂ.
1: ಯುವಜನುಲ ಕೈ ಉತ್ತುಂಗ ತರಂಗಂ.
0: ಚಿನ್ನಾರುಲತೋ ಜೋಡಿ ಕಟ್ಟೆ ಬಾಲ ವಿನೋದಂ.
2: ಕೊಂತ ಕಾಲಂ ಕೊಂತ ಕಾಲಂ
1: ಸಂಗೀತಂತೋ ಸೆದ ತೀರ್ಚೇ ಸರಾಗಾಲ ಸಾರಂ.
0: ನಾಟಕ ರಂಗಾನ್ನಿ ಸಾಕಾರಂ ಚೇಸೇ ಶಬ್ದ ಚಿತ್ರಂ.
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్ని తానై
0: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి.
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
4: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సురక్షితమైన సుసంపన్నమైన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం భారత్ ఆస్ట్రేలియా దేశాలు కలిసి పనిచేస్తూనే ఉంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ కెనడా ఆర్థిక భాగస్వామ్యం పరస్పర నమ్మకంతో ముందుకు సాగుతుందని, ఇది రెండు దేశాల శ్రేయస్సుకు ఉపకరిస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పథకాల అమలును మరింత బలోపేతం చేయడానికి సామాజిక న్యాయం సాధికారత శాఖల మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ నిన్న న్యూఢిల్లీలో పీఎం అజయ్ పోర్టల్ అజయ్ మొబైల్ యాప్ను ప్రారంభించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 92 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ నిన్న న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. రక్షణ, వాణిజ్యం, సాంకేతికత పునరుద్ధరణ వంటి రంగాల్లో భారత్ ఆస్ట్రేలియాల మధ్య అభివృద్ది చెందుతున్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి చర్చించినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. స్వేచ్ఛ, బహిరంగ, సురక్షితమైన, సుసంపన్నమైన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం ఇరు దేశాలు కలిసి పనిచేస్తూనే ఉంటాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అలాగే జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మొటెగ్గితో కూడా ప్రధానమంత్రి సమావేశమయ్యారు. ఇండో పసిఫిక్ ప్రాంతంతో పాటు ప్రపంచవ్యాప్తంగా శాంతి, స్థిరత్వం, శ్రేయస్సును పెంపొందించడంలో భారత్, జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయని మోదీ పునరుద్ఘాటించారు. భారత్ కెనడా ఆర్థిక భాగస్వామ్యం పరస్పర నమ్మకంతో ముందుకు సాగుతోందని, ఇది రెండు దేశాల శ్రేయస్సుకు ఉపకరిస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. నిన్న రాత్రి కెనడాలోని టొరంటోలో జరిగిన మంత్రుల ప్లీనరీ సదస్సునుద్దేశించి మాట్లాడుతూ ఆయన, రెండు దేశాల మధ్య కొత్త వాణిజ్య పెట్టుబడి అవకాశాలకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని, ఇరుపక్షాలు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కోసం ముందుకు సాగుతున్నాయని చెప్పారు.
1: It'll open up a plethora of investment opportunities, but more significantly will be the messaging that will go out with the free trade agreement or the comprehensive economic partnership. We will achieve a very good, fair, equitable

0: and balanced agreement, which will define the roadmap as the two economies power on.
1: కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ నిన్న న్యూఢిల్లీలో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్తో కలిసి 17వ విదేశాంగ మంత్రుల సదస్సుకు సహాధ్యక్షత వహించారు. ఇండో పసిఫిక్ ప్రాంతం, పశ్చిమాసియా పరిస్థితి, ఇతర ప్రాంతీయ, ప్రపంచ బహుపక్ష అంశాలపై తాము అభిప్రాయాలు పంచుకున్నట్టు డాక్టర్ జైశంకర్ తెలిపారు. రెండు దేశాల మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, స్థిరమైన పురోగతిని కూడా వారు సమీక్షించారు. అణుశక్తిని ఉత్పత్తి చేయడానికి అవసరమైన యురేనియం సరఫరాలతో సహా ఇంధన రంగంలో సహకారం విస్తరిస్తోందని డాక్టర్ జయశంకర్ చెప్పారు. అలాగే ఇరుదేశాలు కీలకమైన ఖనిజాల రంగంలో భాగస్వామ్యంతో ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు.
2: Trusted and transparent partnerships. Over the past several months, our officials have advanced collaboration across key Quad priorities, including maritime security, critical technologies, economic resilience, and HADR. We have seen encouraging progress on many initiatives. As maritime democracies, pluralistic societies, and market economies, we share a responsibility towards a free and open Indo-Pacific. The region must remain a driver of global growth.
1: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పథకాల అమలును డిజిటలైజ్ చేయడానికి, మరింత బలోపేతం చేయడానికి సామాజిక న్యాయం సాధికారత శాఖల మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ నిన్న న్యూఢిల్లీలో పీఎం అజయ్ పోర్టల్, అజయ్ మొబైల్ యాప్ను ప్రారంభించారు. పూర్తిగా డిజిటల్ వర్క్ఫ్లో, రియల్ టైం ప్రాసెసింగ్ వైపు మారాలనే లక్ష్యంతో రూపొందించిన ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన పీఎం అజయ్ పథకం అమలును ఈ పోర్టల్ వేగవంతం చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. పథకానికి సంబంధించిన సేవలను మొబైల్ ద్వారా అందుబాటులోకి తీసుకురావడం, గ్రామస్థాయిలో ప్రణాళిక అమలు, క్షేత్రస్థాయి పర్యవేక్షణను మెరుగుపరచడం, రియల్ టైం రిపోర్టింగ్ను సులభతరం చేయడం, పారదర్శకత, డిజిటల్ గవర్నెన్స్ను బలోపేతం చేయడం ఈ పీఎం అజయ్ మొబైల్ యాప్ ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సందర్భంగా డాక్టర్ వీరేంద్ర కుమార్ మాట్లాడుతూ, ఎస్సీ సంక్షేమ కార్యక్రమాల కోసం పారదర్శకమైన, డిజిటల్, సాధికారతతో కూడిన సేవలను అందించడంలో ఈ పోర్టల్ ఒక పెద్ద ముందడుగని అభివర్ణించారు. దేశ సరిహద్దు గ్రామాల్లో సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ, సాయుధ బలగాలను ఆధునీకరిస్తూ, ఉగ్రవాదంపై కఠిన వైఖరి అవలంబిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. రాజస్థాన్లోని బికనీర్ సమీపంలో బీఎస్ఎఫ్ అవుట్పోస్టులో జరిగిన సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి, ఆపరేషన్ సింధూర్ సమయంలో సరిహద్దులను రక్షించడమే కాకుండా సరిహద్దు జిల్లాల ప్రజల్లో స్థైర్యాన్ని నింపేందుకు బీఎస్ఎఫ్ బలగాలను ఆయన కొనియాడారు. దేశ సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేయడానికి బీఎస్ఎఫ్, సైన్యం, స్థానిక యంత్రాంగం, అప్రమత్తమైన పౌరులతో కూడిన నాలుగంచెల వ్యూహాత్మక రక్షణ వ్యవస్థ అవసరమన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై రాజస్థాన్ రాయల్స్ బెంగళూరు 92 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. 255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ మరో 3 బంతులు మిగిలి ఉండగానే 162 పరుగులకు ఆలౌటైంది. 33 బంతుల్లోనే నాటౌట్గా 93 పరుగులు చేసిన రజత్ పటీదార్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. మొహాలీలోని న్యూ చండీగఢ్లో ఈరోజు రాత్రి 7:30 గంటలకు జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు శుక్రవారం జరిగే క్వాలిఫైయర్ 2లో గుజరాత్ టైటాన్స్తో తలపడుతుంది. ఆ మ్యాచ్లో విజయం సాధించిన జట్టు ఈ నెల 31న అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగే ఫైనల్లో చోటు దక్కించుకుంటుంది. ఈరోజు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల పాటు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్,

ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, ఉత్తరాఖండ్లలో కూడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్, కొంకణ్, గోవా, ఒడిశా, సౌరాష్ట్ర, కచ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని కూడా ఐఎండీ పేర్కొంది. మరోవైపు ఆదివారం వరకు బీహార్, కర్ణాటక, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 3 రోజుల్లో కేరళ, మాహే, లక్షద్వీప్, మధ్య మహారాష్ట్ర, మరఠ్వాడా, రాయలసీమ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. 2036 ఒలింపిక్స్కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో యోగాభ్యాసాన్ని ఒలింపిక్ క్రీడల్లో చేర్చడానికి కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కీలక ముందడుగు వేశారు. ఇందులో భాగంగానే వచ్చే నెల 4 నుండి 8 వరకు అహ్మదాబాద్లో మొట్టమొదటి ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ 2026 నిర్వహించనున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సురక్షితమైన, సుసంపన్నమైన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం భారత్, ఆస్ట్రేలియా దేశాలు కలిసి పనిచేస్తుంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్, కెనడా ఆర్థిక భాగస్వామ్యం పరస్పర నమ్మకంతో ముందుకు సాగుతుందని, ఇది రెండు దేశాల శ్రేయస్సుకు ఉపకరిస్తుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పథకాల అమలును మరింత బలోపేతం చేయడానికి సామాజిక న్యాయం, సాధికారత శాఖల మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ నిన్న న్యూఢిల్లీలో పీఎం అజయ్ పోర్టల్, అజయ్ మొబైల్ యాప్ను ప్రారంభించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

0: మీకు తెలుసా ప్రశ్నోత్తరాల ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా కొన్ని ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
5: సై బాల్,
4: నడుగులో తామరా
5: సై బాల్,
4: బురద పుల్లా
5: సై బాల్.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
7: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: చూపించండి. కానీ ఎవరైనా ఓటీపీ పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
1: ఆర్బీఐ అంటోంది, ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: మీకు తెలుసా ప్రశ్నోత్తరాల ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం?

మీకు తెలుసా, ప్రశ్నోత్తరాల ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలోని మొదటి ప్రశ్న, సెల్ ఫోన్ను కనుగొన్నది ఎవరు? ప్రశ్న మరొకసారి, సెల్ ఫోన్ను కనుగొన్నది ఎవరు? ఆప్షన్స్: ఏ మార్టిన్ కూపర్, బి లూయిస్ ప్రిన్స్, సి శామ్యుల్ కోర్ట్, డి బెర్నెస్ వాలిస్. ఆప్షన్స్ మరొకసారి, ఏ మార్టిన్ కూపర్, బి లూయిస్ ప్రిన్స్, సి శామ్యుల్ కోర్ట్, డి బెర్నెస్ వాలిస్. రెండవ ప్రశ్న, ప్రపంచంలో అతిపెద్ద నగరం ఏది? రెండవ ప్రశ్న మరొకసారి, ప్రపంచంలో అతిపెద్ద నగరం ఏది? ఆప్షన్స్: ఏ న్యూయార్క్, బి సియోల్, సి టోక్యో, డి ఢిల్లీ. ఆప్షన్స్ మరొకసారి, ఏ న్యూయార్క్, బి సియోల్, సి టోక్యో, డి ఢిల్లీ. మూడో ప్రశ్న, గౌతమ బుద్ధుని బోధనలను ఏమని పిలుస్తారు? మూడో ప్రశ్న మరొకసారి, గౌతమ బుద్ధుని బోధనలను ఏమని పిలుస్తారు? ఆప్షన్స్: ఏ ఆర్య వ్రతాలు, బి ఆర్య సత్యాలు, సి అష్టాంగ మార్గాలు, డి బుద్ధ స్తోత్రాలు. ఆప్షన్స్ మరొకసారి, ఏ ఆర్య వ్రతాలు, బి ఆర్య సత్యాలు, సి అష్టాంగ మార్గాలు, డి బుద్ధ స్తోత్రాలు. నాలుగో ప్రశ్న, సిటీ ఆఫ్ టెంపుల్స్ అని ఏ నగరాన్ని పిలుస్తారు? నాలుగో ప్రశ్న మరొకసారి, సిటీ ఆఫ్ టెంపుల్స్ అని ఏ నగరాన్ని పిలుస్తారు? ఆప్షన్స్: ఏ వారణాసి, బి తంజావూర్, సి తిరుపతి, డి మధురై. ఆప్షన్స్ మరొకసారి, ఏ వారణాసి, బి తంజావూర్, సి తిరుపతి, డి మధురై. ఐదో ప్రశ్న, వికట కవి అనే బిరుదు ఎవరికి కలదు? ఐదో ప్రశ్న మరొకసారి, వికట కవి అనే బిరుదు ఎవరికి కలదు? ఆప్షన్స్: ఏ నన్నయ్య, బి నందితిమ్మన, సి తెనాలి రామకృష్ణ, డి అల్లసాని పెద్దన. ఆప్షన్స్ మరొకసారి, ఏ నన్నయ్య, బి నందితిమ్మన, సి తెనాలి రామకృష్ణ, డి అల్లసాని పెద్దన. ఆరో ప్రశ్న, కుతుబ్ మినార్ను ఎవరు నిర్మించారు? ఆరో ప్రశ్న మరొకసారి, కుతుబ్ మినార్ను ఎవరు నిర్మించారు? ఆప్షన్స్: ఏ బాబర్, బి రజియా సుల్తాన్, సి షాజహాన్, డి కుతుబుద్దీన్ ఐబాక్. ఆప్షన్స్ మరొకసారి, ఏ బాబర్, బి రజియా సుల్తానా, రజియా సుల్తాన్, సి షాజహాన్, డి కుతుబుద్దీన్ ఐబాక్. ఏడో ప్రశ్న, అతిగా ఆలోచించే వారికి వచ్చే సమస్య ఏది? ఏడో ప్రశ్న మరొకసారి, అతిగా ఆలోచించే వారికి వచ్చే సమస్య ఏది? ఆప్షన్స్: ఏ నిద్రలేమి, బి గుండె సమస్యలు, సి ఆస్తమా, డి మతిమరుపు. ఆప్షన్స్ మరొకసారి, ఏ నిద్రలేమి, బి గుండె సమస్యలు, సి ఆస్తమా, డి మతిమరుపు. ఎనిమిదో ప్రశ్న, జ్ఞాపక శక్తిని ఎక్కువగా ప్రభావితం చేసే విటమిన్ ఏది? ఎనిమిదో ప్రశ్న మరొకసారి, జ్ఞాపక శక్తిని ఎక్కువగా ప్రభావితం చేసే విటమిన్ ఏది? ఆప్షన్స్: ఏ విటమిన్ ఏ, బి విటమిన్ సి, సి విటమిన్ డి, డి విటమిన్ బి12. ఆప్షన్స్ మరొకసారి, ఏ విటమిన్ ఏ, బి విటమిన్ సి, సి విటమిన్ డి, డి

సి విటమిన్ డి, డి విటమిన్ బి 12. ఆప్షన్స్ మరొకసారి, ఏ విటమిన్ ఏ, బి విటమిన్ సి, సి విటమిన్ డి, డి విటమిన్ బి 12. 9వ ప్రశ్న, మహాభారతాన్ని నాటక రూపంలో రచించిన కవి ఎవరు? 9వ ప్రశ్న మరొకసారి, మహాభారతాన్ని నాటక రూపంలో రచించిన కవి ఎవరు? ఆప్షన్స్, ఏ శేషాద్రి రమణ కవులు, బి శివదేవయ్య, సి మంచన, డి గంగాధర కవి. ఆప్షన్స్ మరోసారి, ఏ శేషాద్రి రమణ కవులు, బి శివదేవయ్య, సి మంచన, డి గంగాధర కవి. 10వ ప్రశ్న, చివరి ప్రశ్న, భారతదేశంలో అత్యంత అందమైన భవనం ఏది? 10వ ప్రశ్న, చివరి ప్రశ్న, భారతదేశంలో అత్యంత అందమైన భవనం ఏది? ఏ హవామహల్, బి చార్మినార్, సి ఎర్రకోట, డి తాజ్మహల్. ఆప్షన్స్ మరొకసారి, ఏ హవామహల్, బి చార్మినార్, సి ఎర్రకోట, డి తాజ్మహల్. శ్రోతలు ప్రశ్నలు నోట్ చేసుకున్నారని భావిస్తాము. మరి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్ 2233393 ఫోన్ నెంబర్, మార్కాపూర్ ఎస్టీడీ కోడ్ 08596.

0: హలో, వెల్కమ్ టు మీకు తెలుసా అండి. హలో హలో హలో, వెల్కమ్ టు మీకు తెలుసా అండి.
1: హలో
0: హలో, నమస్తే అండి, చెప్పండి, వినిపిస్తోంది, చెప్పండి.
1: హలో
0: హలో హలో
1: హలో
0: హలో అండి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హలో, వెల్కమ్ టు మీకు తెలుసా అండి. హలో హలో
5: నమస్తే.
0: నమస్తే అండి, త్రిమూర్తులు గుప్తా గారు కదా?
5: అవునమ్మా, ధన్యవాదాలు. బంగారు తల్లి శుభోదయం.
0: శుభోదయం అండి. ఎక్కడి నుంచి అండి?
5: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి మాట్లాడుతున్నాను, బండారు త్రిమూర్తులు గుప్తా. మీరే కట్ చేశారు, ధన్యవాదాలు ముందుగా మీకు.
0: ఓకేనండి, థ్యాంక్ యూ అండి. ఇంకా సమాధానాలు చెప్తారా?
5: నేను ఆప్షన్ అదే, నేను ఆప్షన్ చాలా ఈజీగా చెప్పేస్తాను, మీరు నోట్ చేసుకున్నామా?
0: చెప్పండి.
5: ఆప్షన్ ఏ అండి, ఒకటి ప్రశ్న ఆన్సర్ ఆప్షన్ ఏ.
0: ఓకేనండి.
5: రెండో ప్రశ్న ఆన్సర్ ఆప్షన్ డి. మూడో ప్రశ్న ఆన్సర్ కూడా ఆప్షన్ డి.
0: ఓకే.
5: నాలుగో ప్రశ్న ఆన్సర్ కూడా ఆప్షన్ డి. ఐదో ప్రశ్న ఆన్సర్ ఆప్షన్ సి.
0: ఓకే.
5: ఆరో ప్రశ్నకి ఆప్షన్ సి అండి.
0: ఓకేనండి.
5: ఏడో ప్రశ్నకి ఆన్సర్ ఏ అండి, ఆప్షన్ ఏ. ఎనిమిదో ప్రశ్న ఆప్షన్ డి అండి, బి12 అండి. అది ఏంటో మీరు ఒకసారి చూడండి కొద్దిగా.
0: ఓకే ఓకేనండి.
5: తొమ్మిదో ప్రశ్నకి ఆప్షన్ సి అండి. పదో ప్రశ్న ఆప్షన్ కూడా ఆప్షన్ డి అండి.
0: ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. కార్యక్రమం చివరిలో
5: బంగారు తల్లి.
0: ఓకేనండి, థ్యాంక్ యూ అండి.
5: హలో అమ్మా.
0: చెప్పండి.
5: నా మాట వినిపిస్తుందా మీకు?
0: వినిపిస్తోంది, చెప్పండి.
5: కార్యక్రమం బాగుంటుంది, ఇలాగే కలకాలం కొనసాగాలని కోరుకుంటున్నాను. అదే విధంగా కొత్తగా మనకి స్టేషన్ డైరెక్టర్ గా వచ్చినటువంటి జీవన సాగు ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు.

0: తెలియపరచండి.
1: ఓకేనండి, తప్పకుండా అండి, తెలియచేస్తాము.
0: అలాగే మా అక్క గారు గొల్లపూడి నాగలక్ష్మి గారికి మనకు రెగ్యులర్ కాలర్ అంటే ఫోన్ చేస్తాను. లెక్చరర్ గారు మల్లికార్జున గారికి నమస్తే తెలియపరుస్తాను. హృదయపూర్వకంగా మన జీవన సారకు మాత్రం అభినందనలు శుభాకాంక్షలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను.
1: ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. హలో, వెల్కమ్ టు మీకు తెలుసా అండి. హలో
2: హలో
1: హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: మేడం, నేను నరసింహాచారి, గజ్వేల్ నుండి అండి.
1: బద్వేల
2: గజ్వేలి గజ్వేల్
1: గజ్వేలి
2: ఎస్ సార్.
1: ఓకేనండి, చెప్పండి.
2: హైదరాబాద్ అది ఫస్ట్ది
1: డి అండి. ఓకే,
2: రెండు ఏ, మూడు సి, నాలుగు డి,
1: ఓకే,
2: ఐదు సి, ఆరు డి,
1: ఓకే,
2: ఏడు డి, ఎనిమిది డి,
1: ఓకే,
2: తొమ్మిది డి, పది డి.
1: ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. కార్యక్రమం చివరిలో వీటన్నిటికీ ఆన్సర్ తెలియజేస్తాం, సరి చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హలో, వెల్కమ్ టు మీకు తెలుసా అండి.
1: ఎస్ మేడం, ఎస్ఆర్కే ప్రభాకర్ రెబ్బనా.
0: ప్రభాకర్ గారు
1: మేడం.
0: ఎక్కడి నుంచి అండి?
1: రెబ్బనా.
0: రెబ్బనా,
1: మేడం.
0: ఓకేనండి, చెప్పండి సమాధానాలు.
1: సెల్ ఫోన్ కనుగొన్నది మార్టిన్ కూపర్.
0: ఓకే.
1: అతి పెద్ద నగరం ప్రపంచంలో న్యూయార్క్.
0: ఓకేనండి.
1: గౌతమ బుద్ధుని బోధనలను ఆర్య సత్యాలు అంటారు. సిటీ ఆఫ్ టెంపుల్స్ వారణాసి.
0: ఓకే.
1: వికట కవి తెనాలి రామకృష్ణ.
0: ఓకేనండి.
1: కుతుబ్ మినార్ నిర్మాత కుతుబుద్దీన్ ఐబక్. అతిగా ఆలోచించే వారి వ్యాధి మతిమరుపు మేడం.
0: ఓకే.
1: జ్ఞాపక శక్తిని ఎక్కువగా ప్రభావితం చేసేసి బీటువల్.
0: ఓకేనండి.
1: మహాభారత నాటకం శేషాద్రి. అత్యంత అందమైన భవనం భారతదేశంలో తాజ్మహల్.
0: ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి.
1: ఓకే మేడం.
0: ఓకేనండి.

0: హలో, వెల్కమ్ టు మేక్ టెల్స్ అండి.
1: హలో మేడం, నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: నా పేరు ఎం శ్రీనివాసరావు మేడం, శ్రీకాకుళం.
0: ఓకే, చెప్పండి సమాధానాలు.
1: ఫస్ట్ ఏ మేడం? సెకండ్ టోక్యో.
0: ఓకే
1: సి.
0: ఓకేనండి.
1: థర్డ్ సి మేడం. ఫోర్త్ బి.
0: ఓకే.
1: ఫైవ్ సి. సిక్స్ డి.
0: ఓకే.
1: సెవెన్ తెలియదు మేడం. ఎయిత్ డి.
0: ఓకే.
1: 10 డి మేడం.
0: ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి.
1: ఏం మేడం, లైవ్లో రావట్లేదు మేడం. లైవ్లో రావట్లేదు మేడం.
0: రావట్లేదా? ఎందుకు రావట్లేదండి? ఓకేనండి, థ్యాంక్ యూ అండి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హలో, వెల్కమ్ టు మీకు తెలుసా అండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హలో, వెల్కమ్ టు మీకు తెలుసా అండి.
3: హలో మేడం, గుడ్ మార్నింగ్. మేడం
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
3: పేరు శిక్షావళి మేడం.
0: ఓకే, శిక్షావళి గారు ఎక్కడి నుంచి అండి?
3: తల్వాన్ నుంచి కాల్ చేస్తున్నాను.
0: ఓకేనండి, చెప్పండి సమాధానాలు.
3: నాలుగోది తిరుపతి మేడం. హలో.
0: ఓకే, వినిపిస్తోంది, చెప్పండి.
3: నాలుగోది తిరుపతి, ఐదోది తెనాలి రామకృష్ణ.
0: ఓకే,
3: తెనాలి రామకృష్ణ.
0: ఓకేనండి, చెప్పండి.
3: మతి మార్పు, పదవి తాజ్మహల్ మేడం.
0: ఓకే,
3: పదవి. హలో.
0: ఓకేనండి, వినిపిస్తోంది.
3: ఓకే,
0: హలో చెప్పండి శిక్షావళి గారు.
3: పదవి తాజ్మహల్ మేడం.
0: ఓకే, అంతేనా అండి?
3: అంతేనండి.
0: ఓకేనండి, థ్యాంక్ యూ అండి.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హలో, వెల్కమ్ టు మీకు తెలుసా అండి.
5: నమస్తే అండి.
0: నమస్తే అండి. మీ
5: పేరు? నా పేరు బసవరాజు. హైదరాబాద్ మీర్పేట నుంచి మాట్లాడుతున్నానండి.
0: ఓకేనండి, చెప్పండి సమాధానాలు.
5: మొట్టమొదటి సెల్ ఫోన్ కనిపెట్టింది మార్టిన్ కూపర్ అండి. ప్రపంచంలో నగరం ప్రశ్న సరిగ్గా వినలేదు, అందువల్ల ఐడియా లేదు. బుద్ధుని బోధనలు ఆర్య అష్టాంగ మార్గం అంటారు. సిటీ ఆఫ్ టెంపుల్స్ అంటే భువనేశ్వర్ అండి.
0: ఆప్షన్స్ లో లేదండి సిటీ ఆఫ్ టెంపుల్స్.
5: అయితే మధురై అండి.
0: ఓకేనండి.
5: వికట్ కావంటే తెనాలి రామకృష్ణుడు.
0: ఓకేనండి.
5: కుదుబ్ మినార్ నిర్మాణం కుదుబుద్దీన్ ఐబక్ అండి.
0: ఓకే.
5: అతిగా ఆలోచిస్తే వచ్చే సమస్య నిద్రలేమి. నిద్రలేమి.
0: ఓకే ఓకే, వినిపిస్తోంది, చెప్పండి.
5: జ్ఞాపక శక్తికి ప్రభావం B12 ఉంది. మహాభారత నాటక

0: రూపంలో వచ్చింది భాష కవి.
1: ఓకే
0: భారతదేశంలో అత్యంత అందమైన భవనం తాజ్మహల్.
1: ఓకే ఒక్క నిమిషం అండి. మహాభారతాన్ని నాటక రూపంలో రచించిన కవి. ఆప్షన్ శేషాద్రి రమణ కవులు, శివదేవయ్య, మంచన, గంగాధర కవి.
0: అచ్చా ఏ ఏ అండి?
1: శేషాద్రి రమణ కవులు. ఓకేనా? అదేనా అండి?
0: రెండు రెండు ప్రశ్న ఒకసారి చెప్తారా మేడం?
1: ప్రపంచంలో అతిపెద్ద నగరం. న్యూయార్క్, సియోల్, టోక్యో, ఢిల్లీ.
0: టోక్యో అండి.
1: ఓకేనండి. పదో ప్రశ్న చెప్పండి. భారతదేశంలో అత్యధిక అందమైన భవనం ఏది?
0: తాజ్మహల్.
1: తాజ్మహల్. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఓకే
0: మేడం.
1: ఓకే, వెల్కమ్ అండి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హలో, వెల్కమ్ టు మీకు తెలుసా అండి.
4: గుడ్ మార్నింగ్ మేడం.
3: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరండి?
4: నా పేరు సుజాత మేడం, తలవారి నుంచి మాట్లాడుతున్నాను.
3: ఓకేనండి, చెప్పండి సమాధానాలు.
4: రెండో దానికి ఆప్షన్ సి మ్యామ్.
3: ఓకే.
4: మూడో దానికి బి. నాలుగుకి ఏ.
3: ఓకే.
4: ఐదుకు సి. ఆరుకు డి.
3: ఓకే.
4: ఏడుకు ఏ. ఎనిమిదికి డి.
3: ఓకే.
4: తొమ్మిదికి డి. పదికి డి మ్యామ్.
3: ఓకే, థ్యాంక్స్ అండి సుజాత గారు.
4: మేడం ఫస్ట్ క్వశ్చన్ చెప్పరా,
3: సెల్ ఫోన్ను కనుగొన్నది ఎవరు?
4: ఓకే మ్యామ్.
3: మార్టిన్ కూపర్, లూయిస్ ప్రిన్స్, శామ్యూల్ కోర్ట్, బెర్నెస్ వాలిస్.
4: ఆప్షన్ సి మ్యామ్.
3: ఓకే, థ్యాంక్ యూ అండి.
4: థ్యాంక్ యూ మ్యామ్.
3: వెల్కమ్ అండి.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హలో, వెల్కమ్ టు మీకు తెలుసా అండి. హలో, వెల్కమ్ టు మీకు తెలుసా.
5: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
3: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరండి?
5: నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెం పోలయ్య మాట్లాడుతున్నా మేడం.
3: పోలయ్య గారు?
5: అవును మేడం.
3: ఆళ్ళగడ్డ అండి?
5: అవును మేడం.
3: ఓకేనండి, చెప్పండి సమాధానాలు.
5: మేడం ఒక ప్రశ్నలు ఏం లేదు, టకటక అడగండి మేడం, చెప్తాను.
3: టైం మనకి చాలా తక్కువగా ఉందండి.
5: అవును మేడం.
3: సెల్ ఫోన్ కనుగొన్నది ఎవరు?
5: సెల్ ఫోన్ కనుగొన్నది తెలియదు మేడం.
3: ప్రపంచంలో అతిపెద్ద నగరం?
5: టోక్యో నగరం మేడం, జపాన్ రాజధాని.
3: గౌతమ్ బుద్ధుని బోధనలు ఏమని పిలుస్తారు?
5: తెలియదు మేడం.
3: ఓకే, సిటీ ఆఫ్ టెంపుల్స్ అని ఏ నగరాన్ని పిలుస్తారు?
5: సిటీ ఆఫ్ టెంపుల్స్ తెలియదు మేడం.
3: వికట కవి అనే బిరుదు ఎవరికి కలదు?
5: డెనాల్ రామకృష్ణుడు మేడం.
3: ఓకేనండి, కుతుబ్ మినార్ని ఎవరు నిర్మించారు?
5: కుతుబ్ ఐబక్ మేడం.
3: ఓకే ఓకేనండి. అతిగా ఆలోచించే వారికి వచ్చే సమస్య ఏది?
5: మతిమరుపు ఉంటుంది మేడం.
3: ఓకేనండి, జ్ఞాపక శక్తిని ఎక్కువగా ప్రభావితం చేసే విటమిన్ ఏది?
5: చెప్పండి మేడం.
3: జ్ఞాపక శక్తిని ఎక్కువగా ప్రభావితం చేసే విటమిన్ ఏది?
5: జ్ఞాపక శక్తి డి విటమిన్ అనుకుంటా మేడం.
3: ఓకేనండి, మహాభారతాన్ని నాటక రూపంలో రచించిన కవి?
5: నాటక రూపంలో

0: మహర్షి అనుకుంటా మేడం.
1: ఏంటండి?
0: వ్యాస మహర్షి అనుకుంటా మేడం.
1: ఓకే ఓకే. భారతదేశంలో అత్యంత అందమైన భవనం?
0: అత్యంత అందమైన భవనం
1: హవామహల్, చార్మినార్,
0: మైసూర్ ప్యాలెస్ అనుకుంటా మేడం.
1: హవామహల్, చార్మినార్, ఎర్రకోట, తాజ్మహల్ అండి.
0: ఎర్రకోట. ఎర్రకోట మేడం.
1: ఓకేనండి. ఈసారి నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు ప్రశ్నలన్నీ విని కాల్ చేయండి. ఓకేనా?
0: ఓకే మేడం.
1: ఓకేనండి.
0: థ్యాంక్ యూ.
1: మీకు తెలుసా, ప్రశ్నోత్తరాల ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలోని ప్రశ్నలు, వాటి సమాధానాలు చూద్దాం. మొదటి ప్రశ్న, సెల్ ఫోన్ను కనుగొన్నది ఎవరు? మొదటి ప్రశ్న మరొకసారి, సెల్ ఫోన్ను కనుగొన్నది ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ ఏ, మార్టిన్ కూపర్. ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ ఏ, మార్టిన్ కూపర్. రెండవ ప్రశ్న, ప్రపంచంలో అతిపెద్ద నగరం ఏది? ప్రపంచంలో అతిపెద్ద నగరం ఏది? ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ సి, టోక్యో. మూడవ ప్రశ్న, గౌతమ బుద్ధుని బోధనలను ఏమని పిలుస్తారు అని అడిగాము. ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ బి, ఆర్య సత్యాలు. సమాధానం వచ్చేసి ఆర్య సత్యాలు. నాలుగో ప్రశ్న, సిటీ ఆఫ్ టెంపుల్స్ అని ఏ నగరాన్ని పిలుస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ ఏ, వారణాసి. ఐదో ప్రశ్న, వికట కవి అనే బిరుదు ఎవరికి కలదు? ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ సి, తెనాలి రామకృష్ణ. ఆరో ప్రశ్న, కుతుబ్ మినార్ను ఎవరు నిర్మించారు? ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ డి, కుతుబుద్దీన్ ఐబాక్. ఏడో ప్రశ్న, అతిగా ఆలోచించే వారికి వచ్చే సమస్య ఏది అని అడిగాము. ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ డి, మతిమరుపు. ఎనిమిదో ప్రశ్న, జ్ఞాపక శక్తిని ఎక్కువగా ప్రభావితం చేసే విటమిన్ ఏది? ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ డి, విటమిన్ B12. తొమ్మిదో ప్రశ్న, మహాభారతాన్ని నాటక రూపంలో రచించిన కవి ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ డి, గంగాధర కవి. పదో ప్రశ్న, భారతదేశంలో అత్యంత అందమైన భవనం ఏది? ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ డి, తాజ్మహల్. ప్రశ్నలు, వాటి సమాధానాలు విన్నారు. ఈరోజు పెద్దారవేడి నుంచి త్రిమూర్తులు గుప్తా గారు, అలాగే గచ్చివేలి నుంచి నరసింహాచారి గారు, రెబ్బన నుంచి ప్రభాకర్ గారు, శ్రీకాకుళం నుంచి ఎం శ్రీనివాసరావు గారు, తర్లుబాడి నుంచి శక్షావళి గారు, అలాగే హైదరాబాద్ మీర్పేట నుంచి బసవరాజు గారు, తర్లుబాడి నుంచి సుజాత గారు, అలాగే ఆర్లగడ్డ నుంచి పోలయ్య గారు ఫోన్ చేశారు. వీరందరికీ ఆకాశవాణి మార్కాపురం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరింతవరకు మీకు తెలుసా ప్రశ్నోత్తరాల ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో వివాహబంధం విశిష్టత గురించి తెలుసుకుంటూ పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా కొన్ని ప్రకటనలు.

0: tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
1: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో వివాహ బంధం విశిష్టత గురించి తెలుసుకుంటూ పాటలు వింటారు. ప్రతి మనిషి జీవితంలో తల్లి ప్రేమ తర్వాత అంతే పవిత్రమైన గొప్పదైన బంధం వివాహ బంధం. మన జీవితంలో చావు పుట్టుకలకు ఎంతటి ప్రాధాన్యం ఉందో వివాహానికి కూడా అంతటి ప్రాధాన్యత ఉంది. ఇంతటి ప్రాధాన్యం కలిగిన వివాహ బంధం కలకాలం వర్ధిల్లాలి అంటే దంపతుల మధ్య ప్రేమ, నమ్మకం, ఒకరిపై ఒకరికి అవగాహన ఉండటం ఎంతైనా అవసరం. అయితే నేటి తరం యువతలో వివాహ బంధంపై సరైన అవగాహన లేకపోవడంతో పెళ్లైన కొద్ది కాలానికే అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. భారత సంస్కృతి మొదలైనప్పటి నుంచి నేటి కాలానికి చాలా వరకు మార్పులు ఏర్పడ్డాయి. దీనిలో భాగంగానే వివాహంలోనూ చాలా మార్పులు వచ్చాయి. మార్పులు ఎన్ని సంభవించినా దంపతుల మధ్య ప్రేమ, ఒకరిపై మరొకరికి గౌరవం, అనురాగం ఎప్పటికీ ఉండాలనేదే దీని అంతరార్థం. కార్యక్రమంలో మురారి చిత్రం కోసం జిక్కి సునీత సంధ్య పాడిన పాట, సంగీతం మణిశర్మ, గీతరచన సిరివెన్నెల.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వివాహం చేసే సందర్భంలో నూతన వధువు వాళ్ళ మధ్య ఓ తెర కట్టి జీలకర్ర బెల్లం తలపై పెట్టిన తర్వాత మాత్రమే ఆ తెరను తొలగించి ఒకరినొకరు చూసుకోండి అంటూ వారిని పరిచయం చేస్తారు. వధూవరులను నూతన భార్యాభర్తలుగా మార్చేందుకు మాంగళ్య ధారణ ప్రధాన పాత్ర పోషిస్తోంది. అయితే ఈ ఆచారం దక్షిణ భారత్లోనే అధికంగా ఉంటుంది. భవిష్యత్తులో వీరు భార్యాభర్తలుగా కష్టసుఖాలు అనుభవించాల్సి ఉంటుంది. దీన్ని ఉద్దేశించి బాధలు, సుఖదుఖాలు వచ్చిన సందర్భాల్లో ఒకరికి ఒకరు తోడుగా నిలుస్తామని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి యజ్ఞం చేస్తారు. కార్యక్రమంలో పెళ్లి పుస్తకం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, సంగీతం కెవి మహాదేవన్, గీత రచన ఆరుద్ర.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో వివాహ బంధం విశిష్టత గురించి తెలుసుకుంటున్నారు. పెళ్ళైన తర్వాత దంపతుల్లో ఒకరి వల్ల మరొకరు ఇబ్బందులు పడే సందర్భాలు ఎదుర్కోవచ్చు. దీన్ని ఉద్దేశించి పాదపీడనం పేరుతో నూతన దంపతులను ఒకరి పాదాన్ని మరొకరితో తొక్కేస్తారు. దీని భావం ఏంటంటే ఒకరు బాధ పెట్టినా మరొకరు ఓర్చుకోవాలని చెప్పకనే చెప్తారు. దీని ద్వారా వారి రెండు శరీరాలు వేరు కావు అనే అర్ధనారీశ్వర తత్వం బోధపడుతుంది. కార్యక్రమంలో త్రిశూలం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, సంగీతం కెవి మహాదేవన్, గీత రచన ఆత్రేయ.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఏడడుగుల బంధం. మన సంస్కృతిలో ఏడు అంకెకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రధానంగా సప్త సముద్రాలు, సప్త ఋషులు, ఏడు లోకాలు, ఇలా అనేక రకాలుగా ఈ సంఖ్య ప్రధానంగా నిలుస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మాంగళ్య ధారణ అనంతరం నూతన దంపతులను హోమం చుట్టూ ఏడు అడుగులు నడిపిస్తారు. జీవితంలో ఇక ముందు దంపతులు ఒకరితో ఒకరు స్నేహపూర్వకంగా ప్రేమతో కొనసాగుతామని మాట ఇచ్చి పుచ్చుకుంటారు. కాలపరీక్షలో నెగ్గిన పతివ్రతగా పేరుగాంచిన సప్త ఋషుల్లో ఒకరైన వశిష్ఠుని భార్య అరుంధతిని వివాహ అనంతరం ఆకాశంలోకి చూపిస్తూ దర్శనం చేయిస్తారు. ఆమెను ఆదర్శంగా తీసుకుని పతివ్రతగా మెలగాలని దీని అంతరార్థం. వివాహ వేదిక నుంచి కిందకి దిగే సమయంలో వరుణి కులవృత్తులను అనుసరించి రైతులకు నాగలికర్రు, పలుపుతాడు వంటివి. అదే గౌడ సమాజానికి వర్గానికి చెందిన వ్యక్తి అయితే మోకు, ముస్తాదు వంటివి ధరింపచేస్తారు. మాంగళ్య ధారణ, జీలకర్ర, బెల్లం ధరింపచేసిన సమయంలో వధూవరులపై ఆయా ప్రాంతాల్లో పండే పంటలను అనుసరించి అక్షతలుగా బియ్యాన్ని, జొన్నలను ఉపయోగిస్తారు. పంటలతో కలకాలం సుభిక్షంగా ప్రజలు ఉండాలని దీవించేందుకు వినియోగిస్తారు. వివాహ వ్యవస్థపై ఇప్పటి తరానికి సరైన అవగాహన ఉండటం లేదు. దీంతో పెళ్లైన కొద్ది కాలానికే విడిపోతూ కుటుంబాల్లో విషాదాన్ని నెలకొల్పుతున్నారు. యువతకు మన వివాహ వ్యవస్థపై అవగాహన కలిగించడానికి ప్రభుత్వంతో పాటు ధార్మిక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు కార్యక్రమాలు చేపడితే బాగుంటుంది. కార్యక్రమంలో వరుడు చిత్రం కోసం హేమచంద్ర, మాళవిక, కె జమునారాణి, విజయలక్ష్మి, సునంద, రంజిత్ పాడిన పాట, సంగీతం మణిశర్మ, గీతరచన వేటూరు సుందరరామూర్తి.

మీరింతవరకు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో వివాహ బంధం విశిష్టత గురించి తెలుసుకుంటూ పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, అనంతరం చిత్తూరు జిల్లా సమాచార లేఖ వింటారు.

0: that violating RBI and bank norms, 45 crore extra in trust was paid to Maharashtra State Road Development Corporation as sponsorship for road safety drive. The Indian Express, in its editorial titled India First Can Converge with America First, writes that against the backdrop of an uneasy phase in India-US relations over the past year or so, US Secretary Marco Rubio's visit to India signaled reassurance to New Delhi that Washington remains committed to a long-term strategic partnership. During his joint press conference with Rubio, Indian Foreign Minister Jaishankar acknowledged that the Trump administration has been forthright about pursuing an America First policy and said that Delhi too is guided by an India First approach. Convergence of interests may sustain cooperation, but India's standing in a fractured world will ultimately rest on the strength it builds at home, the paper concludes. And with that, it's back to you, Pramod.
1: Thank you, Tanvi. And now before we end the bulletin, the headlines once again. Center forms high-level committee to study demographic change caused by infiltration and other reasons. Supreme Court to deliver its verdict today on petitions challenging special intensive revision of electoral rolls. CBSC rejects claims circulating on social media about breach of its on-screen marking system, saying it was only testing site and not actual platform. IMD issues red alert for severe heatwave conditions in Madhya Pradesh, Uttar Pradesh and Vidarbha today. And in IPL cricket, Royal Challengers Bengaluru storm into final, beating Gujarat Titans by 92 runs in qualifier 1 at Dharamshala. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి చిత్తూరు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీవి, విఆర్ చంద్రశేఖర్.
3: ప్రజలకు ప్రపంచస్థాయి వైద్య సేవలను అందించి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్న రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కాళీపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని సందర్శించిన రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. జిల్లాలో జలధార జలహారతి కార్యక్రమం ద్వారా పంట కాలువల పూడిక పనులు వేగంగా కొనసాగుతున్నాయన్న డ్వామా పిడి రవికుమార్. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్న జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్. బీసీ వర్గాల సంక్షేమం కోసం అమలు చేసిన ఉచిత విద్యుత్ పథకాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలన్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వంటి పలు అంశాలతో చిత్తూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ప్రజలకు ప్రపంచస్థాయి వైద్య సేవలను అందించి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. చిత్తూరు జిల్లా యాదమరి మండలం కండ్రిక గ్రామంలో నిర్వహించిన సంజీవిని కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ప్రజల సంక్షేమంతో పాటు ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. గత ఏడాది కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన సంజీవిని కార్యక్రమాన్ని ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా విస్తరించామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా సుమారు 19,75,000 మంది ప్రజల ఆరోగ్య పరిరక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంజీవిని కార్యక్రమాన్ని 15 నాటికి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. గ్రామ స్థాయిలోనే 42 రకాల వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టామని చెప్పారు. ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ కార్డు రూపొందించడంతో పాటు ప్రతి కుటుంబానికి డిజిటల్ హెల్త్ కార్డు అందించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ విధానాలతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని పేర్కొంటూ కృత్రిమ మేధస్సు ఆధారిత వైద్య సలహాలు, వర్చువల్ కన్సల్టేషన్ సేవలు, డాక్టర్ ఫాలోఅప్ విధానాలను అందుబాటులోకి తీసుకువస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. భవిష్యత్తులో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రతి పౌరుడికి ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తున్నామని, అవసరమైతే ఎన్టీఆర్ వైద్య సేవ, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వైద్య సహాయం అందిస్తున్నామన్నారు. చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. భక్తుల సేవార్థం 14,74,00,000 రూపాయలతో నిర్మించిన వినాయక సదన్ అకామిడేషన్ భవనాన్ని ప్రారంభించి 108 ఆధునిక వసతి గదులను భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 52 ఆలయాల్లో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో దీనిని 116 ఆలయాలకు విస్తరించనున్నట్లు మంత్రి వెల్లడించారు. పురాతన దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, అర్ధగిరి, మొగలి ఆలయాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసే చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. కాణిపాక ఆలయ విస్తరణ, అరగొండ చౌడేశ్వర ఆలయ అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభమవుతాయని దేవాదాయ శాఖ మంత్రి వెల్లడించారు. జిల్లాలో అమలు చేస్తున్న జలధార జలహారతి కార్యక్రమం కింద పంట కాలువల పూడిక పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా బంగారుపాలెం మండలం మిట్టపల్లి గ్రామంలో బోడిగుండ్ల గుట్ట నుంచి అమ్మగారి చెరువు వరకు సుమారు 2.5 కిలోమీటర్ల మేర కాలువను వీబీజీ రామ్జీ పథకం కింద శుభ్రపరిచారు. ఈ పనుల వల్ల నీటి సరఫరా మెరుగుపడి భూగర్భ జలాలు పెరిగి రైతులకు ఉపయోగం కలుగుతుందని అధికారులు తెలిపారు. ఈ పనుల ద్వారా

గ్రామంలోని 134 మంది రైతులు లబ్ధి పొందుతున్నారని వెల్లడించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా రెవెన్యూ అధికారి కె. మోహన్ కుమార్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో రెవెన్యూ అధికారి మాట్లాడుతూ, ప్రతిరోజు కొంత సమయాన్ని స్వచ్ఛత కార్యక్రమాలకు కేటాయించి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేయాలని సూచించారు. ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేసి గన్ని క్లాస్ సంచులు వినియోగించాలని సూచించారు. ప్రతి గ్రామం పట్టణంలో తడి పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి పారిశుధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, పరిశుభ్రతను జీవన విధానంగా మార్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీసీ వర్గాల సంక్షేమం, జీవనోపాధి అభివృద్ది కోసం ప్రభుత్వం అమలు చేసిన ఉచిత విద్యుత్ పథకాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ పథకం ద్వారా రజకులు, స్వర్ణకారులు, నాయీ బ్రాహ్మలు, ఎంబీసీ వర్గాలకు చెందిన కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పథకం కింద రజకులకు నెలకు 150 యూనిట్లు, స్వర్ణకారులకు 100 యూనిట్లు, నాయీ బ్రాహ్మణుల సెలూన్లకు 200 యూనిట్లు, ఎంబీసీ బీపీఎల్ కుటుంబాలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తున్నట్లు తెలిపారు. చిన్న వృత్తిదారుల ఆర్థిక భారం తగ్గించి వారి జీవనోపాధిని బలోపేతం చేయడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమన్నారు. ఇప్పటి వరకు చిత్తూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన విఆర్ చంద్రశేఖర్, ఆకాశవాణి ప్రతినిధి చిత్తూరు జిల్లా. వ్యాఖ్యానం కె. ఉమారాణి. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్ 2233393, మార్కాపూర్ ఎస్టిడి కోడ్ 08596. ఫోన్ నెంబర్ మరోసారి 2233393, ఫోన్ నెంబర్ మార్కాపూర్ ఎస్టిడి కోడ్ 08596. కార్యక్రమంలో ముందుగా కొన్ని ప్రకటనలు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రేక్షకులారా, జాగ్రత్త! మీరు బ్రేకింగ్ న్యూస్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే డబ్బులు పంపే సమయంలో పేరు ఇంకా చెల్లిస్తున్న అమౌంట్ ని 1-2 సార్లు సరిచూసుకోండి.
4: ఆర్బీఐ అంటోంది, ఎవరికైనా పేమెంట్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్త.
0: స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: హలో ఎఫ్ఎం. హలో ఎఫ్ఎం కార్యక్రమంలో ఫస్ట్ కాల్ చూద్దాం. హలో, హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
6: హలో,
5: హలో, నమస్తే అండి.
6: హలో,
5: నమస్తే అండి. మీ పేరు చెప్పండి. హలో,
6: జశ్వంత్ మేడం.
5: జశ్వంత్, చెప్పు జశ్వంత్, ఏ పాట కావాలి ఈరోజు? సంక్రాంతికి వస్తున్నామా? అందులో ఏ పాట?
6: గోదావరి గట్టు.
5: గోదావరి గట్టు,
6: అవును మేడం.
5: ఓకేనండి, మీరు కొన్ని పాట వస్తుంది జశ్వంత్, విను.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హలో, వెల్కమ్ టు హాల్ ఆఫ్ ఫేమ్.
3: హలో, నమస్కారం మేడం.
0: నమస్తే అండి, మీ పేరండి?
3: తిరుపతి నుండి బాబులండి మేడం.
0: హలో
3: హలో
0: హలో, ఏ చిత్రం నుంచి? వినిపిస్తోంది, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
3: ఇది ఇల్లరికం చిత్రంలో

0: నిలువువే వా అన్న కన్నులదా అన్ననే పాట కావాలా మేడం?
1: ఏ సినిమా అండి?
0: ఇల్లరికం. ఇల్లరికం
1: ఇల్లరికం.
0: అవును మేడం.
1: ఓకేనండి.
0: బాయ్ మేడం.
1: ఇల్లరికం మూవీ నుంచి ఏ పాట అండి?
0: ఇల్లరికం.
1: ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
0: విందా మేడం. బాయ్ మేడం.

0: le trou.
1: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హలో, వెల్కమ్ టు హాలైఫ్. బాగున్నానండి. మీ పేరండి? మంగమ్మ గారు. చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
3: గరానాళ్ళుల్లో ఉంగే జారిపోతుంది ఆ పాట ఏంటి మేడం?
1: గరానాళ్ళుడు. ఓకేనండి, ఓకేనండి. మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
3: సరే మేడం. థ్యాంక్ యూ మేడం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హలో, వెల్కమ్ టు హాలే ఎఫ్ఎం. హలో వెల్కమ్ టు హాలే ఎఫ్ఎం అండి. మీ పేరు? నమస్తే అండి. ఎక్కడి నుంచి అండి? ఏంటండి? డీజే టిల్లు. చూసారా అండి సినిమా? అంటున్నా. అందులో ఏ పాట అండి? ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
4: సరే మేడం.

0: హలో, వెల్కమ్ టు హాలో ఎఫ్ఎం.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: కొత్తపల్లి మేడం, కీర్తి.
0: కీర్తి గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: హలో మేడం,
0: వినిపిస్తోంది, చెప్పండి.
1: అది కంటిలో ఒక పాట మేడం, మంచిది. వెంకటేష్
0: వెంకటేష్ పాట కావాలా? ఏ సినిమా అండి?
1: లేదండి, సూర్యవంశంలో వేయండి, చుక్కలన్నీ ముగ్గులు వేయండి.
0: ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది. సూర్యవంశంలో కావాలి. ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: సరే మేడం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
2: హలో
1: హలో, నమస్తే అండి.
2: నమస్తే మేడం.
1: ఎక్కడి నుంచి?
2: హలో.
1: నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
2: మార్కాపురం నుండి మేడం.
1: మార్కాపురం నుంచి చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
2: బొబ్బిలి సింహం నుంచి శ్రీ రస్తు శుభమస్తుంది చూడు మేడం. అదేయరా
1: బొబ్బిలి సింహమా? ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
2: ఓకే, థ్యాంక్ యూ మేడం.
1: ఓకేనండి.

0: నీ దండయ్యాల్సింది నాకు కాదు. నన్ను జైలు పాలు చేసి నా రాజకీయ జీవితానికి సమాధి కట్టిన ముఖ్యమంత్రి, దానికి పునాది వేసిన విజయ రాఘవ భూపతి గారి శవాలకి,
1: వాళ్ళ తాత ముత్తాతలు తలపెట్టిన రిజర్వాయర్కి, బొబ్బిలిసీమ ప్రజల సమక్షంలో ముఖ్యమంత్రి రేపే ప్రారంభోత్సవం చేయబోతున్నాడు.
0: అది రిజర్వాయర్ ప్రారంభోత్సవం.
2: హలో, వెల్కమ్ టు హాల్ ఎఫ్ఎం. హలో, హలో, వెల్కమ్ టు హాల్ ఎఫ్ఎం. హలో, హలో,
3: హలో,
2: హలో, వెల్కమ్ టు హాల్ ఎఫ్ఎం అండి.
3: గుడ్ మార్నింగ్ మేడం.
2: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు ఎక్కడ? మీ పేరు
3: సినిమాలో నుంచి కావాలి మేడం.
2: ఏ సినిమా అండి?
3: ఆహుతి.
2: ఆహుతి.
3: అంకుశం. అంకుశం మేడం.
2: అంకుశమా?
3: గోరంత దీపం బాగున్నారా మేడం?
2: బాగున్నానండి. మీరు బాగున్నారా?
3: బాగున్నాను.
2: అంకుశం మూవీ నుంచి
3: గోరంత దీపం సినిమా కొండకే వెలుగంత సినిమా దీప రాశి.
2: అవునండి. గోరంత
3: దీపం సినిమా.
2: ఓకేనండి. మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
3: థ్యాంక్ యూ.

0: பிரதான மொட்டிமலா கஜா பபலா நடுவுல தாமரா புரத புள்ளா
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
2: హలో, వెల్కమ్ టు హాల్ ఎఫ్ఎం.
3: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
2: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరండి?
3: రవి మేడం.
2: రవి గారు మార్కాపూర్ నుంచా? ఓకేనండి, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
3: మల్లె మొగ్గలు ఉంది మేడం.
2: మల్లె మొగ్గలు?
3: అవును మేడం.
2: ఉందండి.
3: ఏరు పక్క మా ఊరమ్మన్న పాట ఉంది మేడం.
2: ఉందండి.
3: పాట కావాలి మేడం.
2: ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
3: వెళ్ళిన శ్రోతలందరి కోసం మేడం.
2: ఓకే ఓకేనండి.

0: హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
1: హలో,
0: హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్?
1: నమస్తే నమస్తే, గుడ్ మార్నింగ్ మేడం. నేను నంద్యాల జిల్లా ఆలగడ్ నుంచి పాలెంపల్లెలో మాట్లాడుతాను మేడం.
0: ఓకేనండి, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: మేడం, సుఖ దుఃఖాల మూవీ నుంచి ఇది మల్లెల వేలయని, ఇది వెన్నెల మాసమని, తొందరపడి ఒక కోయిల ముందే కూచింది విందులు చేసి. ఈ పాట మేడం.
0: ఓకేనండి, బోలయ్య గారు మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: మా ఫ్రెండ్స్ ఉన్నారు మేడం, మార్కం నుంచి అశోక్ గారు, సల్మాన్ రాజు గారు, నరేందర్ రెడ్డి గారు, రామయ్య గారు, పూజారి ధనంజయ గారు, సర్దార్ భాయ్ గారు, నల్లవతి రేణేశ్వర గారు, లక్ష్మీప్రియాంక గారు, వీరందరి కోసం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. బాయ్ మేడం. మా ఫ్రెండ్ చిన్నప్ప గారి కోసం కూడా.
0: ఓకేనండి, వీరందరి కోసం మీరు కోరిన పాట వస్తుంది, వినండి.

0: హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
1: హలో,
0: హలో, నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నా పేరు మహాలక్ష్మి చెన్నారెడ్డిపల్లి.
0: ఓకేనండి, మహాలక్ష్మి గారు చెప్పండి, మరి ఏ చిత్రం నుంచి పాట కావాలి? మీరే లాస్ట్ కాల్ అండి.
1: శ్రీవారి ముచ్చట్ల నుంచి తూర్పు తెల తెలవారగానే నుంచి మేడం, అది
0: శ్రీవారి ముచ్చట్లు. ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి మహాలక్ష్మి గారు.
1: థ్యాంక్ యూ మేడం.

0: ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో శతక సాహిత్యం గురించి ఎంఆర్ఐ కామేశ్వరి గారి ప్రసంగం వింటారు. కార్యక్రమంలో ముందుగా కొన్ని ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: కార్యక్రమంలో శతక సాహిత్యం గురించి ఎంఆర్ఐ కామేశ్వరి గారి ప్రసంగం వింటారు.
4: అతి వేగంగా యాంత్రికంగా సాగిపోతున్న ఆధునిక జీవన సరళిలో పూర్వకవులు మనకు అందించిన అమూల్యమైన పురాణాలు, ఇతిహాసాలు, నవరసభరితమైన కావ్యాలు ఇవన్నీ కూడా మరుగున పడిపోతున్నాయి. వాటితో పాటు నీతిని బోధించి మనుషులలో సత్ప్రవర్తనకు దోహదం చేస్తూ సచ్ఛీలతను పెంపొందింపజేసే శతకాలు ఎన్నో ఉన్నాయి. కొంతకాలం క్రితం ఈ శతకాలలోని పద్యాలను పాఠ్యాంశాలుగా పిల్లలకు బోధించే పద్ధతి ఉండేది. ఇప్పుడు అది తగ్గిపోయింది. నేడు పిల్లలు చూస్తున్న చలనచిత్రాలు కానీ, నిత్య జీవితంలో వారు గమనిస్తున్న సంఘటనలు కానీ సదభ్యాసాలను, సత్ప్రవర్తనను రూపుదిద్దేవిగా ఉండటం లేదు. ఈ నేపథ్యంలో పిల్లలకు మంచి జ్ఞానాన్ని బోధించి వారిని నీతిమంతులుగా తీర్చిదిద్దేటందుకు పూర్వకవులు మనకు అందించిన శతక సాహిత్యం ఎంతో తోడ్పడుతుంది. పూర్వం నీతి శతకాలలోని పద్యాలు తెలియనివారు లేరంటే అతిశయోక్తి కాదు. నిత్య జీవితంలో చిన్న చిన్న సామెతలుగాను నానుడులుగా కూడా వీటిలో విషయాలను వాడుతూ ఉండేవారు.

నేడు చాలామంది పెద్దలలో కూడా ఈ శతకాల గురించిన అవగాహన లేదు. అందువలన వారు ముందు తెలుసుకుని పిల్లలకు వీటిని నేర్పి తద్వారా వారిని సత్పౌరులుగా తీర్చిదిద్ది సత్సమాజ నిర్మాణానికి తోడ్పడవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందువలన ఈరోజు మనం తెలుగు సాహితీ నందనవనంలో వికసించి పరిమళంతో గుబాళిస్తున్న కొన్ని శతక పద్య సుమాలను ఆఘ్రాణించి ఆయా కవుల గురించి తెలుసుకుందాం. శతకం అంటే 100 పద్యాలు కలదే అని అర్థం. ప్రతి పద్యానికి చివరిలో ఏదో ఒక పదం వాడతారు. ఉదాహరణకు విశ్వదాభిరామ వినురవేమ, ఇది ప్రతి పద్యంలోనూ చివర వస్తుంది కదా, దీనిని మకుటం అంటారు. ఈ శతకాలను ముఖ్యంగా 2 వర్గాలుగా విభజించవచ్చు. ఏది మంచి ఏది చెడు అనే విచక్షణా జ్ఞానాన్ని కలుగజేసి మంచి అలవాట్లను ప్రబోధించే నీతి శతకాలు ఎన్నో ఉన్నాయి. అలాగే ఆధ్యాత్మికతకు ఆలవాలమై దేశభక్తికి పుట్టినిల్లైన మన దేశంలో దైవభక్తిని పెంపొందింపజేసి ఆ పరాత్పరుని లీలలను అద్భుతాలను తెలియజేసే భక్తి శతకాలకు కొదువలేదు. శతక సాహిత్యం గురించి తెలుసుకుంటున్నప్పుడు భక్తి శతకాలను గురించి కూడా ముచ్చటించుకోకపోతే అది అసంపూర్ణమవుతుంది. మనకున్న కొంచెం సమయంలో సంపూర్ణంగా సమగ్రంగా చెప్పుకోవడం అసాధ్యం. అందువలన బహుళ ప్రశస్తిగాంచినవి ముఖ్యమైనవి అయిన కొన్ని శతకాలను గురించి పరిచయం చేసుకుని వాటిలోని ఆణిముత్యాల వంటి చక్కటి పద్యములను మళ్ళీ స్ఫురణకు తెచ్చుకుందాం. చాలామంది విన్నవే అయి ఉంటాయి, కానీ మరుగున పడిన వాటిని మళ్ళీ జ్ఞప్తికి తెచ్చే సదుద్దేశంతో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం మీకు ఆనందాన్ని ప్రయోజనాన్ని కలిగిస్తుందని ఆశిస్తాను. ముందుగా నీతి శతకాల గురించి తెలుసుకుందాం. సుమతి శతకం, దీనిని బద్దె భూపాలుడు అంటే బద్దెన అనే కవి రచించాడు. ఈయన రాజు కూడా అయి ఉండవచ్చు. ఈయన 13వ శతాబ్దంలోనివాడు. ఈ శతకంలోని పద్యాలు అందరికీ చక్కగా అర్థమయ్యే సరళమైన భాషలో వ్రాయబడ్డాయి. ఇందులోని నీతులు ధర్మాలు సమయోచితంగా ఉండి ప్రజలందరికీ ఉపయోగపడేటట్లుగా ఉంటాయి. సుమతి అంటూ ఈయన పెట్టిన మకుటాన్ని బట్టే మనకు తెలుస్తోంది కదా, పిల్లలను బుద్ధిమంతులుగా తీర్చిదిద్దటానికి ఈ పద్యాలు ఎంతో ఉపకరిస్తాయి. నిత్య జీవితానికి అవసరమైనటువంటి ఎన్నో నీతులు ఇందులో ఉన్నాయి. ఏదైనా మంచి విషయాల గురించి చెప్పేటప్పుడు ఇందులో ఒక పద్యమైనా ఉదాహరణకు తీసుకురాని వారు ఉండరు. తెలుగునాట సుమతీ శతక పద్యాలు బహుళ ప్రచారం పొందాయి. అందులో నుంచి ఒక పద్యం, పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ పుత్రోత్సాహంబునాడు పొందుర సుమతి. ఎవరికైనా పుత్రుడు జన్మించినప్పుడు కాదు, ఆ పుత్రుడు ప్రయోజకుడై సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకుని ఫలానా వారి అబ్బాయి ఎంతో మంచివాడు అని నలుగురిలో పేరు సంపాదించినప్పుడే ఆ తల్లిదండ్రులకు నిజమైన పుత్రోత్సాహం కలుగుతుంది. ఈ విషయం ఎంత సత్యమో కదా. ఇటువంటి పద్యాలు కొల్లలుగా ఉన్న ఈ శతకం పిల్లలకు నేర్పవలసిన వాటిలో ముఖ్యమైనది. తర్వాత వేమన శతకం గురించి తెలుసుకుందాం. శతకకర్త వేమన రెడ్డిరాజుల వంశంలోనివాడు. 15వ శతాబ్ది నాటివాడు. ఇతడు యోగి. మూఢనమ్మకాలను పరిహరిస్తూ నిత్య జీవిత సత్యాలను తెలియపరిచాడు. 2 పద్యపాదాలలో తను చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పాడు. 3వ పాదంలో దాన్ని నిరూపించాడు, అంటే రుజువు చేశాడు. 4వ పాదం మకుటంగా తీసుకున్నాడు. ఎంతో పెద్ద విషయాలను కూడా చిన్న చిన్న పదాలలో కూర్చి ఆట వెలదలలో పొందుపరిచిన ఈయన ప్రతిభ అమోఘం. ఈ పద్యాలలోని విషయాలు నిత్య జీవితంలో నానుడులుగా రూపొందాయి. ఎంతో సరళమై నలుగురికి అర్థమయ్యే చక్కటి శైలిలో గొప్ప గొప్ప జీవిత సత్యాలను సప్రామాణికంగా నిరూపించిన ఈ యోగి వేమన గురించి, ఆయన సాహిత్యం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రయోజనాత్మకమైన ఎన్నో గొప్ప విషయాలున్న ఈ శతకం పిల్లలు నేర్చుకోవడం ఎంతో అవసరం. అనగననగరాగమతిశైల్లుచునుండు తినగ తినగవేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమా. పాడిన కొద్దీ, అంటే పాటలు ఎంత పాడితే అంత బాగా కంఠం మాధుర్యాన్ని సంతరించుకుంటుంది. తినగా తినగా వేము తీయనవుతుంది. సాధన చేసిన కొద్దీ

ఆయా పనులలో పరిపూర్ణత సాధించుకోవచ్చు. ఎంత కష్టతరమైన కార్యమైనా సాధన చేసి సులభంగా నెరవేర్చవచ్చు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు కదా. పై రెండు పాదాల్లో తను చెప్పదలిచిన విషయం చెప్తూ దానిని సమర్థిస్తూ మూడవ పాదం వ్రాసిన ఈ విధానం ఎంతో చక్కగా ఉంది. ప్రజల హృదయాల్లో నాటుకుపోయేటట్లుగా వ్రాయటం వలననే ఇన్ని సంవత్సరాలు గడిచినా ఏమాత్రం వన్నె తగ్గక ప్రజల నాలుకలపై నట్టిస్తున్నాయి. చిత్తశుద్ధిలేని శివ పూజలేల సాధనమున పనులు సమకూరు ధరలోన ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండు మేడి పండు చూడ మేలిమయ్యుండు. ఈ విధంగా ఈయన పద్యాలు నానుడులుగా రూపొందాయి. తర్వాత భాస్కర శతకం గురించి తెలుసుకుందాం. ఈ శతకకర్త ఎవరో మొన్న మొన్నటి వరకు పరిశోధకులకే తెలియలేదు. మారన వెంకయ్య ఈ రచనకు కర్తలని, భాస్కరుడనే రాజుకు అంకితమిచ్చారని రకరకాల ఐతిహ్యాలు ప్రచారంలో ఉన్నాయి. అప్పకవీయమునకు ముందుదై ఉండవచ్చునని భావిస్తున్నారు. కవి గురించి కూడా నిశ్చయంగా తెలియక మధురమైన శైలిలో రచింపబడిన ఈ శతకం ప్రతి ఒక్కరూ చదవదగింది. ఈ పద్యాలలో అర్ధాంతరన్యాసాలంకారం వాడబడింది. నీతులకు పెన్నిధి అయిన ఈ శతకం నుంచి ఒక చక్కని పద్యం వినండి. ఉరు గుణవంతుడొండు తన కొండపకారముసేయునప్పుడు పరహితమేయొనర్చు నొక పట్టుననైన కీడు చేయగా నెరుగడు నిక్కమే కదా అదెట్లన కవము బట్టి ఎంతయున్ తరువగజొచ్చినన్ పెరుగు తాలిమిని ఎదె వెన్న భాస్కరా. గుణవంతుడు తనకెవరైనా అపకారం చేసినప్పటికీ వారికి మేలు చేయగానే కాని కీడు చేయడు. అదెలాగంటే పెరుగును కవము పెట్టి ఎంత చిలికినా ఓర్పుతో వెన్ననిస్తుంది కదా. అపకారికి కూడా ఉపకారం చేయగలిగే సహనం సద్బుద్ధి ఉండాలని బోధిస్తోంది ఈ పద్యం. ఇటువంటి మంచి మాటలను పిల్లలకు చెప్తే మైనపు ముద్దల వంటి వారి మనస్సులు సత్ప్రవర్తన వైపు మలచబడతాయి. తరువాత సుభాషిత త్రిశతి గురించి తెలుసుకుందాం. ఇది భర్తృహరి సంస్కృతంలో రచించాడు. ఇందులో నీతి శృంగార వైరాగ్యములనే మూడు భాగాలున్నాయి. ఈ భర్తృహరి విక్రమార్క మహారాజు యొక్క సోదరుడు. ఈ సంస్కృత గ్రంథాన్ని తెలుగులోకి అనువదించిన వారు ఏనుగు లక్ష్మణ కవి, ఎలకూచి బాలసరస్వతి, పుష్పగిరి తిమ్మన. సంస్కృతంలో భర్తృహరి రచించిన శ్లోకాల్లోని విషయాలకు ఏమాత్రం తేడా రాకుండా, భావం చెడకుండా చక్కని భాషలో మంచి శైలిలో తెనిగించారు. వీరిలో ఏనుగు లక్ష్మణ కవి పేరెన్నిక కన్నవాడు. త్రిశతి అంటే 300. వానిలో మనం నీతి శతకంలోని ఒక మంచి పద్యం చెప్పుకుందాం. విద్య నిగూఢగుప్తమగు విత్తము రూపము పురుషాళికిన్ విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడున్ విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబు లేదిలన్ విద్య నృపాల పూజితము విద్య నెరుంగనివాడు మర్చుడే. విద్య యొక్క గొప్పదనాన్ని చక్కగా తెలియజేశారు ఈ పద్యంలో. చదువు అనేది గుప్తమైన ధనం లాంటిది. విద్య వలన చక్కటి తేజస్సు కలుగుతుంది. విద్య కీర్తిని ప్రసాదిస్తుంది. గురువై ముందుకు నడిపిస్తుంది. విదేశాలలోనైనా బంధువై భాసిస్తుంది. విద్యకు సమానమైన ధనము లేదు. విద్య రాజపూజితము. అటువంటి విద్య లేనివాడు మనిషియే కాదు. విద్య లేనివాడు వింత పశువు అంటారు కదా. ఆ విషయాన్నే తెలియజేస్తూ విద్య యొక్క ఆవశ్యకత వర్ణించారు. సుభాషితము అంటే మంచి మాట అని అర్థం. ఎన్నో మంచి నీతులు ఈ సుభాషితములో తెలియజేయబడ్డాయి. ముఖ్యమైన నీతి శతకాలను గురించి చెప్పుకున్నాం కదా. ఇక భక్తి శతకాలను గురించి చెప్పుకోవాలంటే భక్తి శతకాలలో శ్రీకాళహస్తీశ్వర శతకం తలమానికం వంటిది. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలలో ఒకటైన ధూర్జటి మహాకవి దీనిని వ్రాశారు. ధూర్జటి పల్కులకేలగల్గెనో అతులిత మాధురీ మహిమ అని శ్రీ రాయలవారిచే కొనియాడబడిన ధూర్జటి తన కలాన్ని భక్తి వైరాగ్య మార్గాలలో కథను తొక్కించాడు. ఎందరో శివభక్తుల కథలను తన పద్యాలలో సూచించాడు. అందులో నుంచి ఒక హృద్యమైన పద్యం

వగ చేతులాడవు కుమారా, రమ్ము రమ్మంచునే చాలన్ చంపగా నేత్రముల్ దివ్యగా శక్తుండనేగాను నా శీలం వేమని చెప్పనున్నదిక.

బిజ్జు అనే బోయవాడు ప్రతిరోజు శ్రీకాళహస్తీశ్వరుని పూజించిగాని భోజనం చేసేవాడు కాదు. ఒకరోజు పువ్వులు దొరకక రాళ్లతో దేవుని పూజించాడు. వాని భక్తి తత్పరతకు మెచ్చి భగవంతుడు అతనికి మోక్షమిచ్చాడు. సిరియాలుడనే రాజు అతిథికి కుమారుణ్ణే కోసి వండి వడ్డించాడు. అతని చాగనిరతికి మెచ్చి శివుడు అతని పుత్రుణ్ణి తిరిగి బ్రతికించాడు. విష్ణుమూర్తి ఒకసారి 1000 తామరలతో శివుణ్ణి పూజించాలని తలపెట్టి పద్మాలను సేకరించి పెట్టుకున్నాడు. కానీ ఎన్నిసార్లు లెక్క పెట్టినా ఒక పద్మం తక్కువ వస్తూ ఉంటే ఆ తామరకు బదులుగా తన కన్ను తామరనే భగవంతునికి సమర్పించాడు. ఆయన భక్తికి మెచ్చి ఈశ్వరుడు విష్ణుమూర్తికి సుదర్శన చక్రాన్ని కానుకగా ఇస్తాడు. అటువంటి త్యాగశీలుడైన భక్తుల వంటి వాడను కాకపోయినా నన్ను అనుగ్రహించు అని శివుని వేడుకుంటున్నాడు కవి. తరువాత దాశరథి శతకం గురించి తెలుసుకుందాం. రామదాసుగా ప్రసిద్ధికెక్కిన కంచర్ల గోపన్నచే రచింపబడినది ఈ శతకం. భగవంతునికి ఆలయాన్ని నిర్మించడమే కాకుండా ఈ శతకంతో శ్రీరామునికి తన హృదయంలోనే ఆలయం నిర్మించాడు ఈ భక్త శిఖామణి. చక్కెర కన్నా మధురమైన శైలిలో రచింపబడి భక్తిరసభరితమైన ఈ గ్రంథం నుండి ఒక పద్యం. భండన భీముడాత్తజన బాంధవుడు ఉజ్వల బాణతూణ కోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ కడగట్టి భేరిగా దాండ దథాండడాండ నినదంబుల జాండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను దశరథీ కరుణాపయోనిధి. రామా, దయాసముద్ర, యుద్ధ భయంకరుడు, పీడిత జన బంధుడు, ప్రకాశించు బాణములు అమ్ముల పొది అను వానితోడి, ధనుర్విద్యతో నొప్పు క్రూరములైన బాహువులు కలవాడు అను కీర్తిగల రామమూర్తికి సాటి వచ్చు మరి యొక్క దేవుడు లేడనుచు దృఢపరచుచూ దాండ దథాండ డాండములను దుందుభిద్వానములు బ్రహ్మాండము నిండునట్లు మదించిన ఏనుగు నెక్కి చాటుదును. ఈ పద్యంలో రామదాసు యొక్క అకుంఠిత భక్తి మనకు గోచరిస్తోంది కదూ. తరువాత నరసింహ శతకం. శేషప్ప అనే కవి జీవిత సత్యాలను, ఆ పరాత్పరుని లీలా విశేషాలను చక్కగా వర్ణించిన మనోజ్ఞమైన శతకం ఇది. అందులో నుంచి ఒక పద్యం వినండి. అడవి పక్షులకెవ్వడాహారమిచ్చెను మృగజాతికెవ్వడు మేతబెట్టే వనచరాదులకు భోజనమెవ్వడిప్పించే చెట్లకెవ్వడు నీరు చేదిపోసే స్త్రీల గర్భంబునన్ శిశువునెవ్వడు పెంచే పణులకెవ్వడు పోసే పరగపాలు మధుపాళికెవ్వండు మకరందమునరించే పశువులకెవ్వడసగే పచ్చిపూరి జీవకోట్లను పోషింప నీవెగాని వేరయొక దాత లేడయ్య వెదకి చూడ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఇవన్నీ నిజమే కదా. పక్షులకు ఆహారమిచ్చిన, మృగజాతికి మేత పెట్టిన, చెట్లకు నీరు లభింపజేసిన, స్త్రీల గర్భములో శిశువులను పెంచిన, సర్వజీవులను సృష్టించి సంరక్షించేది ఆ పరాత్పరుడేననే విషయం సత్యమే కదా. ఆ విషయాన్నే ఈ పద్యంలో ముచ్చటించాడు కవి. ఇలాంటి భగవల్లీలలను, మహత్యాలను గురించి తెలియజేస్తుంది ఈ శతకం. చివరగా కృష్ణ శతకాన్ని గురించి తెలుసుకుందాం. లీలానాటక సూత్రధారి, గీతాచార్యుడు, గోపాల చూడామణి అయిన శ్రీకృష్ణుని లీలలను, అద్భుతాలను చిన్న చిన్న పద్యాలలో కూర్చి భక్తిరసభరితంగా రచించాడు నృసింహుడనే కవి. అందులో నుంచి ఒక పద్యం వినండి.

0: ఓ కరుణాసముద్రుడా, లోకనాయక కృష్ణ, నాకాధారమై నీవు నన్ను కాపాడుచుండగా నాకు ఇతర చింతలెందులకు, నేను నిశ్చింతగా ఉండగలను అంటున్నాడు కవి. ఈ విధంగా భగవన్నుతితో ఈ కార్యక్రమం ముగించబోతున్నాం. ఇంత చక్కటి శతకవాంగ్మయమనే పెన్నిధి కలిగిన మనం ఎంతో అదృష్టవంతులం. ఈ అదృష్టాన్ని భావితరాల వారికి కూడా అందించడం మన బాధ్యత. నీతివంతులున్న సమాజాన్ని రూపొందించడానికి ఇంత చక్కటి శతకాలలోని పద్యాలను విరివిగా బోధిస్తే బాగుంటుంది.
1: మీరింతవరకు శతక సాహిత్యం గురించి ఎంఆర్ఎల్ కామేశ్వరి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: కార్యక్రమంలో లలిత గీతాలు వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

పార్సిల్ యాప్పై ప్రత్యేక కార్యక్రమం మీరిప్పుడు వింటారు. దేశంలో రవాణా వ్యవస్థలో భారతీయ రైల్వేలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణికులతో పాటు వేల టన్నుల సరుకులు కూడా రైళ్ల ద్వారానే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలిస్తున్నాయి. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో సురక్షితంగా వేగవంతంగా సరుకులను గమ్యస్థానాలకు చేర్చడంలో రైల్వే పార్సిల్ సేవలు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. చిన్న వ్యాపారుల నుంచి పెద్ద పరిశ్రమల వరకు అందరికీ రైల్వే పార్సిల్ వ్యవస్థ ఒక నమ్మకమైన రవాణా వేదికగా మారింది. ప్రస్తుత కాలంలో వ్యాపార రంగం వేగంగా అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో వస్తువుల రవాణా అవసరం మరింత పెరిగింది. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను, వ్యాపారులు తమ వస్తువులను, పరిశ్రమలు తయారు చేసిన ఉత్పత్తులను దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలించేందుకు రైల్వే పార్సిల్ సేవలను విస్తృతంగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా రోడ్డు రవాణాతో పోలిస్తే తక్కువ వ్యయంతో భారీ పరిమాణంలో సరుకులను తరలించే సామర్థ్యం రైల్వేలకు ప్రత్యేకమైన ప్రయోజనాన్ని కల్పిస్తుంది. రైల్వే పార్సిల్ సేవలు కేవలం వ్యాపార అవసరాలకే పరిమితం కాకుండా సాధారణ ప్రజల జీవితాల్లో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు మరియు కుటుంబ సభ్యులు తమ వ్యక్తిగత వస్తువులను ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి పంపించేందుకు ఈ సేవలను ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా ప్రకృతి విపత్తులు లేదా అత్యవసర పరిస్థితుల్లో సహాయక సామాగ్రిని వేగంగా చేరవేయటంలో కూడా రైల్వే పార్సిల్ సేవలు కీలకంగా పనిచేస్తాయి. అంతేకాకుండా రైల్వే పార్సిల్ సేవలు దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి కూడా గణనీయమైన సహకారం అందిస్తున్నాయి. సరుకు రవాణా ఖర్చులు తగ్గటం వల్ల వ్యాపార వృద్ధి జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల ఉత్పత్తులు నగరాలకు, నగరాల ఉత్పత్తులు గ్రామీణ ప్రాంతాలకు సులభంగా చేరటం ద్వారా మార్కెట్ విస్తరణ సాధ్యమవుతోంది. ఈ విధంగా రైల్వే పార్సిల్ సేవలు దేశ వాణిజ్య, పారిశ్రామిక, సామాజిక అభివృద్ధికి ఒక బలమైన ఆధారంగా నిలుస్తున్నాయి. చిన్న వ్యాపారుల నుంచి పెద్ద పరిశ్రమల వరకు, రైతుల నుంచి ఆన్లైన్ వ్యాపార సంస్థల వరకు అందరికీ రైల్వే పార్సిల్ సేవలు ఒక నమ్మకమైన రవాణా వ్యవస్థగా మారాయి. ఇతర రవాణా మార్గాలతో పోలిస్తే తక్కువ ఖర్చుతో, ఎక్కువ భద్రతతో వేగవంతంగా సరుకులను గమ్యస్థానాలకు చేరవేయటంలో రైల్వేలు కీలకంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా విస్తరించిన రైల్వే రవాణా వ్యవస్థ కారణంగా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల వరకు కూడా పార్సిల్ సేవలు అందుబాటులోకి రావటం పెద్ద ప్రయోజనంగా మారింది. ఇప్పటి వరకు రైల్వే పార్సిల్ బుకింగ్ అంటే స్టేషన్లకు వెళ్లటం, కౌంటర్ల వద్ద క్యూలో నిలబడటం, ఫారాలు నింపటం వంటి ప్రక్రియలు తప్పనిసరిగా ఉండేవి. అయితే మారుతున్న డిజిటల్ యుగానికి అనుగుణంగా ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే పార్సిల్ సేవలను మరింత ఆధునికంగా మార్చింది. భారతీయ రైల్వే సేవల్లో మరో కీలక మార్పుకు దక్షిణ మధ్య రైల్వే శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు పార్సిల్ పంపాలంటే రైల్వే స్టేషన్కు వెళ్లటం, కౌంటర్ల వద్ద క్యూలో నిలబడటం, ఫారాలు నింపటం తప్పనిసరిగా ఉండేది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. కేవలం మొబైల్ ఫోన్లో ఒక యాప్ ద్వారా ఇంటి వద్ద నుంచే పార్సిళ్లు బుక్ చేసుకుని దేశంలోని మరో ప్రాంతానికి వేగంగా పంపించుకునే సౌకర్యాన్ని దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకొచ్చింది. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో రూపొందించిన రైల్ పార్సిల్ బుకింగ్ యాప్ను అధికారికంగా ప్రారంభించారు. హైదరాబాద్ డివిజన్లో పైలట్ ప్రాజెక్టుగా మొదలైన ఈ సేవ విజయవంతం కావడంతో ఇప్పుడు విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాలకు ఈ సేవలను విస్తరించారు. దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించిన రైల్వే పార్సిల్ యాప్ ద్వారా ఇప్పుడు ప్రజలు సులభంగా

0: తమ పార్సిళ్లను రైళ్ల ద్వారా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పంపించుకోవచ్చు. స్టేషన్కు వెళ్లి కౌంటర్ల వద్ద వేచి ఉండాల్సిన అవసరం లేకుండా మొబైల్ ఫోన్ ద్వారానే బుకింగ్ నుంచి డెలివరీ వరకు అన్ని సేవలను పొందేలా ఈ యాప్ను రూపొందించారు. తక్కువ ఖర్చుతో వేగవంతమైన రవాణా సేవలను అందించడం ఈ యాప్ ప్రధాన లక్ష్యంగా అధికారులు చెబుతున్నారు. ఈ యాప్ ద్వారా పార్సిల్ బుకింగ్ మాత్రమే కాకుండా పికప్ నుంచి డెలివరీ వరకు మొత్తం ప్రక్రియను ట్రాక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. పార్సిల్ ప్రస్తుతం ఎక్కడ ఉంది, ఎప్పుడు గమ్యస్థానానికి చేరుతుంది వంటి వివరాలను వినియోగదారులు తెలుసుకోవచ్చు. ముఖ్యంగా చిన్న వ్యాపారులు, ఈ కామర్స్ రంగానికి ఈ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయి. స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్ద నుంచే పికప్ సేవలు కూడా పొందవచ్చు. దశల వారీగా మరిన్ని ప్రాంతాలకు ఈ సేవలను విస్తరిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. పార్సిల్ బుక్ చేసుకోవడానికి ముందుగా మొబైల్లో రైల్వే పార్సిల్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. అనంతరం పంపించే వ్యక్తి, అందుకునే వ్యక్తి వివరాలు నమోదు చేసి పార్సిల్ బరువు, వస్తువు వివరాలను ఎంటర్ చేయాలి. తరువాత వస్తువు తీసుకోవలసిన ప్రాంతం, పంపవలసిన ప్రాంతాలను ఎంపిక చేసుకుంటే అందుబాటులో ఉన్న రైలు సేవలను యాప్ చూపిస్తుంది. ఛార్జీలు ఆన్లైన్లోనే చెల్లించిన వెంటనే బుకింగ్ పూర్తవుతుంది.
1: యాప్ డైరెక్ట్గా ప్లేస్టోర్స్కి వెళ్ళి రైల్ పార్సెల్ అని మనం సెర్చ్ చేశాక దిస్ లోకో విత్ రైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే ఇలా ఓపెన్ అవుతుందండి. దేర్ డోర్ టు డోర్ ఉంది, స్టేషన్ టు స్టేషన్ ఉంది, డోర్ టు స్టేషన్, దేర్ ఆర్ ఫోర్ వేస్, డోర్ నుంచి స్టేషన్, స్టేషన్ టు డోర్ అండ్ స్టేషన్ టు స్టేషన్, డోర్ టు డోర్, దేర్ ఫోర్ వేస్ అండి. ఇది ప్రెసెంట్లీ 7 స్టేషన్స్ కి ఓపెన్ అయింది. సికింద్రాబాద్, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, చెన్నై, బెంగళూరు. దీంట్లో ఏంటంటే వెరైటీ ఆఫ్ గూడ్స్ పంపించుకోవచ్చు. ఏదైతే రైల్ పార్సెల్ యాప్ లో బుక్ స్టేషన్ కి వచ్చి బుక్ చేసుకోవచ్చు అన్ని యాప్ లో చేసుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ డోర్ టు డోర్ బుక్ చేసుకున్నాం అనుకోండి, వాళ్ళు లాగిన్ అడుగుతుంది, ఎంటర్ వి హావ్ టు ఫోన్ నెంబర్ తో లాగిన్ అయ్యాలి. ప్లస్ స్టేషన్ నుంచి స్టేషన్ బుక్ చేసుకున్నాం అనుకోండి, సపోజ్ విజయవాడ, విజయవాడ అని సెర్చ్ చేసిన తర్వాత మన పేరు, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చాక ఏ స్టేషన్ కి అయితే పంపించుకుందాం అనుకుంటున్నాం, ఒకవేళ స్టేషన్ టు స్టేషన్ అయితే స్టేషన్ కి లేదంటే డోర్ స్టెప్స్ కి. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం పంపించుకోవాలి, విశాఖపట్నం ప్రెస్ చేశాక రిసీవర్ అడ్రస్ అడుగుతుంది. ఇలా కొట్టగానే వెరైటీ ఆఫ్ ఐటమ్స్, ఏ ఐటమ్స్, ఎనీ ఐటమ్ అంటే మీ కేటగిరీ అన్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్, మోటార్ సైకిల్ అనుకోండి, మోటార్ సైకిల్ దీంట్లో పార్సెల్, వీ హ్యావ్ టు యాడ్ ఎ ఫోటో. మన బైక్ ఏదైతే ఉంటుందో ఆ బైక్ ఫోటో మన పార్సెల్ ఎందుకంటే ఆ డైమెన్షన్స్ కానీ విజిబిలిటీ చూడడానికి, అంటే కమోడిటీ యొక్క ఫిజికల్ అపియరెన్స్, అది యాడ్ చేశాక ఎంత అప్రాక్సిమేట్ వెయిట్, ఆఫ్టర్ దట్ ఇఫ్ యూ ప్రొసీడ్.
0: బుకింగ్ అనంతరం వినియోగదారులకు ట్రాకింగ్ ఐడి కేటాయిస్తారు. దీని ద్వారా పార్సిల్ ప్రయాణాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించవచ్చు. రైల్వే పార్సిల్ సేవల్లో డిజిటల్ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ప్రజలకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన, సులభమైన సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. వ్యాపారులు, చిన్న తరహా పరిశ్రమలు, ఈ కామర్స్ రంగానికి కూడా ఈ యాప్ ఎంతో ఉపయోగకరంగా మారనుంది. తక్కువ ఖర్చుతో వేగవంతమైన రవాణా సౌకర్యం లభించడం వల్ల వ్యాపార కార్యకలాపాలు మరింత సులభతరం కానున్నాయి. లాజిస్టిక్స్ భాగస్వామ్యాలు, పరిశ్రమలను ఒకే వేదికపైకి తీసుకురావటంలో ఈ యాప్ కీలక పాత్ర పోషించనుంది. అంతేకాదు, రోడ్డు మార్గాలతో పోలిస్తే రైలు మార్గంలో సరుకు రవాణా జరగటం వల్ల ఇంధన వినియోగం తగ్గటంతో పాటు పర్యావరణ కాలుష్యం కూడా తగ్గే అవకాశం ఉంది. తక్కువ ఖర్చుతో అధిక పరిమాణంలో సరుకులను తరలించే సామర్థ్యం రైల్వేలకు ఉండటం వల్ల దేశ ఆర్థికాభివృద్ధికి కూడా ఈ సేవలు దోహదపడుతున్నాయి. ఈ యాప్పై విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ డిఆర్ఎం మోహిత్ సోనకియా మాట్లాడుతూ, దక్షిణ మధ్య రైల్వే దేశంలోనే తొలిసారిగా ఈ విప్లవాత్మక రైల్ పార్సిల్ యాప్ను అమలు చేసిన జోన్ కావటం గర్వకారణమని అన్నారు. భారతీయ రైల్వేలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న పార్సిల్ సేవలు ఇప్పుడు డిజిటల్ దిశగా అడుగులు వేస్తున్నాయని తెలిపారు. ఈ యాప్ వల్ల వినియోగదారులు కౌంటర్ల వద్ద క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా సులభంగా సేవలను పొందగలరని అన్నారు. ఇది రైల్వే పార్సిల్ సేవల్లో ఒక కొత్త అధ్యాయమని, వినియోగదారులకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలను అందించడమే ఈ యాప్ లక్ష్యమని తెలిపారు.
2: This app facilitates the booking parcels directly from the convenience of home to the destination without having ever to come to the railway station physically. To this end, railway has tied up with various logistic operators which can be selected using this app, who will pick up the parcel from your home or the premises and deliver it through the railways and to the final destination. So the customer does not have to do anything. He does not have to visit the station. From the single app, he can book and track his parcels. This is a significant landmark towards the parcel booking system on Indian Railways, and

0: We encourage our customers to make full use of it. So this project has been launched on South Central Railway as a pilot project, and when successful, it will be launched all over Indian Railways. So customers are requested to use this app and give feedback for improvement.
1: సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ, ఈ యాప్ ద్వారా సాధారణ ప్రజలతో పాటు వ్యాపారవేత్తలకు కూడా మెరుగైన లాజిస్టిక్ సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో పార్సిళ్లు చేరవేయవచ్చని తెలిపారు. ఈ యాప్ ద్వారా పార్సిల్ బుకింగ్ పూర్తిగా డిజిటల్లో ఉంటుందని, పికప్ నుంచి డెలివరీ వరకు అన్ని సేవలను మొబైల్ ద్వారానే ట్రాక్ చేసుకోవచ్చని తెలిపారు. ప్రజలు వ్యాపారవేత్తలు ఈ సదుపాయాన్ని ఎక్కువగా వినియోగించుకోవాలని కోరారు.
2: రైల్వే పార్సల్ యాప్ అనేది లాస్ట్ మంత్ మార్చ్ 12న మేము లాంచ్ చేశాం. ఈ పార్సల్ యాప్ వల్ల ఉపయోగం ఏమిటంటే, మీరు ఎట్లయితే ఫ్లిప్కార్ట్ అమెజాన్లో ఎలాగైతే మీరు ట్రాకింగ్ చేసుకుంటారో, మీ కన్సైన్మెంట్ కూడా ట్రాక్ అవుతుంటుంది. నెక్స్ట్ డెస్టినేషన్ ఎక్కడికి వెళ్తుంది అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. దీంట్లో డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ ఇంటి నుంచి రైల్వే స్టేషన్ నెక్స్ట్ రైల్వే స్టేషన్ వరకు బుక్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక స్టేషన్కి వెళ్ళి ఇంకో స్టేషన్ నుంచి డైరెక్ట్ ఇంటికి లాస్ట్ డోర్ స్టెప్, అంటే లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఉంటుంది. లేదా స్టేషన్ టు స్టేషన్ కూడా చేసుకోవచ్చు. అట్లా డిఫరెంట్ 4 కాంబినేషన్స్లో ఉంటుంది అనమాట. దీంట్లో మెయిన్ మీకు అడ్వాంటేజ్ ఏమిటంటే, మీరు పార్సల్ బుక్ చేసి ఇంటి దగ్గర నుంచి మీరు దాన్ని బుక్ చేసుకోవచ్చు. అప్పుడు మా ఏజెంట్ ఎవరైతే ఉంటారో అతను వచ్చి కలెక్ట్ చేసుకుంటాడు. దీంట్లో కొందరికి డౌట్ రావచ్చు, ఎంత పే చేయాలా, పేమెంట్ ఇష్యూస్ ఉంటాయి కదా అని. దాంట్లో ఎలాగంటే, ఫస్ట్ మీకు ఎప్పుడైతే మీరు స్కాన్ చేసి ఆ డైమెన్షన్స్ దాంట్లో వేస్తారో, మీకు ఒక అప్రాక్సిమేట్ కాస్ట్ చెప్తుంది. సపోజ్ 250 అని ఇస్తుంది అనుకోండి, ఫస్ట్ 250 మీరు పే చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సపోజ్ అది 280 రూపీస్ అయింది అనుకోండి, మీకు ఇమీడియట్గా మెసేజ్ వస్తుంది మీరు ఇంకా 30 రూపాయలు కట్టాలి అని. మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. సపోజ్ అక్కడ 230 అయింది అనుకోండి, మీకు తర్వాత రీఫండ్ కూడా అయిపోతుంది ఆ 20 రూపీస్ మీరు ఆల్రెడీ కట్టింది. కొన్ని పెరిషబుల్ కమాడిటీస్ ఉంటాయి, లేకపోతే ఫిష్ లోడ్ చేస్తారు, లేకపోతే వెజిటబుల్స్ ఫ్రూట్స్, ఆ కన్సైన్మెంట్ని మనము ప్రాపర్గా మానిటర్ చేయకపోతే మధ్యలో పెరిష్ అయిపోతుంటుంది. ఆ ప్రాబ్లం కూడా దీంట్లో సాల్వ్ అయిపోతుంది. మీరు ఫిష్ ఒకవేళ లోడ్ చేస్తారు, ఎక్కడ ఆగిపోయింది అనుకోండి, మీకు తెలిసిపోతుంది పలానా చోట ఆగిపోయింది అని. ఇమీడియట్గా మీరు కావాలంటే అక్కడికి వెళ్ళో, లేకపోతే వాళ్ళకి కమ్యూనికేట్ చేసో, దాన్ని ఇమీడియట్గా ట్రాన్స్షిప్ చేయించుకోవడానికి అన్నిటికీ, అంటే ట్రాన్స్పరెంట్ సిస్టమ్ అండి ఇది. ఎనీ మూమెంట్, ఎనీ లోడింగ్, అన్లోడింగ్, ఏ ట్రైన్లో లోడ్ అయింది, ఏ కన్సైన్మెంట్, ఇప్పుడు పలానా ట్రైన్లో లోడ్ అయింది అని తెలుస్తూనే మీరు యాప్లో NTSలో మార్క్ చేసుకుని చూసుకోవచ్చు ఆ ట్రైన్ ఎక్కడ వెళ్తుంది, లేట్ ఉందా, ప్లస్ అక్కడ కలెక్ట్ చేసుకునే వాళ్ళు కూడా చెప్పొచ్చు మీరు, ఇంకా మా ట్రైన్ 2 అవర్స్లో లేట్ వస్తుంది, మీరు 2 అవర్స్ తర్వాత రండి.
1: ఈ కొత్త రైల్వే సేవపై వినియోగదారులు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా కౌంటర్ల వద్ద వేచి ఉండాల్సి వచ్చేదని, ఇప్పుడు మొబైల్ ద్వారా కొన్ని నిమిషాల్లోనే పార్సిల్ బుక్ చేసుకునే అవకాశం రావటం ఎంతో సౌకర్యంగా ఉందని చెబుతున్నారు. కే మురళి అనే వినియోగదారుడు మాట్లాడుతూ, రైల్వే పార్సిల్ సేవల్లో ఇది పెద్ద మార్పు అని అభిప్రాయపడ్డారు. ఇది సాధారణ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
0: గతంలో ఏదైనా పార్సిల్ బుక్ చేయాలన్నా, మా వ్యవసాయ ఉత్పత్తులు బయటికి పంపించాలన్నా చాలా ఇబ్బంది పడి ఆ పార్సిల్ మనమే తయారు చేసుకుని పార్సిల్ ఆఫీస్ దగ్గర క్యూలో నుంచి పంపించాల్సినటువంటి పరిస్థితుల నుంచి రైల్వే యాప్, పార్సిల్ యాప్ ఏదైతే వచ్చిందో, వచ్చిన తర్వాత మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే పార్సిల్ యాప్లో మనం బుక్ చేసిన తర్వాత డోర్ డెలివరీ స్టైల్లో పార్సిల్ యాప్ని నిర్వహిస్తున్నారు. దీనివల్ల ఈ ప్రాంతంలో అందరికీ కూడా, మా అందరికి కూడా, రైతాంగానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంది. ఈ పార్సిల్ యాప్ 10 మందికి తెలిస్తే ఇంకా చాలామంది ఉపయోగించుకోవడానికి వీలు కలుగుతుంది. ఈ రైల్వే పార్సిల్ యాప్ ద్వారా ఈ రైతాంగానికి, అదేవిధంగా ట్రేడింగ్ కూడా, ఈ పార్సిల్ యాప్ డోర్ డెలివరీ ఇంట్లో నుంచునే మనం ఎవరికైనా పంపించాల్సినటువంటి వస్తువులు వెంటనే పంపించడానికి, అవి గమ్యానికి త్వరితగతిన వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది.
1: భారతీయ రైల్వేలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పార్సిల్ సేవలను మరింత మెరుగుపరుస్తున్నాయి. ఆన్లైన్ బుకింగ్, ట్రాకింగ్ సదుపాయాలు, వేగవంతమైన డెలివరీ విధానాలు ప్రజలకు సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. దీనివల్ల సమయం ఆదా కావడంతో పాటు పారదర్శకత కూడా పెరుగుతోంది. డిజిటల్ ఇండియా దిశగా భారతీయ రైల్వేలు వేస్తున్న అడుగుల్లో ఈ రైల్ పార్సిల్ యాప్ మరో కీలక మైలురాయిగా చెప్పవచ్చు. ఈ కొత్త విధానం వల్ల సాధారణ ప్రజలతో పాటు వ్యాపారవేత్తలు, ఈ కామర్స్ సంస్థలు, లాజిస్టిక్స్ రంగానికి కూడా భారీగా ప్రయోజనం కలగనుంది. తక్కువ ఖర్చు, వేగవంతమైన సేవలు, పారదర్శక వ్యవస్థ, రియల్ టైం ట్రాకింగ్ వంటి సదుపాయాలతో రైల్వే పార్సిల్ సేవలు ఇప్పుడు మరింతగా ప్రజలకు చేరువవుతున్నాయి. రైల్వే పార్సిల్ యాప్పై ప్రత్యేక కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. రచన కె నవీన్ కుమార్, ఆకాశవాణి ప్రతినిధి NTR జిల్లా. వ్యాఖ్యానం కనపర్తి రాణి. సమర్పణ ప్రాంతీయ

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకునే చిత్రగీతాలు వింటారు. ముందుగా దేవుళ్ళు చిత్రానికి చిత్ర స్వర్ణలత పాడిన పాట, సంగీతం వందే మాతరం శ్రీనివాస్, గీత రచన జొన్న విత్తుల రామలింగేశ్వరరావు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుండి ఊర్మిళ, సతీష్, మల్లయ్య, లక్ష్మి, రాజు, సరిత, శివయ్య, శరణ్య.

కార్యక్రమంలో తర్వాత ఆంధ్రకేసరి ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాటను కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా కుటుంబ సభ్యులు

కార్యక్రమంలో తర్వాత అల్లరి ప్రియుడు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను కోరుతున్నారు. తుమ్మల్చర్ల గోపినాథ్ బుచ్చిరెడ్డిపాలెం నుండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: రాబోయే అతిథి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకునే చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాత నవోదయం ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను కోరుతున్నారు. అమనగుర్తి గ్రామం నుండి బొమ్మదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో ఇప్పుడు సత్యకాలపు సత్తయ్య. ఈ చిత్రానికి ఎంఎస్ విశ్వనాథన్, సంగీతంలో పిబి శ్రీనివాస్ గానం, గీత రచన ఆత్రేయ. ఈ పాటను కోరుతున్న శ్రోతలు మార్కాపురం పూలసుబ్బయ్య కాలనీ నుండి వేలూరి రాధాకృష్ణమ్మ.

0: 90 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్ ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈ తరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నాం.
2: ప్రాణం చిత్రానికి సోనూ నిగమ్ మహాలక్ష్మి పాడిన పాటను కోరుతున్న శ్రోతలు, లలితా మల్లిక్ సత్తుపల్లి నుండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తొంభై సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా, ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. తొంభై వసంతాల అజరామర ప్రయాణం, మన అందరి ఆకాశవాణి. రాబోయే అతిథి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుతున్న చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ధర్మాత్ముడు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు రఘునాథపురం గ్రామం నుండి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన.
0: ఆరోగ్యానికి, విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: కార్యక్రమంలో చివరిగా సీతాకోకచిలుక, ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడిన పాటను కోరుతున్నారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నేహాన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్.

0: మీరింతవరకు రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు గుర్తు చేసుకుందాం. ఈనాటి గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా శ్రీరంగం గోపాలరత్నం గారితో పరిచయం, అనంతరం శ్రీరంగం గోపాలరత్నం గారి లలిత గీతాలు వింటారు. ఈ కార్యక్రమ పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
1: నమస్కారం గోపాలరత్నం గారు.
2: నమస్కారం సత్యత్ గారు.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో అగ్రశ్రేణి విద్వాంసుల్లో ఒకరైన మీకు పద్మశ్రీ పురస్కారం లభించటం సంగీత ప్రియులందరికీ, ముఖ్యంగా మహిళలకు చాలా ఆనందదాయకంగా ఉందండి. ఈ అవార్డు మీకు లభించిందన్న విషయం తెలిసిన వెంటనే మీరు ఎటువంటి అనుభూతి పొందారో చెప్తారా?
2: చెప్తానండి. ఈ అవార్డు ప్రకటించగానే నేను సంగీతానికి చేసిన సేవకి ఒక గుర్తింపు లభించిందని అనుకుని చాలా ఆనందపడ్డాను, సంతోషపడ్డానండి.
1: ప్రభుత్వ పరంగా ఇప్పుడు గుర్తింపు లభించింది, కానీ ఎన్నో సంగీత సభలలో మీరు చాలా కాలంగా సత్కారాలు సన్మానాలు పొందుతున్నారు కదండి.
2: అవునండి. నేను 9-10 ఏట నుంచి కూడా కార్యక్రమాల్లో పాల్గొనడం, చిన్నతనం నుంచి కూడా సత్కారాలు సన్మానాలు జరగడం జరుగుతూ వస్తూ ఉందండి. చిన్నతనం నుంచి పాటలు పాడడం, అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నప్పుడు చాలా చోట నన్ను ఆశీర్వదించి పెద్దలు సన్మానాలు చేస్తూనే వస్తూ ఉన్నారండి.
1: మీరు చాలా చిన్న వయసులోనే సంగీతం నేర్చుకోవటం ప్రారంభించారు కదా. మామూలుగా చదువుకునే పిల్లలను, సంగీతం నేర్చుకునే పిల్లలను చదువుకోండి, పాట సాధన చేయండి అని పెద్దలు ఎప్పటికప్పుడు బలవంతం చేసి కూర్చోబెట్టడం పరిపాటి. మీ విషయంలో కూడా అంతేనండి?
2: అలా లేదండి. నే చిన్నతనం నుంచి పాటలు పాడుకుంటుండడం. మాది అసలు సంగీతం కుటుంబం. మా నాయనమ్మ గారు పాడేవారు, గోపాలరత్నం గారు ఆవిడ పేరే నాకు పెట్టారు. మా నాన్నగారు కూడా సంగీతంలో కృషి చాలా చేశారు. మా అన్నగారు కీర్తిశేషులు గోవిందాచారి చాలా చక్కగా పాడగడు. అమ్మగారు కూడా పాడతారు. ఇలాంటి వాతావరణంలో మా ఇంట్లో నేను అనుకోకుండా విన్న పాటల్లా పాడుతూ ఉంటాం. ఆటే పాట, పాటే ఆట, ఆడుకోవడం అనేది లేకుండా పాటలతోనే జీవితం గడిపేదాన్ని. అది నా జీవితంలో ఒక రకమైన విశేషమైనటువంటి విషయం. పాడుకో అని కానీ, సంగీతం నేర్చుకో అని కానీ ఎవరు అడగడం కానీ ప్రోత్సహించడం కానీ అలాంటివి ఏం జరగలేదు. నేనే పాడుకుంటూ ఉండేదాన్ని. అడ్డు పెట్టేవారు కాదు ఎవరు, ఇలా పాడుతున్నారు ఏమిటని కానీ. అలా మా పెద్దవాళ్ళ ఎంకరేజ్మెంట్ వల్ల వారు ఎటువంటి ఆటంకం కలిగించకపోవడమే నాకు గొప్ప విషయం. అలా చిన్నతనం నుంచి సంగీతం కొనసాగుతూనే ఉంది.
1: మీరు శాస్త్రబద్ధంగా సంగీతం నేర్చుకోవటం ఎప్పుడు, ఎట్లా ప్రారంభించారు, ఈ స్థాయికి ఎట్లా చేరుకున్నారు చెప్తారా?
2: నేను చిన్నతనం నుంచి పాటలు పాడుతూ ఉండగా మా పెత్తలి గారు నా పాట విని వాళ్ళ ఊరు తీసుకెళ్ళి మా తాతగారు హరికథలు రాశారు, 2 హరికథలు, కృష్ణలీలలు, ధర్మభీమార్జున గర్వభంగం. వారి ఊరు తీసుకెళ్ళి ఈ శ్రీ వైష్ణవ సభల్లో పార్టిసిపేట్ చేయడం కోసం అని ఆ 2 హరికథలు నేర్చుకో, నువ్వు బాగుంటుంది తాతగారు రాశారంటే వారి దగ్గర 2 హరికథలు నేర్చుకుని శ్రీ వైష్ణవ సభల్లో ఆ 2 హరికథలు నేను చెప్పడం సంభవించింది. ఆ హరికథలు చెప్పేటప్పుడు పెద్దింటి దీక్షితాస్ గారు కూడా నా హరికథ విని చాలా బాగుంది, అభివృద్ధి ఉంది అమ్మాయికి, నా దగ్గర ఉంచేయండి, చాలా నేను చెప్తానని చెప్పి కూడా వారు నన్ను ఉత్సాహపరిచారు. కానీ అని వారి కారణాల వల్ల వారి దగ్గర ఉండలేకపోయాను. అక్కడి నుంచి వస్తూ ఉండగా విశాఖపట్నం రావడం, అక్కడ మా గురుదేవుడు తండ్రి గారు కవిరాని లక్ష్మీనారాయణ శాస్త్రి గారు నన్ను చూడడం, వారు నా పాట విని ఆనందించి ఆశీర్వదించి సంగీతం నేర్పిస్తే బాగుంటుంది అమ్మాయికి అని మా నాన్నగారిని అడగడం, నాన్నగారు ఉంచడం, వారు తీసుకెళ్లి వాళ్ళ అబ్బాయి అయినటువంటి మా గురుదేవులు కీర్తిశిష్యులు కవిరేని జోగారావు గారు వీణ విద్వాంసులు వారికి అప్పచెప్పారు. వారి దగ్గర నేను మొట్టమొదటి నుంచి సంగీత సాధన ప్రారంభించి 5 సంవత్సరాలు నేర్చుకున్నాను. 1956 డిప్లొమా పట్టా ఆంధ్ర యూనివర్సిటీ తీసుకున్నాను. ఆ తర్వాత మా గురువుగారే శ్రీపాద పినాకపాణి గారు, డాక్టర్ పద్మభూషణ్, వారి దగ్గర తీసుకెళ్ళి అమ్మాయి చక్కగా పాడుతుంది, మీరు ఈ అమ్మాయికి చెప్తే సంగీతం బాగుంటుందని మా గురువుగారు అర్థించడం, వారు ఆమోదించడం, వారు నాకు విద్య

0: కొనుక్కోవడం కొన్నాళ్ళపాటు జరిగింది. ఇలా నా సంగీత సాధన ప్రారంభించింది. ఈ సంగీత సాధన చేస్తున్నప్పుడే కార్యక్రమాల్లో పాల్గొనడం, కచేరీలు వెళ్ళడం, కచేరీలు ప్రజలు సభలు పిలవడం, ప్రజాదరణ, ప్రజల ఆమోదం, ప్రజల ఆశీర్వచనాలు చాలా నాకు లభించి నా అభివృద్ధికి తోడ్పడ్డాయని నేను చెప్తున్నానండి.
1: మీరు లలిత సంగీతం కూడా పాడేవారు కదండి?
0: అవునండి, చిన్నతనం నుంచి కార్యక్రమాల్లో చిన్న చిన్న పాటలు పాడడం అలవాటు కదా. శాస్త్రీయ సంగీతం నేర్చుకుందాం కొంచెం టైం అవుతుందని ఈ ఆల్ ఇండియా రేడియోలో లలిత సంగీత కార్యక్రమాలు ఉన్నాయని తెలిసి ఆడిషన్కి వెళ్ళడం, దానికి మా సోదరిమణి రేణుకాదేవి తీసుకెళ్ళి ఆడిషన్ ఇప్పించడం, దానిలో నేను పాస్ అవ్వడం, అక్కడి నుంచి లలిత సంగీత కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభమైంది. అసలు మొట్టమొదటి నేను లలిత సంగీతం ఆర్టిస్ట్నే. గీతావళి అనే కార్యక్రమం ఆల్ ఇండియా రేడియో విజయవాడ నుంచి ప్రసారం అయ్యేది. ఆ కార్యక్రమాలు తరచున ఆల్ ఇండియా రేడియో పిలవడం, ప్రతి ముఖ్య కార్యక్రమానికి పిలవడం జరుగుతుండడం నేను పార్టిసిపేట్ చేస్తుండడం జరిగింది. అలా నా జీవితం లలిత సంగీత కార్యక్రమంలోనే మొట్టమొదటి ఆల్ ఇండియా రేడియోలో ప్రారంభమైంది. ఆ తర్వాత 1957లో నన్ను నిలయ కళాకారిణిగా ఆల్ ఇండియా రేడియో ఆహ్వానించింది. అప్పటి నుంచి నా బంగారు బాట జీవితం ప్రారంభించిందని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే నేను ఆల్ ఇండియా రేడియోలో జాయిన్ అయ్యే సమయంలో నా అదృష్టవశాత్తు మహామహుడైనటువంటి శాస్త్రీయపరంగా, సంగీతపరంగా, సాహిత్యపరంగా మహానుభావులు ఆ నిలయంలో పనిచేయడం అది అదృష్టం. ఆ పెద్దల దగ్గర మేము నేను ఉండడం, ఆ పనిచేసిన వారిలో పింగళ లక్ష్మీకాంతం గారు, కాటూరు వెంకటేశ్వరరావు, జలసూత్రం రుక్మిణాథ శాస్త్రి గారు, బాలాంతరపు రజనీకాంతరావు, ఏడిది కాంతరావు గారు, శ్రీవాత్సవ గారు, ఇటు తీసుకుంటే సంగీతపరంగా బాలమురళీకృష్ణ గారు, మరి ఊరేటి వెంకటేశ్వర గారు, సంగీతపరంగా కూడా రజనీకాంతరావు గారు, సాహిత్యపరంగా ఇలాంటి మహానుభావులు అందరూ అప్పుడు ఉండడం, మేము మంచి వయసులో చిన్నతనంలో అక్కడ జాయిన్ అవ్వడం, వారు చేపట్టే కార్యక్రమాలు అన్నీ కూడా చాలా గొప్ప కార్యక్రమాలు, వాల్యుబుల్ కార్యక్రమాలు అయి ఉండడం, వారి దగ్గర పనిచేయడం వల్ల వారిలో ఉన్నటువంటి గొప్పతనం అంతా మేము నేర్చుకోవడానికి అవకాశం చిక్కి మంచి మంచి కార్యక్రమాలు పార్టిసిపేట్ చేసే అవకాశం, మంచి కార్యక్రమాలు వెలువడడం అనేటువంటి జరిగింది. అంత గొప్ప వాళ్ళ దగ్గర ఉండడాన్ని కూడా మా అభివృద్ధి ఇంత చక్కగా జరిగిందేమో నేను అనుకుంటున్నానండి.
1: ఆ రోజుల్లో ప్రత్యేకంగా భక్తిరంజని కార్యక్రమాల వల్ల అనేక మంది ప్రభావితులైనారండి. తమిళనాడులో భక్తిరంజని వింటూ పాటలు నేర్చుకున్న వారిని నేను ఎరుగుదును. తర్వాత మీ తిరుప్పావై కార్యక్రమాలు కూడా చాలా ప్రజాదరణ పొందాయండి ఆ రోజుల్లో. సంగీతం నేర్చుకోదలుచుకున్న వారికి, నేర్చుకుంటున్న వారికి మీరు సలహాలు సూచనలు ఏమైనా ఇస్తారా?
0: మేము పనిచేసేటప్పుడు రికార్డింగ్ లేవండి, అప్పుడు ఆల్ ఇండియా రేడియోలో అన్నీ లైవ్ చేసేవాళ్ళని. ఆ లైవ్ కూడా చాలా రిహార్సల్స్ అవి చేసి చక్కగా చేయించేవారు. మేము కూడా డెడికేటెడ్గా ఉద్యోగపరంగా చేయలేదు, అదొక ధ్యానంతో డెడికేషన్తో పనిచేసేవాళ్ళం. అప్పుడు ఈ భక్తిరంజని కార్యక్రమాలు ప్రారంభించి చాలా అపూర్వంగా చాలా చక్కగా నిర్వహించేవారు పెద్దలు. వాటిలో మేము పార్టిసిపేట్ చేసేవాళ్ళం. భక్తిపరంగా, సాహిత్యపరంగా మంచి మంచి కార్యక్రమాలు ప్రొడ్యూస్ చేసేవారు, అవి మేము పాడేవాళ్ళం. అప్పుడు భక్తిరంజన్ గోపాలరత్నం, భక్తిరంజన్ లక్ష్మి, మా సోదరిమణి లవించమ్మ లక్ష్మి, తర్వాత రమణమూర్తి, ఈ ముగ్గురు కూడా మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మా బ్రహ్మరథం పట్టి మీరు పాడుతున్న భక్తిరంజన్ చాలా బాగుంది, మీరు భక్తిరంజన్ గోపాలరత్నం అని పిలవడం, అలా మమ్మల్ని ఇలా బ్రహ్మరథం పట్టి ఆదరించేవారు. మేము కూడా ఆనందించేవాళ్ళం పాడుతున్నప్పుడు. విన్నవారు కూడా చాలా మంచి కార్యక్రమాలు మీ స్టేషన్ నుంచి వస్తాయి, అందులో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు కదా అని మన ఎంతో రకంగా గౌరవించి చాలా సంతోషంగా మనం ఆహ్వానించేవారు. అప్పటి భక్తిరంజి కార్యక్రమాలే కాకుండా అన్ని కార్యక్రమాలు, యక్షగానాలు అనుకోండి, మరి భక్తి పాటలు అనుకోండి, ఇవన్నీ కూడా మేము మంచి రిహార్సల్ చేసి లైవ్ చేసేవాళ్ళని. అదే సమయంలో తిరుప్పావై సప్తపది కూడా చాలా ఇప్పటి వరకు అది ప్రజాదరణ పొందుతూనే ఉంది. ఈనాటికి కూడా విజయవాడ ఆల్ ఇండియా రేడియో స్టేషన్ బ్రాడ్కాస్ట్ చేస్తూనే ఉంది. అప్పుడు నేను బాలమురళీకృష్ణ గారు వారు తిరుప్పావై పాడారు, నేను సప్తపది పాడాను. అది చాలా గొప్ప ఆదరణ పొందింది, మంచి కార్యక్రమంగా ప్రజలు దాన్ని విడిచిపెట్టకుండా ఆదరిస్తున్నారు ఈనాటి వరకు. ఆ తిరుపతి సప్తపది ఇలాంటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం అనేటటువంటిది కళాకారిణిగా నేను చాలా గర్వపడతానండి.
1: మీరు ఆకాశవాణిలో నిలయ విద్వాంసులుగా, పెర్ఫార్మింగ్ ఆర్టిస్ట్గా, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేటర్గా వివిధ హోదాలలో ఉంటూ బహుముఖమైన అనుభవం గడించారు. మీ విధి నిర్వహణలో త్రీగా మీ పట్ల విచక్షణ, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కనపరిచిన సంఘటనలు ఏమైనా ఎదుర్కొన్నారండి?
0: అలాంటివి నా జీవితంలో ఎదుర్కోలేదండి. నా జీవితం మొట్టమొదటి నుంచి కూడా ఒక ఉచ్చ స్థాయిలో ప్రారంభమైంది. ఆ స్థాయిని మెయింటైన్ చేసుకోవడం వ్యక్తిత్వం, ఎవరి వ్యక్తిత్వాన్ని బట్టి అది ఉంటుందని నేను అనుకుంటాను. మనం ఎప్పుడైతే ఓ స్థాయిని వ్యక్తిగతంగా మెయింటైన్ చేసుకున్నామో

0: ఇలాంటివన్నీ ఎదుర్కోవడానికి ఎక్కువ అవకాశం ఉండదని నేను అనుకుంటున్నానండి. ఇతను అడ్మినిస్ట్రేటర్గా అనుకోండి, కళాకారునిగా అనుకోండి, కచేరీకి వెళ్ళేటప్పుడు అనుకోండి, ఎన్నో ఊళ్ళు తిరుగుతాం, ఎక్కడెక్కడికో వెళ్తాం, అలాంటప్పుడు ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది. నా అదృష్టవశాత్తు నా సోదరుడు గోవిందాచారి నాతో కూడా గాడ్ ఫాదర్లా ఉంటూ నా జీవితానికి చాలా ఒక పరిపూర్ణతని గౌరవాన్ని చేకూర్చినారు మా అన్నగారికి నేను కృతజ్ఞతని. అంచేత ఇలాంటివి ఎప్పుడు కూడా మొట్టమొదటి నుంచి కూడా నాకు అలాంటి ఎదుర్కోలేదు. దానికి నాకు నేనే ఒక రకమైన ప్లాన్డ్ లైఫ్ ఏర్పాటు చేసుకున్నాను. ఒక ఉచ్చస్థితి అయినటువంటి ప్లాన్ అయినటువంటి లైఫ్ ఎవరికి వాళ్ళు ఏర్పాటు చేసుకోవాల్సిన విషయం. ఎప్పుడైతే మనం ఏర్పాటు చేసుకున్నామో ఇలాంటి ఎదుర్కోవని నేను ఎగర్వంగా చెప్తున్నానండి.
1: సాధారణంగా ఈ రోజుల్లో సంగీతం నేర్చుకునేవారు పూర్వకాలంలో మోస్తరుగా పూర్తి సమయాన్ని సంగీతానికే వినియోగించటం కుదరటం లేదు, చదువు కూడా ఉంది కాబట్టి. ఇటువంటి వారికి సంగీత సాధనలో తోడ్పడేందుకు మెళకువలు సూచనలు ఏమన్నా చెప్తారా?
0: పూర్వకాలం సంగీతం నేర్చుకోవడం వేరు, ఇప్పటి సంగీతం నేర్చుకోవడం వేరు అన్న విషయాన్ని నేను ఆమోదిస్తాను. కానీ భగవంతుడు 24 గంటలు అనేటటువంటి ప్రతి మనిషికి ఒకే విధంగా ప్రసాదించాడు. ఆ టైముని మనం మెయింటైన్ చేసుకుంటే జీవితంలో ఎంత గొప్పవాళ్ళు అవ్వడానికైనా విలువ ఉంటుందని మా గురువు చెప్పారు. పాణి గారు ఒకసారి ఈ విషయాన్ని బోధించారు. టైము లేదని ఎవరైనా అంటే అది ఆ వ్యక్తి యొక్క తెలివి తక్కువ. 24 గంటలు ప్రతి మనిషికి ఆపాదించినప్పుడు ఈ మహానుభావులు ఎలా అయ్యారు అంచేత అవి యూటిలైజ్ చేసుకుని మనం ఆ టైముని అలాట్ చేసుకుంటే జీవితంలో ఎంతైనా సాధించవచ్చు అనేటటువంటిది వారు చెప్పిన నాకు సందేశం. అందరికీ కళ మీద ఆపేక్ష ఉండకపోవచ్చు, ఉన్నవాళ్ళు గిఫ్ట్ ఉన్నవాళ్ళు మాత్రం నా ఉద్దేశ ప్రకారం ఈ టైంను చక్కగా అమర్చుకుని వాళ్ళకి ఎందులో గిఫ్ట్ ఉందో దానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మిగిలిన విషయాల్ని కొంచెం తగ్గించుకుని టైంను చక్కగా అలాట్ చేసుకుంటే ఒక దానితో పాటు ఇంకో దానిలో కూడా ప్రావీణ్యత సంపాదించడానికి అవకాశం ఉంటుందని నా ఊహ నా ఉద్దేశం అండి. ఇలా చేసుకున్న రోజుని మన దేశంలో కూడా ఎంతోమంది పద్మశ్రీలు రావచ్చు, గొప్ప కళాకారులు కావచ్చు, దానికి వ్యక్తిగతమైనటువంటి టైం అలాట్మెంటు, సాధన, దీక్ష, డెడికేషను, ఒక రకమైనటువంటి వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకున్నటువంటి విషయాలు ఇది చేసుకున్న రోజుని చాలామంది కళాకారులుగా తయారవ్వచ్చు అవడానికి ఎట్టి సందేహం లేదని నేను ఒక కళాకారునిగా నేను అదే విధమైన జీవితాన్ని గడిపాను కాబట్టి టైం వేస్ట్ చేసుకోకూడదు.
1: ఈ తరం యువతీ యువకులలో శాస్త్రీయ సంగీతం పట్ల ఉండవలసినంత ఆదరాభిమానాలు ఉన్నాయంటారా? శాస్త్రీయ సంగీతంలో కృషి చేయడానికి ఇప్పుడున్న అవకాశాలు ఏమిటి?
0: శాస్త్రీయ సంగీతంలో పూర్వం కన్నా ఇప్పుడు చాలా అవకాశాలు పెరిగాయండి. మేము నేర్చుకునే సమయంలో ఒక కార్యక్రమం వినాలన్నా, ఒక కచేరీకి వెళ్ళాలన్నా ఎంతో దూరాలు వెళ్ళి చాలా శ్రమకు ఓర్చి మేము కార్యక్రమాన్ని వినేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు. ఎక్కడ పడితే అక్కడ రేడియోలు, టీవీలు, రికార్డింగ్స్, క్యాసెట్స్, ఎంతో ఎన్నో అవకాశాలు విద్యార్థిని విద్యార్థులకు యువతకు ఉన్నాయి, యువకులకు ఉన్నాయి. దాన్ని సరిగ్గా వెళ్ళి ఉపయోగించుకుని సాధన చేస్తే ఎన్నో అవకాశాలు పూర్వం కన్నా ఇప్పుడే ఉన్నాయి వాళ్ళ ఆపేక్షను పెంచుకోవడానికి. యువతల సంగీత కళాశాలలు అనుకోండి, విశ్వవిద్యాలయాల్లోనూ, యువతల సినిమాల్లో కూడా సంగీతాన్ని ఎక్కువ ప్రవేశపెడుతున్నారు. ఇప్పుడు పూర్వం కన్నా కూడాను కీర్తనలు పెడుతున్నారు, జావళీలు పెడుతున్నారు, ఐటమ్స్ని సినిమా ద్వారా కూడా ప్రచారం చేస్తున్నారు. ఇంకా టీవీ చెప్పనక్కర్లేదు, ఎత్తి కనబడుతున్నారు, పాట వినిపిస్తున్నారు. పూర్వం రేడియో మాత్రమే చాలా అరుదుగా వింటూ ఉండేవాళ్ళము. యువతి యువకులు ఆ అవకాశాన్ని జారవిడ్చుకోకుండా వాడికి వారు అభివృద్ధి చెందడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి, పూర్వం కన్నా ఇప్పుడే ఉన్నాయి. దాన్ని యూటిలైజ్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను.
1: బాగుందండి. ఏ రంగంలోనైనా వైదుష్యాన్ని, ప్రావీణ్యతను సంపాదించడానికి దీక్ష, ఏకాగ్రత, అర్పిత భావం అవసరం. సంగీతానికి ఇవి మరీ అవసరం. ఈ లక్ష్యాన్ని సాధించడంలో మీరు వేటినన్న త్యాగం చేశామనుకుంటున్నారా?
0: నా జీవితంలో నేను త్యాగం చేశానని ఎప్పుడూ అనుకోలేదండి. నా జీవితం అనుకోని విధంగా సంతోషంగా సంగీతానికి అర్పణ అయి ఇంతవరకు కాలం గడిచిపోయింది. నేను దేన్ని సాక్రిఫైస్ చేశానని అనుకోలేదు. చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నాను.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో మీది అంటూ ఒక ప్రత్యేకమైన బాణీని, శైలిని అలవరుచుకున్నారు. ఈ సంప్రదాయం కొనసాగటానికి శిష్యులను తయారు చేస్తున్నారా?
0: మంచి ప్రశ్న విషయాలు సత్యవతి గారు. సంగీతం చెప్పే గురువుకి ఎంత బాధ్యత?

0: ఉంటుందో శిష్యుల్లో కూడా అంత బాధ్యత ఉంటుంది. ఈ రోజుల్లో కొన్ని ఎయిమ్స్ పెట్టుకుని విద్య నేర్చుకుంటున్నారు. ఒక పరీక్ష పాస్ కావడం, ఉద్యోగం అన్వేషణ, ఉద్యోగం వచ్చిన తర్వాత వివాహం, వివాహం అయిన తర్వాత ఆ విద్యకు అక్కడితో నట్టడిపోతున్నారు. అలా కాకుండా కళని కళగా ఆరాధించాలనేటటువంటి ఉద్దేశంతో, ఒక ధ్యానంతో, దీక్షతో, డెడికేషన్తో విద్య నేర్చుకునే వాళ్ళు కావాలి. అలాంటి శిష్యులు ఉన్నప్పుడు గురువు ఎంతకన్నా భాగ్యం ఉండదు. అలా శిష్యులు కొద్దిమంది ఉన్నారు నా దగ్గర. ఆ ఉద్దేశాలతో ఎప్పుడైతే కళాసేవ చేశారో, తనకు తాను కళాకారులే అవడమే కాకుండా దేశంలో కూడా కొంతమంది కళాకారులు తయారవడానికి అవకాశం ఉంటుంది, కళాసేవ చేసినట్టు అవుతుంది.
1: చాలా సంతోషం గోపాలరత్నం గారు. నమస్కారం, సెలవు తీసుకుంటాను.
0: నమస్కారం సత్యత గారు.
2: మీరింతవరకు శ్రీరంగం గోపాలరత్నం గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు శ్రీరంగం గోపాలరత్నం గారు ఆలపించిన లలిత గీతాలు వింటారు.

మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా శ్రీరంగం గోపాలరత్నం గారితో పరిచయం, అనంతరం వారు ఆలపించిన లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: श्रोताओं, अभी आप सुन रहे थे कार्यक्रम कैप्टन विक्रम बत्रा, और अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अपने मित्र अजीत
1: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ कल तक के लिए आज्ञा दीजिए।
0: नमस्कार।
2: उमंग उमंग उमंग उमंग
3: మీరింతవరకు ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12 గంటలు కావస్తోంది. కొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం, ఢిల్లీ నుండి రిలే వింటారు.
4: నమస్కార్. ఆకాశవాణి సమాచార్ కి సాథ్ మే కనకలత.

తర్వాత మీరు వినబోయే పాట హారిస్ జయరాజ్ సంగీతం అందించారు. పాడినవారు హరిహరన్, మధుశ్రీ. చిత్రం భీమా.

కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట కంత్రి చిత్రానికి రాహుల్ నంబియార్ జై పాడారు. రచన అనంత శ్రీరామ్, సంగీతం మణిశర్మ.

ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా ఈరోజు మొహాలీలో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. సిక్కిం పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నాథులా పాస్ ను సందర్శించి అక్కడి సైనికులతో ముచ్చటిస్తారు. సీనియర్ ఆర్మీ అధికారులు ఆ ప్రాంతంలో జరుగుతున్న వివిధ కార్యకలాపాలను రాష్ట్రపతికి వివరిస్తారు. బాబా హర్భజన్ సింగ్ ఆలయాన్ని ముర్ము సందర్శిస్తారు. అనంతరం గ్యాంగ్టక్లోని మనన్ కేంద్రంలో జరిగే సిక్కిం విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి విద్యార్థులకు డిగ్రీలు, పతకాలు ప్రదానం చేస్తారు. ఎబోలా వైరస్ను అరికట్టేందుకు రష్యా శాస్త్రవేత్తలు ఒక కొత్త వ్యాక్సిన్ను అభివృద్ది చేసినట్టు రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కో ప్రకటించారు. కాంగోలో ఇటీవల వ్యాపించిన వ్యాధులకు కారణమైన అరుదైన బుండీ బుగ్యో మహమ్మారిపై కూడా ఈ వ్యాక్సిన్ పనిచేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ నెల 17వ తేదీన కాంగో, ఉగాండాల్లో ఎబోలా వ్యాప్తిని డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత పౌర విమానయాన సాధికార సంస్థ విమానయాన సంస్థలకు కొన్ని నిర్దేశాలు జారీ చేసింది. ఉగాండా, కాంగో దేశాలకు విమాన సర్వీసులు నడిపే సంస్థలు ప్రయాణికులు విమానం దిగడానికి ముందే వారి నుండి స్వీయ ధృవీకరణ పత్రాలను తప్పనిసరిగా సేకరించాలని డీజీసీఏ ఆదేశించింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కెనడా వాణిజ్య మంత్రి మణీందర్ సిద్ధూతో కలిసి భారత్ కెనడా పెట్టుబడుల రౌండ్ టేబుల్ సమావేశానికి సహాధ్యక్షత వహించారు. కెనడాకు చెందిన ప్రముఖ పెన్షన్ ఫండ్లు, సావరీన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు, కెనడా ఇండియా వాణిజ్య మండలి సభ్యులు, ఇతర భాగస్వాములతో విస్తృతంగా చర్చలు జరిపినట్టు గోయల్ తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పన, ఆర్థిక రంగ సంస్కరణలు, సులభతర వాణిజ్యంపై భారత్ ప్రత్యేక దృష్టి సారించడం వల్ల ప్రపంచ పెట్టుబడిదారులకు అపారమైన అవకాశాలు లభిస్తున్నాయని మంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. స్వచ్ఛమైన ఇంధనం, టెక్నాలజీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, కృత్రిమ మేధ, తయారీ రంగం, రవాణా వంటి రంగాల్లో భారత్తో భాగస్వామ్యం కలిగి ఉండాలని పెట్టుబడిదారులను మంత్రి కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ చట్టబద్దతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు వెలువరించనుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత, జస్టిస్ జయమాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ ఏడాది ప్రారంభంలో సుదీర్ఘ విచారణల అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ సవరణ ప్రక్రియ రాజ్యాంగంలోని ఆర్టికల్ 326, ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, దాని కింద రూపొందించిన నిబంధనల ప్రకారం ఈసీఐకి ఉన్న అధికారాలకు మించి ఉందని పిటిషనర్లు వాదిస్తున్నారు. వృద్ధాప్యంలో ఆరోగ్యంగా, దృఢంగా ఉండడానికి ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం ఎంతో అవసరమని కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ పేర్కొన్నారు. ఖజురహోలో ఈరోజు జరిగిన యోగా మహోత్సవం, అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026కు 25 రోజుల కౌంట్డౌన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వంలో అంతర్భాగమైన యోగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ చొరవతో 2014లో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆమోదించిన తర్వాత సంపూర్ణ ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ఒక ప్రపంచ ఉద్యమంగా రూపాంతరం చెందిందని మంత్రి గుర్తు చేశారు. వచ్చే నెల 21వ తేదీన జరుపుకోబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 సందర్భంగా ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనేది ఇతివృత్తంగా నిర్ణయించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీకేజీ కేసులో సీబీఐ మరో 2 నిందితులను అరెస్టు చేసింది. ఈ కేసులో దర్యాప్తు సంస్థ ఇప్పటి వరకు ఢిల్లీ, జైపూర్, గుర్గ్రామ్, నాసిక్, పూణే, లాతూర్, అహిల్యానగర్ నుండి మొత్తం 13 నిందితులను అరెస్టు చేసింది. సీబీఐ ఇప్పటి వరకు 49 చోట్ల సోదాలు నిర్వహించి పలు అక్రమ పత్రాలు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. మెడికల్ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 3వ తేదీన నిర్వహించిన నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల నడుమ రద్దయిన సంగతి తెలిసిందే. భారత మాజీ ప్రధానమంత్రి

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సిక్కిం పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నాథులా పాస్ను సందర్శించి అక్కడి సైనికులతో ముచ్చటిస్తారు. ఎబోలా వైరస్ను అరికట్టేందుకు రష్యా శాస్త్రవేత్తలు ఒక కొత్త వ్యాక్సిన్ను అభివృద్ది చేసినట్టు రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కో ప్రకటించారు. నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీకేజీ కేసులో సిబిఐ మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసింది.

0: పండిట్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆయనకు నివాళులర్పించారు. షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పథకాల అమలును డిజిటలైజ్ చేయడానికి, మరింత బలోపేతం చేయడానికి సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ నిన్న న్యూఢిల్లీలో పీఎం అజయ్ పోర్టల్ను, అజయ్ మొబైల్ యాప్ను ప్రారంభించారు. పూర్తిగా డిజిటల్ వర్క్ఫ్లో, రియల్ టైం ప్రాసెసింగ్ వైపు మారాలనే లక్ష్యంతో రూపొందించిన ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన పీఎం అజయ్ పథకం అమలును ఈ పోర్టల్ వేగవంతం చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. పథకానికి సంబంధించిన సేవలను మొబైల్ ద్వారా అందుబాటులోకి తీసుకురావడం, గ్రామస్థాయిలో ప్రణాళిక అమలు, క్షేత్రస్థాయి పర్యవేక్షణను మెరుగుపరచడం, రియల్ టైం రిపోర్టింగ్ను సులభతరం చేయడం, పారదర్శకత, డిజిటల్ గవర్నెన్స్ను బలోపేతం చేయడం ఈ పీఎం అజయ్ మొబైల్ యాప్ ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సందర్భంగా డాక్టర్ వీరేంద్ర కుమార్ మాట్లాడుతూ, ఎస్సీ సంక్షేమ కార్యక్రమాల కోసం పారదర్శకమైన, డిజిటల్, సాధికారతతో కూడిన సేవలను అందించడంలో ఈ పోర్టల్ ఒక పెద్ద ముందడుగని అభివర్ణించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మొహాలీలోని న్యూ చండీగఢ్లో ఈరోజు రాత్రి 7:30 గంటలకు జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ తలపడతాయి. ఇందులో గెలిచిన జట్టు శుక్రవారం జరిగే క్వాలిఫైయర్ 2లో గుజరాత్ టైటాన్స్తో తలపడుతుంది. ఆ మ్యాచ్లో విజయం సాధించిన జట్టు ఈ నెల 31న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడుతుంది. కాగా నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 92 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ప్రజలంతా ఎల్లప్పుడూ శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలని, ఇళ్ల నుండి బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా నీటిని వెంట తీసుకెళ్లాలని మోదీ ఒక సోషల్ మీడియా పోస్టులో సూచించారు. హర్యానా, చండీగఢ్, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, ఉత్తరాఖండ్లలో ఇటువంటి పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. పశ్చిమ బెంగాల్, కొంకణ్, గోవా, ఒడిశా, సౌరాష్ట్ర, కచ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో వేడి, ఉక్కపోత వాతావరణం ఉంటుందని తెలిపింది. అలాగే హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, పంజాబ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, విదర్భల్లో ఈ రాత్రిపూట కూడా వాతావరణం వేడిగా ఉంటుందని పేర్కొంది. కాగా ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, బీహార్, కర్ణాటక, త్రిపుర, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సిక్కిం పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నాథులా పాస్ను సందర్శించి అక్కడి సైనికులతో ముచ్చటిస్తారు. ఎబోలా వైరస్ను అరికట్టేందుకు రష్యా శాస్త్రవేత్తలు ఒక కొత్త వ్యాక్సిన్ను అభివృద్ది చేసినట్టు రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కో ప్రకటించారు. నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీకేజీ కేసులో సిబిఐ మరో 2 నిందితులను అరెస్టు చేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు మొహాలీలో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్లీ ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో మహిళ ఆరోగ్యానికి ఆయుర్వేదం పరిచయ కార్యక్రమం, అనంతరం కార్మిక గీతాలు వింటారు. ముందుగా మహిళ ఆరోగ్యానికి ఆయుర్వేదం ఈ అంశం గురించి డాక్టర్ ఏ నిషిత గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి కె ఇందిర.
1: స్త్రీలకు ఆయుర్వేదం ఎటువంటి సాయం అందిస్తుందో ఈ విషయాన్ని వివరించడానికి మా ఆకాశవాణి స్టూడియోలో డాక్టర్ ఏ నిషిత వచ్చారు. నమస్కారం అండి డాక్టర్ నిషిత గారు.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ గారు, ఆరోగ్యం పరంగా స్త్రీలలో కొన్ని సమస్యలు ఉంటాయి, వాటికి ఆయుర్వేదం ఎటువంటి సహాయం అందిస్తుందో వివరిస్తారా? ముఖ్యంగా ఇప్పుడు చాలా మందిలో అలసట, ఒళ్ళు నొప్పి తరచూ చూస్తూ ఉంటాం, దానికి ఆయుర్వేదం ఏం చెప్తుంది?
2: ఫెటిక్ అంటారండి, మనం చూస్తాం చాలా మంది లేడీస్లో. జనరల్గా ఇది 30 to 35 ఇయర్స్లో స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఫెటిక్ అంటే వీళ్ళు తెల్లవారు లెగుస్తారు, చక్కగా యాక్టివ్గా అన్ని వర్క్స్ చేసుకుంటారు కానీ మధ్యాహ్నం నుంచి చాలా అలసట ఫీల్ అవుతారు. అంటే ఏ పని చెప్పినా నా వల్ల కాదు అన్నట్లుగా అయిపోతారన్న, ఒక సోఫాలోనో ఎక్కడో దగ్గర కూర్చోవటమో పడుకోవటమో చేసి రిలాక్స్డ్ మోడ్లోకి వెళ్ళిపోతారు. ఈవెన్ వాళ్ళు వెళ్ళి ఏదైనా ఎవరైనా వాటర్ తీసుకురమ్మన్నా మీరు వెళ్ళి తీసుకోండి అని చెప్తారు, అంతలా ఫెటిక్ వచ్చి.
1: శారీరక సమస్య అంటారా?
2: శారీరక సమస్య అంటే జనరల్ గా మల్టీ టాస్కింగ్ అనేది ఇప్పుడు ఎక్కువైపోయిందండి ఆడవాళ్ళలో. సో ఇలా చేయటం వల్ల మధ్యాహ్నం కల్లా వాళ్ళకున్న ఎనర్జీ లెవెల్స్ అన్ని ఎగ్జాస్ట్ అయిపోతాయి. ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకి ఎనర్జీ ఉండదు అనమాట. సో అలాంటప్పుడు వాళ్ళు కంప్లీట్ గా రిలాక్స్డ్ మోడ్ లోకి వెళ్ళిపోతారు, ఇంకే పని చేయలేరు. దీన్ని ఫెటిక్ అంటారు. అయితే దీన్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు ఆయుర్వేదంలో అంటే, జనరల్గా ఇప్పుడు ఫెటిగ్ ఉన్న వాళ్ళు బ్లడ్ టెస్టులు చేస్తే వాళ్ళకి HbA1 కాల్షియం తక్కువైపోతూ ఉంటుంది, వాళ్ళకి మెడ నొప్పులు వస్తూ ఉంటాయి. సో ఇలా ఒక గ్రూప్ ఆఫ్ సింప్టమ్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళకి భుజాల నొప్పులు వస్తూ ఉంటాయి, చేతులు కొంచెం పెయిన్స్ వస్తూ ఉంటాయి, ఇట్లా గ్రూప్ ఆఫ్ సింప్టమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఓవర్కమ్ చేయాలి అని అంటే ఆయుర్వేదంలో ఉండే చిన్న చిన్న థెరపీస్ చెప్తాను. ఆయుర్వేదంలో ఏంటంటే సింపుల్గా వాళ్ళు ఒక ఫీమేల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు, ఆయుర్వేదం క్వాలిఫైడ్ ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్తే పంచకర్మ థెరపీస్ ఉంటాయి. సో పంచకర్మ థెరపీస్ అంటే అన్నీ చేయించుకోకర్లేదు, అట్లీస్ట్ సింపుల్ బాష్పస్వేదం అంటే ఒక బాక్స్లో స్టీమ్ పెడతారు. స్టీమ్ పెడితే ఆ స్టీమ్ చాలా రిలాక్స్డ్గా ఉంటుంది, అంటే పోర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత ఆ స్టీమ్ చేయటం వల్ల లోపల ఉన్న వాటర్, బ్యాడ్ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఆ వాటర్ బయటకు వచ్చిన తర్వాత స్కిన్ ఇరిటేషన్ ఉంటుంది అన్నమాట. స్కిన్ డిసీజెస్ ఉంటాయి ఇప్పుడు వాళ్ళకి చిన్న చిన్నవి, అవి అన్నీ రాకుండా మీకు మంచి క్రీమ్స్తో మంచి ఆయిల్స్తో మీకు లైట్గా మసాజ్ ఇస్తారనమాట. దీన్ని అంటే అభ్యంగం బాష్పస్వేదం అంటారు. ఈ థెరపీ మీరు ఏ ఆయుర్వేదిక్ సెంటర్కి వెళ్ళినా ఒక 1000 to 2000 మధ్యలో ఉంటుంది. సో ఆ చిన్న చిన్నవి అట్లీస్ట్ వీక్లీ వన్స్ కానీ లేకపోతే ఒకేసారి 3 డేస్ చేసుకొని విరేచనంకి కూడా మెడిసిన్ ఇస్తారు టు ఎక్స్పెల్ ఆల్ ద టాక్సిన్స్ అవుట్. ఎంత తిన్నా కానీ వాళ్ళకి ఫెటిగ్ ఉంటుంది, బ్లడ్ తక్కువ ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే కనెక్టివ్ టిష్యూ డీహైడ్రేట్ అయిపోద్ది. కనెక్టివ్ టిష్యూ అంటే బ్లడ్, మ్యూకస్, ఇవి డీహైడ్రేట్ అయిపోతాయి. అంటే వాటిలో ఉన్న తేమని కోల్పోతాయి అన్నమాట. అలా తేమని కోల్పోయేటప్పుడు బాష్పస్వేదం అభ్యంగం చేయటం వల్ల మళ్ళీ ఆ తేమ వస్తుంది. తేమ అంటే వాటర్ కాదు, ఈవెన్ వాళ్ళు వాటర్ తాగినా కానీ ఆ తేమ రాదు, ఎందుకంటే డీహైడ్రేట్ అయిపోతున్నాయి కదా సెల్స్, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉండదు. సో మనం ఈ థెరపీ, చిన్న థెరపీ చేస్తే వాళ్ళకి ఇది మళ్ళీ వెనక్కి వస్తుంది అనమాట.
1: మరి ఇప్పుడు మీరు చెప్పిన థెరపీ ఎన్ని రోజులు ఇంటర్వెల్స్లో చేయాలి, ఎంత డ్యూరేషన్ ఉంటుంది ఆ థెరపీకి?
2: యాక్చువల్గా ఇప్పుడు వాళ్ళకి ఫెటిక్ బాగా ఎక్కువగా ఉంది, ఒక 3 డేస్ లేకపోతే 5 డేస్, మ్యాక్స్ 7 డేస్ చేయించుకొని వాళ్ళు ఆపేయచ్చు. ఆపితే వాళ్ళు దే కెన్ బికమ్ యాక్టివ్. మళ్ళీ ఎప్పుడో 1 ఇయర్ తర్వాత 2 ఇయర్స్ తర్వాత వస్తే మళ్ళీ ఒక 3 డేస్ ఒక 5 డేస్ చేసుకుంటే సరిపోతుంది.
1: ఒక వారానికి 3 రోజులు చేయించితే సంవత్సరం మొత్తానికి వాళ్ళలో ఫెటిగ్నెస్ రాదంటారా?
2: ఇప్పుడు జనరల్ గా ఫెటిగ్ అనేది చలికాలంలో రాదు, ఎండాకాలంలో వస్తుంది.
1: ఈ ఎండాకాలంలోని స్టీమ్ బాత్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇరిటేషన్ అవి రాదు?
2: అస్సలు రాదు. ఎండాకాలంలో ఏంటంటే మనకి భూమిని చూసుకుంటే భూమి లోపలంతా కూడాను వేడిగా ఉండదు, చల్లగా ఉంటుంది, బయట వేడిగా ఉంటుంది. సేమ్ థింగ్ మనం కూడా ఎర్త్ లా ఫీల్ అయితే లోపలంతా చల్లగా ఉంటుంది. చల్లగా అంటే లోపలంతా మెటబాలిజం చాలా తక్కువ ఉంటుంది. మెటబాలిజం ఎప్పుడైతే తక్కువైపోతుందో బయటకి వేడిగా అనిపిస్తుంది అన్నమాట. ఎప్పుడైతే మనకి లోపల డైజెస్టివ్ పవర్ తక్కువ ఉంటుందో, డైజెషన్ ఎంజైమ్స్ తక్కువైపోతాయి, మెటబాలిజం తక్కువైపోతుందో, అప్పుడే మనలో ఫెటిగ్ ఉంటుంది, అప్పుడే మనలో లో ఇమ్యూనిటీ ఉంటుంది. సో జనరల్గా ఆ టైంలో ఉంటుంది. కనుక ఇప్పుడు స్ప్రింగ్ సీజన్ రాగానే ఒక 5 డేస్, లేకపోతే సమ్మర్ సీజన్లో ఒక 7 డేస్, ఇలా మనం వాళ్ళు బాష్పస్వేదము నెక్స్ట్ అభ్యంగం 2 చేయించుకుంటే వాళ్ళు డెఫినెట్

0: అనేది దే కెన్ ఓవర్కమ్. ఇది కాకుండా మరి మీరు డైట్ కూడా సజెస్ట్ చేస్తారా? డైట్ అయితే ఆ టైంలో జనరల్గా మెటబాలిజం తక్కువ ఉంటుంది కనుక దే నీడ్ టు ఈట్ 1/2 to 1/4. వాళ్ళు ఎంత నడిస్తే అంత బాగుంటుంది. అంటే ఇంట్లో మేము చాలా పనులు చేసుకుంటాం అని అంటారు, బట్ 4 గోడల మధ్య ఎంత పని చేసినా కానీ అది వాళ్ళకి ఇంకా ఫెటిక్ పెంచుతుంది, తప్పితే తగ్గించదు. కానీ వాళ్ళు వన్స్ ఒకసారి పొద్దున్నే లేచి నడిస్తే ఏమవుతుందంటే మనకి కాల్షియం అందుతుంది, విటమిన్ డి బాగా అందుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్, అంటే పొద్దున్నే చెట్లు వంట చేసుకుంటాయి అంతే కదా, మార్నింగే అవి ఎప్పుడైతే ఫోటోసెన్సిస్ జరుగుతుందో అప్పుడే ఆక్సిజన్ బాగా రిలీజ్ అవుతుంది. సో ఆ ఫ్రెష్ ఆక్సిజన్ అనేది మన బాడీలోకి వెళ్తుంది. సో ప్రతి సెల్, మన బాడీలో ప్రతి సెల్ కూడా మంచిగా రెస్పిరేషన్ తీసుకొని ఫెటిగ్ అనేది చాలా ఫాస్ట్గా తగ్గుతుంది.
1: ముఖ్యంగా స్త్రీలలో హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ ఉంటుంది, దానికి కారణం పొల్యూషన్నా టెన్షన్నా డైటా తెలియదు, కానీ దీనికి ఆయుర్వేదంలో ఎటువంటి నివారణ ఉందంటారు?
0: ఫస్ట్ థింగ్, హెయిర్ ఫాల్ అనేది చిన్నప్పటి నుంచి పెద్ద అయినంత వరకు చాలా కామన్ అయిపోయింది. సో దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు నేను సో టిష్యూస్ నుంచి చెప్తాను, ఈ ఎందుకంటే హెయిర్ కూడా టిష్యూ నుంచి వస్తుంది కనుక. ఇప్పుడు బ్లడ్, మ్యూకస్, బోన్ ఇవేంటంటే కనెక్టివ్ టిష్యూ. కనెక్టివ్ టిష్యూ అంటే మన గట్లో మనం ఫుడ్ తీసుకున్న తర్వాత దాన్ని ప్రతి ఏరియాకి తీసుకొని ప్రతి ఆర్గాన్కి తీసుకొని వెళ్ళే టిష్యూ అనమాట అది. సో ఆ టిష్యూస్ డ్రై అయిపోతాయి, డీహైడ్రేట్ అయిపోతాయి. నిజానికి వాటర్ కాదు, నిజానికి ఆయిల్స్ ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే వైటమిన్ ఏ, డి, ఈకే ఈ 4 కూడా ఫ్యాట్ సాల్యుబుల్. ఏ అంటే ఐస్కి, కే అంటే బ్లడ్కి, డి అంటే హెయిర్ బోన్స్కి, నెక్స్ట్ ఈ అంటే మజిల్కి. సో ఈ 4 కూడా అబ్జార్బ్ అయ్యి శరీరానికి బాగా పట్టాలి అంటే మనం ఆయిల్స్ ఎక్కువ తీసుకోవాలి. ఆయిల్ అంటే నెయ్యి ఇట్లాంటివి అనమాట. జుట్టుకి కూడా ఆయిల్ రాయాలి బాగా, అందుకనే జుట్టుకి ఆయిల్ రాయాలి. సో ఇవి ఎప్పుడైతే లోపల డీహైడ్రేట్ అయిపోతాయో అప్పుడు మనకి హెయిర్ లాస్ అనేది ఉంటుంది. మనం పొల్యూషన్ వల్ల అనుకుంటాం కానీ పొల్యూషన్ వల్ల కాదు, డ్రై అయిపోవటం. సో మనకి డ్రైనెస్ మనలో ఉంది అని ఎలా తెలుస్తుంది అంటే ఫస్ట్ సైన్ కాన్స్టిపేషన్. కాన్స్టిపేషన్ ఉంటుంది పిల్లలకి, 4 ఏళ్ళు పిల్లకి కూడా, వాళ్ళకి సరిగ్గా మోషన్ అవ్వదు. వాళ్ళల్లో కాన్స్టిపేషన్ ఉందంటే వాళ్ళలో డీహైడ్రేషన్ ఎక్కువ ఉన్నట్లు, అందుకని పాలు ఇవ్వాలి అంటారు. పాలల్లో అన్నీ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి, ఫుల్ క్రీమ్ మిల్క్. సో పాలు కానీ లేకపోతే నెయ్యి, అన్నంలో ప్రతి దాంట్లో నెయ్యి వేసి పెట్టడం వల్ల ఏంటంటే బాడీలోకి మన ఫుడ్లో ఉన్న కాల్షియం అనేది ఒంటికి అందుతుంది. ఈ హెయిర్ ఏంటంటే బ్లడ్ తక్కువ ఉన్నా కాల్షియం తక్కువ ఉన్నా హెయిర్ అనేది హెయిర్ ఫాల్ ఉంటుంది కంపల్సరీ. సో ఈ రెండు లేకుండా ఉండాలి అని అంటే మనలో డీహైడ్రేషన్ ఉండకూడదు. సో ఇంకొక డీహైడ్రేటింగ్ ఏజెంట్ ఏంటి అంటే సాల్ట్. సాల్ట్ ఇస్ అ డీహైడ్రేటింగ్ ఏజెంట్ అంతే కదా. మనం ఏదైనా ఎండబెట్టాలంటే సాల్టే వేసి ఎండబెడతాము. మనం రొటీన్ గా రోజు తినే ఫుడ్ లో ఓన్లీ 2.3 grams తినాలి రోజుకి సాల్ట్ అని WHO కూడా చెప్పింది. ఆయుర్వేదం ఎలాగో చెప్తుంది ఉప్పు ఎక్కువ తినకండి అని, WHO కూడా రోజుకి 2 grams మించి తినకండి అనే చెప్పింది. కానీ మనం రోజుకి మార్నింగ్ నుంచి నైట్ వరకు మినిమం 10 grams అయినా తింటాము. సో ఆ 10 grams లో ఇప్పుడు మనకి సోడియం కంపల్సరీ అవసరమే, కానీ క్లోరిన్ ఏదైతే ఉందో అది డీహైడ్రేటింగ్ ఏజెంట్, అది చాలా తక్కువ, అంటే 0.03 అంత తక్కువ తినాలి. కానీ ఇప్పుడు మన ఈ 10 grams లోని ఒక 5 grams క్లోరిన్ ఉంటుంది కదా NaCl. సో ఇదంతా లోపలికి వెళ్ళి మనల్ని ఎండబెట్టేస్తుంది. సో ఎప్పుడైతే ఈ కనెక్టివ్ టిష్యూ డ్రై అయిపోద్దో, అంటే బ్లడ్ డ్రై అయితే ఎనీమియా, HB తక్కువ అయిపోతుంది, అలానే కాల్షియం, బోన్ కొంచెం డ్రై అయితే మనకి ఆర్థరైటిస్ వచ్చేస్తుంది. మెయిన్ బోన్ బ్లడ్ డ్రై అయితే హెయిర్ లాస్ వచ్చేస్తుంది. మెయిన్ హెయిర్ ఫాల్కి బోన్ నెక్స్ట్ ఇది డ్రై అయిపోవటం. సో హెయిర్ ఫాల్ అట్లా వస్తుంది. సో హెయిర్ ఫాల్ని అధిగమించాలి అంటే ఒకటి సాల్ట్ తగ్గించాలి, రెండోది మనం మిల్క్ ఎక్కువ తీసుకోవాలి, ఫుల్ క్రీమ్ మిల్క్.
1: ఒకటి మీరు డీహైడ్రేషన్ అనే పదం వాడుతున్నారు కదా, ఒకవేళ డీహైడ్రేషన్ వల్ల ఇది స్టార్ట్ అయిపోయింది అనుకోండి, దానికి రెమెడీ ఏముంటుంది? అంటే వాటర్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుందా?
0: సో వాటర్ అంటే ఆ సెల్ ష్రింక్ అయిపోద్ది. ష్రింక్ అయితే మనం వాటర్ తీసుకుంటాము, ఆ సెల్ ఎట్లా మళ్ళీ నార్మల్ అవ్వదు కదా. సో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉండదు. సో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉండాలంటే సెల్ చుట్టూ ఒక డబుల్ లిపిడ్ లేయర్ ఉంటుంది. సో లిపిడ్స్ ఉండాలి, లిపిడ్స్ అంటే ఫ్యాట్స్, ఫ్యాట్స్ ఉండాలి. ఆ ఫ్యాట్స్ మన శరీరంలో రోజు, అందుకే పాత రోజుల్లో నెయ్యి కానీ గానుగ నూనె అంటారు, నువ్వుల నూనె కానీ వేసుకొని తినేవారు. నెక్స్ట్ మిల్క్ లో ఫ్యాట్ ఉంటుంది. సో ఇప్పుడు చాలా మంది లాక్టోజ్ ఇంటాలరెన్స్ అని ఇట్లా మానేస్తారు కదా ఫ్యాట్స్. నిజానికి సాల్ట్ మానేయాలి, ఫ్యాట్ కాదు.
1: అంటే మనకి మెయిన్ విలన్ సాల్ట్ ఇక్కడ.
0: ఎస్, మెయిన్ విలన్ సాల్ట్. ఎందుకంటే ఇప్పుడు ఫ్యాట్ సాల్ట్ కలిస్తే మనకి లోపల బ్లాకేజెస్ వస్తాయి. ఈ రెండు కలిసే అనుకోండి గట్టిగా అయిపోతుంది, దానివల్ల కిడ్నీలో స్టోన్స్ కానీ లేకపోతే గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ ఎక్కడైనా బ్లాకేజెస్ కానీ ఫామ్ అవుతుంది. సో జనరల్ గా మనకి మోడర్న్ డాక్టర్స్ కానీ డైటీషియన్స్ కానీ ఫ్యాట్స్ తినొద్దు ఎందుకంటే లోపల బ్లాక్స్ వస్తాయంటారు, కానీ ఫ్యాట్స్ కాదు సాల్ట్ తినొద్దు అని చెప్పాలి. ఎందుకంటే మనం ఎందులో కూడా

0: ఆయిల్ వేస్తే బయట ఎండిపోదు, అంతే కదా. మనం
1: అవును
0: ఏదైనా ఆయిల్ వేస్తే ఎండిపోయింది ఏమీ లేదు, కానీ సాల్ట్ వేస్తేనే ఎండిపోతుంది. ఏదైనా ఎండబెట్టాలంటే సాల్టే వేస్తాం. అలానే మన
1: అదే.
0: శరీరం కూడా సాల్ట్ ఎక్కువ వేస్తే డ్రై అయిపోతుంది, ఎండిపోతుంది. ఫ్యాట్స్ లేకపోతే మరి ఇంకా ఇంకా డ్రై అయిపోతుంది.
1: ఇప్పుడు స్త్రీలలో ఇంకొక సమస్య ఎక్కువగా వస్తున్నది, ఎదుగుతున్న అమ్మాయిల్లో పీసీఓడి, పీసీఓఎస్ అంటారు, దీని గురించి వివరిస్తారా? ఇది ఆయుర్వేదంలో ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి దీనికి?
0: పీసీఓడి అంటే ఇప్పుడు ఓవరీస్ పైన ఒక సిస్ట్ లాగా వాటర్ బబుల్ ఫామ్ అవుతుంది, అలానే కిడ్నీస్లో ఫామ్ అవుతాయి సిస్ట్లు, నెక్స్ట్ బ్రెస్ట్లో ఫామ్ అవుతాయి, అబ్బాయిలకు కూడా సిస్ట్లు ఫామ్ అవుతాయి, వారికోసీల్ అని హైడ్రోసీల్ అని. సో ఈ సిస్ట్లు ఫామ్ అవ్వటం ఎలానో చెప్తాను ఫస్ట్. ఇప్పుడు మళ్ళీ సాల్ట్ గురించే మనం చెప్పుకోవాలి. ఇక్కడ చిన్న బయోకెమిస్ట్రీ ఏంటంటే, సాల్ట్ ఎక్కువగా తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు శరీరంలో మనకి ఆర్టరీస్, వెయిన్స్ అని అంటారు, వెయిన్స్లోని బ్యాడ్ బ్లడ్ వస్తుంది, ఆర్టరీస్లో గుడ్ బ్లడ్ సప్లై అవుతుంది, అంటే అన్ని ఆర్గాన్స్కి సప్లై అవుతుంది. అలా సప్లై అయ్యేటప్పుడు ఏదైతే బ్యాడ్ బ్లడ్లోని కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొస్తుంది వెయిన్స్, అదే హెచ్బి తీసుకొస్తుంది, అలానే ఈ ఆర్టరీస్లో బ్లడ్ ఏదైతే హెచ్బి అయితే ఉందో అది మనకి ఆక్సిజన్ మోసుకుంటూ వస్తుంది. కానీ గుడ్ బ్లడ్లో ఆక్సిజన్ చాలా తక్కువ మోసుకొస్తుంది, ఎందుకంటే మనం సాల్ట్ తింటాం కదా, ఆ సాల్ట్ అంతా అబ్జార్బ్ అయ్యి ఈ హెచ్బికి క్లోరిన్ అనేది దానికి బైండ్ అయ్యి ఉంటుంది అనమాట. ఇది నార్మల్గా బైండ్ అయ్యేది జనరల్గా, కానీ ఏంటంటే మనం ఎక్కువ సాల్ట్ తీసుకున్నాం అనుకోండి అన్ని ఏరియాస్లో కూడా బైండ్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్ 4 మాలిక్యూల్స్ తీసుకొచ్చేటప్పుడు ఈ ఆక్సిజన్ 2 మాలిక్యూల్స్ తీసుకొస్తుంది ఇటువైపు. ఎప్పుడైతే కెపిలరీస్ అంటే ఏంటి, ఒక ఆర్గాన్ దగ్గర పెద్ద వెయిన్స్, ఇవి పెద్ద బ్లడ్ వెజల్స్ అనేవి చిన్నగా మారిపోతాయి, అక్కడికి వచ్చి కెపిలరీస్ దగ్గర ఎక్స్చేంజ్ జరుగుతుంది. అట్లా ఎక్స్చేంజ్ జరిగేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ని ఒక తీసుకొని వెళ్ళిపోవాలి, ఆక్సిజన్ ఇటువైపు ఎక్స్చేంజ్ చేయాలి. అలా ఎక్స్చేంజ్ చేసేటప్పుడు ఏంటంటే, ఇక్కడ 4 మాలిక్యూల్స్ వస్తాయి, ఇక్కడ 2 మాలిక్యూల్స్ వస్తాయి. అలా ఎక్స్చేంజ్ కరెక్ట్గా ఎక్స్చేంజ్ జరగక బైకార్బనేట్స్ ఫామ్ అవుతాయి. ఆ బైకార్బనేట్స్ ప్లస్ వాటర్ ఫామ్ అవుతుంది కదా, బైకార్బనేట్స్ వల్ల ఆ ఏరియా అంతా డ్రై అయిపోద్ది, సిస్ట్ అంటే వాటర్ బబుల్లా ఫామ్ అవుతుంది. సో అందుకనే పీసీఓడిలో ఏంటంటే వాళ్ళకి రెగ్యులర్గా పీరియడ్స్ రావు. రెగ్యులర్గా ఎందుకు పీరియడ్స్ రావంటే అక్కడ బైకార్బనేట్స్ ఫామ్ అయిపోయి అక్కడ ఎండోమెట్రియం అంతా డ్రై అయిపోతుంది. నెక్స్ట్ ఈ సిస్ట్ అనేది ఒక బబుల్ లాగా ఫామ్ అవుతుంది. సో అందుకనే ఏంటంటే, ఇప్పుడు ఆ బబుల్ని, వాటర్ బబుల్ని లాప్రోస్కోపిక్ ద్వారా తీసేసిన, ఆపరేషన్ చేసినా మళ్ళీ ఫామ్ అవుతాయి. ఎందుకంటే వీళ్ళు ఈ డైట్లో ఏంటంటే సాల్ట్ తగ్గించరు, రెండోది ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, ఈ అలా కూర్చొనే ఉండటం వల్ల ఆక్సిజనేటెడ్ సైకిల్స్ జరగవు అనమాట, ఎనరోబిక్ సైకిల్స్ జరుగుతాయి.
1: దీనికి ఆయుర్వేదంలో రెమెడీ ఏముంది?
0: ఆయుర్వేదంలో రెమెడీ ఏంటంటే, ఫస్ట్ డైట్ లైఫ్ స్టైల్ అంటే సాల్ట్ తగ్గించమని చెప్తాము, రెండోది లైఫ్ స్టైల్ అంటే వాకింగ్ చేయమని చెప్తాము. అంటే అయితే వాళ్ళు డాన్స్లో కానీ ఎందులో జాయిన్ అవ్వమని చెప్తాం వాళ్ళకి. ట్రీట్మెంట్ వైజ్గా అయితే అభ్యంగం, నెక్స్ట్ బాష్పశ్రేదం, ఈ రెండు సరిపోతుంది, ఈ రెండు చేస్తాము. ఈ రెండు కాకుండా వాళ్ళకి ఉత్తర వస్తేనే ఒక ట్రీట్మెంట్ ఉంటుందండి. జనరల్గా మ్యారీడ్స్లో అయితే ఈజీగా చేయటం అవుతుంది, అన్మ్యారీడ్స్లో అయితే త్రూ యూరినరీ బ్లాడర్ చేస్తాము. అది అసలు పెయిన్లెస్, చాలా ఈజీగా చేస్తాం, పెయిన్లెస్, అసలు ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు దానివల్ల. కాకపోతే ఏంటంటే దాని మీద పెద్దగా అవేర్నెస్ లేదు, సో మనం చెప్పినక్కడ భయపడతారు వాళ్ళు. బట్ ఈ ట్రీట్మెంట్స్తో చాలా ఫాస్ట్గా మనం అది ఓవర్కమ్ చేయగలుగుతాం వాళ్ళు. ఏంటంటే
1: నార్మల్ లైఫ్ స్టైల్
0: లీడ్ చేయగలుగుతారు, అంటే చాలా తొందరగా సిస్టులు అనేవి తగ్గిపోతాయి. ఎట్లా తగ్గుతాయంటే, ఆ డ్రై అయిపోతుందని చెప్పాను కదా, మనం ఆయిలింగ్ చేసేటప్పుడు మళ్ళీ ఇవి సెల్స్ అన్ని ఆయిల్ తీసుకొని చక్కగా అవి మళ్ళీ జెల్లా తయారవుతాయి. సో ఉత్తరవస్తి ట్రీట్మెంట్లో మనం ఆయిల్ లోపలికి పంపించడం వల్ల ఈ డ్రై అయిపోయిన ఎండోమెట్రియం కానీ ఇదంతా ఏంటంటే మళ్ళీ ఆయిల్ తీసుకొని నార్మల్ అయిపోతాయి.
1: ఇప్పుడు మీరు చెప్తున్న ఉత్తరవస్తి ట్రీట్మెంట్ ఉన్నది, ఇది అంటే ఒక సర్జికల్ ట్రీట్మెంటా, లేకపోతే ఒక సిట్టింగ్, 2 సిట్టింగ్స్లో అయిపోయేది ట్రీట్మెంట్?
0: ఉత్తరవస్తి అనేది సర్జికల్ ట్రీట్మెంట్ కాదు, ఇది పారాసర్జికల్ ట్రీట్మెంట్ అంటారు. అంటే ఎనెస్థీషియా అట్లాంటివి ఏమి వాడాల్సిన పని లేదు, పేషెంట్ కంప్లీట్ కాన్షియస్లో ఉంటారు, జస్ట్ ఆయిలింగ్ చేయటం మాత్రమే. జనరల్గా ఇప్పుడు డిసీజ్ అంటే మాయిస్ట్ని కోల్పోవటం, హెల్త్ అంటే మాయిస్ట్గా ఉండటం. సో మాయిస్ట్ని ఎప్పుడైతే కోల్పోతారో, డిహైడ్రేషన్ అంటే మాయిశ్చర్ని కోల్పోవటమే కదా, దాన్ని మనం త్రూ ఆయిల్స్ వాళ్ళకి ఇస్తున్నామన్నమాట. మెడికేటెడ్ ఆయిల్స్ అంటే నార్మల్ ఆయిల్స్ కాకుండా మెడికేటెడ్ ఆయిల్స్తో చేస్తాము. ఇప్పుడు వెజైనా అనేది ఒక ఓపెనింగ్, బయట నుంచి ఉండే ఒక ఓపెనింగ్, సో దాని నుంచి మనం ఆయిల్స్ పాస్ చేస్తాము, లోపలంతా మనకి మాయిశ్చర్ వచ్చేస్తుంది.
1: ఈ కంప్లీట్ ట్రీట్మెంట్కి ఎంత టైం పడుతుందండి?
0: మ్యాక్స్ ఒక 15 మినిట్స్ to 20 మినిట్స్.
1: సో అది ఒక సిట్టింగ్, తర్వాత వెంటనే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు.
0: ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటే ఏ ట్రీట్మెంట్ చేసినా ఫస్ట్ అభ్యంగం స్వేదం చేస్తాము, ఎందుకంటే బాడీ అనేది ఎప్పుడైనా బ్లాక్ అయిపోతూ ఉంటుంది.

0: చెప్పాను కదా, ఈ టిష్యూస్ అనేవి
1: అవును.
0: డీహైడ్రేట్ అయిపోతాయి. సో ఫస్ట్ వాటిని హైడ్రేట్ చేయడానికి పైనుంచి ఫుల్ ఆయిల్ మసాజ్ చేసి స్టీమ్ చేస్తాము. స్టీమ్ చేస్తే ఫస్ట్ వాళ్ళల్లో ఆ బ్లాకేజెస్ క్లియర్ అయ్యి యాక్టివ్ అవుతారు. ఆ తర్వాత మనం ఇంటర్నల్గా ఏ ఆయిల్స్ ఇచ్చినా కానీ అది తీసుకుంటుంది, బాడీ తీసుకుంటుంది, ఫాస్ట్గా రికవర్ అవుతుందన్నమాట.
1: ఓకే. మరి అలాగే మెనోపాజ్ అన్నది కూడా స్త్రీలలో ఒక సమస్య. ముఖ్యంగా ఈ మధ్య చూస్తున్నది ఏంటంటే చాలా అర్లీ ఏజ్లో మెనోపాజ్ వచ్చేస్తున్నది. దీనికి కారణం ఏంటి? దీనికి చికిత్స ఎలాగుంటుంది?
0: దీనికి కూడా సేమ్ మనం పీసీఓడి నుంచే తీసుకోవచ్చు. ఇప్పుడు పీసీఓడిని మనం తొందరగా క్లియర్ చేయం ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ట్రీటెడ్. ఇప్పుడు మనం వాళ్ళు పీసీఓడి వల్ల ఇన్ఫర్టిలిటీ వస్తుంది వాళ్ళకి, కానీ ఇప్పుడు ఐవీఎఫ్స్ ద్వారాగా వాళ్ళు ట్రీట్మెంట్ అయిపోయి వాళ్ళకి పిల్లలు పుడతారు, కానీ ఆ పీసీఓడి అనేది తగ్గదు. సో ఆ సమస్య అలానే క్యారీ అవుతుంది. క్యారీ అయిన తర్వాత ఫాస్ట్గా ఎర్లీగా మెనోపాజ్ అనేది వస్తుంది. మెయిన్ మనం ఇవన్నీ డిసీజ్ అనేది చెప్పుకునేది డిహైడ్రేషనే కదా. లోపల మాయిశ్చర్ పోతుంది, ఆ ఎండోమెట్రియం డ్రై అయిపోతుంది. సో రోజు రోజుకి అట్లా ఎండోమెట్రియం డ్రై అవుతూ ఉంటుంది కదా. సో ఫాస్ట్గా 35 ఇయర్స్కే ఆ గ్లాండ్ ఓవరీస్ డ్రై అయిపోతాయి, ఎండోమెట్రియం డ్రై అయిపోతుంది, టోటల్ యూట్రస్ అంతా డ్రై అయిపోతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ మెనోపాజ్. సో ఎర్లీగా మెనోపాజ్ వస్తుంది, కానీ వాళ్ళు యంగ్గానే ఉంటారు. నిజానికి క్యాన్సర్స్ ఉంటాయి కదా, సర్వైకల్ క్యాన్సర్స్ ఇట్లాంటివన్నీ కూడా ఈ ఎర్లీ మెనోపాజ్ వచ్చిన వాళ్ళకి కొంచెం ఎక్కువగా, 100% కాదు, అట్లీస్ట్ 70% ఎర్లీ మెనోపాజ్ వచ్చిన వాళ్ళకి వస్తూ ఉంటుంది అనమాట. అది ఎందుకంటే ఈ బాడీ డ్రై అయిపోతుంది కానీ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. సో బ్రెయిన్కి ఏంటంటే ఇక్కడ ఏరియా డ్రై అయిపోతుందని చెప్పి సెల్ఫ్గా ఓవర్కమ్ అవ్వాలి అని అనుకుంటుంది. అప్పుడే లోపల నుంచి ఈ ఎపిథీలియల్ లేయర్ ఎండిపోయిన తర్వాత, డ్రై అయిపోయిన తర్వాత దాని వెనకాల ఉన్న లేయర్ స్క్వామస్ సెల్స్, అవి అక్కడ నుంచి కొత్త సెల్స్ పుట్టుకొస్తాయన్నమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ క్యాన్సర్.
1: మీరు మీ అమూల్యమైన సమయం తీసుకొని మా ఆకాశవాణికి వచ్చి ఆయుర్వేదం గురించి ఇంత చక్కగా వివరించారు. చాలా చాలా ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు.
1: నమస్కారం.
0: నమస్కారం.
2: ఇంతవరకు మహిళ ఆరోగ్యానికి ఆయుర్వేదం అనే అంశం గురించి డాక్టర్ ఏ నిషిత గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి కె ఇందిర. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని కార్మిక గీతాలు వింటారు.

ఈనాటి కార్మికుల కార్యక్రమంలో మహిళ ఆరోగ్యానికి ఆయుర్వేదం ఈ అంశం గురించి డాక్టర్ ఏ నిశిత గారితో పరిచయం, అనంతరం కొన్ని కార్మిక గీతాలు విన్నారు. కార్మికుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి ఫిల్మ్ గీతాలు వింటారు. ముందుగా పరుగు చిత్రానికి హేమచంద్ర పాడిన పాట వింటారు. రచన సిరివెన్నెల.

0: గాలికెదురు లేదు, కడలికంతు లేదు. అలుపెరుగని, సొగసు తరగని, పచ్చదనంతో నిండిన ప్రకృతిలా, సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట, మీ వెంట, మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల నవయౌవన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి. ఎదిగి ఒదిగి పయనిస్తూ కాలంతో పాటు పరుగెడుతూ గలగల పారే సెలయేరులా, ఉరకలేస్తూ వస్తున్న ప్రవాహంలా, సమయమే తానై ప్రతి ఇంటా శుభోదయంతో తన వారినందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మనోరంజితంగా సాగిపోతూ చరిత్ర పుటల్లో తన స్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా, నిత్య మంగళధ్వనులతో నిరంతరాయంగా, నిత్య యవ్వనంగా ఉర్రూతలూగిస్తున్న 90 వసంతాల నిత్య యవ్వనవాణి మన ఆకాశవాణి.
1: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం, పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు.

0: దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
1: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
0: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
1: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
0: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
1: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపిన జీవన ధార
0: ఆకాశవాణి. 90 ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర.
1: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
0: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు
1: ఆకాశవాణి.
2: కార్యక్రమంలో ఇప్పుడు నచ్చావులే చిత్రానికి దీపు హర్షిక పాడిన పాట వింటారు, రచన భాస్కర్ భట్ల.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణప్రసాద్. ముఖ్యాంశాలు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్న టీడీపీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. లేపాక్షి దుకాణాల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల మూల వేతనాలను 10% పెంచుతున్నట్టు ప్రకటించిన మంత్రి ఎస్ సవిత. వచ్చే నెల 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు అగ్నిపథ్ ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించిన ఆర్మీ నియామక అధికారి.

0: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వార్తల వివరాలు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని టీడీపీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొని ప్రసంగించారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చేలా కార్యాచరణ చేపట్టామన్నారు. స్త్రీశక్తి ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని, దీపం 2.0 ద్వారా ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: విద్య, ఉద్యోగం, ఉపాధికెళ్లే ప్రతి ఆడబిడ్డకు చేయూత ఇవ్వాలని స్త్రీశక్తి తెచ్చాం. నేడు ఉచిత బస్సు ప్రయాణం బిగ్ హిట్. మహిళల వంటింటి కష్టాలు తగ్గించేందుకు 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తున్నాం. లక్ష మంది మహిళలను పారిశ్రామిక వేత్తలను చేశాం. నేడు దేశ విదేశాల్లో ఐటీ రంగంలో మన బిడ్డలు సాధించిన విజయాలు చూస్తే ఆనందం కలుగుతుంది. ఇది తెలుగు జాతికి గర్వ కారణం.
0: రాష్ట్రంలోని లేపాక్షి దుకాణాల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల మూల వేతనాలను 10% పైగా పెంచుతున్నట్టు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ప్రకటించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో మంత్రిని కలిసిన లేపాక్షి ఉద్యోగులు తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత 2 ఏళ్లుగా అమ్మకాలు పెరిగిన నేపథ్యంలో ఉద్యోగులకు ప్రోత్సాహకంగా జీతాల పెంపు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 80 కోట్ల రూపాయల అమ్మకాల లక్ష్యంతో పనిచేయాలని ఉద్యోగులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీ 2025 నియామక ప్రక్రియపై అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 15941 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని పూర్తి పారదర్శకంగా చట్టబద్దమైన నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేసినట్టు విద్యాశాఖ వెల్లడించింది. ప్రశ్నపత్రాల లీకేజీ జరిగిందని వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని తెలిపింది. ఇటువంటి అసత్య ప్రచారాల పట్ల అభ్యర్థులు ఆందోళన చెందవద్దని అధికారులు సూచించారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గత 12 సంవత్సరాల్లో ప్రజాహిత పరిపాలన, అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలు తమ జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయని, ఈ పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన లబ్ధిదారులు తెలిపారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన వల్ల ఇంటికి ఉచిత గ్యాస్ కనెక్షన్ లభించిందని, దీంతో కట్టెల పొగ సమస్య తగ్గిందని పుట్టపర్తికి చెందిన లబ్ధిదారుడు చంద్రశేఖర్ తెలుపుతూ,
2: ఉజ్వల స్కీమ్ కింద ప్రధాని నరేంద్ర మోదీ గారు ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం చాలా ఆనందకరం. ఇది వరకు మేము కట్టెలపోయి మీద వంట చేసుకుని తినేట వాళ్ళం. కొత్త గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలంటే 4,000 నుంచి 5,000 వరకు డబ్బులు కట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఉచితంగా వచ్చింది కాబట్టి పేదలకు అందరికీ ఉపయోగపడుతుంది. చాలా మంచి పథకం కింద మేము భావిస్తున్నాము. ఈ స్కీమ్ ఇచ్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి చాలా కృతజ్ఞతలు.
0: అలాగే పీఎం కిసాన్ పథకం రైతులకు ఆర్థికంగా మేలు చేస్తుందని లబ్ధి పొందిన రైతు సతీష్ బాబు పేర్కొంటూ,
3: పీఎం కిసాన్ కింద 6,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం వల్ల ఆ డబ్బులను మేము ఎరువులకు కానీ దుక్కి చేసుకోవడానికి కానీ భూములు పంటలు పండించుకోవడానికి ఉపయోగిస్తున్నాము. ఈ పథకం ఎంతో మంచి పథకము, రైతులకు ఎంతో ఉపయోగకరము. ఈ పీఎం కిసాన్ ఇస్తున్న మోదీ గారికి ధన్యవాదాలు.
0: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించేందుకు అవసరమైన అంచనాలపై ప్రత్యేక కమిషన్ సమగ్ర అధ్యయనం చేపట్టిందని కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థల్లో బీసీ జనాభా శాతం, రిజర్వేషన్ పరిమితులపై సమగ్ర సమాచారం సేకరిస్తున్నట్టు చెప్పారు. రాజ్యాంగ నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారమే ఈ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. అనంతరం ప్రజలు, సంఘాల ప్రతినిధుల నుంచి కమిషన్ చైర్మన్ వినతులు స్వీకరించి వారి అభిప్రాయాలు నమోదు చేసుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అగ్నిపథ్ కింద భారత సైన్యంలో చేరేందుకు నిర్వహించే ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష సీఈఈ వచ్చే నెల 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు గుంటూరు ఆర్మీ నియామక అధికారి కల్నల్ రజత్ సువర్ణ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని అనంతపురం, గుంటూరు, వైఎస్ఆర్ కడప, కర్నూలు, నంద్యాల, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, తూర్పుగోదావరి, ఎన్టీఆర్ జిల్లాలోని కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్టు చెప్పారు. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను www.joinindianarmy.nic.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ ఆన్లైన్ పరీక్షను తెలుగు, హిందీ, ఆంగ్లంతో పాటు మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో రాసే అవకాశం కల్పించినట్టు వెల్లడించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ఇతర నాయకులతో ఈరోజు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ రాష్ట బడ్జెట్లోనూ సంక్షేమ పథకాలకు సరైన నిధుల కేటాయింపు జరగలేదని అన్నారు. రాష్ట ప్రభుత్వ వైఫల్యాలపై వచ్చే నెల 12వ తేదీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో జనగణన ప్రక్రియను ఎటువంటి లోపాలు లేకుండా పకడ్బందీగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. విజయవాడ కలెక్టర్

0: ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట బడ్జెట్లోనూ సంక్షేమ పథకాలకు సరైన నిధుల కేటాయింపు జరగలేదని అన్నారు. రాష్ట ప్రభుత్వ వైఫల్యాలపై వచ్చే నెల 12వ తేదీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో జనగణన ప్రక్రియను ఎటువంటి లోపాలు లేకుండా పగడ్బందీగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ జనగణన కార్యక్రమాన్ని నెలాఖరులోపు 100% పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ఎటువంటి వ్యత్యాసాలు లేకుండా ఖచ్చితత్వంతో సమాచారం నమోదు జరుగుతోందని వెల్లడించారు. జనగణన ద్వారా ప్రభుత్వ ప్రణాళికలు, సంక్షేమ కార్యక్రమాల అమలుకు అవసరమైన కీలక సమాచారం సిద్ధమవుతుందని కలెక్టర్ పేర్కొంటూ,
1: ఎన్టీఆర్ జిల్లాలో సెన్సస్ ఆపరేషన్ చాలా సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంది. ఇప్పటికే చూసుకుంటే అర్బన్ రూరల్ రెండు కలిపి 28,24,988 జనాభాని మనము ఎన్యుమరేట్ చేయడం జరిగింది. అలాగే 7,56,507 హౌసెస్ని కూడా ఎన్యుమరేట్ చేయడం జరిగింది. హౌసెస్ వరకు 104% రీచ్ అయ్యాము. పాపులేషన్ వరకు ఇప్పటి వరకు 81% రీచ్ అయ్యాము. నెక్స్ట్ రానున్న రోజుల్లో చేసే గవర్నమెంట్ డిసిషన్స్ కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ డిసిషన్ కావచ్చు, దానికి మంచిగా పాజిటివ్గా సహకరించడానికి ఈ సెన్సస్ ఆపరేషన్ దోహదపడుతుందని భావిస్తున్నాము.
0: నవయుగ వైతాళికుడు, సంఘ సంస్కర్త, బహుగ్రంథకర్త కందుకూరి వీరేసింగం పంతు వర్ధంతి ఈరోజు. వితంతు పునర్వివాహం, బాల్య వివాహాల నిర్మూలన కోసం కృషి చేసిన వీరేసింగం పంతులు ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో హితకారిణి సమాజం స్థాపించి మహిళల అభ్యున్నతి కోసం పాటుపడ్డారు. సమాజ హితం కోసం తన జీవితాంతం పోరాడిన కందుకూరి వీరేసలింగం 1919 మే 27 మద్రాసులో తుది శ్వాస విడిచారు. ప్రతి ఒక్కరూ రహదారి నియమాలను తప్పనిసరిగా పాటించి ప్రమాదాలను నివారించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు సూచించారు. తిరుపతి పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి ట్రాఫిక్ పోలీసులకు రోడ్డు భద్రతా కిట్లను ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గత ఏడాది రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రమాదాల సంఖ్య తగ్గిందన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. పార్వతీపురం మండలంలో జనగణన ప్రక్రియ అమలు తీరును కేంద్ర గణన ఉన్నతాధికారుల బృందం నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఈ సందర్భంగా గ్రామస్థాయిలో సేకరించిన సమాచారం, జనాభా అంచనాలు, మౌలిక సదుపాయాల నమోదును అధికారులు సమీక్షించారు. అనంతరం జిల్లాలోని ఎంఆర్ నగరం, గంగాపురం, కోరి గ్రామం ప్రాంతాల్లో పర్యటించి జనగణన కోసం రూపొందించిన మ్యాప్ల పనితీరును పరిశీలించారు. జనగణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన సూచనలు కేంద్ర బృందం అధికారులకు అందజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్న టీడీపీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. లేపాక్షి దుకాణంలో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల మూల వేతనాలను 10% పెంచుతున్నట్టు ప్రకటించిన మంత్రి ఎస్ఎస్ సవిత. వచ్చే నెల 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు అగ్నిపథ్ ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించిన ఆర్మీ నియామక అధికారి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా,
3: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
4: ఆర్బీఐ అంటుంది
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420222.

0: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో తెలుగు సినీ జానపద సాహిత్యంలో చీర ఈ అంశం గురించి డాక్టర్ పి పద్మావతి గారి విశ్లేషణ వింటారు.
1: భారతీయ దుస్తులలో దాదాపు ప్రామాణికమైంది చీర. ముఖ్యంగా జానపద సాహిత్యంలో పలు సందర్భాల్లో చీర ప్రస్తావించబడుతుంది. వివిధ రకాల చీరలు, వాటిని తయారు చేయే ప్రాంతాలు, వీటన్నింటి గురించి చెప్తూ ఉంటారు. చరిత్రకు పూర్వం సింధులోయ ప్రాంతపు స్త్రీలు పత్తి నూలుతో నేయబడిన బట్టలు ధరించేవారు. పత్తి మరియు పట్టు బట్టల గురించి వేదాలలోనూ, రామాయణ మహాభారత కథలలో కూడా చెప్పబడింది. రామాయణ మహాకావ్యంలో భర్త వెంబడి అడవులకు వెళ్లేటప్పుడు సీతాదేవి నారచీరలు ధరించిందని కొందరు రచయితలు, కాదు శిక్ష రామునికే కానీ సీతమ్మకు కాదని, అయినా సుమంగళి నగలు పట్టుచీరలు ధరించవచ్చని కొందరు రచయితలు రాశారు. ఏది ఏమైనా భద్రాచలంలోని పర్ణశాలలో, కరీంనగర్ జిల్లా కొండగట్టు ప్రాంతంలో సీతామ్మవారు తమ చీరలు ఉతి ఆరవేసుకున్న గుర్తులు కనిపిస్తూ ఉంటాయి. అలాగే మహాభారతంలో ద్రౌపది తాను ఏకవస్త్రనై ఉన్నాను అని చెప్పినా వినకుండా దుశ్శాసనుడు ఆమెను సభకు లాక్కువచ్చి అన్నగారి ఆజ్ఞతో ఆమె చీరలు లాగుతాడు. ఆమె కృష్ణుణ్ణి వేడుకొనగా కృష్ణుడు ఆమెకు చీరలు ప్రసాదిస్తాడు. దుశ్శాసనుడు అలసిపోతాడే కానీ అతను చేయలేకపోతాడు. అలాగే భాగవతంలో కృష్ణుడు గోపకాంతలు ఇళ్లకు పోయి అల్లరి పనులు చేయగా వాళ్లు యశోదమ్మకి ఫిర్యాదు చేయటానికి వచ్చినప్పుడు తల్లి చీర కుచ్చిళ్ల చాటను దాక్కొని అమాయకత్వం ప్రదర్శిస్తాడు. అలాగే సత్యభామ జలతారు చీరలు ధరించిందని, రుక్మిణి పట్టుచీరలు ధరించిందని, మిగిలిన వారంతా అందమైన చీరలు ధరించేవారని కావ్యాలలో రాశాడు. కృష్ణుడు పచ్చని సరిగంచు పారుటాకు చీర పైపై దోగు గంధాలు పాప ఎందుకొచ్చావే చంచిత, ఎవరిదానవే చంచిత అని అడిగితే చంచిత ఎందులకొస్తే నీకేరా, నేనెవ్వరినైతే నీకేరా, ఎటకొచ్చాను మగవాడా, నల్లమల నుండి దుప్పేటకొచ్చాను పోపోయి అంటుంది. అలాగే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలని కలికి కవాటము తెరిచినప్పుడు ఈ కండహారమిచ్చేదనే అని ఆశ చూపుతాడు. లక్ష్మీదేవి అప్పుడు కండహారము చెంచితకిచ్చి చెంచిగూడుము స్వామి అని దెప్పిపొడుస్తుంది. అప్పుడు నారాయణుడు జిలుగు బులుగుల బుట్టేదారి చీరలు దెస్తినే చేకొనవే లక్ష్మి, నన్ను చేకొనవే లక్ష్మి అని మళ్లీ ప్రార్థయపడతాడు. గంగాదేవి ఆకాశం నుంచి భూమికి వస్తూ తెలిమంచు తెల్లచీర ధరించి వస్తుంటే ఆకాశంలో ఉండే గంధర్వ కిన్నెర కింపురుషులు ఆశ్చర్యంతో తలకించారని గంగావతరణంలో కవి వర్ణించాడు. ఆధునిక సాహిత్యంలో ఎద్రపుడు సులోచనారాణి, మాదిరెడ్డి సులోచన, ఆర్య సంధ్యారాణి వంటి వారు నాయికలు, నాయకుల మిత్రురాళ్లు కట్టే చీరలను అద్భుతంగా వర్ణించారు. ఎండమూరి వీరేంద్రనాథ్ కూడా తెల్లంచు నల్లచీర అనే నవల రాశారు. అది పెద్ద విజయం సాధించింది. అసలు ఏ సినిమా వస్తే ఆ సినిమా పేరుతో చీరలు రావటం, వాటిని ఆడవారు ఆదరించి కొనుక్కోవడం జరుగుతున్నది. ఒకరిని చూసి ఒకరు ఈ చీరలను కొనటం వలన ప్రాచుర్యంలోకి వచ్చేసాయి. చంద్రగుప్తుని కాలంలో పాళలీపుత్రానికి వచ్చిన గ్రీకు రాయబారి మెగస్తనీసు భారత స్త్రీలు ధరించిన వస్త్రాల గురించి బంగారు జరీతో విలువైన రాళ్లు పొదిగబడినవి అని రాశారు. అజంతా గుహల కుడ్య చిత్రాలలో భారతదేశపు నేతగాళ్ల ప్రతిభ ప్రదర్శింపబడుతుంది. నేత రకాన్ని బట్టి, రంగును బట్టి వీటి ప్రత్యేకత తెలుస్తూ ఉంటుంది. ప్రత్యేక ఉత్సవాలలో, పండుగలలోనూ కట్టుకుంటూ ఉంటారు చీరలు. అంతేగాక కాలానుగుణ్యంగా కూడా చీరలుంటాయి. వసంతకాలంలో పసుపు వర్ణపు చీర, వేసవికాలంలో తెల్లని చీరలు వాడతారు. మధ్యాహ్నమైనప్పుడు, ఉత్సవాలప్పుడు అందంగా నేయబడిన ముదురు రంగు చీరలు ధరిస్తారు. చీరల్లోని నిండుదనం, కొత్త అందాలను సమకూర్చుతూ పరిపూర్ణ మహిళగా భారత స్త్రీ నిలిచింది. ఇక జానపదాలలోని చీర గురించి చెప్పుకోవాలంటే, భర్త మీద కోపం వచ్చిన భార్య అన్నం తిననే భీష్మించుకుని కూర్చుంటుంది. భార్యలను ఎట్లా సంతోషపెట్టాలో భర్తలకు తెలుసు కనుక, సంతలోకి వెళ్లి సరిగంచు చీరను అద్దాలరేవకను తెస్తా తడికా తడికా అని చెప్పి వెళ్లి బహుశా తెచ్చాడేమో. వాటిని చూడగానే ఆమె మనసు మారిపోతుంది. వరికూడు వార్చాను, వంకాయ వండాను, తినమని చెప్పవే తడికా తడికా అని భర్తను కోరుతుంది. అలానే పెళ్లిడు పిల్లకు నాలుగు వర్ణాలలో వరుడిని చూస్తూ పిల్లవాడిని చేసుకోమంటే ఆ అమ్మాయి అంటుంది, ఆ పనులు నేసెయ్యలేను, నాతరము కాదు, వరిబలము గురిబలము నేసదవలేను, నీతి మడుగుల సీర నేముడవలేను,

ఉచ్చాల ముగ్గులు నేపొయ్యలేను అని తననివ్వవద్దంటుంది. అలాగే తమాషాగా తలుపు దగ్గర పెళ్లికొడుకు తలుపు దీయరక్కో తడువాయి వచ్చి అంటాడు. అక్కంటుంది అప్పుడు తలబెట్ల దీతురా తగవలుండంగా అంటుంది. అప్పుడు పెళ్లికొడుకు అంటాడు పట్టు చీరయు రవికె పసుపు కుంకుమలు ఇస్తూనే అంటాడు. ఇప్పుడు పెళ్లికొడుకు అక్కంటుంది పట్టు చీరయు రవిక పసుపు కుంకుమలు వల్లనుంటుంది అన్న వరుసగా చాక్లెట్లు చెంగల్వదండలు ముక్కు ముక్కెర ముత్యాల కమ్మలు కాళ్ళ కడియాలు ఇలాగ చాలా వస్తువులు ఇస్తానంటుంది. అప్పుడు ఏమంటుందంటే అవేమీ వద్దు నీ పిల్లనివరా నా కొడుక్కి అని అడుగుతుంది వారిని. అడిగి అప్పుడు లోపలికి రాణిస్తుంది. ఇక జానపద పాటలలో అయితే చీర ప్రతి చోట కనిపిస్తుంది. అందులో అసలు ముఖ్యమైనటువంటి బలే ఒక మంచి పాట ఉంది. బొట్ల బొట్ల

మామయ్య అనే ఒక మరదలు ఒక మామ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగే దుబాయ్కి పోయిన మొగుడు ఎన్నాళ్ళైనా రాకుండా 6 నెలలకు ఒక చీర పంపిస్తున్నాడని వాపోతుంది భార్య. జానపదాల్లో నాయికకి నాయకుడు చీరలు ఇస్తానని నగలిస్తానని ఆశ చూపిస్తూ ఉంటాడు. చిత్తూరు పోయి చీర తెస్తానని చెప్పేళ్ళాడు, మరి చితక్కొట్టించుకొని వచ్చాడు, ఏం జరిగిందో అని బాధపడుతుంది భార్య. అందరి

తెచ్చిండే అని బాధపడుతుంది భార్య. ఇలాగా ఎన్నో పాటలు జానపదాలలో దాదాపుగా ప్రతి పాటలో కూడాను చీర ప్రస్తావన ఉంటుంది. ఎందుకంటే నాయకుడు ప్రేయసికి చీరలు ఇస్తాననే ఆశ పెడుతుంటాడు. ఆ చీరను కోసం తెచ్చే మామ కోసం ఎదురు చూస్తుంటుంది నాయిక. ఇక తెలుగు సినిమా పాటల్లో చీర గురించి అయితే, చుట్టూ చెంగావి చీర కట్టావే చిలకమ్మ అని, కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి, ఇది అసలు విశ్వనాథ్ సత్యనారాయణ గారు రచించిన కిన్నెర సాని పాటల్లో చరణం అన్నమాట. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని జిమ్మదీయ అందమంతా చీరలోని ఉన్నది అని హీరో అంటాడు. అలానే వళ్లంతా వయ్యారి కోక, కళ్ళక కాటుక రేఖ, మెడలో తాళి, కాళ్లకు పారాణి అని పెళ్లి కూతురి అందాలు వర్ణిస్తుంది ఒక విదేశీవని. పట్టుచీర తెస్తానని పడవేసకెళ్ళిండే మామ అంటూ పడవలో సముద్రంలోకి వెళుతూ పట్టుచీర తెస్తానని చెప్పెళ్ళాడట మామ. నల్లంచు తెల్ల చీర తల్లోన మల్లెపూలు, ఆ తెల్లటి చీరకి నల్ల అంచుతో ఎంత బాగుంటుందో చీర, దాన్ని ఒక సినిమా పాటలో రాశారు. అట్లానే తెల్ల చీర కళ్ళకాటుక ఎర్రబొట్టు పెట్టుకుని వచ్చింది కృష్ణమ్మ అని ఒక హీరో పాడతాడు. అంటే అది మొత్తం ఒక సాంప్రదాయం అన్నమాట. ఆ సాంప్రదాయంగా ఉన్నది ఆ హీరోయిన్ అని చెప్తే, కట్టుకున్న అదే చీర పెట్టుకున్న అవే పూలు. అదే ఇంకొక చిత్రంలో మొరటోడు నా మొగుడు మోజుపడి తెచ్చాడు మువ్వన్నే జరీ చీర ఇన్నాళ్లకు అంటే, ఆ మొరటోడు ఏం చెప్తాడంటే, జగముండి నా పెళ్ళం మువ్వన్నే చీర కట్టి ముద్దొస్తూ ఉన్నది నా కళ్ళకు అని చెప్పి, అట్లనే సరిగంచు చీర కట్టి బొమ్మంచు రైక తొడిగి జలసాగ నాతో రావే వయారి ముద్దుల గుమ్మ సినిమాకు వెళదము లేవే గయాళి రంగుల బొమ్మ. సరిగంచు చీర కట్టి బొమ్మంచ రైక తొడిగి జలసాగ నాతో రాయే వయ్యారి ముద్దుల గుమ్మ సినిమాకు వెళదం లేవే గయ్యాళి రంగుల బొమ్మ అని ఒక నాయకుడు నాయకుని పిలుస్తుంటాడు. అట్లనే కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి వరుడు సరికొత్త చీర ఊహించినాను అంటూ ఆమెతో తన జీవితము పడుగు పేకల కలనేత చీరలా ఉండాలని ఆశపడతాడు. అదే ఇంకొక చిత్రంలో తెల్ల చీర కట్టుకున్నదెవరి కోసము మల్లెపూలు పెట్టుకున్నదెవరి కోసము అని ఉడికిస్తూ నాయకుడు అడిగితే నాయక చెప్తుంది, తెల్ల చీర కట్టినా మల్లెపూలు పెట్టినా కళ్ళ కపట మెరుగని మనసు కోసం ఆమె జవాబు చెబుతుంది. ఆమె కూడా సరదాగానే ప్రాముఖ్యంగా ఉన్నాయి. అసలు చీరతో అతివకు అందం వచ్చిందా, అతివే చీరకు అందం తెచ్చిందా అని కవులు కొన్ని కావ్యాలలో అంటూ ఉంటారు, దేనివల్ల ఏనికి చీరకు అందం వచ్చింది అని. కానీ చీర వల్ల అతివకు, అతివ వల్ల చీరకు కూడా అందం వస్తుంది. స్త్రీ కట్టే చీర చాలా గొప్పగా ఉంటుంది. ఆగ్రాలో బ్యాంబూ చీరలని, బనానా చీరలని, పైనాపిల్ చీరలని అమ్ముతూ ఉంటారు. నిజంగా చెప్పాలంటే విదేశాలలో మన భారతీయ వనితలు చీర కట్టుకొని

0: బయటికి వెళ్తే అక్కడ ఆ విదేశీ వాళ్ళు ఎంత మెచ్చుకుంటారంటే, మన భారతీయ స్త్రీని, చీర కట్టుని, చీరని వాళ్ళు దగ్గరకు వచ్చి ఆ చీర ముట్టుకొని చూసి మనల్ని చాలా మెచ్చుకుంటారు, చాలా బాగుంది అంటారు. వాళ్ళ ఇదిలో వాళ్ళు చాలా బాగుంది అని చాలా గొప్పగా ప్రశంసిస్తారు. ఇలాగా భారతీయ వనిత చీరకి చాలా గొప్పదనం ఉంది, చాలా ప్రశస్తిగా ఉంది.
1: కార్యక్రమంలో మీరింతవరకు తెలుగు సినీ జానపద సాహిత్యంలో చీర ఈ అంశం గురించి డాక్టర్ పి పద్మావతి గారి విశ్లేషణ విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

0: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు.
1: తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు వింటారు.
5: సూక్ష్మ క్రిములు ఎక్కువగా మురుగు ఉండే నీటిలో, నిల్వ ఉన్న చెత్త ప్రాంతాలలో ఎక్కువగా ఉంటాయన్న సంగతి మనందరికీ తెలుసు. అలాగే పిల్లలకి కూడా మనం ఎన్నో ఆరోగ్య సూత్రాలు కూడా చెప్తూ ఉంటాము. టాయిలెట్లోకి వెళ్ళొస్తే చేతులు కడుక్కోకుండా భోజనం చెయ్యం. కానీ మనం తినే ప్లేట్లను తోమేటటువంటి పీచులోనూ, కూరగాయలు కోసే కటింగ్ బోర్డు మీద, ఇక రోజంతా వాడే ఫోను, కీబోర్డులపైన క్రిములు ఎక్కువగా ఉంటాయన్న సంగతి చాలామందికి తెలియదు.

ఇంటి విషయానికి వస్తే టాయిలెట్లోనే ఎక్కువగా క్రిములు ఉంటాయి అని అందరూ అనుకుంటారు. కానీ టాయిలెట్లో కన్నా వంటగదిలోనే సూక్ష్మ క్రిముల సంఖ్య ఎక్కువ. ఎలాగంటారా, సాధారణంగా టాయిలెట్ సీట్ మీద చదరపు అంగుళానికి 50 రెట్ల బ్యాక్టీరియా ఉంటాయి. కానీ దాంతో పోల్చితే గిన్నెలు తోమే పీచులోనూ స్పాంజ్లోనూ ఉండే బ్యాక్టీరియా 456 రెట్లు అధికంగా ఉంటుంది. అనేక పరిశోధనలు చేసిన తర్వాత శాస్త్రవేత్తలు చెప్పినటువంటి దాని ప్రకారం టాయిలెట్లో కన్నా వంటగదిలోని ఈ పీచులు సింకుల్లోనే సూక్ష్మక్రిములు ఉండే సంఖ్య ఎక్కువ అని. దీనికి కారణం సింకులు ఎప్పుడూ తడిగా ఉండటం, క్రిములను పెంచి పోషించే ఆహార పదార్థాల వ్యర్థాలు సింకులోనూ పీచులోనూ ఎక్కువగా ఉండటం. ఇక మరొకటి చూస్తే, కూరగాయలు కోసే కటింగ్ బోర్డు మీద టాయిలెట్ సీట్ల మీద కన్నా కూడా 200 రెట్లు అధికంగా ఫీకల్ బ్యాక్టీరియా ఉంటుంది. దీనికి కారణం కూరగాయలు కోశాక కడగకుండా వదిలేయడమే. కూరగాయల అవశేషాలు కటింగ్ బోర్డు మీద కొద్దిగా ఉన్నా అక్కడ బ్యాక్టీరియా పెరిగేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే కూరగాయలు కోసిన వెంటనే కటింగ్ బోర్డుని నీటితో శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి. ఇక ఫోన్లు ట్యాబ్స్ మీద శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తే 600 యూనిట్లు ఫోన్లపైన 140 యూనిట్ల స్టెఫైలోకోకస్ బ్యాక్టీరియా ఉందని తెలిసింది. సాధారణంగా ఈ బ్యాక్టీరియా టాయిలెట్లలో అయితే 20 యూనిట్ల కన్నా తక్కువే ఉంటుందని తెలియజేశారు. ఇక మరొకటి పంపు హ్యాండిల్స్. తినే ముందు సింకు దగ్గర మనం చేతులు కడుక్కొని వస్తాము. చేతులు కడుక్కున్నాక అదే చేత్తో పంపు కట్టేస్తాము. మీకు తెలుసా, టాయిలెట్ సీట్ కన్నా కూడా ఈ పంపు హ్యాండిల్స్ మీద 44 రెట్లు ఎక్కువగా బ్యాక్టీరియా ఉంటుంది. ఇక బాత్రూంలో పంపు మీదైతే ఈ బ్యాక్టీరియా 21 రెట్లు అధికంగా ఉంటుంది. అలాగే కీబోర్డు, డెస్క్ టేబుల్. ఆఫీస్లో కొంతమంది కంప్యూటర్ కీబోర్డ్ మీద రోజంతా పనిచేస్తూనే ఉంటారు. ఒక్కొక్కసారి తినడానికి టైం కూడా లేక పనిచేస్తూనే తినేస్తూ ఉంటారు. అయితే ఈ కీబోర్డ్ని, డెస్క్ టేబుల్ని వాడే ముందు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. లేకపోతే కీబోర్డ్ మీద టాయిలెట్ సీట్ కన్నా కూడా 5 రెట్లు, అలాగే కంప్యూటర్ ఉన్న టేబుల్ చుట్టూ 100 రెట్లు ఎక్కువగా క్రిములుంటాయి. కారు స్టీరింగ్ వీల్ మీద కూడా టాయిలెట్ సీట్ కన్నా 5 రెట్లు అధికంగా క్రిములతో నిండి ఉంటుంది. ఇక ఈ కోవలోకి వచ్చేవే హ్యాండ్ బ్యాగ్లు, లిఫ్ట్, ఏటీఎం బటన్లు, రెస్టారెంట్ మెను, కరెన్సీ నోట్లు, లైట్ స్విచ్లు. లిఫ్ట్, ఏటీఎం బటన్లను ఎంతోమంది వాడుతూ ఉంటారు. వీటి మీద ఉండే బ్యాక్టీరియా టాయిలెట్ సీట్ కన్నా కూడా లిఫ్ట్ బటన్ మీదైతే 40 రెట్లు ఎక్కువగా, ఏటీఎం బటన్ మీద 1200 క్రిములు కాపురం ఉంటాయట. అలాగే మెనో విషయానికి వచ్చినట్లయితే, రెస్టారెంట్లో అడుగు పెట్టగానే శుభ్రంగా చేతులు కడుక్కొని కూర్చున్నాక మెనో కార్డ్ చూస్తాము. ఎంతోమంది చేతుల్లో తిరిగేటటువంటి ఈ మెనో కార్డు మీద 100 రెట్లు అధికంగా బ్యాక్టీరియా ఉంటుంది. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే కరెన్సీ నోట్ల గురించే చెప్పుకోవాలి. కరెన్సీ నోట్లను చూస్తే ఇవి క్రిములకు పుట్టినిల్లు అని చెప్పాలి. ఒక్కో నోటు మీద 3000 రకాల బ్యాక్టీరియా క్రిములు ఆవాసం ఉంటాయి. ఈ నోట్లని కనుక మనం మైక్రోస్కోప్ కింద పెట్టి చూసినట్లయితే మనం నోరు వెళ్లబెట్టడం ఖాయం. నలిగిన చిరిగినటువంటి నోట్ల గురించి ఇక చెప్పనే అక్కర్లేదు. ఇవే కాదు, ఆఫీసులో హాజరు పంచివేసే మెషిన్, మౌసులు, డోర్ నాట్స్, ఇలా మనం రోజు వాడే వస్తువులో క్రిములకు నిలయమైనవి ఎన్నో ఉంటాయి. అందుకే ఎప్పటికప్పుడు కిచెన్ గట్లని, సింక్ని, కటింగ్ బోర్డులని వేడి నీటితో, డిటర్జెంట్తో కడిగి తడి లేకుండా పొడిగా ఉండేలా చూసుకోవాలి. హ్యాండ్ బ్యాగ్లను వారానికి ఒకసారి లేదా 15 రోజులకోసారి డిటర్జెంట్తో ముంచినటువంటి గుడ్డతో తుడుచుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను క్రిములను నాశనం చేసే లిక్విడ్తో శుభ్రం చేసుకోవాలి. ఇక నోట్లను తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ చేసిన వెంటనే చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. అంతేకాని ఆ చేతులతో ఏ తినే ఆహార పదార్థాలు మనం నోటిలో పెట్టుకోకూడదు. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ క్రిముల బారి నుంచి మనల్ని మనం కొద్దిగానైనా సరే

0: కాపాడుకోవచ్చు. మీరు ఇంతవరకు విశేషాలు విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వినండి.

మీరింతవరకు లలిత గీతం విన్నారు. ఈనాటి వనితావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.

0: సమయం మించిపోతోంది, భరతమాత మేల్కొనమంటోంది, ఆటంకవాదుల ఆట కట్టించమంటోంది. ఇది దురాగతాల పైన చేసే సమిష్టి యుద్ధం. వివక్షలు మాని కావాలి మనమందరం సంసిద్ధం. గుర్తుంచుకోండి, అనుమానాస్పద వస్తువుల గురించి పోలీసులకు వెంటనే తెలియచేయండి. మీ వాహనాన్ని అపరిచయస్తులకి అమ్మకండి. అద్దెకుండిపోయే వారి విషయాలన్నీ ముందుగానే కనుక్కోండి. పుకార్లకు ఎలాంటి తావు ఇవ్వకండి.
1: గుర్తుంచుకోండి, మీ అప్రమత్తతలోనే ఉంది అందరి భద్రత.

శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 2 గంటలు కావస్తోంది. ఇప్పుడు వార్తలు వింటారు. ఢిల్లీ నుండి రిలే.
1: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఇస్ ఆకాశవాణి అండ్ ఐఎమ్ అనుజా కుమార్ విత్ విండే న్యూస్. ద హెడ్లైన్స్. Supreme Court upholds Election Commission's power to conduct SIR of electoral rolls, says it is in consonance with Representation of the People Act 1950. Prime Minister Narendra Modi urges citizens to take precautions amid rising temperatures. IMD predicts severe heat wave conditions over Haryana, Madhya Pradesh, Punjab, Rajasthan, Uttar Pradesh and Vidarbha. India-Canada reaffirm shared objective of expanding bilateral trade to $50 billion by 2030. CBI arrests 2 more accused in NEET UG 2026 examination paper leak case. US Senator Lindsey Graham questions credibility of Pakistan's role as possible mediator in US-Iran talks, cites Islamabad's long-standing opposition to Israel. And in IPL cricket, Sunrisers Hyderabad to face Rajasthan Royals in eliminator match in Chandigarh this evening. And now the news in detail. The Supreme Court today upheld the legality of the Special Intensive Revision SIR.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే లలిత గీతం ఆలపించిన వారు డివి మోహనకృష్ణ, కేఎల్ శారద. రచన కాటూరి విజయసారథి.

0: పైగా బుక్స్ అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: తర్వాత వినబోయే లలిత గీతం ఆలపించిన వారు మల్లాది శ్రీరామ్ ప్రసాద్.

0: మీరింతవరకు లలిత గీతాలు విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు టీన్ టైం. ఈనాటి టీన్ టైంలో హిందీ చిత్ర గీతాలు వింటారు. ముందుగా పరిచయ చిత్రానికి కిషోర్ కుమార్ పాడిన పాట వింటారు. రచన గుల్జార్, సంగీతం ఆర్డి బర్మన్.

తర్వాత వినబోయే పాట చోరీ చోరీ చిత్రానికి లతా మంగేష్కర్, మన్నాడే పాడారు. రచన హస్రత్ జైపురి, సంగీతం శంకర్ జయకిషన్.

కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట కశ్మీర్ కీ కలీ. ఈ చిత్రానికి మొహమ్మద్ రఫీ పాడారు. రచన షంషుల్ హుదా బిహారీ, సంగీతం ఒపీనయ్యర్.

0: తర్వాత వినబోయే పాట కాలాబజార్ చిత్రానికి మొహమ్మద్ రఫీ పాడారు. రచన శైలేంద్ర, సంగీతం ఎస్డి బర్మన్.
1: कितना अच्छा आदमी नहीं समझती थी।
2: इसी बात पर जी चाहता है वो जो चांद है ना, उसे नोच के आपके माथे पर लगा दूं, वही चमका करे। घूमने चलिएगा।
1: नींद
2: नींद

కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట జంగ్లీ చిత్రానికి మహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్ పాడారు. రచన హస్రత్ జైపురి, సంగీతం శంకర్ జయకిషన్.

తర్వాత వినబోయే పాట ఆంధీ చిత్రానికి లతా మంగేష్కర్, కిషోర్ కుమార్ పాడారు. రచన గుల్జార్, సంగీతం ఆర్డి బర్మన్.

తర్వాత మీరు వినబోయే పాట పతితా చిత్రానికి లతా మంగేష్కర్, హేమంత్ కుమార్ పాడారు. రచన శైలేంద్ర, సంగీతం హర్షజ్ జైపురి.

కార్యక్రమంలో చివరిగా మీరు వినబోయే పాట కభీ కభీ చిత్రానికి లతా మంగేష్కర్, ముఖేష్ పాడారు. రచన సాహిర్ లుధియాన్వి, సంగీతం ఖయూం.

మీరింతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు యువలయ. ఈనాటి యువలయ కార్యక్రమంలో క్విజ్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఈ క్విజ్ క్వశ్చన్స్కి మీరు మీ సమాధానాలని మాకు వాట్సాప్ ద్వారా పంపించాలి. నంబర్ 0866-24888-12. ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ సమాధానాలని పంపించవచ్చు. మొట్టమొదటి ప్రశ్న ఈరోజుకి, గద్య తిక్కన బిరుదు ఎవరిది? గద్య తిక్కన బిరుదు ఎవరిది?

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: సో మరి ఈరోజు యువలయాలో ఫస్ట్ క్వశ్చన్ అడిగేశాను, గద్య తిక్కన బిరుదు ఎవరిది అని. సో ఆన్సర్స్ అలా వచ్చేసాయండి. సో ఫస్ట్ ఎవరు ఆన్సర్ రైట్ ఆన్సర్ పంపించారు చూద్దాం. సో నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్, మరి వీరు ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఆ తర్వాత రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరు అంటే మానస, వినీల, చీరాల నుంచి, మల్లికార్జున, అభిరామ్, కేశవనగర్, ధర్మవరం నుంచి, శ్యామ్, నెల్లూరు నుంచి, ఫణిరాజ్, నెల్లూరు నుంచి, రాచర్ల సుబ్రహ్మణ్యం, సరిపల్లె, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, ఇంకా శిరీష, గూడూరు నుంచి, రాధ, ఖమ్మం నుంచి. తిక్కన అనగానే తిక్కన సోమయాజీ దగ్గరికి వెళ్ళిపోయారు. తిక్కన సోమయాజీ అని నేను చెప్పలేదు, గద్య తిక్కన బిరుదు ఎవరిది అని అడిగానమాట. సో ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే అశోక్, రమ్య, దినకర్, దేవాంశ్, శ్రీకృష్ణ, ఒంగోలు నుంచి, రాధాప్రకాష్, ఖమ్మం నుంచి, చలపల్లి నుంచి, శివా, దుర్గా, కౌశిక్, కపర్ది, ఎం కొండారెడ్డి, సిద్ధవటం మండలం, కడప జిల్లా నుంచి, రెండు చింతల లక్ష్మీకామేశ్వరి, శ్రీనివాస్, యూపీ వారణాసి నుంచి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా, అమ్మనగుర్తి నుంచి, మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా, దుర్గాడ నుంచి, తెనాల్ నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్, యాడికి నుంచి అన్నయ్య, రంగం, వెంకటస్వామి, పండా, లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం, బాపట్ల జిల్లా నుంచి, బృందావనం, పద్మశ్రీ, శ్యామ్, శశాంక్, అచ్యుత్, శ్రీవత్స, హైదరాబాద్, సైనిక్పురి నుంచి, అనంత టౌన్షిప్ నుంచి మధుసూదన్ రెడ్డి, విజయశేఖర్, ఎస్బీఐ కాలనీ, నంద్యాల నుంచి, పాత గుంటూరు నుంచి రాజనేడు రవిశంకర్, బూరుగుల విజయలక్ష్మి, కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ, దొంతి రమేష్, అనంతపురం నుంచి, లలిత, మల్లిక్, సత్తుపల్లి నుంచి,

భాస్కర్ పెడన నుంచి ఎం రామ్మోహన్ రావు, సత్యవతి, మను, ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి అహోబిలం నుంచి వెంకటేశ్వర్లు లక్ష్మి, నరేందర్ రెడ్డి, ఇంకా మస్తాన్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి ముంతా పెద్దన్న, ఇంకా వారి మిత్రబృందం, మహమ్మద్ ఇనాయతుల్లా, ఇషరతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి, రకరకాల ఆన్సర్లు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, చిన్నయ్య సూరి, ఇంకా తిక్కన సోమయాజీ, ఇలా రకరకాలుగా ఆన్సర్స్ వస్తున్నాయి. కరెక్ట్గా క్వశ్చన్ వింటే మీకు ఖచ్చితంగా తెలిసిపోతుంది. తిక్కన గారికే తిక్కన అని బిరుదు ఎందుకుంటుంది, ఉండదు కదండి. సో గద్య తిక్కన బిరుదు ఎవరిది అన్నది నా క్వశ్చన్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్, చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి పూజ, దిలీప్, అన్విత, వెలివర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, నాగప్రసాద్, వాసవి నగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి, ఫక్రుద్దీన్ ఫైజా అనంతపూర్ నుంచి, ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య, రాము, అఖిల్, అలేఖ్య, కాత్యాయని, ప్రియా, అరవింద నగర్ అనంతపురం నుంచి, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, సుబ్రమణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి, జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్ వెల్లుల్ల నుంచి, దంపూర్ బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర, ఇంకా ఇనుమడుగు నుంచి తుమ్మ పద్మావతి, వనం వెంకటేశ్వర్లు, చెన్నూరు దగదర్తి మండలం నుంచి, చంద్రశేఖర్ కొల్లాపూర్, నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి, గద్య తిక్కన అంటే ఖడ్గ తిక్కన అని పంపిస్తున్నారు. గద్య తిక్కన అన్న బిరుదు ఎవరిది అన్నది నా క్వశ్చన్. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాసరెడ్డి, తిరుపతమ్మ, వారి కుటుంబ సభ్యులు, రైట్ ఆన్సర్. వరగంటి బదరి విశాల, నెల్లూరు నుంచి, రైట్ ఆన్సర్. తెలిసిన కవుల పేర్లు అన్నీ పంపించేస్తున్నారు. లేటెస్ట్గా బద్దెన అని పంపించారు మన ఫ్రెండ్ ఒకళ్ళు. సో రాంగ్ ఆన్సర్ అండి. నాగార్జున, లక్ష్మి, వడియంపేట, అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి, రైట్ ఆన్సర్. ఆర్ఎస్వి నరసింహరాజు, చించినాడ, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. భాస్కరుని సత్యనారాయణ, అరుణ్ కుమారి, అశోక్ కుమార్, మానస వీణ, మోక్షశ్రీ, మోనీష్, సుజాత నగర్ ఒంగోలు నుంచి, తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి, మాధవి, యలమంచేరి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి, కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, దొడ్డిపట్ల కోటేశ్వరరావు, అత్తిల్ నుంచి, రైట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ, రైట్ ఆన్సర్. ఇస్మాయిల్ భాయ్, జాకీర్ భాయ్, మహమ్మద్ రఫీ, మంగళం పూరి, ప్రకాష్, ఖాదర్ బాషా, ఇంకా వారి మిత్రబృందం నెల్లూరు జిల్లా నుంచి. నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, జానకిరాజు. గుంటూరు కొత్తపేట నుంచి షేక్ మహబూబ్ సుబానీ, వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి, రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ, ఆత్మకూరు మురళి, లక్ష్మి, భట్టిప్రోల్ నుంచి, రైట్ ఆన్సర్. మహేంద్ర తెనాల నుంచి, రైట్ ఆన్సర్. వరంగల్ జిల్లా ఎల్బి నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, రైట్ ఆన్సర్. రామకృష్ణయ్య, సుభాష్ని, విష్ణు, కైలాస్, ఇనమడుగు నుంచి, ఎస్, వీళ్ళందరూ రైట్ ఆన్సర్ పంపించారు. సో రైట్ ఆన్సర్ ఏంటంటే కందుకూరి వీరేశలింగం గారు. సో వారికి గద్య తిక్కన అనే బిరుదు ఉన్నది. సో సెకండ్ క్వశ్చన్ మీకోసం వచ్చేస్తూ ఉంది. శంకర్ జయకిషన్ జంట సంగీత దర్శకులు మనందరికీ తెలుసు. అయితే వీరిలో శంకర్ పూర్తి పేరు ఏంటి? శంకర్ జయకిషన్ జంట సంగీత దర్శకుల్లో శంకర్ పూర్తి పేరు ఏంటి?

ఎస్, మరి సెకండ్ క్వశ్చన్ అడిగేశాను శంకర్ జయకిషన్ జంట సంగీత దర్శకుల్లో శంకర్ పూర్తి పేరు ఏంటి అని. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారు శ్యామ్ నెల్లూరు నుంచి, కంగ్రాచులేషన్స్ అండి. మరి వారితో పాటుగా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరు అని అంటే, ఒకే టైంకి పంపించారు వీరందరూ, మానస వినీల చీరాల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఫణిరాజ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్, రాధాప్రకాష్ ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్, బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, శిరీష గూడూరు నుంచి రైట్ ఆన్సర్, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్, రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లె పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. వీరందరూ ఒకే టైంకి పంపించారు, కంగ్రాట్స్ అండి. సో ఇంకా ఆ తర్వాత రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరు అనంటే, యా రకరకాల ఆన్సర్స్ పంపించారు. శంకర్ మహాదేవన్ అన్నారు, శంకర్ షణ్ముగం అన్నారు. సో ఇట్లా చాలా రాంగ్ ఆన్సర్స్ వచ్చాయి. సో రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళ పేర్లు చదువుతున్నాను. కడప నుంచి వినయ్ శ్రీదేవి శైలజ, దొంతి రమేష్ అనంతపురం నుంచి, రాధా ఖమ్మం నుంచి, వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని, భాస్కర్ పెడన నుంచి, పీర్జాతిగూడ నుంచి శ్రీనివాస్ శ్రీకర్, పాత గుంటూరు నుంచి రాజునేడి రవిశంకర్ బూర్గుల విజయలక్ష్మి. సో ఇంకా కందుకూరి వీరేశలింగం ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారండి. ఆ క్వశ్చన్ అయిపోయింది, మనం సెకండ్ క్వశ్చన్లోకి వచ్చేసాము. పండా లలితాదేవి శ్రీధర్బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, అశోక్ రమ్య దినకర్ దేవాన్ శ్రీకృష్ణ ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్, తెనాల్ నుంచి ఎంవి ప్రసాద్ ఇందిరా రఘురామ్ మౌనిక త్రిలోక్, సుబ్రహ్మణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్. యా శంకర్ జయకిషన్ జంటలో ఇద్దరు పేర్లు పంపించారు, రేణుకా గోపరాజు కడప నుంచి, జి చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్, ఫక్రుద్దీన్ ఫైజా అనంతపురం నుంచి రైట్ ఆన్సర్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్ పంపించారు, జాప భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ వెల్లుల్ల నుంచి రైట్ ఆన్సర్, మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్, ఇంకా దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిలి నుంచి రైట్ ఆన్సర్, పాలింపోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, అహుబిలం నుంచి వెంకటేశ్వర్లు లక్ష్మి నరేందర్ రెడ్డి, రామకృష్ణయ్య బుచ్చిరెడ్డిపాలెం నుంచి, ఇంకా గురుగుంట నుంచి ముంతా పెద్దన్న వారి మిత్రబృందం, మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి డిస్టిక్ నుంచి, వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం హేమలత, బృందావనం పద్మశ్రీ శ్యామ్ సాయిరామ్ తనూజ పావని, చిరంజీవి శ్రీవత్స హైదరాబాద్ సైనిక్పురి నుంచి, ఇంకా భోగనాథుని వెంకటేశ్వరరావు చేతన్ దివిజ్ మార్టూర్ నుంచి, కోట మన్మథురావు శోభారాణి ఉదయవంశీ హారిక రాజవోలు రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా నుంచి, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య సుభాష్ని శ్రీవిష్ణు కైలాస్ మనోజ్ తనోజ్, అనంత టౌన్షిప్ నుంచి మధుసూదన్ రెడ్డి, శివదుర్గా కౌశిక్ కపర్ది శ్రీకరి చల్లపల్లి నుంచి, డాక్టర్ కేవీరావు తణుకు నుంచి, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని, ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, కాకర రాజ్కుమార్ లావణ్య సకినేటిపల్లి రాజోలు నుంచి, వెలివర్తిపాటి సత్యనారాయణ జయలక్ష్మి నాగప్రసాద్ వాస్వీనగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి, వీర కనకారావు వీరభద్రాపురం నుంచి, తాళ్లూరి శ్రీనివాస చక్రవర్తి మాధవి ఎలమంచలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, ఆత్మకూరి మురళి లక్ష్మి భట్టిప్రోల్ నుంచి, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, సతిరెడ్డి అనపర్తి నుంచి,

ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి కందికాయపల్లి గ్రామం నుంచి. రవికుమార్ వజ్రపుకొత్తూరు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి. తెనాలి నుంచి, సారీ, సత్యవతి అనంతపూర్ నుంచి. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాసరెడ్డి, తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు. వరగంటి బదరి విశాల. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష సుప్రియ. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి. తురకపల్లి విలేజ్ నుంచి వీరమ్మ, యాంథనీ, గంగాధర్, మధు, మోహన, రాజానాయక్, నాగమణి ఒంగోల్ నుంచి. సో వీరు కూడా శంకర్, జయకిషన్ ఇద్దరు పేర్లు పంపించారు. పాపినేపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య. దంపూర్ బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌధామణి, వసుంధర, ఇనమడుగు నుంచి తుమ్మ పద్మావతి. సుధాకర్ నెల్లూరు జిల్లా నుంచి. మేడిపల్లి నుంచి దీపిక, సహస్ర, యశస్వి. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి వెంకటేష్, శ్యామల, అయాన్స్, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ. ఎం రావు ఒంగోలు నుంచి. రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం, నెల్లూరు నుంచి. ఎస్, వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారు. ఇంతకీ శంకర్, జయకిషన్ జంటలో శంకర్ పూర్తి పేరు శంకర్ సింగ్ రామ్ సింగ్ రఘువంశీ, అదే జయకిషన్ పేరైతే జయకిషన్ దయాభాయ్ పంచాల్. సో వీరిద్దరి పేర్లు అవి. మరి ఇదండి ఈరోజు యువలయ.

0: యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

0: ఈనాటి సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించి వివరణ వింటారు ఉపాధ్యాయుని శ్రీమతి బిఎల్ కనకదుర్గ, విద్యార్థిని నోరి ఎల్ మనోజ.
1: నమస్కారం గురువుగారు.
2: ఆగచ్చతు, ఉపవిశతు.
1: ఇవాళ ఏం పాఠం చెప్పుకుందాం గురువుగారు?
2: మృచ్ఛకటిక నాటకమే, మొన్న ఎక్కడి వరకు చెప్పుకున్నాం మనం?
1: జూదం ఆడడం వల్ల వచ్చే లాభాలు నష్టాల గురించి చెప్పుకున్నాం గురువుగారు.
2: దానికే కంటిన్యూషన్ ఇప్పుడు కూడా మళ్ళీ చెప్పుకుందాం. జూతకరుడే
1: అంటున్నాడు గురువుగారు,
2: త్రేతాహృత సర్వస్వ పావన పతనాచ్చ శోషిత శరీర నర్దిత దర్శిత మార్గ కఠేన వినిపాతితో యామి అంటాడు. త్రేతాహృత సర్వస్వ పావన పతనాచ్చ శోషిత శరీర నర్దిత దర్శిత మార్గ కఠేన వినిపాతితో యామి. ఒకసారి శ్లోకం చదువు నువ్వు.
1: త్రేతాహృత సర్వస్వ పావర పతనాచ్చ శోషిత శరీర నర్దిత దర్శిత మార్గ కఠేన వినిపాతితో యామి.
2: పదవిభాగం చూడు.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: సమయం మించిపోతోంది, భరతమాత మేల్కొనమంటోంది, ఆటంకవాదుల ఆట కట్టించమంటోంది. ఇది దురాగతాల పైన చేసే సమిష్టి యుద్ధం. వివక్షలు మాని కావాలి మనమందరం సంసిద్ధం. గుర్తుంచుకోండి, అనుమానాస్పద వస్తువుల గురించి పోలీసులకు వెంటనే తెలియచేయండి. మీ వాహనాన్ని అపరిచయస్తులకి అమ్మకండి. అద్దెకుండి పోయే వారి విషయాలన్నీ ముందుగానే కనుక్కోండి. పుకార్లకు ఎలాంటి తావు ఇవ్వకండి.
1: గుర్తుంచుకోండి, మీ అప్రమత్తతలోనే ఉంది అందరి భద్రత.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు.
1: స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఈనాటి చిత్రతరంగిణి కార్యక్రమంలో ముందుగా గోలీమార్ చిత్రానికి వాసు పాడిన పాట వింటారు. రచన భాస్కర్ భట్ల.

0: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు,
1: శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు,
0: కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
1: తరం తరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
0: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వజగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
1: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
0: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి స్వరాల విరిబోణి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట యముడు చిత్రానికి సాగర్, సుచిత్ర, కార్తీక్ పాడారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
4: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
3: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
4: స్వరాలతో మయమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి.
3: మానవులను సృష్టించేది బ్రహ్మ,
4: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
5: భగవద్గీత పారాయణం,
6: శ్రీమద్ భగవద్గీత.

0: ఓ ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ.
1: చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు సెగా చిత్రానికి సునీత సుజానే పాడిన పాట వింటారు. రచన శ్రీమణి, సంగీతం జోషువా శ్రీధర్.

0: బహుజన హితాయ బహుజన సుఖాయ మన ఆకాశవాణి ఒక స్వరం 90 ఏళ్ల ప్రయాణం కోట్ల హృదయాల అనుబంధం మన ఆకాశవాణి వార్తల్లో నిజం సమాచారంలో విశ్వాసం సంగీతంలో మాధుర్యం పాటల్లో పరిమళం కళాకారుల్లో ఆత్మవిశ్వాసం సంస్కృతిలో భారతీయత మన ఆకాశవాణి మన జ్ఞాపకం మన గర్వం మన భావోద్వేగం మన ఆకాశవాణి సగర్వంగా ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: కార్యక్రమంలో చివరిగా మీరు వినబోయే పాట ఆవార చిత్రానికి రాహుల్ నంబియార్ సైంధవి పాడారు, రచన వెన్నెల కంటి.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: యువవాణి యువజన కార్యక్రమం శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు ముందుగా మన తెలుగు సమాజానికి మార్గదర్శకుడిగా నిలిచిన మహనీయుడు, సంఘ సంస్కర్త, ఇంకా రచయిత అయిన కందుకూరి వీరేశలింగం పంతులు గారి వర్ధంతి. 1948 ఏప్రిల్ 16 జన్మించిన ఆయన 1919 మే 27 పరమపదించారు. మహిళా విద్య, బాల్య వివాహాల నిర్మూలన కోసం ఆయన జీవితాంతం పోరాడారు. తెలుగు పునర్జీవన ఉద్యమానికి పితామహునిగా ఆయనను గుర్తించారు. అసలు ఆ కాలంలో సమాజంలో ఎన్నో మూఢనమ్మకాలు, అన్యాయాలు ఉన్నప్పటికీ వాటిని ప్రశ్నించే ధైర్యం చూపిన అరుదైన మహనీయుడే వీరేశలింగం పంతులు గారు. మహిళలకు విద్య అవసరం లేదని భావించిన ఆ రోజుల్లో మహిళల కోసం పాఠశాలను ప్రారంభించారు. ఇంకో విషయం ఏంటంటే, వారు కేవలం ఒక సంఘ సంస్కర్త మాత్రమే కాదు, ఆయన ఒక గొప్ప రచయిత కూడా. సమాజంలో మార్పు తీసుకురావడానికి కాలాన్ని ఆయుధంగా మార్చుకున్నారు. తెలుగు సాహిత్యంలో తొలి నవలగా గుర్తింపు పొందిన రాజశేఖర చరిత్రమును ఆయన రచనే. సరళమైన భాషలో ప్రజలకు అర్థమయ్యేలా రచనలు చేసి సాహిత్యాన్ని సమాజ సేవకు ఉపయోగించేవారు. అందుకే ఆయనను గద్య తిక్కన అని కూడా గౌరవంగా పిలుస్తూ ఉంటారు. అంటారు కదా, కొందరు మనుషులు కేవలం జీవించరు, తరాలకు దారి చూపిస్తారు అని. అలాంటి వాళ్ళల్లో కందుకూరి వీరేశలింగం గారు మొదటివారు. తెలుసుకున్నారు కదా, ఇప్పుడు కార్యక్రమంలో ఒక చక్కటి పాట మీకోసం.

0: ఇప్పటిదాకా మనం చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఎస్సే రైటింగ్లో సెకండ్ ప్లేస్లో నిలిచిన విజయలక్ష్మి గారు మనతో ఉన్నారు. హాయ్ విజయలక్ష్మి, ఎలా ఉన్నారు?
1: ఫైన్, మీరెలా ఉన్నారు?
0: సూపర్ అండి. సో చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు వన్డే అచ్చేగా?
1: చెప్పాలంటే చాలా నర్వస్గా ఉంది. అంటే మైక్ ముందు మాట్లాడడం ఇదే మొదటిసారి కదా, సో ఆ ఫీలింగ్ ఎలాగైనా ఉంటుంది. చిన్నప్పటి నుంచి నేను రేడియో వింటూ ఉండేదాన్ని, కానీ రేడియో ముందు మాట్లాడతానని అసలు ఎక్స్పెక్టే చేయలేదు. నాకు రేడియో వినడం చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నేను రోజు రేడియో వింటూనే ఉండేదాన్ని. ఎలా అంటే లిజనింగ్ రేడియో ఈజ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్.
0: వావ్, మీ మాటలు వింటుంటేనే తెలుస్తుంది మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో అండి. మీరు ఇందాక ఒక మాట అన్నారు, లిజనింగ్ రేడియో బికేమ్ ఏ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అని, అది ఎలానో చెప్తారా?
1: తప్పకుండా. చిన్నప్పటి నుంచి నేను రోజు రేడియో వింటూనే ఉండేదాన్ని. ఎలా అంటే నా దగ్గర కీప్యాడ్ ఫోన్ అని ఒకటి ఉండేది, దానిలో సాంగ్స్ వస్తూ ఉండేవి. రేడియో పెట్టుకోవాలి అంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలి కంపల్సరీ.
0: అవునండి, నాకు కూడా గుర్తుంది.
1: ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కనెక్ట్ అయితేనే సరే మనకి సాంగ్స్ వచ్చేవి. ఒక్కొక్కసారి నా దగ్గర ఇయర్ ఫోన్స్ ఉండేవి కాదు, అబ్బా ఈరోజు వినలేనే అని చెప్పి నేను ఫీల్ అయ్యేదాన్ని.
0: అయ్యో, ఓకే.
1: బట్ అలా జర్నీ చేసేటప్పుడు అలా రేడియో వింటూ వెళ్తే అసలు ఎంత దూరమైనా సరే దగ్గరగానే అనిపిస్తుంది, అసలు టైమే తెలియదండి.
0: విజయలక్ష్మి గారు, మీకు ఇంకొక క్వశ్చన్, అసలు ఆకాశవాణి గురించి మీకేం తెలుసు?
1: ఆకాశవాణి అనేది రీసెంట్గానే 90 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది అంతే.

0: తెలుసు. ఇంకా ఆకాశవాణి మన తాతల కాలం నుంచి ఉంది. 90 ఇయర్స్ అంటే ఇప్పుడిప్పుడు కాదు కదా, చాలా ఇయర్స్. 90 ఇయర్స్ అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంది అంటే చాలా గ్రేట్ అనే చెప్పుకోవచ్చు ఆకాశవాణి గురించి. అండ్ ఈ ఇంటర్నెట్, టెలివిజన్స్, నెట్ ఇవన్నీ లేకముందులా మనకి ఆకాశవాణియే కదా ఫస్ట్ ప్రియారిటీ.
1: అవును విజయలక్ష్మి, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. పాత రోజుల్లో ఆకాశవాణియే అందరికీ ఒక దారి చూపించేది. ఎలా అంటే ఎలాంటి సమాచారం అయినా సరే ముందుగా ఆకాశవాణిలో వచ్చేది. ఇంకా చెప్పాలంటే చాలా మందికి ఒక చైల్డ్హుడ్ మెమరీ ఆకాశవాణి అంటే. అయితే ఒక చిన్న చైల్డ్హుడ్ మెమరీ చెప్పగలరా?
0: ష్యూర్. ఎలా అంటే చిన్నప్పటి నుంచి మా తాత డైలీ రేడియో వినడం నాకు తెలుసు. ఆయనకి నేను ఇది స్మార్ట్ ఫోన్, ఇది ఇలా యూజ్ చేయాలి అని చెప్పినా సరే ఆయన వద్దు నాకు రేడియో అంటేనే ఇష్టం, ఇదే బాగుంటుంది అని చెప్పి అనేవారు. రేడియోతో అంత కనెక్షన్ ఉంది ఆయనకి. ఇప్పటికి కూడా ఆయనకి రేడియో నుంచి వదిలి ఫోన్ అవన్నీ అసలు అవసరం లేదని అంటారు.
1: విజయలక్ష్మి గారు, ఆర్జే అవ్వాలని ఎప్పటి నుంచి మీ డ్రీమ్?
0: నాకు చిన్నప్పటి నుంచి ఆర్జే అవ్వాలని ఒక పెద్ద డ్రీమ్ అండి. చెప్పాను కదా మా తాతగారు ఇలా రేడియో వింటూ ఉండేవారు. అందులో వచ్చే ఆర్జే వాయిస్లు వినడం అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళలాగా ఏదో ఒక రోజు మాట్లాడాలి అని చెప్పి నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక. అది ఈరోజు ఫుల్ఫిల్ అయిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను.
1: మీ డ్రీమ్ డెస్టినేషన్ ఏంటి?
0: ఏదో ఒక రోజు పెద్ద ఆర్జే అవ్వాలనేది నా డ్రీమ్. చిన్నప్పటి నుంచి వింటున్న ఆర్జేస్ లాగా వాళ్ళ వాయిస్ లాగా నాది కూడా అందరికీ రీచ్ అవ్వాలి అని చెప్పేసి పెద్ద డ్రీమ్.
1: నైస్, తప్పకుండా ఫుల్ఫిల్ అవుతుందండి. మీరు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు?
0: నాకు పెట్స్ ఉన్నాయండి, వాటితో ఆడుకుంటూ ఉంటాను, టైం స్పెండ్ చేస్తూ ఉంటాను వాటితో.
1: ఓ, మీరు పెట్ లవర్ అన్నమాట.
0: అవునండి, నేను పెట్ లవర్ మాత్రమే కాదు మ్యూజిక్ కూడా వింటాను, ఇంకా డాన్స్, రీల్స్ అలాంటివన్నీ.
1: ఓ, మల్టీ టాలెంటెడే అయితే. విజయలక్ష్మి గారు, మీ ఫ్యామిలీకి చెప్పారా మీకు ఇలా ఒక ఆర్జే ఛాన్స్ వచ్చింది అని? వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు?
0: చెప్పానండి, మా మమ్మీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తను చిన్నప్పటి నుంచి రేడియో వింటూ ఉండేది, ఇంకా వాళ్ళ అమ్మాయికి ఇలా రేడియోలో ఛాన్స్ వచ్చిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది మా మమ్మీ అయితే. నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళకి చెప్తూ ఉండేదాన్ని, ఏదో ఒక రోజు నేను కూడా ఒక పెద్ద ఆర్జే అవ్వి నా వాయిస్ని అందరికీ రీచ్ అయ్యేలా చేస్తాను, మీకు కూడా నేను నా వాయిస్ రేడియోలో వినిపిస్తాను అని చెప్పి నేను చెప్తూనేదాన్ని.
1: చాలా ఎమోషనల్ అయిపోతున్నట్టున్నారు.
0: అవునండి, కొంచెం అయ్యాను.
1: ఓకే, అయితే కొంచెం ఫన్ మూడ్లోకి వెళ్దాం. విజయలక్ష్మి గారు, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఆడదామా?
0: ఓకే అండి, ట్రై చేద్దాం.
1: టీ ఆర్ కాఫీ?
0: కాఫీ.
1: డాన్సింగ్ ఆర్ సింగింగ్?
0: డాన్సింగ్.
1: పాటలు వినడమా లేదా మాట్లాడడమా?
0: అది ఎలా చెప్తాం? పాటలు వినడం ఇస్ ఎన్ ఫీలింగ్, మాటలు మాట్లాడడం మన ఎక్స్ప్రెసింగ్.
1: మీ మాటల్లోనే తెలుస్తుంది మీకు కొంచెం ఆర్జే టచ్ ఉందని. సరే విజయలక్ష్మి గారు, మీరు చెప్తున్నారు కదా ఆర్జే అవ్వడం నా ప్యాషన్, నా ఫ్యూచర్లో నాకున్న అదొక డ్రీమ్ డెస్టినేషన్ అని. అయితే ప్రజెంట్ మీరు ఏం చేస్తూ ఉంటారు?
0: ప్రెసెంట్ నేనైతే బీటెక్ చదువుతున్నాను, 3rd ఇయర్ సివిల్ ఇంజనీరింగ్.
1: ఓ, సివిల్ ఇంజనీరింగ్. ఎందుకు సివిల్ ఇంజనీరింగ్ తీసుకున్నారు?
0: నాకు సివిల్ ఇంజనీరింగ్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే అందులో ఫీల్డ్ వర్క్స్ ఉంటాయి కాబట్టి.
1: చాలా చక్కగా చెప్పారండి. చాలా మంది అంటూ ఉంటారు కదా అమ్మాయి ఏంటి సివిల్ ఇంజనీరింగ్ ఏంటి అని, మీరెప్పుడు ఆ మాటలు ఫేస్ చేయలేదా?
0: అవునండి, స్టార్టింగ్లో నేను కూడా అలాగే అనుకునేదాన్ని, మా క్లాస్లో అసలు గర్ల్స్ ఉండరేమో, అందరూ బాయ్సే ఉంటారేమో అని చెప్పి నాకు ఒక ఆక్వర్డ్ ఫీలింగ్ అనేది ఉండేది. బట్ నేను కాలేజ్కి వెళ్ళాక అర్థమైంది సివిల్ ఇంజనీరింగ్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ బాయ్స్, గర్ల్స్ కూడా చాలామందే ఉన్నారు. మా క్లాస్లో హాఫ్ ఆఫ్ ది స్ట్రెంత్ గర్ల్సే.
1: వావ్, అయితే సివిల్ ఇంజనీరింగ్ బాగానే డెవలప్ అవుతుంది అనమాట. సరే, అయితే ఒక చివరి ప్రశ్న. ఈ రోజు మీరు ఆర్జేగా ఉన్నారు కాబట్టి మీ లిజనర్స్ అందరికి మీరు ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు?
0: యా, నేను ఒకటే చెప్తా, లైఫ్ ఎంత బిజీగా ఉన్నా సరే మన వాళ్ళకి టైం ఇవ్వండి, ఎప్పుడూ నవ్వుతూనే ఉండండి, నవ్వడం మర్చిపోకండి. నవ్వడం అనేది మన స్ట్రెస్ని పోగొడుతుంది, ఈజ్ లైక్ స్ట్రెస్ బర్స్ట్.
1: అవును, చాలా కరెక్ట్గా చెప్పారు. స్మైల్ చేయడం వల్ల మన స్ట్రెస్ అంతా తగ్గిపోతుంది తెలుసా. విజయలక్ష్మి గారు, మీకు ఇష్టమైన మూవీ ఏది?
0: కృష్ణగాడి వీరప్రేమ గాథ.
1: ఓ నైస్, ఆ మూవీలో మీకు ఏ పాట అంటే ఇష్టం?
0: నువ్వంటే నా నవ్వు నేనంటే, దట్ సాంగ్.
1: ఓహో, మీరు సింగర్ కూడా అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ విజయలక్ష్మి, నీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. అయితే విజయలక్ష్మి గారి కోసం కృష్ణగాడి వీరప్రేమ గాథ మూవీ నుండి నువ్వంటే నా నవ్వు సాంగ్ని విందాము.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మరొక పాట మీకోసం.

ఆకాశవాణి మార్కపురం కేంద్రం సమయం 6 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాలలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.

0: Seva in Gangtok. Prime Minister Narendra Modi has urged citizens across the country to take all possible precautions amid soaring temperatures being witnessed in different parts of the country. In a social media post, Mr. Modi advised people to keep themselves hydrated, avoid stepping out during peak afternoon hours, carry water when stepping out of the home, and extend help to others by offering them water during the harsh weather conditions. In Singapore Open Badminton, Indian shuttler H.S. Pranoy stunned fifth-ranked Jonathan Christie of Indonesia in the first round of men's singles today. However, in another round of 32 match, Kidambi Srikanth lost to Singapore's Loh Keen Yew. In IPL cricket, Sunrisers Hyderabad will face Rajasthan Royals in the eliminator match at New Chandigarh this evening. The match will start at 7:30 p.m. The team that loses the eliminator exits the competition, while the winner will take on Gujarat Titans in the second qualifier to be played on Friday for a place in the final. And with that, we end this news bulletin.
1: అరే భీమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధాన మంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
2: భారత సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
1: ప్రధాన మంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంట్ బిల్ జీరో వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
3: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదల నరసింహం. ముఖ్యాంశాలు. రాష్ట్రానికి ఏఐ క్వాంటమ్ డేటా సెంటర్లు వస్తున్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులకు ఆదేశించారు. బక్రీద్ సందర్భంగా ఆవులు దూడలు వధించినా రవాణా చేసినా జంతు హింస నివారణ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కె అచ్చెన్నాయుడు హెచ్చరించారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ పాలన 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వార్తల వివరాలు. రాష్ట్రానికి ఏఐ క్వాంటమ్ డేటా సెంటర్లు వస్తున్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మహానాడును ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో మహిళల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు. మహిళల విషయంలో తెలుగుదేశం పార్టీ సముచితమైన నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన వెల్లడిస్తూ
1: మహిళలకు ఆస్తి హక్కు నుంచి నేటి తల్లికి వందనం వరకు అనేక పథకాలు అమలు చేశాం. విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు పెట్టాం. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు సాధిస్తాం. కేంద్రంతో కలిసి పనిచేస్తాం.
0: రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, ట్రాన్స్కో జేఎండీ, డిస్కమ్ల సీఎండీలు, డైరెక్టర్లు, సీఈలు, క్షేత్రస్థాయి ఎస్ఈలు ఈ సమీక్షకు హాజరయ్యారు. అధిక వేడి, గాలి వానలతో విద్యుత్ అంతరాయం ఏర్పడుతున్నట్లుగా అధికారులు ఈ సందర్భంగా వివరించారు. విద్యుత్ అంతరాయాలపైన ప్రజలకు ముందస్తు సమాచారం అందించాలని మంత్రి ఆదేశించారు. 24 గంటలు 1912 కాల్ సెంటర్లు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. మెరుగైన విద్యుత్ సరఫరా కోసం నిర్మాణంలో ఉన్న ట్రాన్స్కో సబ్స్టేషన్లను వేగంగా పూర్తి చేయాలని కోరారు. అదేవిధంగా భవిష్యత్ అవసరాల కోసం సబ్స్టేషన్లు ఫీడర్ల సామర్థ్యం పెంచుతూ అప్గ్రేడ్ చేయాలన్నారు. గుంటూరు జిల్లా తెనాలి ఆటోనగర్లోని కెమికల్ గొడౌన్లో నిన్న సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి బాధితులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ వెంటనే అంటుకుని మండే స్వభావం ఉన్న వస్తువులతో వ్యాపారాలు చేసేవారు ఎండాకాలంలో జాగ్రత్తగా ఉండకపోతే వారితో పాటు పక్కవారికి కూడా నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిల్వ పదార్థాలపై ప్రతి

0: ఇంటికి ఆడిట్ చేస్తామని, ప్రతి వ్యాపారి అగ్నిమాపక అధికారి నుండి నిరభ్యంతర ధ్రువపత్రం కలిగి ఉండాలని మంత్రి స్పష్టం చేస్తూ,
1: ఈ ఎండాకాలంలో తీవ్రత బాగా ఎక్కువైనప్పుడు సరైన విధంగా జాగ్రత్తలు తీసుకోకపోతే వ్యాపారాలు చేసుకున్న వ్యక్తులు కూడా ఒక బాధ్యతగా భావించాలి సమాజానికి. ఫ్లేమబుల్ మెటీరియల్స్ అంటే ఏవైతే చాలా తక్కువ సమయంలో అంటుకుని భారీగా మంటలు ఎగబడే విషయం ఉందో అవి కొంచెం జాగ్రత్తగా వాళ్ళు ముందు నుంచే ప్రణాళిక బద్ధంగా ఉండాలి తప్ప నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందే. ఈ ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి సర్టిఫికేషన్ NOC ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వ పాలన 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడలో ఆయన పాత్రికేయులతో ఈరోజు మాట్లాడుతూ, జూన్ 5 నుండి 21వ తేదీ వరకు నిర్వహించే ఈ కార్యక్రమాల్లో ఎన్డీఏ పరిపాలన, అభివృద్ది, సంక్షేమ పథకాలు అమలు వంటి విషయాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా అమ్మ పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని, అలాగే జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే నినాదంతో ఎన్డీఏ పాలన సాగుతోందని చెప్పారు. 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణానికి ఈ 12 ఏళ్ల పాలనే బలమైన పునాదిగా ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో ఆవులు, దూడలు, ఒంటెలను వధించినా లేదా నిబంధనలకు విరుద్ధంగా రవాణా చేసినా జంతుహింస నివారణ చట్టం, ఆంధ్రప్రదేశ్ గోవధ నిషేధం, పశు సంరక్షణ చట్టం ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వ్యవసాయ, పశు సంవర్ధక శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో హెచ్చరించారు. బక్రీద్ సందర్భంగా జంతువుల వధ, రవాణా, సంరక్షణకు సంబంధించి ప్రభుత్వ చట్టాలు, నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. ఆవులు, దూడలు, ఒంటెల వధను రాష్ట్రంలో పూర్తిగా నిషేధించినట్లుగా మంత్రి స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలోని పశు వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలతో సమన్వయం చేసుకుని అనధికార పశువుల వధను అనికట్టాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం మధ్యతరగతి ప్రజలకు ఎంతో ప్రయోజనకరమని, ఈ పథకాన్ని వినియోగించుకుంటున్న కుటుంబం పేర్కొంది. కర్నూలు నగరంలోని కృష్ణానగర్ కాలనీకి చెందిన నిఖిల్ ఈ పథకం ఆసరాతో కడప జిల్లా రిమ్స్ కళాశాలలో వైద్య విద్యను పూర్తి చేశారని ఆయన బంధువు వీరప్ప తెలిపారు.
2: పిఎం విద్యాలక్ష్మి స్కీమ్ ద్వారా విద్యార్థులే అప్లై చేసుకోవచ్చు. మా కుటుంబంలో మేము లబ్ధి పొందాం. అంటే ఈ పథకం ఎలాంటిది అంటే భారతీయుడే ఉండాలి, డిగ్రీ పై స్థాయిలోకి ఉండాలి, 4.5 లక్షల రూపాయల బిలో ప్రాపర్టీ ఆదాయం ఉన్న మధ్యతరగతి కుటుంబాలకు ఈ గొప్ప స్కీమ్ భారత ప్రధానమంత్రి ఈ 12 సంవత్సరాల పరిపాలనలో తీసుకున్నందుకు మేము లబ్ధిదారులు మేమైనందుకు మాకు ఎంతో ఆనందదాయకంగా ఉన్నది.
0: గోదావరి నదిలోకి చేరుతున్న మురుగునీటి ప్రవాహాలను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయడానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేయాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పబ్లిక్ హెల్త్, మున్సిపల్, RWS, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో దృశ్య మాధ్యమం ద్వారా కలెక్టర్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ గోదావరి నదీ జలాల కాలుష్య నివారణ చర్యల కోసం 6 జిల్లాల పరిధిలో 100 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో అత్యవసర ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలను గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. అగ్నిపథ్ పథకం 2027 నియామకాలకు గాను రెగ్యులర్ కేడర్లో భారత సైన్యంలో చేరడానికి నిర్వహించే ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్షను జూన్ 1 నుండి 12వ తేదీ వరకు నిర్వహిస్తామని గుంటూరు ఆర్మీ రిక్రూటింగ్ అధికారి కల్నల్ రజత్ సువర్ణ ఈరోజు విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. అనంతపురం, గుంటూరు, వైఎస్ఆర్ కడప, కర్నూలు, నంద్యాల, నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, తూర్పుగోదావరి, NTR జిల్లాలలో ఈ పరీక్ష జరుగుతుందని ఆయన చెప్పారు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చునని కల్నల్ రజత్ సువర్ణ తెలిపారు. అభ్యర్థులు తెలుగు, హిందీ, ఇంగ్లీషుతో సహా 13 భాషలలో ఏదైనా ఒక భాషలో ఆన్లైన్ పరీక్ష రాయవచ్చని ఆయన తెలిపారు. ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను గుంటూరు, విశాఖపట్నంలో ఆర్మీ రిక్రూటింగ్ కార్యాలయాలలో నిర్వహించే రిక్రూట్మెంట్ ర్యాలీల శారీరక పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం హాజరు కావాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి

0: 3.1 నుండి 7.6 కిలోమీటర్ల మధ్య తూర్పు మధ్య ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమై ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారిణి జి లక్ష్మి వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రానికి ఏఐ క్వాంటమ్ డేటా సెంటర్లు వస్తున్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. బక్రీద్ సందర్భంగా ఆవులు దూడలు వధించినా రవాణా చేసినా జంతుహింస నివారణ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కె అచ్చెన్నాయుడు హెచ్చరించారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ పాలన 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. आदौ मुख्य वार्ताः. सर्वकारेण सार्वजनिक वितरण प्रणाल्याः आधुनिकीकरणार्थं 25,000 कोटि रूप्यकाणां केन्द्रीय परिव्ययेन सह सार्थक पीडीएस योजनायाः विस्ताराय स्वीकृतिः प्रदत्ता. सर्वोच्च न्यायालयेन मतदातृसूच्याः विशेष गहन पुनरीक्षणाय निर्वाचनायोगस्य अधिकारः न्यायोचितम् अंगीकृतम्. देशस्य विविधेषु भागेषु वर्धमानं तापमानं अवलोक्य प्रधानमंत्री नरेंद्र मोदी नागरिकान् यथाशक्यं सावधानान् भवितुं साग्रहं प्रबोधितवान्. केन्द्रीयान्वेषणाभिकरणेन राष्ट्रियपात्रता सह प्रवेशपरीक्षायाः प्रश्नपत्र गोपनभंग प्रकरणे अपरौ द्वौ अभियुक्तौ निगडितौ. अपि च आईपीएल क्रिकेट प्रतिस्पर्धायाम् अद्य सायं मोहाली नगरस्य न्यू चंडीगढ़ क्रीडांगणे सनराइजर्स हैदराबाद दलं राजस्थान रॉयल्स दलेन सह प्रतिस्पर्धिष्यति. अथ वार्ताः विशदीकृत्य. आर्थिक प्रकरण मंत्रिमंडल समित्या अद्य 16 वित्तायोगस्य पुरस्कार चक्रावधौ सार्थक पीडीएस इति अम्ब्रेला योजनायाः निरंतरतायै 30,500,000 कोटि रूप्यकाणां केन्द्रीय विनियोगः करिष्यते. नवदिल्ल्यां वार्ताहरान् सम्बोधयन् सूचना प्रसारण मंत्री अश्विनी वैष्णवः अवदत् यत् इयं योजना राज्यसंस्थाभ्यः राज्यान्तर्गत खाद्यान्न परिवहनाय साहाय्यं प्रदास्यति. सहैव उचितमूल्यापणानां सुदृढीकरणं करिष्यति तथा च सार्वजनिक वितरण प्रणाल्याः आधुनिकीकरणेऽपि सहयोगं करिष्यति.
2: इस प्रोग्राम में तीन बड़े सुधार आज अप्रूव हुए हैं. सबसे पहला, जिस सरकारों के एजेंसीज राज्य में एफसीआई का बड़ा गोडाउन होता है, वहां से डिफरेंट डिस्ट्रिक्ट्स में डिविजन्स में फेयर प्राइस शॉप तक पहुंचाने का जो कॉस्ट होती है, उस कॉस्ट को सपोर्ट करेंगे. दूसरा, फेयर प्राइस शॉप्स है उनमें डीलर्स का रिम्यूनरेशन रखा गया था, उसको बढ़ाने की जरूरत थी, तो वो भी फैसला लिया गया. और तीसरा फैसला, टेक्नोलॉजी का यूज करके पब्लिक डिस्ट्रीब्यूशन सिस्टम को हम कैसे मॉडर्नाइज कर सकते हैं.
1: मन्त्रिणा प्रोक्तं यत् अस्यां योजनायां कृत्रिममेधायाम् आधारिताः निर्मल आशा सक्षमाख्याः त्रयः घटकाः भविष्यन्ति. तेन स्पष्टीकृतं यत् निर्मल इति कृत्रिममेधाचालितः वास्तविकसमय पीडीएस लाभार्थी पञ्जीकरणमञ्चः अस्ति. सहैव आशा इति बहुभाषीय कृत्रिममेधा आधारिता जनपरिदेवना निवारणप्रणाली तथा च नागरिकसंवादमञ्चः वर्तते. एवं च सक्षमः इति कृत्रिममेधायुक्तम् आपूर्तिश्रृङ्खला प्रबन्धनतन्त्रमस्ति. अनेन सहैव आर्थिकप्रकरणमन्त्रिमण्डलसमित्या राज्यान्तर्गतखाद्यान्नपरिवहनव्ययस्य तथा उचितमूल्यापण विक्रेतॄणां लाभांशसीमायाः पूर्तये केन्द्रीयसहायतानियमेषु संशोधनस्य तथा च पूर्ववत् वित्तपोषणप्रारूपस्य निरन्तरतायाः अपि दृढनिर्णयः कृतः. सर्वोच्च न्यायालयेन अद्य भारत निर्वाचन आयोगेन प्रदत्त मतदातृ सूच्याः विशेष गहन पुनरीक्षणस्य वैधता प्रमाणीकृता. तेनोक्तं यत् एतादृशं विशेष पुनरीक्षणं निष्पक्ष स्वतंत्र निर्वाचनानां संवैधानिक अनिवार्यतां संवर्धयति. न्यायालयेन प्रतिपादितं यत् जनप्रतिनिधित्व

0: एषा स्पर्धा सायं सार्धसप्तवादने समारप्स्यते। इतः पूर्वं गतरात्रौ धर्मशाला नगरे आयोजिते द्वन्द्वे रॉयल चैलेंजर्स बेंगलुरु दलेन गुजरात टाइटन्स दलं 92 धावनांकैः पराजितम्। इति वार्ताः।
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈరోజు సాయంత్రం 6:35 ఇంటింటి కథ నాటిక ప్రసారమవుతుంది. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో బంతిపూల సాగు సమగ్ర యాజమాన్యం, ఈ అంశం గురించి అగ్రికల్చర్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె లక్ష్మయ్య గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం ప్లాస్టిక్ను నివారిద్దాం, ప్రకృతిని కాపాడుకుందాం, ఈ అంశం గురించి శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారు అందించే వివరాలు ప్రసారమవుతాయి. అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన ఈరోజు అంశం కాకతీయుల గురించి ప్రసారమవుతుంది. 8:15 90 వసంతాల ఆకాశవాణితో నానుబంధం కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. 8:40 చిత్రమంజరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:15 స్పాట్లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 9:30 గీత మాలిక శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరుకునే కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 10:45 మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట ప్రసారాలు. ఇక రేపటి ప్రసారంలో భాగంగా రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో షిరిడీ సాయి భక్తి గీతాలు ప్రసారమవుతాయి. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో నోటి మంచితనం అనే అంశం ప్రసారమవుతుంది. 6:35 చేను ముచ్చట్లు కార్యక్రమంలో పోషకధాతు లోపాలు సవరణ అనే అంశం ప్రసారమవుతుంది. 6:55 ప్రసార విశేషాలు ప్రసారమవుతాయి. 7:00 దేశభక్తి గీతం, 7:15 ముందుగా ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన వీడి సావర్కర్ గారి జయంతి సందర్భంగా కొన్ని వివరాలు, అనంతరం బక్రీద్ పండుగ విశిష్టత గురించి శ్రీమతి ఖుర్షీద్ బేగం గారి ప్రసంగం ప్రసారమవుతాయి. 7:45 భావలహరి మృదు మధుర గీతమంజరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:30 విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా పాటలు కోరుకునే కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో ముందుగా ఎరుపు రంగు పండ్లు మరియు కూరగాయల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అనే కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం మంచి కుటుంబం కథానిక ప్రసారమవుతుంది. రేపు ఉదయం 10:00 మధ్యాహ్నం 12:40 1:30 విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. రేపు సాయంత్రం 6:30 ప్రసార విశేషాలు. 6:35 రంగస్థలీ కార్యక్రమంలో సత్యహరిచంద్ర నాటకం నుంచి వారణాసి ఘట్టం పద్యాలు ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో గోరుచిక్కుడు మరియు దొండసాగులు సమగ్ర యాజమాన్యం, ఈ అంశం గురించి ఒంగోలు ఉద్యాన శాఖ జిల్లా అధికారి శ్రీ వైఎంఎన్విఎస్ గోపీచంద్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన రేపటి అంశం పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి తెలుసుకుంటారు మరియు ప్రసారమవుతుంది. 8:15 90 వసంతాల ఆకాశవాణితో నానుబంధం కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:40 చిత్రమంజరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:15 స్పాట్లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 9:30 మళ్ళీ విందాం ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి ప్రత్యేక కార్యక్రమాలు. రేపటిరోజు నాగార్జునకొండ నాటకం చివరి భాగం ప్రసారమవుతుంది. రేపు రాత్రి 10:00 మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇంతవరకు మీరు ఈ పూట రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు విన్నారు.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు వింటారు నాటిక. ఈ నాటిక వినే ముందుగా కొన్ని ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
5: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ప్రకటనలు విన్నారు. ఇప్పుడు వినండి

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇంటింటి కథ నాటిక రచన సమర్పణ శ్రీ వై హనుమంతరావు. సాంకేతిక సహాయం శ్రీయుతులు కె నాగేశ్వరరావు, ఏ మురళీకృష్ణ.

0: ಲಕ್ಷ್ಮಣಿ ಓಯ್ ನಿನ್ನೆ ಕಾಫಿ గావు కేకలా? రేడియో బిగ్గరగా పెడితే గావు కేకలే మరి. కొంచెం తగ్గించు. చూడు టైం ఎంత అయిందో, 6:30.
1: అంత హాజరు వారెంట్గా చేసి పెట్టడానికి ఇదే మిషన్ కాదు. ఇళ్ళు వాకిళ్ళు ఊడ్చుకొని అంట్లు తోముకొని అయ్యగారి కాఫీ రెడీ చేయాలంటే వీలు పడదు. కాస్త ఆగాల్సిందే.
0: సరే ఇక ఆపుతావా దండకం? అసలు నువ్వు రాజకీయాల్లో చేరితే బాగుండేది, అన్ని విధాల ఉపయోగం కూడా.
1: అదొక్కటే తక్కువ. ముందు కాఫీ తాగండి, చల్లారిపోతుంది.
0: ఇది కాఫీనా కాకరకాయ కషాయమా?
1: ఇక ముందు కాకరకాయ కషాయం కూడా దొరకదులేండి. బజారులో కాకరకాయల ధర మండిపోతుంది. ఈ పూట కళ్ళు మూసుకు తాగండి, పంచదార నిండుకుంది ఇంట్లో.
0: బజారులో తెప్పించలేకపోయావా?
1: ఏం తెప్పిస్తాం, కిలో 15 రూపాయలు, కార్డు మీద 1/2 కిలో కంటే ఎక్కువ ఇవ్వడం లేదు. సంసారం పెద్దదైనా సంపాదన తక్కువని తెల్ల కార్డు ఇచ్చారుగా, ఎంతని బజార్లో ఎక్కువ ధర పెట్టుకుంటాం చెప్పండి. మీరిచ్చేదేమో 600 రూపాయలు, అవి 10 రోజులు చాలడం లేదు. అందులోనూ నెలాఖర్ రోజులయ్యాయి. అంచేత ఇక నుంచి పంచదార లేని కాఫీకి అలవాటు పడాలి.
0: ఏమిటో, మా చిన్నప్పుడు ఇలా ఉండేది కాదు.
1: సరేలే, మీరు చిన్నప్పటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉండండి. నాకింట్లో పనుంది, పొయ్యి మీద కూర మాడిపోతుందో ఏమిటో. పిల్లలకు వేళకు వంట అవ్వకపోతే ఇబ్బంది పడాలి. ఇంకా ఎసరు కూడా పెట్టలేదు.
0: అవును, వంట అంటే గుర్తుకొచ్చింది. గ్యాస్ ఇంకా ఎన్ని రోజులు వస్తుందో?
1: అది అయిపో వస్తుంది. గ్యాస్ వాళ్ళు కూడా తొందరగా ఇవ్వటం లేదు. దానికి ఎన్నాళ్ళు ఎదురు చూడాలో. అంతవరకు మళ్ళీ ఏ కుంపటో ఏదో చూసుకోవాలి.
0: సరే సరే, ముందు పిల్లలకి వంట పని చూడు. వెళ్ళు వెళ్ళు.
2: నాన్న, ఈరోజు కాలేజ్ జీతం కట్టాలి, రేపే ఆఖరి రోజు.
0: ఒరే రాముడు, నిన్న చెప్పావు అప్పుడే రేపు ఆఖరి రోజు అంటే ఎలారా?
2: నన్నేం చేయమంటారు? మా కాలేజీలో నోటీస్ బోర్డు అలాగే కట్టారు, రేపు కట్టకపోతే ఎల్లుండి ఫైన్తో కట్టాలి.
0: ఇది మరీ ఘోరంరా. అసలు కాలేజీ వాళ్ళు చెప్పేదానికి అర్థం పర్థం లేదురా? లేకపోతే నెలాఖరులో నోటీస్ పెట్టి 2 రోజుల్లో కట్టమంటే ఎలారా? కనీసం వచ్చిన మొదటి వారం వరకైనా గడిపిస్తే బాగుండేది.
2: బాగోగుల సంగతేమోగా నాన్నగారు, డబ్బు కట్టకపోతే పేరు తీసేస్తారు.
0: వీడొకడు 24 గంటలు నోటీస్ ఇస్తాడు, టెలిఫోన్ వాళ్ళు కరెంటు వాళ్ళలాగా. వాళ్ళు అంతే, ఏదైనా బిల్లులో వాళ్ళ పొరపాటు వల్ల తేడా వచ్చినా సరే 29వ తేదీ నోటీస్ ఇచ్చి 30వ తేదీ కనెక్షన్ బిగుతూ ఉంటారు. సర్లే, నువ్వెళ్ళు, సాయంత్రానికి చూస్తాను.
2: నాన్న, మార్కెట్లోకి పుస్తకాలు వచ్చాయి, 400 రూపాయలు వచ్చాయి, మరి వాటికి?
0: నన్ను పీక్కు తినండి అందరూ. వెధవ బ్రతుకు, వెధవ బ్రతుకని అడగ్గానే ఇవ్వడానికి డబ్బులు చెట్లు పెంచడంలా. పెద్దవాళ్ళ కష్టసుఖాలు కూడా తెలుసుకోవాలిరా. కాలేజీ చదువులు వెలగబెడుతున్నావంటే సరిపోదు.
1: ఎందుకంత కోపం? వాడే రోడ్లమ్మట జులైలో తిరుగుతున్నాడా? అలాంటప్పుడు కాలేజీలో చేర్పించకుండా ఉండలేకపోయారు.
0: నువ్వు చెప్పలేదని ఉంటే ఇవ్వరాదు?
1: అదేమంటే నన్ను ఆడిపోసుకుంటారు. మా వాళ్ళు నాకేమి ఇవ్వలేదనేగా.
0: అబ్బాబ్బా, ఇక ఆపవే. వెధవ బ్రతుకు, వెధవ బ్రతుకని ఎవరి అవసరానికి సర్దుబాటు చేయలేకపోయినా వెంటనే ఏడుపులు, పెడబొబ్బులను. అయినా ఇప్పుడు నేనేమన్నాను, ఇవ్వనన్నానా ఏంటి? నిండా మునిగినోడికి చలేముంది, వాడి పుస్తకాలకు కూడా ఎక్కడన్నా పరిగేరుకొస్తాగా? అయినా ప్రతివాణ్ణి అచ్చు పుస్తకాలు కొనుక్కోమనే బదులు ఆ లెక్చరర్లు నోట్స్ డిక్టేట్ చేస్తే బాగుండునుగా. అందరూ రాసుకోవచ్చు, అచ్చు పుస్తకాలు పెడితే కూడా తగ్గిపోతుంది. సరేలే, ఇదిగో రుక్మిణి, నువ్వు వెళ్ళి వంట పని చూసుకో. ఏమిటి ఆ అరుపులు?
1: నావి అరుపులాగానే ఉంటాయి, మీరు ఒకసారి ఇలా రండి.
0: వస్తున్నా. ఏం ప్రళయం వచ్చింది?
1: ఇప్పుడు ప్రళయమే వచ్చి పడింది. గంటలో వంట అవ్వకపోతే ప్రళయం విరుచుకు పడుతుంది నా మీద. ఇవి బియ్యమా, బెద్దడు రాళ్ళా? చూడండి ఎన్ని రాళ్ళు. ఇవన్నీ ఏరేదెప్పుడు, వండి వార్చేదెప్పుడు? అయినా ఇవెందుకు తెచ్చారండి? చూసి తెచ్చుకోరేటండి.
0: అబ్బా, ఇదే సంగతి. ఇంకా నయం, ఇవైనా దొరికాయి, సంతోషించు. కిలో 6.5.
1: కిలో 6.5? ఇందులో పావు

0: ఇంట్లో రాళ్లే కదండి.
1: అందుకే 6:30 ఇచ్చారు.
0: లేకపోతే
1: 8:30.
0: అమ్మో, 8:30 పెట్టి ఏం కొంటాం ఇంకా? మరీ ఇంత పాపమా?
1: పాపమో పుణ్యమో, మన బ్రతుకులు ఇంతేనే వెధవ బ్రతుకులు, వెధవ బ్రతుకులని.
0: ఏమిటో, ఏం చేయాలో ఎట్లాగో ఏం తోచడం లేదు.

0: ఓయ్ రుక్మిణి రుక్మిణి
1: వస్తున్నా. మళ్ళీ ఏం కోపం మునిగింది స్వామి?
0: కొంపలేం మునగలేదు కానీ నా బారు చేతులు చొక్కయ్యేది కనిపించడం లేదు. ఉతికేసావా?
1: మర్చిపోయానండి. వారం రోజుల నాడు శుభ్రంగా గంజి పెట్టి తీసుకురమ్మని ఇచ్చాను. ఇదిగో 2 రోజుల్లో తెస్తానన్నాడు. ఇంతవరకు తీసుకురాలేదు.
0: ఇంకా 10 రోజులకు తెచ్చినా తెచ్చినట్లే.
1: ఈ పూటకి ఎలాగోలా జరుపుకోండి. రేపు నేను ఉతికిస్తానుగా.
2: ఒరే అబ్బాయ్, కృష్ణ కృష్ణయ్యా.
0: వస్తున్నానమ్మా. ఆ ఏమిటమ్మా?
2: మరేం లేదు, నువ్వు మన తెచ్చిన మందులు అయిపోయినాయి. వీటితో పాటు టానిక్ సీసా, యాప్లిస్ కాయలు కూడా నిండుకున్నాయి. అవి లేకపోతే నేను ఉండి లేనట్లేగా. ప్రాణం కొడికడుతుంది.
0: అలాగేనమ్మా, తెస్తా. అయినా డాక్టర్లు కొన్ని కొన్ని అలాగే చెప్తారమ్మా. తలనొప్పి అంటే చాలు, రక్త పరీక్ష, మూత్ర పరీక్ష, ఎక్స్రేలు ఇవన్నీ చాలదన్నట్లు. స్కానింగ్లు ఇవన్నీ ఇంకా ఇంకా కావాలంటారు.
2: ఒరే అబ్బాయ్, డాక్టర్లని ఎలా అనకూడదురా. వాళ్ళు ఈ కాలపు దేవుళ్ళు.
3: నానా నానా.
0: ఏంటమ్మా?
3: పెద్దన్నయ్యకి బట్టలు కుట్టించినప్పుడు నాకు కూడా దీపావళికి బట్టలు కుట్టిస్తానన్నావుగా.
0: అన్నానమ్మా, నా బంగారు తల్లి కొంటాను. నీకు కొనకపోతే మరెవరికి కొంటానమ్మా? మా బంగారు తల్లి.
3: అలా అని 3 నెలలు గడిచాయి. ఇప్పుడు కొంటే గానీ 1 గాది కుట్టిగారు కొనిపెట్టునానా?
0: అలాగేనమ్మా, వచ్చే నెల కొంటాగా. ఏమిటో పిచ్చి పిల్ల, దాని సరదాలు దానివి. ఆ మాటకొస్తే రుక్మిణికి కట్టుడు చీరలు కూడా చిరిగిపోయాయి పాపం. అయినా 3 నెలల నుంచి అతుకులతోనే బ్రతుకు వెళ్ళబుస్తుంది. వచ్చే నెల జీతంలోనే 2 చీరలు కొనివ్వాలి. నా కర్మ కాకుంటే పెద్దాడు రంగడికి ఉద్యోగం దొరికితే కొంత సర్దుబాటు అయ్యేది. కాగితాలు నింపడం, సర్టిఫికెట్ల కాపీలు తీయడం, ఇంటర్వ్యూలకు వెళ్ళడంతోనే సరిపోయింది. డబల్ ఎంఏ చదివి ఎక్కే గుమ్మం దిగే గుమ్మం అయిపోయింది వాడి బ్రతుకు. వస్తున్నా. ఏమిటి?
1: మరేం లేదు, పాలాడికి ఈ నెలైనా కొంచెం జమ చేయకపోతే పరువు దక్కదండి. పొద్దున్న నిక్కచ్చిగా చెప్పిపోయాడు.
0: ఏమంటాడు?
1: ఏముంది, ఇప్పటికీ 2 నెలల నుంచి ఇవ్వడం లేదు మనం. వచ్చే 1st కైనా ఇవ్వకపోతే పాలు పోసేది లేదు సరికదా, నానా గొడవ చేస్తానని చెప్పాడు.
0: వీడు అన్నంతా చేస్తాడు. లీటర్ పాలల్లో 3/4 లీటర్ నీళ్లు కలిపినా డబ్బులు వసూలు చేయడంలో మాత్రం నిక్కచ్చిగా ఉంటాడు. వీడి కోసం ఉంచిన డబ్బేమో పెద్దాడు ఇంటర్వ్యూకి అంటూ పట్టుకెళ్ళాడు. గొక్క తిరిగి చావడం లేదు. సరేలే, ఏదో విధంగా చూడాలిగా.
1: ఇంటికి అలా అయినా 5వ తారీఖున వస్తానన్నాడండి. లోగడ బాకీ కూడా ఇమ్మంటున్నాడు.
0: నిజమే, మంచివాడు గనక కాస్త అటు ఇటుగా ఇచ్చినా కొంతవరకు సర్దుకుపోతున్నాడు. ఈసారైనా పూర్తిగా ఇచ్చేయాలి. ఎక్కడ తేవాలో, ఎలా సర్దాలో.
1: సరేలేండి, ఇవెప్పుడు ఉండేవేగా. మీకు ఆఫీసు టైం అయిపోతుంది, బయలుదేరండి.
0: తయారవుతాను. క్యారేజ్ సర్దావా? ఏమిటి కూర?
1: కూర నారా, ఈ పూటకి జాడి కూరే. వండిన కూర అంతా పిల్లలకే చాలడం లేదు.
0: అదేంటి, కూరలు మొన్ననేగా తెచ్చాను 20 రూపాయలకు.
1: తెచ్చారు బస్తాలతో. మీరు తెచ్చిన కూరగాయలన్నీ ఈ పూటతో అస్తుబిస్తుగా వచ్చాయి.
0: మనది మాయా సంసారంలా ఉంది. వెధవ బ్రతుకు వెధవ బ్రతుకని.
1: ఏమి ఎరగనట్లు మాట్లాడతారే. నేనేం కూర్చుని కూరలు తినడంలా. గోనె సంచి డబ్బిస్తే చేతి సంచిడు కూరలు ఇస్తున్నారని మీరే చెప్తున్నారు కదా, ఇంకా నన్నేం చేయమంటారు?

0: అది నిజమేలే. ఏ కూరగాయ 8 రూపాయలు తక్కువ లేదు. ఆఖరికి దొండకాయలు, దొండకాయలు కూడా కిలో 6 రూపాయలు పలుకుతుంది. డబ్బులు కనపడుతున్నాయి కానీ కూరలు కనపడ్డంలే. నిన్న మొన్నటి వరకు 2 రూపాయలు అమ్మిన ఉల్లిపాయలు 15కు పోయింది. 2-3 రూపాయలు అమ్మిన టమాటాలు 18 పలుకుతుంది. ఇక ముందు కాలంలో కిలో వంకాయలు 200, కిలో బీరకాయలు 250, కిలో టమాటా 1000 రూపాయలు అన్నా ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. డబ్బు విలువ పడిపోయి సరుకు రావడం లేదు. వెధవ బ్రతుకులు, వెధవ బ్రతుకులని. సరేలే, ఆ క్యారియర్లు లేవు.
1: ఇదిగోండి సైకిల్, జాగ్రత్తగా కట్టుకోండి. అన్నట్లు మర్చిపోయాను, సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు కిరసనాయలు డిపోకి వెళ్ళండి. కాస్త ఏమైనా కిరసనాయలు పోస్తాడేమో కనుక్కురండి.
0: సరే.
1: ఇంట్లో ఉన్నది 2 రోజులకు కూడా రాదు.
0: వెళ్ళొస్తాలే. ఆ క్యూలో నుంచి తెచ్చేసరికి అర్ధరాత్రి అవుతుందో తెల్లారుతుందో.
1: ఇదిగో మిమ్మల్ని. ఏమండి, చిన్నాడిని కాన్వెంట్లో వేసే సంగతి కూడా తెలుసుకొని రండి. వాడినన్నా ఇంగ్లీష్ మీడియంలో వేద్దాం.
0: ఏమిటి, కాన్వెంట్లోనా? కాన్వెంట్లో? ఇదిగో రుక్మిణి, కాన్వెంట్ అంటే దాని వ్యయం నీకు తెలియదు కానీ మన పక్క సందులో లేదు.
1: ఏది? ఆ సుందరమ్మ ఎలిమెంటరీ పాకబడిలోనా? అది తెలుగు మీడియం అండి.
0: పిచ్చిదా, ఆంధ్రభోజుడు చెప్పాడుగా దేశ భాషలందు తెలుగు లెస్స అని. అందుచేత ఆ తెలుగు మీడియంలోనే వేద్దాం. ఏం చేస్తాం, గంతకు తగ్గ పొంత. పిచ్చి రుక్మిణి, బాధపడికే నాకు మాత్రం ఉండదు. గొప్పగా చదివించాలని, వాళ్ళని పైకి తేవాలని. మన బ్రతుకులు ఇంతేనే వెధవ బ్రతుకులు.

0: మిస్టర్ కృష్ణయ్య
1: సార్,
0: ఓ చిన్న పని చేసి పెట్టాలో.
1: చెప్పండి సార్.
0: మరేం లేదు, ఇదిగో మార్కెట్లో 75 రూపాయలు పెట్టినా మంచి నెయ్యి దొరకట్లేదు.
1: అవును సార్.
0: మీ స్వగ్రామం ఇక్కడే దగ్గర అన్నట్టుంది.
1: దూపడు సార్.
0: కొంచెం 2 కేజీలు నెయ్యి తెచ్చి పెడతావటోయ్, ఒట్టెన్నం తినాలంటే మహా ఇబ్బందిగా ఉందోయ్.
1: అలాగే సార్, తప్పకుండా ఏర్పాటు చేస్తా సార్. నెయ్యి అంటే ఏమిటో పిల్లలు చూసి 3 నెలలైంది, నేను చూసి 1 ఏడాది అయింది. ఆఫీసర్ గారికి నెయ్యి కావాలట.
2: ఏంటో తలుపులు అడావిడిగా తిరుగుతున్నావు.
3: మరేం లేదండి, మాలో 2 చింతలు ఉన్నాడు చూడండి.
2: ఉన్నాడు. అతనికి ఏమైంది పాపం? నిన్న సాయంత్రం బాగానే ఉన్నాడే.
3: వాడు ఇప్పుడు పిడిరాయిలాగానే ఉన్నాడండి. వచ్చిన చిక్కల్లా ఏంటంటే, వాళ్ళ 5వ అమ్మాయిని చూడండి,
2: ఓహో
3: అది పెద్ద మనిషి అయిందంట, బంతి పెట్టుకుంటా అంట. బంతి
2: అయితే మీరెందుకు వచ్చారు?
3: ఏం లేదు, కొంచెం చందా ఇస్తారేమోనని.
2: అదేంటి, అతను బంతి పెట్టుకుంటే నేను చందా ఇవ్వాలా? అంత లేనివాడు భోజనాలు పెట్టడం ఎందుకు, ఆడంబరాలకు వెళ్ళడం ఎందుకు?
3: ఆ విషయం మాకు తెలుసండి. అయినా ఎందుకు గారు, మీరు ఇచ్చేదో ఇటు ఇస్తే ఇంకో దగ్గరికి వెళ్తాం.
2: అవునులే, అయినా నాకెందుకు. ఇందా ఈ 5 రూపాయలు తీసుకెళ్ళండి. నెలాఖరు రోజున మరో ఖర్చు తెచ్చారు.
3: 5 రూపాయల ఆఫీసర్ గారు 25 రూపాయలు ఇచ్చారు. ఇంకో చూడండి, పుస్తకంలో అంకి కూడా వేశారు.
2: అందరూ ఇచ్చుకోలేరు.
3: ఇదిగో కృష్ణయ్య గారు, ఇస్తే 15 రూపాయలు ఇవ్వండి. మాతోనూ ఉంటాయి ముందు ముందు పనులు.
2: అరే రేరే, సైకిల్ టైర్ పంచర్ అయిందే. కష్టకాలంలో ఇది ఒకటి, ఏం చేస్తాం? మూలిగా నక్క మీద తాటికాయ పడ్డట్టు సైకిల్ టైర్ పంచర్ వేయించుకోవాలి.
4: ఏంటండి 10 రూపాయలు ఇస్తున్నారు?
2: అవును, ఎప్పుడు ఇచ్చేది అంతేగా.
4: కానీ అన్నిటికీ రేట్లు పెరిగాయండి. 10 రూపాయలు పెడితే అదే ఉప్పు రావటం లేదు, ఒక ఉల్లిపాయ రావటం లేదు, వచ్చిన టమాటో కూడా రాదండి, ఇడ్లీలో సగం ముక్క కూడా రావటం లేదండి.
2: అయితే నన్నేం చేయమంటావు?
4: మీకు మాత్రం తెలియదేమో సార్, ఇప్పుడు రూపాయి తీసుకుంటున్నామండి.
2: సరే, తప్పేదేముంది, ఇదిగో తీసుకో.

0: ఏమండి ఇంత ఆలస్యమైందేమిటి?
1: కిరసనా లేదండి.
2: కిరసనా డిపోకి వెళ్ళమన్నావుగా, వెళ్ళాను. కొండ వీటి చెంతాడంత క్యూ. 6:30 వరకు నత్తనడక నడిపాడు. 6:30 అయింది, ఇక రేపు రండి అని మూసేశాడు.
1: అంటే ఇంతకు కిరసనాలు తీసుకురాలేదా మీరు?
2: ఇంకా 100 మంది దాకా ఉన్నాం క్యూలో, బ్రతివేళాం కూడా. మేము ప్రొద్దుటి నుంచి పోస్తూనే ఉన్నాం, మాకు టైం అయింది అంటూ వెళ్ళిపోయాడు.
1: సరే,
2: వాళ్ళు షాపులు తెరి సరుకులు ఇచ్చేటప్పుడే నాకు ఆఫీసు, పిల్లలకు స్కూళ్ళు. చంటోడికి పాల డబ్బా తెచ్చేసరికి తలపాణం తోక్కొచ్చింది. అవును, ఒక పని చేయరాదు?
1: ఏమిటి?
2: రేపు నువ్వు కొంచెం పెందలక్కడ పని చేసుకుని నువ్వెళ్ళి క్యూలో నిల్చో, లేకుంటే రేపు అంతే.
1: ఏమిటో, అన్ని క్యూలే. కిరసనాల క్యూ, పంచదార క్యూ, వంట నేను క్యూ, మంచినీళ్ళకే క్యూనే, పాలకే క్యూనే. ఇక ముందు ముందు పీల్చే గాలి కూడా క్యూలో నుంచుంటేనే దొరుకుతుందేమో.
2: రేడియోలో పాట వస్తుంది, విను.

0: కాదు మరి, పిల్లలకనే విషయంలో మనలాగే చాలా మంది పొరపాటు చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు.
1: పొరపాట? మనమేం చేసామండి?
0: ఏమిటా, సంతానాన్ని పరిమితి లేకుండా కనడమే.
1: బానే ఉంది, దేవుడిచ్చిన దానికి మన తప్పే ఉంది.
0: దేవుడిచ్చాడా? మధ్యలో ఆయన్నెందుకు ఈ సంసారం రాజకీయాల్లోకి ఇడుస్తావు? ప్రభుత్వం వారిచ్చే సలహాలు పాటించి పరిమిత కుటుంబం ఏర్పరచుకుంటే ఇప్పుడు మనకి చిక్కులు వచ్చేవి కాదు కదా.
1: సరేలేండి,
0: ఇక మనం చేతులు గాల్చుకున్నాం గనుక ఆకులు పట్టుకున్నా లాభం లేదు. కనీసం ఈనాటి యువతీ యువకులైనా జీవితాన్ని తెలుసుకుని మసలటం మంచిదంటున్నాను. అంతే,
1: మీతో నేను వాదించలేను కానీ లేవండి, భోజనానికి టైం అయింది. అప్పుడే రేడియోలో పంట సీముల కార్యక్రమం కూడా అయిపోయింది, నడవండి.
0: ఏదాగినా నోట్లోకి 5 ఏళ్ళు వెళ్ళాలిగా. రైతులు మహానుభావులు, ఎండకు ఎండి వానకు తడిసి చలికి వణికి పండించి మనకు పంపుతుంటే మధ్యలో కొన్ని దళారీ జలగలు రైతాంగాన్ని పీల్చేస్తున్నాయి.
1: నిజమే మరి.
0: అటు పండించే రైతాంగానికి సరైన ఆదాయం రావడం లేదు, ఇటు కొనుక్కునే మనలాంటి వాళ్ళకు సరైన ధరలకు నాణ్యమైన సరుకు అందడం లేదు. సరే సరే, పదా
1: నడవండి.
0: అమ్మా, ఇవిగో మందులు.

0: ఏ మందులో ఏమిటో, వీటిలోనూ కల్తీనే.
1: టానిక్ తెచ్చావా కృష్ణ?
0: మనకు కావలసిన టానిక్ నల్ల బజార్లోకి వెళ్ళిందట, బయటపడితే చూద్దాం. అందాక ఇదిగో ఈ మందు సీసా బిళ్ళలు తెచ్చా.
1: ఏమండి ఏమండి, మిమ్మల్ని నిద్రపోతున్నారా?
0: లేదు. ఏమిటి?
1: రేపు పొద్దున్న మా చెల్లెలు ఆడబిడ్డ ఆవిడ భర్త మనల్ని చూడటానికి వస్తున్నామని కబురు పెట్టారండి.
0: ఎవరు? ఆ రమేష్ అన్నపొన్న వాళ్ళా?
1: వాళ్ళే రాకరాక వస్తున్నారు. కొట్లో పద్దేసి ఓ చీర జాకెట్ ముక్క పెడితే బాగుంటుందేమోనండి.
0: బాగానే ఉంటుంది, నిండా మునిగాంగా.
1: అవేం మాటలండి, రాకరాక వస్తున్నారు వాళ్ళు.
0: రాకరాక వచ్చేవని కొందరు, మేము ఒక్కళ్ళమే గానే కొందరు. ఇలా రోజు సగటున ఇద్దరైనా ఉంటున్నారా? వీళ్ళందరికీ ఇలా అలా బట్టలు పెడితే మనం శంకరగిరి మాన్యాలు పట్టాలి.
1: పోనీలేండి, మా వాళ్ళు ఎప్పుడొచ్చినా మీరింతే. అయినా వాళ్ళు ఒక గంట ఉండి వెళతారటలేండి, మీరేం బాధపడకండి, మరోసారి చూద్దాం. అది సరే గాని నాదో కోరికండి.
0: కోరిక కోరిక, ఈ వయసులో కోరికలా?
1: ఎందుకలా నవ్వుతారు? ఏమంత వయసు అయిందని పట్టుమని 45 ఏళ్లేగా.
0: ఇంతకీ నీ కోరిక ఏమిటో చెప్పేవు కాదు.
1: ఏం లేదండి, ఇప్పుడు మా ఆడవాళ్ళంతా ముక్కులకు బేసర పొడుకులు పెడుతున్నారు, చూసారా?
0: లోకంలో ఆడవాళ్ళ ముక్కులు వెంట చూడడమేనా నా పని? అయినా ఏమంటావు?
1: మరేం లేదు, మా వాళ్ళు నా ముక్కు కోటేరులా ఉంటుందని అనేవాళ్ళు. అంచేత ముక్కుకి బేసర పెట్టుకుంటే ఇంకా అందంగా ఉంటాను కదా.
0: నిజమే, కానీ మా వాళ్ళు అనేవారు నేను మీసాలు పెంచినప్పుడు.
1: ఏమని?
0: ఒరే అబ్బి, నీ మీసాలు బొగ్గ మీసాలు రా, వాటికి సంపంగిను రాసి పెంచితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటాయిరా, నిమ్మకాయలు నిలబెట్టొచ్చు అని అనేవాళ్ళు. అయితే నేనేం చేశాను?
1: ఏం చేశారేమిటి?
0: అసలు మీసాలే తీసేశా. ఎందుకని? అసలు తినడానికే సరిపోవడం లేదు, మీసాలకు సంపంగిను ఎక్కడా అని.
1: అంటే నన్ను కూడా ముక్కు కోసుకోమంటారా? ఏమిటండి మీ మాటలు?
0: అబ్బెబ్బే, అలా చేస్తే కోటేరు లాంటి నీ ముక్కు పాడైపోదు. కోరికల్ని అదుపులో పెట్టుకోవాలని నా ఉద్దేశం.
1: ఎప్పుడు ఏం కొనిపెట్టారు గనక, తవ్వుకోవడం పూడ్చుకోవడం ఇంతేగా.
0: ఈ బ్రతుకులు ఇంతేనే, వేధవ బ్రతుకులు, కంచికి చేరని కథల లాంటి బ్రతుకులు. అంతేకాదు, ప్రతి ఇంటిలో ఉన్న కథలేనే ఇవి. ఇక పడుకో, నిద్ర వస్తుంది.
1: మీరు పడుకోండి,
0: రేపటి క్రొత్త కథను అల్లుకుంటూ నిద్రపోదాం.
1: పడుకోండి ఇంకా.

0: ఇంటింటి కథ నాటిక విన్నారు. ఇందు పాత్రలు, పాత్రధారులు: రుక్మిణి శ్రీమతి కె విజయ్ కుమారి, కృష్ణయ్య శ్రీ డిజే ప్రకాష్, కొడుకు శ్రీ బి శరత్, కుమార్తె చిరంజీవి కె సీత, తల్లి శ్రీమతి కె శైలజ, ఆఫీసర్ డాక్టర్ బి సీతారామశాస్త్రి, సైకిల్ రిపేరర్ శ్రీ ఏ మురళీకృష్ణ, రచన సమర్పణ శ్రీ వై హనుమంతరావు, సాంకేతిక సహాయం శ్రీయుతులు కె నాగేశ్వరరావు, ఏ మురళీకృష్ణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం నుండి ప్రసారితం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణ పథకాన్ని కొనసాగించడానికి కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలియజేసింది. ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ల రివిజన్ చట్ట పద్ధతిను సుప్రీంకోర్టు ఈరోజు ఆమోదించింది. దేశ ప్రగతికి ఈశాన్య ప్రాంతం అభివృద్ధి ముఖ్యమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం న్యూ చండీగఢ్లో జరిగే ఎలిమినేటరీ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. రేషన్ రవాణా, డీలర్ల మద్దతు, సాంకేతిక పరిజ్ఞాన ఆధునికీకరణతో సహా ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధునీకరణ పథకాన్ని 2031 మార్చి వరకు కొనసాగించేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈరోజు ఆమోదం తెలియజేసింది. స్కీమ్ ఫర్ అసిస్టెన్స్ ఇన్ రేషన్ ట్రాన్స్పోర్ట్ అండ్ హ్యాండ్లింగ్ ఇన్కమ్ విత్ ఆటోమేషన్ ఇన్ పీడీఎస్, సార్థక్ పీడీఎస్ అని పిలిచే ఈ సమగ్ర పథకానికి 16 ఆర్థిక సంఘం కాలపరిమితిలో కేంద్రం వాటగా 25,530 కోట్ల రూపాయల వ్యయంతో ఆమోదం లభించింది. న్యూఢిల్లీలో మీడియాకు వివరాలు వెల్లడిస్తూ సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్, ఈ పథకం ఆహార ధాన్యాల అంతర్రాష్ట రవాణాకు, రాష్ట సంస్థలకు సహాయం అందిస్తుందని, చౌక ధరల దుకాణాలకు మద్దతిస్తుందని, ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణకు తోడ్పడుతుందని చెప్పారు.
1: ఈ సుధార్ హే పీడీఎస్ కి సిస్టమ్ మే పూరే డెలివరీ సిస్టమ్ మే లాజిస్టిక్స్ మే ట్రాన్స్పోర్టేషన్ మే మటీరియల్ హ్యాండ్లింగ్ మే ఆర్ పీడీఎస్ కి బెనిఫిషరీస్ కి గ్రీవెన్స్ కి రిడ్రెసల్ కే లియే బహుత్ బడా యే స్ట్రక్చరల్ రిఫార్మ్ హై. ఆర్ పీడీఎస్ ఏక్ ఏసీ వ్యవస్థ హై జిస్మే కేంద్ర ఆర్ రాజ్య మిల్కర్ హీ సారా కామ్ కర్తే హై. దూర్ దరాజ్ కే క్షేత్ర హో, మహిళాయే హో, వంచిత్ హో, సబ్కో కవర్ కియా జాతా హై.
0: జాతీయ ఆహార భద్రత చట్టం పరిధిలోకి వచ్చే 81,35,00,000 మంది ప్రజలకు ప్రభుత్వ నిబద్ధత నెరవేర్చడానికి ఈ పథకం కృషి చేస్తుందని మంత్రి తెలియజేశారు. ప్రస్తుతం ఉన్న పీడీఎస్ పథకానికి ఇది ప్రత్యామ్నాయం కాదని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర మంత్రివర్గం సార్థక్ పీడీఎస్ ఫేజ్ 2 ఆమోదం తెలియజేయడం పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. ఫేజ్ 2 కోసం 25,500 కోట్ల రూపాయలకు పైగా నిధులను కేబినెట్ కమిటీ ఆమోదించిందని ఆయన తెలియజేశారు. పేదరిక నిర్మూలన పథకాలను మరింత పారదర్శకంగా, సౌకర్యవంతంగా మార్చేందుకు ప్రభుత్వం వాటిని సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునికీకరిస్తోందని అమిత్ షా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత లబ్ధిదారుల రిజిస్ట్రీ రూపకల్పన, జీపీఎస్ ట్రాకింగ్, క్యూఆర్ కోడ్ ట్యాగింగ్ వంటి హైటెక్ వ్యవస్థల ద్వారా చౌక ధాన్యాలు, ఇతర పథకాల యొక్క 100% ప్రయోజనాలు పేదలకు అందుతాయని కేంద్ర హోంమంత్రి చెప్పారు. రాష్ట్రాలకు పెరుగుతున్న రవాణా ఖర్చులకు ఆర్థిక సహాయం అందించేందుకు రేషన్ దుకాణాల కమిషన్ను పెంచడానికి కూడా ఇందులో నిబంధనలు చేర్చినట్లు ఆయన తెలియజేశారు. భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ ఎస్ఐఆర్ చట్టబద్ధతను సుప్రీంకోర్టు ఈరోజు సమర్థించింది. 1950లోని ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 324 అధికరణం, దాని ప్రకారం రూపొందించిన నిబంధనల ప్రకారం ఎస్ఐఆర్ నిర్వహించే అధికారం ఎన్నికల కమిషన్కుందని కోర్టు పేర్కొంది. స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికల రాజ్యాంగం ఆవశ్యకతను ఎస్ఐఆర్ మరింత ముందుకు తీసుకొడుతోందని అభిప్రాయపడింది. బీహార్లో ఎస్ఐఆర్ నిర్వహించేందుకు గత ఏడాది జూన్లో ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ దాఖలైన రెడ్ పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. మరో కేసు విచారణ సందర్భంగా 2023లో మణిపూర్లో జరిగిన హింసాకాండకు సంబంధించి కొనసాగుతున్న విచారణను వేగవంతం చేయాలని సుప్రీంకోర్టు ఈరోజు పేర్కొంది. అధికారుల నుంచి తాజా నివేదికను కోరింది. ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదిక ప్రకారం 400 కంటే ఎక్కువ మంది నిందితులపై 207 కేసుల్లో ఛార్జ్షీట్లు దాఖలు చేసినట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాలా బాక్చిల్తో కూడిన ధర్మాసనం గమనించింది. ఇంకో కేసులో 9వ తరగతి విద్యార్థుల కోసం కనీసం 2 స్థానిక భారతీయ భాషలతో సహా 3 భాషలను తప్పనిసరిగా చదవాలనే సిబిఎస్ఈ విధానాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఈరోజు అంగీకరించింది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం సిబిఎస్ఈ, ఎన్సీఈఆర్టీలకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేస్తూ 2 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ప్రస్తుత వడగాడ్పుల పరిస్థితుల దృష్ట్యా కేసుల విచారణకు ఆన్లైన్ ద్వారా హాజరు కావాలని భారత సుప్రీంకోర్టు ఈరోజు బార్ అసోసియేషన్ సభ్యులు

0: సూచించింది. అయితే ఈ విషయంలో తాము ఎలాంటి చట్టపరమైన ఆదేశాలు జారీ చేయలేమని పేర్కొంది. దేశ రాజధానిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీలోని అన్ని కోర్టులు ఆన్లైన్ విచారణలు జరిపేలాగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలితో కూడిన ధర్మాసనం ఈరోజు విచారించింది. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రస్తుతానికి సోమవారం, శుక్రవారాల్లో ఆన్లైన్ ద్వారా విచారణ నిర్వహించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అంతకుముందు అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను కోరారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశ సమగ్ర పురోగతికి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి ఎంతో కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు అన్నారు. గ్యాంగ్టాక్లో సిక్కిం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ప్రసంగిస్తూ ఆవిష్కరణలు, సరికొత్త ఆలోచనలు, పరస్పర నమ్మకం ద్వారా దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
1: नॉर्थ ईस्ट का विकास देश की समग्र विकास के लिए अनिवार्य है. पूर्वोत्तर क्षेत्रों का विकास और राष्ट्रीय विकास के लक्ष्य आपस में जुड़े हुए हैं. यहाँ के युवाओं में असीम प्रतिभा है. सिक्किम सहित अन्य राज्यों से आए हुए विद्यार्थियों से मैं आग्रह करना चाहूंगी कि आप सब एक दूसरे के संपर्क में रहे और मिलजुल कर राष्ट्रीय विकास में योगदान देने का भावना में आगे बढ़े.
0: గ్యాంగ్టాక్లో మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పింక్ సిటీ రన్నర్ అమా దీదీ బహిని బస్ సేవ అనే ప్రజా రవాణా సేవలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జెండా ఊపి ప్రారంభించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా దేశవ్యాప్తంగా పౌరులందరూ అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రజలు శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలని, మధ్యాహ్నం వేళలో బయటకు వెళ్లడం వీలైనంత వరకు తగ్గించాలని, ఇళ్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు మంచినీటిని వెంట తీసుకువెళ్లాలని, ఈ కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో ఇతరులకు కూడా మంచినీరు అందిస్తూ సహాయం చేయాలని ప్రధానమంత్రి ఒక సోషల్ మీడియా పోస్టులో సూచించారు. అసోం శాసనసభ ఈరోజు ఉమ్మడి పౌర స్మృతి బిల్లును ఆమోదించింది. దీంతో ఇటువంటి చట్టాన్ని ఆమోదించిన ఈశాన్య ప్రాంతంలో మొదటి రాష్ట్రంగానూ, దేశంలోని మూడు రాష్ట్రంగానూ అసోం నిలిచింది. 16వ అసోం శాసనసభ మొదటి సమావేశాల సందర్భంగా సోమవారం నాడు ప్రవేశపెట్టిన ఈ బిల్లును సమావేశాల ముగింపు రోజైన ఈవేళ సభ ఆమోదించింది. అసోం ప్రభుత్వం సోమవారం శాసనసభలో ద యూనిఫామ్ సివిల్ కోడ్ అస్సాం బిల్లు 2026ను అధికారికంగా ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తరఫున అస్సాం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అతుల్ బోరా బిల్లును సభలో ప్రవేశపెట్టారు. వివాహం, విడాకులు, వారసత్వం, సహజీవనం వంటి విషయాల్లో రాష్ట్రంలోని నివాసితులందరికీ ఒకే విధమైన చట్టపరమైన విధి విధానాలను ఏర్పాటు చేయడం ఈ చట్టం ముఖ్యోద్దేశం. రాజ్యాంగపరమైన రక్షణలు, సాంప్రదాయ పద్ధతులు కాపాడేందుకు ఈ బిల్లు షెడ్యూల్డ్ తెగలను దీని పరిధి నుండి మినహాయించింది. పాకిస్తాన్లో బలూచ్ పౌరుల బలవంతపు అదృశ్యాల ఉధృతిని అనేక మానవ హక్కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు ఈరోజు తీవ్రంగా ఖండించాయి. పాకిస్తాన్ భద్రతా దళాలు మహిళలతో సహా అనేక మంది బలూచ్ పౌరులను మాయం చేస్తున్నారని వారు ఆరోపించారు. దీనివల్ల బాధిత కుటుంబాలందరికీ ఈద్ పండుగ ఒక దుఃఖమైన, అనిశ్చితితో కూడుకున్న సందర్భంగా మిగిలిపోయిందని, తమ ప్రియమైన వారి నుండి ఎదురైన బాధాకరమైన వియోగాన్ని వారు అనుభవిస్తున్నారని ఈ సంస్థలు పేర్కొన్నాయి. పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన బలూచ్ స్టూడెంట్స్ కౌన్సిల్ అందించిన సమాచారం ప్రకారం పంజాబ్ ఇస్లామాబాద్ విభాగాలకు చెందిన పలువురు విద్యార్థులను పాకిస్తాన్ సైనిక దళాలు అదృశ్యం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్లో ఈరోజు భారత షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ ప్రపంచ 5వ ర్యాంకర్ ఇండోనేషియాకు చెందిన జోనథన్ క్రిస్టీపై సంచలన విజయం సాధించారు. అయితే 32వ రౌండ్లో జరిగిన మరొక మ్యాచ్లో కిడాంబి శ్రీకాంత్ సింగపూర్కు చెందిన ప్రత్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం న్యూ చండీగఢ్లో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో ఓడిపోయిన జట్టు టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తుంది. విజేతగా నిలిచిన జట్టుకు ఫైనల్లో చోటు దక్కించుకోవడం కోసం శుక్రవారం జరిగే క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్తో తలపడవలసి ఉంటుంది. విశేషాలు మరొకసారి. ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణ పథకాన్ని కొనసాగించడానికి కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలియజేసింది. ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ల రివిజన్ చట్టబద్ధతను సుప్రీంకోర్టు ఈరోజు ఆమోదించింది.

0: దేశ ప్రగతికి ఈశాన్య ప్రాంతం అభివృద్ధికి ముఖ్యమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. వార్తల ముఖ్య విషయాలు సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో బంతిపూల సాగు సమగ్ర యాజమాన్యం ఈ అంశం గురించి అగ్రికల్చర్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె లక్ష్మయ్య గారితో పరిచయం ఇప్పుడు వింటారు.
1: రైతు సోదరులకు నమస్కారం. ఇవాల్టి కిసాన్ వాణి కార్యక్రమంలో బంతిపూల సాగు యాజమాన్యం గురించి మార్కాపురం అగ్రికల్చర్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె లక్ష్మయ్య గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్.
2: నమస్కారం సార్.
1: సార్, ఈరోజు ఈ కార్యక్రమంలో బంతిపూల సాగు యాజమాన్యం గురించి, మరి మిగతా పంటలు సాగు చేసేటట్లుగానే పూలు కూడా మరి మంచి దిగుబడి తీసుకోవచ్చు, మంచి ఆదాయం తీసుకోవచ్చు.
2: అవును సార్.
1: కొన్ని ప్రత్యేకమైన రోజులలో అయితే ఇంకా మంచి ఎక్కువ డిమాండ్ కూడా ఉంటుంది పూల సాగులో. ఇందులో మన ఏరియాకు సంబంధించి కానీ కొంచెము తక్కువ ఖరీదుతో అందరికి అందుబాటులో ఉండేది బంతిపూలు.
2: అవును సార్.
1: కాబట్టి ఇవాళ మరి రైతులకు బంతిపూల సాగు యాజమాన్యం గురించి చెప్దాము. ఈ బంతిపూల సాగు యాజమాన్యంలో భాగంగా ముందుగా ఎటువంటి నేలలు మరి బంతిపూల సాగుకు అనుకూలం, అందులో రకాలు ఏమేమి రకాలు ఉన్నాయి అనేది ముందుగా తెలియజేయండి సార్.
2: తప్పకుండా సార్. సో ముఖ్యంగా బంతిపూలు మనకు ఈ నేలలు, ప్రత్యేకమైన నేలలేం అవసరం లేదు. ప్రతి నీళ్లు త్వరగా వింగిపోయే ప్రతి నేలలో బంతి పంట వస్తుంది. సో ముఖ్యంగా మన దగ్గర ఉన్న ఈ నేలలో కూడా మంచిగా అనుకూలమైన నేలలు మనకు మార్కాపురం పరిసర ప్రాంతాలన్నింటిలో మనకు ఉన్నాయి. సో దీంట్లో ముఖ్యంగా రెండు రకాలు బంతిపూలు ఉంటాయి మన దగ్గర. ఆఫ్రికన్ మ్యారీగోల్డ్ ఒకటి, ఫ్రెంచ్ మ్యారీగోల్డ్ ఒకటి. సో దీంట్లో ఆఫ్రికన్ మ్యారీగోల్డ్ ఎలా ఉంటుందంటే హైట్ కొంచెం, ఎత్తు కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ దిగుబడి కూడా ఉంటుంది. ఫ్రెంచ్ మ్యారీగోల్డ్ హైట్, అదే ఎత్తు కొంచెం తక్కువగా ఉంటుంది. మనం పాట్లో పెట్టుకొని ఇంటి ముందర పెట్టుకోవడానికి డెకరేషన్ పర్పస్ కోసం కూడా మనం ఈ ఫ్రెంచ్ మ్యారీగోల్డ్ని వాడుకోవచ్చు మనం.
1: ఇవి అంటే మన ప్రాంతానికి సరిపోయేటువంటి అనుకూలమైన నేలల్లోనే ఉన్నాయి.
2: అవును సార్.
1: అంటే వీటిలలో మరి రకాలు చెప్పుకోవాలి, రెండు రకాలు చెప్పారు.
2: అవును సార్.
1: మామూలుగా కలర్స్ రంగులలోకి వచ్చేసరికి అంటే పసుపు పచ్చగా ఉంటాయి, కుంకుమ కలర్లో ఉంటాయి, ఇంకా రెండు మూడు రకాలుగా ఉన్నాయి బంతిపూలు. వీటికి సంబంధించి మరి ప్రత్యేకమైనటువంటి రకం ఏమైనా ఉందంటారా, లేకపోతే దిగుబడిలో మంచి అంటే నాణ్యతలో కానీ లేకపోతే ఎక్కువ రోజులు ఉండడంలో కానీ ప్రత్యేకత ఉందంటారా ఈ రకాలలో?
2: ఉంటుంది సార్. ఇప్పుడు మనకు కొనుక్కునే వాళ్ళ అవసరాన్ని బట్టి ఇప్పుడు రెండింటికి సేమ్ ఒకే రకమైన యాజమాన్య పద్ధతులే ఫాలో చేస్తాము. కాకపోతే మనకు కావాల్సిన వాళ్ళు దండలు ప్రిపేర్ చేయడానికి, లేదంటే అదే పూల దండలు ప్రిపేర్ చేయడానికి కానీ, లేదంటే డెకరేషన్ పర్పస్ కోసం అయితే ఆరెంజ్ కలర్ బంతి ఎక్కువ డిమాండ్ ఉంటుంది పసుపు కలర్ బంతి కంటే కూడా.
1: సరే, మరి బాగుంది సార్ మీరు చెప్పిన విషయాలు. మరి విత్తన మోతాదు గురించి, అదేవిధంగా మరి నారు అంటే ఎట్లా అనేది, నాటే విధానం గురించి రైతు సోదరులకు వివరంగా తెలియజేయండి సార్.
2: తప్పకుండా సార్. మనకు విత్తనాలు చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి 800 గ్రాములు సరిపోతుందండి. ఫస్ట్ మనం విత్తనాలను ఏం చేసుకోవాలంటే ప్రోట్రేలు ఉంటాయి, వాటిల్లో మొలకలు రెడీ చేసుకోవాలి. మనం విత్తనం నాటిన ఒక 15 రోజులకల్లా మొలకలు వచ్చేస్తాయి, కానీ ప్రధాన మన నేలలోకి పంటలోకి తీసుకెళ్లేటప్పటికి అది ఒక 25 రోజులు వెయిట్ చూడాలి. అంటే 4 నుంచి 5-6 ఆకులు వచ్చేంత వరకు మనం వెయిట్ చూస్తేనే అది తర్వాత త్వరగా గ్రో అవడానికి, పెరగడానికి మనకు ఆస్కారం ఉంటుందండి.
1: ఓకే, విత్తన మోతాదు గురించి అది నాటే విధానం అన్నది మీరు ట్రైలర్లో అని చెప్పన్నారు. మరి అలా కాకుండా పొలంలో కూడా మరి బంతి సాగు చేస్తున్నారు రైతులు, దానికి సంబంధించి మరి ఎట్లా
2: వేసుకోవచ్చు సార్? మనం ఒక చదరపు మీటర్కి ఒక 10 కిలోలు బాగా చీకిన ఎరువుని ఒక చదరపు కిలోమీటర్కి వేసుకొని బాగా కలిగి పెట్టుకొని దాంట్లో మనం విత్తనాలను ఒక బెడ్ ప్రిపేర్ చేసుకోండి. దాని మీద మనం చిన్నగా

0: ఒక లైన్గా విత్తనాలను అలా నాటుకుంటే అవి 20 రోజుల కల్లా మనకు చేతికి వస్తాయండి. సో కొన్ని పంటల్లో మనకి విత్తనాలు రాకుండా ఉంటాయి. అలాంటి పంటలకి ఏం చేయాలంటే, మనం ఆల్రెడీ కల్టివేషన్లో ఉండే పంట దాంట్లో నుంచి కొమ్మలు, చివరి కొమ్మలు ఉంటాయి కదండి, అవి తీసుకొని కట్ చేసుకొని రూటెక్స్ అనే ఒక హార్మోన్ ఉంటుంది దాంట్లో ముంచి, జస్ట్ ఒక అలా ముంచి పక్కన పెట్టి నాటేసుకున్నా కూడా మనకు కొమ్మలు ఒక 20 రోజుల కల్లా మనకు చేతికి వస్తాయి నాటుకోవడానికి.
1: కత్తిరింపులలో భాగమా అది?
0: అవును సార్.
1: ఇప్పుడు ఒంటరెక్క పూలు కూడా ఉంటాయి
0: అవును సార్.
1: గడ్డిపూలలో.
0: అలాంటి తోటల్లోనే మనకు ఈ విత్తనాలు రావు, వాటికి ఈ కత్తిరింపు యాజమాన్యం మనకు మంచిగా పనికొస్తుంది.
1: ఉపయోగపడుతుంది.
0: అవును సార్.
1: ఓకే, బాగుందండి లక్ష్మయ్య గారు.
0: ఎస్ సార్.
1: మరి ఎరువుల యాజమాన్యము ఇందులోనే నీటి యాజమాన్యం గురించి కూడా
0: అవును
1: రైతు
0: సార్
1: సోదరులకు వివరంగా తెలియజేయండి.
0: అవును సార్. ఈ చేతికి వచ్చిన తర్వాత 25 రోజుల తర్వాత చేతికి వచ్చిన తర్వాత మనం ఒక 40x40 మొక్కకి మొక్కకి దూరం 40, లైన్కి లైన్కి దూరం 30, అలాగే చేసుకోవచ్చు. అది ఆఫ్రికన్ మ్యారీగోల్డ్. ఫ్రెంచ్ మ్యారీగోల్డ్కి అయితే అంత ఎక్కువ కూడా ఉండదు, 20x20 20 సెంటీమీటర్ల మొక్కకి మొక్కకి లైన్కి లైన్కి 20 సెంటీమీటర్ల దూరంలో మనం నాటుకోవాలి. ఎరువు చూసుకుంటే ఒక ఎకరానికి 20 టన్నులు మనం ఎఫ్ఐఎం బాగా చీకిన ఎరువు అంటారు కదా, దాన్ని బాగా కలిగి పెట్టుకుని దున్నుకోవాలి. తర్వాత దానితో పాటుగా 20 నుంచి 40 కిలోలు నత్రజని, 80 కిలోలు భాస్వరము, 80 కిలోలు పొటాష్, ఇంతకుమించి ఇంకేమీ మనకు ఎక్స్ట్రా ఫర్టిలైజ్ అదే ఎరువులు అవసరం ఉండదండి. ఈజీగా కల్టివేట్ చేసుకోగలిగే పంట ఇది. నీటి యాజమాన్యం చూసుకుంటే మనకు దీన్ని కంటిన్యూగా అదే నీళ్లు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఎప్పుడైతే తడి ఆరిపోతుందో ఆ టైంలో మనం వారానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ, అంటే వేసవి కాలంలో వేసే పంటల్లో అయితే మనకు 2 సార్లు పడుతుంది. ఇప్పుడు వర్షాకాలం, వింటర్ మెయిన్గా ఇది వింటర్ సీజన్ క్రాప్, సో మనకు వారానికి ఒక్కసారి సరిపోతుందండి. సో అది అలాంటిగా మనకు ముఖ్యంగా నీటి తేమ ఉంచుకోవాల్సిన టైం ఏంటంటే మొగ్గ దశలో నీళ్ళు ఎప్పుడు కొంచెం ఉండేటట్టు చూసుకోవాలి.
1: ఓకే సార్, బాగుంది. మరి యాజమాన్యం గురించి కూడా చెప్పడం జరిగింది, ఎరువుల సంబంధించి నీటికి సంబంధించి. ఇప్పుడు మనము కొన్ని రకాల పంటలు మనం పొలంలో వేసినప్పుడు కొన్ని చీడపిడలకైతేనేమి, కొన్ని పురుగులు వాటికి ఆశించకుండా కూడా ఈ బార్డర్ క్రాప్ కింద
0: వేస్తుంటారు.
1: అంటే ఆ విధంగా కూడా, అంటే వచ్చే పంటకు సంబంధించి ఇవి కూడా కొంత రైతులకు ఉపయోగపడుతుంది, ప్లస్ ఆదాయం వస్తుంది, అంటే పంటను రక్షించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది.
0: అవును సార్. ఇది ముఖ్యంగా మనం బంతి మనకు మామూలుగా ప్రధాన పంటతో పాటుగా మనం యాజమాన్య శస్యరక్షణ భాగంలో మనం కూరగాయల పంట వేసుకున్నప్పుడు, కిచెన్ గార్డెన్ కానీ లేదంటే మనం ఎక్కువ మోతాదులో మనం కూరగాయలు వేసుకున్నప్పుడు పురుగులు ఆశించకుండా ఈ బంతి అనేది బార్డర్లో వేసుకున్నట్లయితే మనం ఆల్మోస్ట్ 50% చీడలు మనం అరికట్టచ్చు మందులు కాకుండా, యాజమాన్య పద్ధతుల్లోనే అన్నమాట.
1: ఆ విధంగా కూడా చేసుకోవచ్చు.
0: అవును సార్.
1: ప్రధానమైనటువంటి సాగు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మరి పూల కోత ఏ దశలో, అంటే ఎన్ని రోజులకు వస్తుంది, కోసేటప్పుడు మరి జాగ్రత్తలు ఏంటి, దాని తర్వాత కూడా మళ్ళీ ఏ విధంగా మళ్ళా దాన్ని యాజమాన్యం చేసుకోవాలి అనే విషయాలు వివరంగా చెప్పండి సార్.
0: ఓకే సార్. మనకు ఒక 35 నుంచి 40 రోజులు నాటిన తర్వాత, 35 నుంచి 45 రోజులకి వీటిని మొగ్గలు వస్తాయండి. ఆ మొగ్గలు చివరి ఫస్ట్ వచ్చిన మొగ్గ తుంచి వేసినట్లయితే, దాన్ని పించింగ్ అంటాము, చించేసినట్లయితే సైడ్గా ఉన్న బ్రాంచెస్ అన్నీ ఇంకా ఎక్కువ ఏర్పడతాయి. సో దాంతోపాటు మనకు రావాల్సిన పూల కంటే కూడా ఒక 50% మొగ్గలు దిగుబడి అనేది ఇంకా ఎక్కువ వస్తుంది అన్నమాట, పూల దిగుబడి ఎక్కువ అవుతుంది. సో దాని పించింగ్ అనేది తప్పకుండా ఒక 30 నుంచి 45 రోజుల లోపల మనం చేయాలి నాటిన తర్వాత. తర్వాత మొగ్గలు దించేసిన ఇంకొక 20 రోజులకి ఇంకా ఎక్కువ మొగ్గలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత అక్కడి నుంచి ఒక 60 రోజుల కల్లా మనం ఫస్ట్ హార్వెస్ట్ చేయొచ్చు,
1: కోతను తీసుకోవచ్చు
0: చేయొచ్చు. అలాగే 4 నెలల వరకు మనం కోసుకుంటానే ఉండొచ్చు. మళ్ళీ అదేమి 4 నెలల దాకా ఉంటుంది పంట, మనం ఒక 2 నెలలకే మనం ఫస్ట్ దిగుబడి తీసుకోవచ్చు అన్నమాట. దిగుబడి తీసుకునేటప్పుడు కూడా మనకు ఆ పూలు కోసేటప్పుడు కూడా మనకు సాధారణంగా సాయంత్రం కాలంలో మనం పూలని కోసినట్లయితే వాటిలో ఆ వెయిట్ అనేది మనకు అలాగే ఉంటుంది. అదే ఉదయాన్న కోసినట్లయితే అది త్వరగా వెయిట్ కోల్పోయి మనకు తక్కువ వెయిట్ చూపిస్తుంది అన్నమాట. అందుకని మనం కరెక్ట్ టైం ఏంటంటే సాయంత్రం కోసుకోవాలి ఈ పూలని. వాటి నాణ్యత కూడా మనకు వేరే దూరం పంపించేటప్పుడు ఆ ఫ్రెష్నెస్ అనేది, ఆ ఫ్లవర్లో ఫ్రెష్నెస్ అనేది అలాగే ఉంటుంది. సాయంత్రం కోసిన ఫ్లవర్లు మనం రోజుల్లో మనం చూస్తూ ఉంటాం, బస్సుల మీద వేసి పంపించేస్తూ ఉంటారు గోతాల్లో, అవన్నీ సాయంత్రం వేసి నైట్ అంతా ట్రావెల్ చేసి ఉదయానికి మార్కెట్కి రీచ్ అయ్యేటట్టు మనం సాయంత్రం కోసుకున్నట్లయితే మంచి దిగుబడి ఉంటుంది.
1: తర్వాత మరి చూస్తుంటాం మనం వాటికి కొంచెం, అంటే వాడిపోకుండా ఉండడం కోసం అయితేనేమి, లేకపోతే మీరు అన్నట్టుగా కాంతి తగ్గకపోకుండా కొంచెం వాటర్ కూడా
0: చల్లుకొని మళ్ళీ ప్యాక్ చేసేటప్పుడు గన్ని బ్యాగ్లో వాటికి గాలి ఆడేటట్టుగా మనం ప్యాక్ చేసుకోవాలి. మనం గన్ని అదే గోతాములు ఉంటాయి కదా, పల్సటి గోతాములు ఉంటాయి, కొంచెం రంధ్రాలు ఉండే

0: వాటిల్లో మనం ప్యాక్ చేసుకున్నట్లయితే వాటి ఫ్రెష్నెస్ అనే అలాగే ఉంటుంది. ఇప్పుడు చాలామంది రైతులకి రేటు లేదని కొంతమంది వాటిని వేయడం మానేశారు. అలాంటి సమయాలు ఇప్పుడు బంతిపూలు సీజన్ బట్టి మనకు డిమాండ్ ఉంటుంది. దసరా అప్పుడు బాగా డిమాండ్ ఉంటుంది. రాబోయే ఇప్పుడు ఇప్పుడు వేసుకున్నట్లయితే మనకు సంక్రాంతికి చేతికి వస్తుంది పంట. అప్పుడు మంచి డిమాండ్ ఉంటుంది ఫ్లవర్స్. కేజీ మనకు 50 నుంచి 100 రూపాయల దాకా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది ఈ క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఈ పండుగలన్నిటిలో. ఒకవేళ అప్పటికి దాటి మనకి ఇంకా పంట వస్తున్నట్లయితే మనకు ఇప్పుడు పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. దాని ప్రకారం మనం ఒకవేళ రేటు పోని బంతిపూలు ఏం చేయాలంటే ఎండబెట్టుకొని పౌడర్ చేసుకుంటే ఆ ఒక చిన్న బాటిల్లో 100 గ్రామ్స్ బంతిపూలు పౌడరే మనకు ఆల్మోస్ట్ మనకు 60 రూపీస్ పైన ఉంటుంది. అలాగ మన కేజీ ఫ్లవర్ ఒకప్పుడు మనం ఏమి లేనప్పుడు పారేసే బదులు ఇలాగ పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ ద్వారా ఆ ఫ్లవర్ని అన్నీ వెండబెట్టి పొడి చేసుకున్నట్లయితే ఆ కలర్ అనేది చాలా వాటిల్లో మనకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది అన్నట్టు.
1: అంటే ఇంతవరకు రైతులు బంతి సాగు చేయడము, దాన్ని
0: మార్కెట్లోకి అమ్ముకోవడము, ఒకవేళ మార్కెట్లోకి పోకపోతే ఏం చేయాలనే దానికి చాలా వరకు తెలియట్లేదు, అంతా పారబోసేస్తూ ఉన్నారు. అలా కాకుండా వాటిని ఎండబెట్టి వాటిని పౌడర్ చేసుకొని ప్యాకెట్లో మనం ఏ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హోలీ రోజు మనం అన్ని సింథటిక్ కలర్లు వాడతాం. అలాంటప్పుడు ఇలాంటి కలర్ని వాడితే మనకు ఏం ప్రాబ్లం ఉండదు, అలాగే రేటు తక్కువ, మనకు రైతులకు కూడా మంచి లాభ ఆదాయకరంగా ఉంటుంది.
1: అంటే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మరి అంటే అన్ సీజన్లో ఇట్లా చేసుకుంటే బాగుంటుంది.
0: అన్ సీజన్లో అలా మనకు డిమాండ్ లేనప్పుడు వాటిని ఎండబెట్టుకొని ఇంకొక ఇంకా ఎక్కువ ఎక్స్టెన్సివ్గా మనం వెళ్తే ఈ యెల్లో కలర్ మ్యారీగోల్డ్ లూటిన్ అనే ఒక పదార్థం ఉంటుంది. దాన్ని మనం కోల్డ్ ఫారంలో ఫీడింగ్గా ఇస్తే కోల్డ్ గుడ్లలో లూటిన్ అనేది ఏ విటమిన్ ఎక్కువ అవ్వడానికి కోల్డ్ గుడ్లలో అది ఒక అవకాశం ఉంటుంది అన్నమాట. సో కోల్డ్ ఫారాలకు మనం ఫుడ్గా సప్లై చేసినట్లయితే ఆ గుడ్లలో మనకి ఏ విటమిన్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల అవి మనం చిన్నపిల్లలకి కానీ ఎక్కడికైనా ఏ విటమిన్ కంటెంట్ చూస్తే మనం నార్మల్గా కోడి గుడ్లు మనం ఉడికేసుకుని చూస్తే కొంచెం గ్రే కలర్లో ఉంటుంది. అదే ఈ బంతి పూలు పౌడర్తో సప్లిమెంట్ ఇచ్చిన కోల్డ్ ఫారంలో ఇచ్చిన గుడ్లు చూసుకున్నట్లు ఎల్లో కలర్లో ఉంటుంది. ఎల్లో కలర్ ఎక్కువ ఉందంటే దాని అర్థం దాంట్లో ఏ విటమిన్
1: ఎక్కువ
0: ఉంటుంది. అది ఒక మంచి అవకాశం.
1: అంటే ఇలాంటి విషయాలు రైతు సోదరులకు అవగాహన లేక తెలియక అది కొంచెం వేస్ట్ చేస్తున్నారు.
0: అవును సార్.
1: ఓకే, అంటే ఇప్పుడు ఆ బంతిపూలు అన్ సీజన్లో మీరు ఏం చెప్తున్నారు పొడి చేయాలి ఎండబెట్టి అంటున్నారు, ఎట్లా నీడలో ఎండబెట్టాలా లేకపోతే ఎండలోనే
0: బంతిపూలు? ఒక్క బాగా ఎండగా ఉన్నప్పుడు ఒక్క రోజులోనే ఎండిపోతాయి, చిన్నగా ఉంటాయి కాబట్టి. ఇంకా బాగా 2 రోజులు మహా అయితే 2 రోజులు బాగా ఎండబెట్టి ఒక మిల్లుకి ఇచ్చినా లేదంటే మనమైనా పౌడర్ చేసేసుకుంటే అది ఎన్ని రోజులు దానికి ఏమి కూడా కలపాల్సిన అవసరం లేదు, ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది,
1: ఇబ్బంది లేదు.
0: అవును సార్.
1: అంటే దాని మార్కెటింగ్ తెలియక కూడా కొంతమంది ఈ విధంగా చేయట్లేదు, అంటే ఎట్లా ఎక్కడికైనా పంపించే అవకాశం ఉందా?
0: చాలా ఇప్పుడు ఇప్పుడు న్యాచురల్ కలర్స్ అనేది ఒక ఆనవాయితీ వస్తుంది. సింథటిక్ కలర్స్ని ఆఫ్ చేసుకోవాలి, న్యాచురల్ కలర్స్ వాడుకోవాలి. దాన్ని మళ్ళీ మనం ఒక ఆర్ట్ చేయడానికి పెయింట్గా కూడా న్యాచురల్ కలర్స్ యూజ్ చేసుకొని పెయింట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎల్లో కలరు, ఆరెంజ్ కలర్ మంచిగా ఉంటాయి. మనం చాలా వరకు బయట చూస్తూ ఉంటాం న్యాచురల్ ఆర్ట్స్ అని, అవన్నీ కూడా సింథటిక్ కలర్స్ యూజ్ చేసుకుంటే ఈ కలర్లు యూజ్ చేసి వాటికి కూడా మంచి డిమాండ్ ఉంటుందండి.
1: ఓకే, బాగుంది సార్. బంతిపూల సాగు యాజమాన్యంలో మరి నేలలు, రకాలు, విత్తన మోతాదు గురించి, యాజమాన్యాల గురించి, కత్తిరింపుల గురించి, చీడపెట్టల గురించి చెప్పారు.
0: అవును సార్.
1: ఇప్పుడు మార్కెట్ గురించి కూడా అన్ సీజన్లో మరి దీన్ని ఎండబెట్టి పౌడర్ చేసి అమ్మే విధానం కూడా చెప్పారు. సరే, బాగుంది సార్ అన్ని విషయాలు. మరి ఈ పూల సాగు సంబంధించి మరి ప్రభుత్వం వారు రైతులకు రాయితీలు ఇస్తున్నారా, ఎటువంటి రాయితీలు ఇస్తున్నారు, ఏమవుతుంది, అంటే ఎంత శాతంలో ఉంటుంది అనే విషయం తెలియజేయండి.
0: అవును సార్. ఇప్పుడు ఉద్యాన శాఖ ద్వారా మనం పూల పంటలకు కూడా రాయితీ కల్పించడం జరిగింది. 50% 50% మనకు రాయితీ మల్లి, కనకాంబరం, చామంతి, బంతిపూలకి మనకు ప్రభుత్వం ద్వారా ఈ ప్రోత్సాహం ఉంటుంది. 50% రాయితీ ఇస్తారన్నమాట. సో రైతు భరోసా కేంద్రాల్లోకి వెళ్ళి ఈ విషయాన్ని మనం ఉద్యాన శాఖ అధికారి ద్వారా మాట్లాడితే మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తుంది. రిజిస్టర్ చేసుకుంటే దానికి 50% రాయితీ అనేది వాళ్ళు కల్పిస్తారు మీ ఏరియాని బట్టి, ఎంత ఏరియా వేస్తున్నారు అని దాన్ని బట్టి.
1: అంటే ఇప్పుడు మనం ఎంత అంటే ఎకరాలలో హెక్టార్లలో వేసినా కూడా దానికి 50%
0: రాయితీ ఉంటుంది.
1: రాయితీ ఉంటుంది. ఏ పంటలు ఒకసారి చెప్పండి సార్?
0: అది మల్లి, మల్లెపూలు ఉన్నాయి కదా, కనకాంబరము, చామంతి, బంతి పూల సాగు.
1: అంటే మనము దాన్ని మనము పొలంలోకి తయారు చేసినప్పటి నుంచి కూడా మనము హార్టికల్చర్
0: ఆఫీసర్ ని ఒకసారి ఒకసారి పిలిపించి వాళ్ళకి పంట చూపించి తర్వాత మీ రిజిస్టర్ చేసుకుంటే సచివాలయంలోకి వెళ్ళి రైతు భరోసా కేంద్రాల్లో ఇదంతా జరుగుతూ ఉంటుంది. మీరు వెళ్ళి ఒకసారి వాళ్ళని కలిసి మనకి ఇలా పంట వేసుకున్నామని చెప్తే వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు అన్నట్టు.
1: అంటే ఎటువంటి మనము నష్టము

0: లేదా అతివృష్టి అనావృష్టి సంబంధించి కాదు, ఈ బంతి పూలను సాగు చేసిన దానికి సంబంధించి రాయితీ ఉంది.
1: అవును సార్,
0: అది ప్రతి ఒక్క రైతు గమనించాలి,
1: గమనించుకోవాలి.
0: వాళ్ళకు మరి కొంతవరకు ఊరట కలిగించినట్టే కదా.
1: అవును సార్.
0: ఇంకేమన్నా ఈ బంతిపూల సాగు సంబంధించి ప్రత్యేకటువంటి సూచనలు సలహాలు యువ రైతులు ఈ బంతిపూల సాగు చేయాలి, మీరు అన్నట్టుగా మంచి సీజన్ లో అన్ సీజన్ వేసుకొని నష్టపోయేదానికంటే మీరు అన్నట్టు ఇప్పుడు మంచి సీజన్, ఇప్పుడు నవంబర్ డిసెంబర్లలో అన్ని పండుగలు వరుసగా పండుగలు
1: వస్తాయి.
0: ఈ దసరాకు అంటే కొంచెం లాంగ్ ఉంటున్నా, ఇప్పుడు మీరు అన్నట్టుగా మరి క్రిస్మస్ ఉంది, న్యూ ఇయర్ ఉంది, సంక్రాంతి ఉంది, ఈ పండుగలకు మంచి డిమాండ్. ఎట్లా మరి అంటే అలాంటి సీజన్లోనే ఇలాంటి సందర్భంలోనే సాగు చేసుకోవాలి, మంచి రాయితీ ఉంది అన్న విషయాలు యువ రైతులకు మీరు ముఖ్యమైన సూచన సలహాలు ఏం చెప్తామంటారు?
1: అదే సార్, ఇప్పుడు మా నార్మల్గా ఏమి ముహూర్తాలు కానీ లేదంటే సీజన్స్ కానీ లేనప్పుడు ఇలాగ ఫాలో అవుతాం మనం పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్. ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకు డిమాండ్ ఉంటుంది, కేజీ 100 రూపాయలు 150 రూపాయలు కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి బంతిపూలు. సో అందుకని నేను చెప్తున్నాను రైతులకి, యువ రైతులు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వాళ్ళకి ఫస్ట్ ఇప్పుడు బయట మనకు నర్సరీల్లో ఒక మొలక కొనడానికి ఆల్మోస్ట్

0: అన్ని
1: ఉంటే
0: పండుగలు
1: మనకి
0: వరుసగా పండుగలు
1: వరుసగా
0: వస్తున్నాయి.
1: వస్తాయి. అవును సార్.
0: ఈ దసరాకు అంటే కొంచెం లాంగ్ ఉంటున్నా, ఇప్పుడు మీరు అన్నట్టుగా మరి క్రిస్మస్ ఉంది, న్యూ ఇయర్ ఉంది, సంక్రాంతి ఉంది,
1: అవును సార్.
0: ఈ పండుగలకు మంచి డిమాండ్. ఎట్లా మరి అంటే అలాంటి సీజన్లోనే ఇలాంటి సందర్భంలోనే సాగు చేసుకోవాలి, మంచి రాయితీ ఉంది అన్న విషయాలు రైతులకు
1: అవును సార్.
0: మీరు ముఖ్యమైన సూచనలు సలహాలు ఏం చెప్తామంటారు?
1: అదే సార్, ఇప్పుడు మా నార్మల్గా ఏమి ముహూర్తాలు కానీ లేదంటే సీజన్స్ కానీ లేనప్పుడు ఇలాగ ఫాలో అవుతాం మనం పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్. ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకు డిమాండ్ ఉంటుంది. కేజీ 100 రూపాయలు 150 రూపాయలు కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి బంతిపూలు. సో అందుకని నేను చెప్తున్నాను రైతులకి, ఎవరు రైతులు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే వాళ్ళకి ఫస్ట్ ఇప్పుడు బయట మనకు నర్సరీల్లో ఒక మొలక కొనడానికి ఆల్మోస్ట్ 3 రూపాయల దాకా కూడా వెళ్తుంది. మనం విత్తనాలు కొనుక్కొని ఈజీగానే మనమే విత్తనాలు మొలకలుగా రెడీ చేసుకొని సీడ్లింగ్స్ రెడీ చేసుకొని వేసుకుంటే మనం చాలా వరకు యాజమాన్య ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు. సో మంచి పంట మీరు ఏం ఇబ్బంది ఏం పడాల్సిన అంత వేరే క్రాపుల్లో చూసుకున్నట్లయితే మనకు కల్చరల్ ఆపరేషన్ చాలా ఉంటాయి. ఇది చాలా వరకు చీడపీడలనే దగ్గరికి రానీదు. సో అలాంటి క్రాప్ని వేసుకుంటే మనకు తక్కువ ఖర్చుతోనే మనకు ఎక్కువ లాభాలు పొందుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: ఈ బంతిపూలు సాగులోనే మీరు చెప్పినటువంటి రాయితీ ఉండేటువంటి ఇంకా 2-3 రకాలు చెప్పారు కదా, వాటిని కూడా మరి ఏమన్నా 2-3 రకాలు ఒకేసారి సాగు చేసుకోవచ్చా?
1: చేసుకోవచ్చు సార్. మన దగ్గర స్థలం ఉంటే ఇప్పుడు ఒక 4 ఎకరాలు ఉంటే ఒక్కొక్క ఎకరా కనకాంబరం, కనకాంబరం కూడా ఇంకా ఎక్కువ బంతిపూలు కంటే కూడా ఎక్కువ, అది సంవత్సరం పొడవున వస్తానే ఉంటాయి. ఇదన్నా ఒక 4 నెలలు అయిపోయిన తర్వాత దిగుబడి తగ్గిపోతుంది, కానీ కనకాంబరం వచ్చే కొంత వస్తానే ఉంటుంది. తర్వాత చామంతి కూడా బంతిలాగానే మనం కల్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వాటికి కూడా మంచి డిమాండ్ ఉంటుంది పూల వరకు.
0: ఓకే సార్. అంటే ఇప్పటి వరకు కొంతమంది రైతులు అవసరం లేకపోయినా కూడా మనం ముందుగా మొదట చెప్పుకున్నట్టుగా బార్డర్ క్రాఫ్ట్ గా ఒక 4-5 లైన్లు వేస్తున్నారు చీడపీడలు నివారించడానికి. అదేవిధంగా ఇప్పుడు కేవలము ఒక వాణిజ్య పరంగా చూసుకున్నా కూడా మరి ఈ బంతి పూల సాగు చేసుకుని కూడా మంచి ఆదాయము తీసుకోవచ్చు. మరి అన్ సీజన్ లో వచ్చేసి మీరు చెప్పినట్టు పౌడర్ గా తయారు చేసి కూడా మరి మంచి ఆదాయం పొందొచ్చు. ముఖ్యమైనది ఏంటంటే ప్రభుత్వం వారు ఈ పూల సాగుకు రాయితీ ఇవ్వడం కూడా చాలా మంచి చక్కటి విషయం. మరి బంతిపూల సాగు యాజమాన్యం గురించి రైతులకు మార్కాపురం అగ్రికల్చరల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె లక్ష్మయ్య గారు చాలా విలువైన సమాచారం రైతులకు అందించారు. ధన్యవాదాలు సార్. నమస్కారం.
1: థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.
2: ఇంతవరకు మీరు బంతిపూల సాగు సమగ్ర యాజమాన్యం ఈ అంశం గురించి అగ్రికల్చర్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె లక్ష్మయ్య గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు, అనంతరం కొన్ని జానపద గీతాలు.
3: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
4: मतलब
3: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. पहली वाली बात कहाँ,
4: परम तो सभी डाले हैं.
3: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
4: सच है
3: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
4: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूँगा.
5: माटी से प्रेम की परम्परा है परम्परागत खेती.
6: प्रधानमंत्री किसान मानधन योजना.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమం వింటారు.
1: ప్రధానమంత్రి అనేక పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో భాగంగా మనం ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం గురించి మీరందరు వినే ఉంటారు. అసలు ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం ఏ ఉద్దేశంతో పెట్టబడింది, దీనికి ఎవరు అర్హులు, మరి దీనికి ఏదైనా శిక్షణ ఇస్తారా, అట్లాగే రుణ సదుపాయం ఏమైనా దొరుకుతుందా మొదలైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనేటువంటి పథకము ఈ చేతి వృత్తుల వారిని, సాంప్రదాయ కళాకారులను ఆర్థికంగా ఆదుకోవడానికి మరియు వారి నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఈ పథకాన్ని, అంటే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ద్వారా మరి లబ్ధిదారులకు ఉచిత శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది, అట్లాగే టూల్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈ విషయాలను తెలుసుకోవడానికి ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రధానమంత్రి కౌశల కేంద్ర నిజామాబాద్ మేనేజర్ శ్రీ అల్లొల్ల మహేష్ కుమార్ గారు. మహేష్ కుమార్ గారు నమస్కారం.
2: నమస్కారం అండి.
1: మహేష్ కుమార్ గారు, ఇప్పుడు ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంకి సంబంధించినటువంటి వివరాలు, అట్లాగే మీ దగ్గర ఎలాంటి శిక్షణ అందుబాటులో ఉంది మొదలైన విషయాలు మా శ్రోతలకు తెలియజేస్తారా?
2: ఓకే అండి. ప్రధానమంత్రి విశ్వకర్మ, పిఎం విశ్వకర్మ స్కీమ్ అనేది 17 సెప్టెంబర్ 2023 మన ప్రధానమంత్రి చేతుల మీదుగా లాంచ్ చేయబడ్డది. దీనికి 5 ఇయర్స్ పీరియడ్, అంటే 5 సంవత్సరాల పీరియడ్ దానికి గాను 13,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వెచ్చించారు. సో ఈ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, స్కీమ్ ఒక మెయిన్ ఉద్దేశం ఈ ఆర్టిసన్స్, క్రాఫ్ట్స్ ఎవరైతే ఉంటారో, కుల వృత్తులు చేసుకునే వాళ్ళు, చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు ఎవరైతే వెనకబడిపోతున్నారో అలాంటి వాళ్ళకి ప్రోత్సహించి, వాళ్ళకు ఆర్థికంగా కావచ్చు, వస్తు రూపేణా కావచ్చు, ఎలా అయినా సపోర్ట్ ఇద్దామనే ఉద్దేశంతో ఈ పిఎం విశ్వకర్మ స్కీమ్ అనేది లాంచ్ చేశారు. సో ఇప్పటివరకు చాలామంది ట్రైన్ అయ్యారు, వాళ్ళకి టూల్ కిట్స్ కూడా వచ్చినాయి, వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా అందింది. సో ఇంకా నడుస్తూనే ఉంది. ఇది 2028 వరకు ఈ స్కీమ్ అనేది ఉంది.
1: బాగుంది. అయితే ఇప్పుడు ప్రధానంగా ఈ మరి చేతి వృత్తులు అంటే ఏ ఏ రంగాల వారికి ఈ శిక్షణ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది?
2: ముఖ్యంగా చెప్పాలంటే కుల వృత్తులు, చేతి వృత్తులు ఏవైతే ఉన్నాయో మన పిఎం విశ్వకర్మ కింద 18 కులాలు 18 ట్రేడ్స్ని ఐడెంటిఫై చేశారు. దాంట్లో ముఖ్యంగా చెప్పుకుంటే కార్పెంటర్ వాళ్ళు కావచ్చు, వడ్రంగి వాళ్ళు, దాంతోపాటు మన చాకలి ధోబి వాళ్ళు కావచ్చు, మళ్ళా మన విశ్వకర్మ వీళ్ళేమంటారు గోల్డ్ స్మిత్ వాళ్ళు సునార్ అంటారు, మళ్ళీ స్కల్ప్టర్లని, స్టోన్ బ్రేకర్లని, అంటే రాళ్ళు కొట్టుకునే వాళ్ళని, ఇట్లా 18 కులాలు ఉన్నాయి. ఈ 18 కులాలలో వీళ్ళు ఎవరైనా అర్హులే. దీనికి ఏజ్ లిమిట్ లేదు. వీళ్ళు జస్ట్ ఆధార్ కార్డు తీసుకొని అండ్ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ తీసుకొని, ఆధార్ లో ఏదైతే మొబైల్ నంబర్ లింక్ ఉందో ఆ మొబైల్ తీసుకొని వెళ్ళి మీ సేవలు అప్లై చేస్తే వాళ్ళకి మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది అండి ప్రాసెస్. ఇంకా చెప్పాలి అని అంటే దీనికి ముఖ్యంగా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ సేవకి వెళ్ళారు, అప్లై చేసుకున్నారు, అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళకి 3-స్టెప్ వెరిఫికేషన్ ఉంటుంది. 3-స్టెప్ వెరిఫికేషన్ అంటే 3 సార్లు వెరిఫికేషన్ ఉంటుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, అదే వెరిఫికేషన్ మొబైల్లోనే అయిపోతుంది. ఒకటి జీపీ లెవెల్లో అయిపోతుంది, గ్రామ పంచాయతీ లెవెల్లో, ఇంకొకటి డిస్టిక్ లెవెల్లో అవుతుంది, ఇంకొకటి స్క్రీనింగ్ కమిటీ అని ఉంది, స్క్రీనింగ్ కమిటీ ద్వారా కంప్లీట్ అయిపోతుంది. ఎవరైతే ఈ 3 సార్లు వెరిఫికేషన్ అయిపోయిందని వాళ్ళకి మెసేజ్ వస్తుంది, ఎవరైతే బెనిఫిషియరీ ఉన్నారో, లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిందని అంటే వాళ్ళు 5 రోజుల ట్రైనింగ్ కి అర్హులు అన్నట్టు. ఈ 5 రోజుల ట్రైనింగ్ దేని గురించి ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ కార్పెంటర్నే తీసుకుందాం. కార్పెంటర్ మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే పాతకాలం పద్ధతిలో బాడ్షలు అంటారు, అలాంటి చేతితో చేసే దూగోడలు ఇవన్నీ చేసే ఉండేవి. కానీ ఇప్పుడు రీసెంట్ గా కొత్తగా తీసుకుంటే ఏమొచ్చింది, అన్ని ఎలక్ట్రికల్ మిషన్స్ అయిపోయినాయి. హ్యాండ్ కట్టర్ కావచ్చు, రూటర్స్ కావచ్చు, ఇలాన్ని కూడా ఎలక్ట్రికల్ వచ్చేసినాయి. పాత పద్ధతులు ఏవైతే వాడుతున్నారో వాళ్ళు ఎక్కువగా సంపాదించలేకపోతున్నారు, అంటే తొందరగా పని ఫినిష్ చేసి ఎక్కువగా సంపాదించలేకపోతున్నారు. దాని కారణంగా ఏంటంటే ఈ 5 డేస్ ట్రైనింగ్ తీసుకొని వచ్చి వాళ్ళకి ఇనిషియల్ గా ఒక రోజు అనేది ఒక చిన్న ఎగ్జామ్ ఉంటుంది, మళ్ళీ 5 రోజులు ట్రైనింగ్ ఉంటుంది. అంటే ట్రైనింగ్ దేని గురించి ఉంటుంది అని అంటే, ఫస్ట్ డే ఓరియంటేషన్ సంథింగ్ అలా ఉండే, అంటే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి ఏంటనేది మొత్తం నేర్పించేసిన తర్వాత మిగతా 4 డేస్ 5 డేస్

0: ఎక్కువైతే ఉన్నాయో ఆ డేస్లో వాళ్ళకి కొత్త పనిముట్లు, ఎలక్ట్రానిక్ పనిముట్లు ఎలా వాడాలి, అండ్ చాలామందికి ఫోన్పే జీపేలు అనుకుంటే తెలీదు.
1: అవును,
0: సో వాటి గురించి కూడా ఫైనాన్షియల్ లిటరసీ నేర్పిస్తాము. ఫైనాన్షియల్ లిటరసీ అండ్ చాలా మటుకు బయట సైబర్ క్రైమ్స్ అవి ఇవి జరుగుతూ ఉన్నాయి, వాటిలో కూడా ఒక పార్ట్ ఉంది. వీళ్ళకు సపరేట్ ఒక బుక్ ఉన్నది, ప్రతి ట్రేడ్కి ఒక బుక్ ఉన్నది. ఆ బుక్లో ఉండే ఇన్ఫర్మేషన్ అంతా ఆ 5 డేస్ అనేది ట్రైనింగ్ ఇస్తాం. చాలా మందికి పిఎం విశ్వకర్మ గురించి డౌట్స్ ఉన్నాయి, మనం ఈ ఇంటర్వ్యూ ఎండింగ్లో ఆ డౌట్స్ అని నేను క్లియర్ చేస్తాను.
1: బాగుంది మహేష్ గారు, ఇందాక మీరు ఒక మాట చెప్పినారు అంటే ఇది వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత 5 రోజుల ట్రైనింగ్ ఇస్తారు అని చెప్పేసి. ఈ ట్రైనింగ్ అనేటువంటిది ఎక్కడ ఇస్తారు? జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఇస్తారా, గ్రామాలలో ఇస్తారా, మండలాలలో ఇస్తారా, ఎక్కడ ఉంటుంది?
0: యాక్చువల్గా అయితే ఇనిషియల్గా 2023లో స్టార్ట్ అయినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ట్రైనింగ్ పార్ట్నర్స్ ఉంటారు, టీపీలు అంటారు వాళ్ళని. ఆ ట్రైనింగ్ పార్ట్నర్స్ మన నిజామాబాద్లో తీసుకుంటే అప్పుడు 3-4 ఉండే, అంటే 3-4 ప్లేస్లో ట్రైనింగ్ అనేది ఇచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ తీసుకుంటే దాంట్లో ట్రైనింగ్ పార్ట్నర్గా మేమున్నాము, అంటే పిఎంకేకే సెంటర్ ఉంది, నాక్ సెంటర్ ఉంది, అండ్ ఐటీఐస్ కూడా ఉన్నాయి. సో ఎవరైతే మీకు ఫోన్ చేసి, అంటే బెనిఫిషియర్కి ఫోన్ వస్తుంది, సో అండ్ సో ప్లేస్ నుంచి మేము కాల్ చేస్తున్నాం, ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నాం, ఇక్కడికి వచ్చి మీరు ట్రైనింగ్ తీసుకోవాలని, వాళ్ళకే ఫోన్ వస్తుంది.
1: బాగుంది. అయితే మరి దీనికి రుణ సదుపాయం లేకపోతే వాళ్ళకు పనిముట్లు ఉచితంగా ఏమో ఇవ్వబడుతుందా? ట్రైనింగ్ పీరియడ్లో ఏదైనా భోజన వసతి, ఇంకా ఏమన్నా ఉచిత స్టే ఇవ్వండి, ఏమైనా అరేంజ్ చేస్తున్నారా వాళ్ళకి?
0: వీళ్ళకు ట్రైనింగ్ టైంలో ఏమో ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చాలా దూరం నుంచి వచ్చారనుకోండి బెనిఫిషియరీ, వాళ్ళకి హాస్టల్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్. హాస్టల్ ఉంటుంది విత్ ఫుడ్ ఉంటుంది. మేము ఉండలేము హాస్టల్లో అంటే వాళ్ళు బాక్స్ తెచ్చుకున్నా కూడా ప్రాబ్లం లేదు. సో ఈ ట్రైనింగ్కి వచ్చినందుకు గాను డైలీ 500 రూపీస్ చొప్పున వాళ్ళకి అకౌంట్లో పడితే, 5 డేస్కి వచ్చినందుకు డైలీ 500 చొప్పున వాళ్ళకి అకౌంట్లో పడితే టోటల్ 4,000 రూపీస్ పడతాయి. 3,000 రూపీస్ ఏమో వచ్చి అటెండ్ అయినందుకు, 1,000 రూపీస్ ఏమో ట్రావెలింగ్ ఛార్జెస్ అనేవి 4,000 రూపీస్ పడతాయి. బట్ ఈ టైం గ్యాప్ ఏదైతే ఉంటుందో, ఈ 5 డేస్ అయిన తర్వాత 1 మంత్ లోపల పడతాయి వాళ్ళకి డబ్బులు. ఎలా పడతాయంటే, వాళ్ళు మీ సేవలు అప్లై చేసేటప్పుడు ఏదైతే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్లో మాత్రం పడతాయి. మళ్ళీ ఈ 5 డేస్ అయిపోయిన తర్వాత ఎవరి దగ్గర అయితే ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళు, ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఒక సర్టిఫికేట్ వస్తుంది, ట్రైనింగ్ సర్టిఫికేట్ అని. ఫర్ ఎగ్జాంపుల్ కార్పెంటర్ అయితే కార్పెంటర్ సర్టిఫికేట్, ధోబీ అయితే ధోబీ సర్టిఫికేట్, సర్టిఫైడ్ అని ఒక్కటి వస్తుంది. ఆ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఈ లిస్ట్ అంతా, ఏదైతే ట్రైనింగ్ పార్ట్నర్ దగ్గర ఉన్న లిస్ట్ అంతా బ్యాంకు వాళ్ళకు పోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకోండి, ఒక బెనిఫిషియరీ అనుకుందాం, నాకు బ్యాంక్ అకౌంట్ వినాయక్ నగర్లో ఉంది SBI బ్రాంచ్లో. సో అక్కడికి నా లిస్ట్ అనేది పోతుంది, పలానా మహేష్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాడు, లోన్కి అర్హుడు,
1: ఓకే
0: 1,00,000 రూపాయలు లోన్కి అర్హుడు అని వెళ్తుంది. అప్పుడు బ్యాంకు వాళ్ళు మనకు ఫోన్ చేస్తారు, చేసి మీకు పిఎం విశ్వకర్మ ట్రైనింగ్ కంప్లీట్ అయింది కదండి, మీరు వచ్చి మా దగ్గర లోన్ అప్లై చేస్తారా అని వాళ్ళే ఫోన్ చేస్తారు. మనకు అవసరం ఉంటే వెళ్ళి లోన్ తీసుకుంటాం, లేదు అని అనుకుంటే స్కిప్ కూడా చేయొచ్చు, రిజెక్ట్ కూడా చేసుకోవచ్చు. అయితే వాళ్ళు అడిగే ప్రూఫ్ ఏంటంటే, ట్రైనింగ్ కంప్లీట్ అయితే మేము సర్టిఫికేట్ ఇస్తామని చెప్పాం కదా, ఆ సర్టిఫికేట్ తీసుకపోయి బ్యాంక్ లో చూపించాలి. ఆ బ్యాంక్ లో చూపిస్తేనే, అంటే ట్రైనింగ్ కంప్లీట్ అయితేనే మీన్స్ లోన్ అనేది వస్తుంది, లేకపోతే రాదు. అది
1: ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ట్రైనింగ్ కంప్లీట్ చేయాలా, ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత సర్టిఫికేట్ వస్తుంది.
0: అవును,
1: ఈ సర్టిఫికేట్ ను చూసి మాత్రమే బ్యాంకు మీకు
0: లోన్ ఇస్తుంది.
1: బాగుంది.
0: దాంతోపాటు టూల్ కిట్ విషయానికి వస్తే 15,000 రూపాయలది సామాను ఇస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ టైలర్ గానే తీసుకుందాం, మనం ఇప్పుడు హెడ్ పోస్ట్ ఆఫీస్ లోకి వెళ్తే చాలా కుప్పలు కుప్పలు పిఎం విశ్వకర్మ సామాన్ ఉన్నది, టూల్ కిట్స్. ఎలా వస్తాయనంటే, ఎప్పుడైతే మనం ఆధార్ కార్డ్ పెట్టి మీ సేవలు అప్లై చేస్తామో, అప్లై చేసిన వెంటనే మీరు టూల్ కిట్ కి అర్హులు. మీరు ట్రైనింగ్ కి రాకున్నా పర్లేదు, మీరు ఏం చేయకున్నా పర్లేదు, జస్ట్ అప్లై చేస్తే 15,000 రూపాయలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ టూల్ కిట్ అనేది వస్తుంది. సో దాంట్లో మంచి మిషనరీ ఉన్నది. ఇప్పుడు టైలర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, వాళ్ళకి ఐరన్ బాక్స్ వస్తున్నది, ఐరన్ చేసే స్టాండ్ వస్తున్నది, అండ్ టైలర్ మిషన్ వస్తున్నది, కుట్టు మిషన్, ఇవన్నీ వస్తున్నాయి. సో దీనికి మనం ఎలాంటి పైసలు పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎలా వస్తుంది అంటే, టూల్ కిట్ మన అడ్రస్ ఏదైతే ఉంటుందో, ఆధార్ కార్డ్ అడ్రస్, మొబైల్ నంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఇన్ఫర్మేషన్ అది వస్తుంది. అండ్ మీరు టూల్ కిట్ తీసుకోవాలి అని అనుకుంటే మీకు ఫోన్ వస్తుంది పోస్ట్ ఆఫీస్ నుంచి. పోస్ట్ ఆఫీస్ ఫోన్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి కొంచెం ప్రాసెస్ ఉంటుంది, ఓటీపీలు చెప్పడం కానీ, లేకపోతే ఫొటోస్ వీడియోస్ అంటే అలాంటి ఫార్మాలిటీస్ ఉంటాయి, ఆ ఫార్మాలిటీస్ అయిన తర్వాత మీకు టూల్ కిట్ అనేది ఇచ్చేస్తారు.

0: సరే, డైరెక్ట్ పోస్ట్లోనే వస్తుంది టూల్ కిట్ అనేది, వేరే వాళ్ళు ఎవరు ఇవ్వరు. చాలా మట్టుకు నేను విన్నది ఏంటంటే, బయట ఫ్రాడ్ ఏం జరుగుతున్నది అని అంటే, మేము మీకు టూల్ కిట్ ఇస్తాం, మాకు 2,000 ఇవ్వండి, మాకు 3,000 ఇవ్వండి టూల్ కిట్ ఇస్తామని. సో ఇలాంటి ఇలాంటి విషయాలు నమ్మకూడదు. మీకు డైరెక్ట్ గవర్నమెంట్ పోస్ట్లో మీ అడ్రస్ కి టూల్ కిట్ అనేది పంపిస్తుంది. క్లియర్?
1: బాగుంది. అయితే ఇక ఈ రుణ సదుపాయం తీసుకుని అర్హులైనటువంటి వాళ్ళు రుణం తీసుకొని దాని పేమెంట్ ఎట్లా చేయాల్సి ఉంటుంది?
0: అయితే రుణ సదుపాయం అంటే లోన్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది అంటే, యాక్చువల్గా పిఎం విశ్వకర్మ కింద 3 lakh లోన్ ఇవ్వాలి. దీన్ని 2 tranches చేశారు, అంటే 2 installments అంటారు కదా అలా. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏంటంటే 1 lakh. ఎలా అంటే, 5 days ఎవరైతే ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి 1 lakh. ఇది 18 months లో కట్టేయాలి, ఈఎంఐ రూపంలో. వడ్డీ చాలా తక్కువ, 5%, దాదాపు 30 paisa కంటే తక్కువ అనుకోండి, ఇంకా 27 paisa 28 paisa అలా పడుతుంది. సో 5% అంటే 18 months లో వాళ్ళు 5,000 ఎవ్రీ మంత్ అలా కట్టుకుంటే, 5,000 చేంజ్ అలా కట్టుకుంటే అయిపోతుంది. సో ఈ 1 lakh ఎవరిదైతే ఫినిష్ అయిపోతుందో మళ్ళీ వాళ్ళకి 15 రోజులు ట్రైనింగ్ ఉంటుంది, మళ్ళీ 15 days ట్రైనింగ్ ఉంటుంది. ఈ 15 days ట్రైనింగ్ లో హెవీ మెషినరీ ఉంటుంది కదా, హెవీ మెషినరీ. ఇప్పుడు ఒక వుడ్ కట్ చేయాలనుకుంటే కార్పెంటర్ హ్యాండ్ కట్టర్ వాడతాడు, ఇంకా పెద్ద పెద్ద వుడ్స్ కట్ చేయాలంటే పెద్ద పెద్ద మెషినరీ ఉంటుంది, వాటి గురించి 15 రోజులు ట్రైనింగ్ ఉంటుంది. ఆ 15 రోజులు ట్రైనింగ్ అటెండ్ అయినందుకు వాళ్ళకి 7,500 rupees వస్తాయి. మళ్ళీ 36 months గాను 2 lakh రూపీస్ లోన్ అనేది వస్తుంది. ఈ 15 days ట్రైనింగ్ కి గాను 7,500 rupees వస్తాయి, అలాగే 2 lakh rupees లోన్ వస్తుంది. ఈ పిఎం విశ్వకర్మ బెనిఫిట్ ఏందని అంటే, ఈ 3 lakh లోన్ అనేది వస్తుంది. అప్పుడు కూడా ఇప్పుడు మనం ఏదైతే 5 రోజులు ట్రైనింగ్ ఇస్తున్నామో దాన్ని బేసిక్ ట్రైనింగ్ అంటాం, ఒకవేళ 15 రోజులు ట్రైనింగ్ ఇస్తే అడ్వాన్స్ ట్రైనింగ్ అంటాం.
1: ఓకే. సో ఇప్పుడు బేసిక్ ట్రైనింగ్ చేసి ఆ తర్వాత అడ్వాన్స్ ట్రైనింగ్ చేస్తే దాదాపు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ద్వారా 3 lakh rupees ఆర్థిక సహాయం పొందే అవకాశం ఉంది అంటారు.
0: అవునండి,
1: బాగుంది.
0: సో ఇవండి, ఇంకా మీరు పర్టికులర్గా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయని అంటే, పిఎం విశ్వకర్మ వెబ్సైట్లోకి వెళ్తే మనకు అక్కడ టోల్ ఫ్రీ నంబర్స్ కూడా ఉన్నాయి, ఈమెయిల్స్ కూడా ఉన్నాయి. గూగుల్లో జస్ట్ పిఎం విశ్వకర్మ అని కొడితే అక్కడ టోల్ ఫ్రీ నంబర్స్ వస్తాయి, అండ్ ఈమెయిల్ ఐడి కూడా వస్తుంది ఏమైనా డౌట్స్ ఉంటాయి.
1: సో అక్కడికి మనం టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మనం మనకున్న డౌట్స్ని
0: క్లారిఫై చేసుకోవచ్చు.
1: బాగుంది మహేష్ గారు, ఈరోజు చక్కగా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన గురించి మా శ్రోతలకు వివరించారు. ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: చాలా చాలా థ్యాంక్స్ అండి, నన్ను మన స్టూడియోకి పిలిచి మా పిఎం విశ్వకర్మ చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి ఛాన్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి.
2: ఇంతవరకు మీరు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన గురించి నిజామాబాద్ ప్రధానమంత్రి కౌశల్ కేంద్రం మేనేజర్ అల్లోళ్ళ మహేష్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మానిటి భూమేశ్వర్ గారు, నిర్వహణ సిహెచ్ఓ మోహన్ దాస్ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువ
3: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: ఈనాటి యువ వాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా వినండి ఒక ప్రకటన.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్

0: అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: పెరగటను విన్నారు, ఇప్పుడు వినండి ఉద్యోగ సమాచారం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఐఐఎస్ఈఆర్ తాత్కాలిక ప్రాతిపదికన రీసెర్చ్ అసోసియేట్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది. అర్హత గల అభ్యర్థులు 8వ తేదీ వరకు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు రీసెర్చ్ అసోసియేట్ 1, అర్హత సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీహెచ్డీలో ఉత్తీర్ణులై ఉండాలి. టొమాటోలో జీన్ ఎడిటింగ్, జెనెటిక్ ట్రాన్స్ఫర్మేషన్ రంగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. గరిష్ట వయోపరిమితి 35 ఏళ్లు మించకూడదు. వేతనం పీహెచ్డీ సర్టిఫికేట్ ఉన్నవారికి నెలకు 58,000 నుంచి మరియు 9% హెచ్ఆర్ఏ దిసిస్ సబ్మిట్ చేసిన రిజల్ట్ కోసం చూస్తున్న వారికి నెలకు 42,000 రూపాయలు మరియు 9% హెచ్ఆర్ఏ లభిస్తుంది. ఎంపిక ప్రక్రియ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఈమెయిల్ ద్వారా జరుగుతుంది. మీరు పంపించవలసిన ఈమెయిల్ చిరునామా ishwar.ramireddy@labs.iiscr-tirupati.ac.in ఈమెయిల్కు పంపించాలి. దరఖాస్తుకు చివరి తేదీ 8 June 2026. మరిన్ని వివరాలకు www.iiscr-tirupati.ac.in వెబ్సైట్ను సంప్రదించండి. కార్యక్రమంలో మరొక ఉద్యోగ సమాచారం. కేంద్ర బయోటెక్నాలజీ విభాగానికి చెందిన బ్రిక్ పరిధిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమాజినాలజీ ఎన్ఐఐ తాత్కాలిక ప్రాతిపదికన ఒక రీసెర్చ్ పోస్ట్ భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత ఆసక్తిగల అభ్యర్థులు నేను చెప్పబోయే వివరాలను పరిశీలించి దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టు పేరు ఖాళీలు: ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ 1, నాన్ మెడికల్. అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ ఈమెయిల్ ద్వారా జరుగుతుంది. దరఖాస్తుకు చివరి తేదీ 2026 జూన్10. ఎంపిక విధానం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేయడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు www.ni.res.in వెబ్సైట్ను సంప్రదించండి. వెబ్సైట్ చిరునామా మరోసారి niir.res.in వెబ్సైట్ను సంప్రదించండి. మరొక ఉద్యోగ సమాచారం. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని నవరత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ అండ్ రైట్స్ లిమిటెడ్ RITES లిమిటెడ్ గుజరాత్లోని ప్రాజెక్టుల కోసం ఐడిఏ స్కేల్ కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ విభాగాలలో నిపుణులైన అభ్యర్థుల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. పోస్టు పేరు ఖాళీలు: మేనేజర్ సివిల్ 1, ఇంజనీర్ సివిల్ 1. మొత్తం ఖాళీల సంఖ్య 2. అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాలలో బీఈ బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి 40 ఏళ్లు మించకూడదు. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలవారికి 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితి సడలింపు ఉంటుంది. వేతనం నెలకు మేనేజర్ పోస్టుకు 50,000 నుంచి 160,000 రూపాయలు, ఇంజనీర్కు 30,000 నుంచి 120,000 వరకు ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. దరఖాస్తుకు చివరి తేదీ 2026 జూన్21. ఎంపిక విధానం రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. మరిన్ని వివరాలకు www.rites.com వెబ్సైట్ను సంప్రదించండి. వెబ్సైట్ చిరునామా మరోసారి www.rites.com వెబ్సైట్ను సంప్రదించండి. ఇంతవరకు మీరు ఉద్యోగ సమాచారం విన్నారు. ఇప్పుడు కార్యక్రమంలో వినండి ఒక ప్రకటన.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ప్రకటన విన్నారు, ఇప్పుడు వినండి ప్లాస్టిక్ ను నివారిద్దాం, ప్రకృతిని కాపాడుకుందాం. ఈ అంశం గురించి

0: శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారు అందించే వివరాలు.
1: నీలి ఆకాశాన్ని చూస్తూ ఒక్కసారి ప్రశాంతంగా ఊపిరి పీల్చి వదలాలని ఎవరికి ఉండదు. కానీ అలా పీల్చినప్పుడు గాలివాసన తెలియకపోతే సెలయర్లలో నదులలో పారే నీరు ఇంకిపోయి గలగలా పారే శబ్దం వినిపించకపోతే అడవి పరిమళం గుండెలను తాకకపోతే జీవితానికి అర్థం ఉంటుందా? ప్రకృతి మన జీవితానికి ఊపిరిలాంటిది. పచ్చదనం లేకపోతే మన ఊపిరి ఆగడం ఖాయం. గాలిలో తేమ లేకపోతే జీవం ఉండదు. పచ్చని చెట్లు నీడ లేకపోతే మనిషి మనుగడ లేదు. ప్రకృతిని కాపాడుకోవాలనే తపన నుండే పర్యావరణ దినోత్సవం ఆవిర్భవించింది. ఒంటరి పోరాటం చేయడం ప్రకృతికి కొత్తేమీ కాదు. కానీ ఆ పోరాటంలో అలసిపోయింది. సర్వాంతర్యామిగా మారిన ప్లాస్టిక్ ప్రకృతి ఊపిరి తీస్తుంది. ఇప్పుడు మనం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే పర్యావరణాన్ని కాపాడతాయి, ప్రకృతికి ప్రాణం పోస్తాయి, మానవాళికి పరిమళాలతో నిండిన ఊపిరినిస్తాయి. స్టాక్హోమ్లో 1972లో జరిగిన హ్యూమన్ ఎన్విరాన్మెంట్ కాన్ఫరెన్స్లో పర్యావరణ దినోత్సవాన్ని ప్రారంభించారు. అప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు అవగాహన పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఇది ఒక ప్రధాన వేదికగా మారింది. 150కి పైగా దేశాలు దీనిలో భాగస్వామ్యమయ్యాయి. ప్రతి ఏడాది ఒక్కో ప్రధానమైన అంశాన్ని థీమ్గా ప్రకటించి ఆ సమస్య పరిష్కారానికి, దానిపై ప్రజలను చైతన్యపరచడానికి ఆ సంవత్సరమంతా కృషి చేస్తారు. ప్రతి ఏడాది జూన్ 5న ప్రారంభమయ్యే ఈ కృషి ఆ ఏడాదంతా సాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 43 కోట్ల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతుంది. వీటిలో 1/3 మాత్రమే రీసైకిల్ అవుతుంది. మిగతావన్నీ సముద్రాల్లోకి, నేలలోకి, గాలిలోకి చేరి మన ఆరోగ్యాన్ని, జీవ వైవిధ్యాన్ని నశింపచేస్తున్నాయి. మైక్రోప్లాస్టిక్స్ రూపంలో మన శరీరాల్లోకి చొరబడుతున్నాయి. మానవాళికి మరణ శాసనం రాస్తున్నాయి. నిజానికి 1960వ దశకంలోనే ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ సమస్యలు తీవ్రమయ్యాయి. పారిశ్రామికీకరణ కారణంగా ప్రకృతి వనరులు విధ్వంసం సాగింది. వాయు కాలుష్యం పెరిగింది. నదులు, సముద్రాలు వ్యర్థాలతో కలుషితం కావడం ప్రారంభమైంది. అనేక నగరాల్లో పొగమంచు వల్ల శ్వాస సమస్యలు తలెత్తాయి. అమెరికా, యూరోప్లో వీటి ప్రభావం తీవ్రంగా కనిపించింది. స్వీడన్ ప్రభుత్వం మొదట చొరవ చూపించింది. 1970లోనే ఐక్యరాజ్య సమితిని సంప్రదించింది. పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ప్రతిపాదించింది. పర్యావరణ సమస్యల ప్రభావంతో పాటు ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరగడం స్వీడన్ చొరవకు కారణం. ఈ ప్రయత్నానికి కెనడాకు చెందిన మౌరిన్ స్ట్రాంగ్ అనే పర్యావరణవేత్త గట్టిగా మద్దతిచ్చారు. భారతదేశంలో 1974లో వాటర్ యాక్ట్, 1981లో ఎయిర్ యాక్ట్ రూపకల్పన జరిగింది. పర్యావరణ మంత్రిత్వ శాఖ ఏర్పాటు 1976లో రాజ్యాంగంలోని 42వ సవరణ ద్వారా పర్యావరణ పరిరక్షణను రాజ్యాంగ హక్కుగా గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 43 కోట్ల టన్నుల కంటే ఎక్కువ ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతుంది. ఈ ప్లాస్టిక్లో 50% సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్, ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్. ప్రతి సంవత్సరం 88 లక్షల టన్నుల కంటే ఎక్కువ ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలోకి చేరుతున్నాయి. 2013 నాటి గణాంకాల ప్రకారం 8.6 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రపు అడుగు భాగాన పేరుకుపోయి ఉన్నాయి. ఇవి 1950 నుండి 2013 వరకు జరిగిన ఉత్పత్తిలో 1.4% మాత్రమే. ఇవి సముద్ర జీవులకు హానిని కలిగిస్తున్నాయి. ప్రపంచంలో తయారైన మొత్తం ప్లాస్టిక్లో 9% మాత్రమే రీసైకిల్ అవుతుంది. మిగిలినది భూమిలో, నీటిలో, గాలిలో కాలుష్యంగా మారుతుంది. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల ప్రతి సంవత్సరం లక్షలాది సముద్ర పక్షులు, సముద్ర జీవులు మరణిస్తున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు పారేయడం వల్ల డ్రైనేజీ వ్యవస్థలు మూసుకుపోతున్నాయి. భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. ప్లాస్టిక్ సంచులు, సీసాలు, ఇతర ప్లాస్టిక్ వస్తువులు భూమిలో పూర్తిగా క్షీణించడానికి 500

0: సంవత్సరాలు పట్టవచ్చు అని అంచనా. ప్లాస్టిక్ నియంత్రణ అనేది భూమి, నీరు, గాలిని కాలుష్యం నుండి రక్షించడానికి, జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి మరియు మానవ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి పర్యావరణాన్ని పరిరక్షించడంలో కీలకమైన అంశం. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ను పూర్తిగా నివారించడం, పునర్వినియోగ వస్తువులను ఉపయోగించడం, ప్లాస్టిక్ను రీసైకిల్ చేయడం, ప్లాస్టిక్ ఉత్పత్తి వినియోగాన్ని తగ్గించడం, తద్వారా ప్లాస్టిక్ను నియంత్రించవచ్చు. ప్రభుత్వాలు, పరిశ్రమలు మరియు ప్రజలు కలిసికట్టుగా కృషి చేస్తేనే ప్లాస్టిక్ కాలుష్యాన్ని సమర్థవంతంగా నియంత్రించవచ్చు. ప్లాస్టిక్ వ్యర్థాలు నేలలో, నీటిలో పేరుకుపోయి భూమిని, నీటి వనరులను కలుషితం చేస్తాయి. సముద్రపు జీవులు, పక్షులు ప్లాస్టిక్ వ్యర్థాలను తిని మరణిస్తున్నాయి. ప్లాస్టిక్ల నుండి వచ్చే రసాయనాలు మట్టిని, నీటిని కలుషితం చేసి నీటి ద్వారా వచ్చే వ్యాధులకు కారణమవుతున్నాయి. ప్లాస్టిక్ సంచులు, స్ట్రాలు, డిస్పోజబుల్ కప్పులు మరియు ఇతర సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ని పూర్తిగా నివారించాలి. పునర్వినియోగ బ్యాగులు, వాటర్ బాటిళ్లు మరియు కంటైనర్లను ఉపయోగించాలి. ప్లాస్టిక్ను రీసైకిల్ కేంద్రాలకు పంపడం ద్వారా వ్యర్థాలను కొంతమేర తగ్గించవచ్చు. కూరగాయలకు వెళ్ళేటప్పుడు విధిగా బట్టతో చేసిన సంచులు కానీ గుడ్డ సంచులు కానీ తీసుకువెళ్ళాలి. ప్లాస్టిక్ నిషేధాలను అమలు చేయడం, సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్లపై పన్నులు విధించడం, ప్రజల్లో అవగాహన కల్పించడం మనందరి బాధ్యత. ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత. మన జీవితాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి ఈ పర్యావరణాన్ని ముందు తరాలకు బాధ్యతగా అందించాలి. మార్కెట్కి వెళ్ళేటప్పుడు విధిగా బట్టతో చేసిన సంచులు కానీ గుడ్డ సంచులు కానీ తీసుకువెళ్ళాలి. దశలవారీగా అయినా వంటశాలలో స్టీల్ పాత్రలని మాత్రమే వాడండి. ప్లాస్టిక్ నిషేధంపై కొన్ని నినాదాలు విందాం. ప్లాస్టిక్కు నోచెప్పండి, భూమిని రక్షించండి. ప్లాస్టిక్ వ్యర్థాలు పెరగకుండా చూద్దాం, భూమిని ఆరోగ్యంగా ఉంచుదాం. పర్యావరణానికి మద్దతు ఇద్దాం, ప్లాస్టిక్కు స్వస్తి పలికేద్దాం. మన భవిష్యత్తును ప్లాస్టిక్ చెత్తబుట్టలో వేయకండి. మహాసముద్రాలను ప్లాస్టిక్తో నింపడం ఆపండి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి, పర్యావరణాన్ని కాపాడండి. ప్లాస్టిక్కు దూరంగా ఉందాం, భూమిని పచ్చగా ఉంచుదాం. ప్రతి ప్లాస్టిక్ సంచి పర్యావరణానికి భారం. ప్లాస్టిక్ రహిత భూమి కోసం పోరాడదాం.
1: ఇంతవరకు మీరు ప్లాస్టిక్ను నివారిద్దాం, ప్రకృతిని కాపాడుదాం ఈ అంశం గురించి శ్రీ వేములకొండ శ్రీనివాసులు అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడు తెలుసుకుందాం రండి శీర్షికన కాకతీయుల గురించి కొద్దిగా క్లుప్తంగా తెలుసుకుందాం. కాకతీయుల తొలి ప్రస్తావన తూర్పు చాళుక్యరాజు దానన్నవుడి మాగల్లు శాసనం క్రీస్తుశకం 950లో ఉంది. ఇది గుండియ ఏరియా కాకర్తీయ గుండనాల గురించి వివరిస్తుంది. గణపతిదేవుడి చెల్లెలు మైలాంబ బయ్యారం చెరువు శాసనం వెన్నభూపతి వంశీలే కాకతీయులని పేర్కొంటుంది. కాకతీయులు మొదట రాష్ట్ర కూటుల వద్ద, తర్వాత కళ్యాణి చాళుక్యుల వద్ద సేనలుగా పనిచేశారు. రాష్ట్ర కూటులది గరుడకేతనం, రాష్ట్ర కూట అనేది ఉద్యోగనామం. ఇందులో ముఖ్యంగా మొదటి బేతరాజు, మొదటి ప్రొలరాజు, రెండో బేతరాజు, రెండో ప్రొలరాజు, రుద్రదేవుడు, మొదటి ప్రతాప రుద్రుడు అని కూడా అంటారు ఇతన్ని, మహాదేవుడు, గణపతి దేవుడు, ఆ తర్వాత రుద్రమదేవి ముఖ్యంగా వీరి వంశీస్థులని చెప్పుకుంటూ వస్తాం. ఇంతవరకు మీరు తెలుసుకుందాం రండి శీర్షికన కాకతీయులు అనే అంశం గురించి కొన్ని వివరాలు తెలుసుకున్నారు. ఇంతటితో ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో 9 వసంతాల ఆకాశవాణితో నానుబంధం అనే కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి

0: ಆಕಾಶವಾಣಿ. ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో సామాజిక సామరస్యం, దేశ ప్రగతికి తోడ్పడుతున్న కార్యక్రమాల కలబోత ఆకాశవాణి. ప్రత్యేక కార్యక్రమం.
1: కొన్ని దశాబ్దాలుగా రేడియో చేస్తున్న సేవ అమోఘమైనది. అటు దేశభక్తి మొదలుకొని దైవభక్తి దాకా, ఆధ్యాత్మిక చింతన నుండి ఆరోగ్య విషయాల దాకా, బాలల నుండి వయోధికుల వరకు నిత్యం విభిన్న అంశాలను అందిస్తూ మేలు కొలుపుతూ మేలు పలుకుతుంది ఆకాశవాణి. అన్నీ కాలాలకు సరిపడ తత్వాన్ని చెప్పి అన్నీ కాలాలలోనూ నిలిచి ఉన్న కవి, తత్వవేత్త వేమన వారి పద్యాలలోని గొప్పతనాన్ని రాగయుక్తంగా ఆలపిస్తూ ఆకర్షించిన కార్యక్రమం వేమన విశ్వదృష్టి. కొన్ని వారాల పాటు ప్రసారమై శ్రోతల మెప్పు పొందిన ధారావాహికలోనిది ఈ అంశం. ప్రసంగకర్త శ్రీ యలమర్తి మధుసూదన్.

విశ్వమోహనంబు వేమన్న పద్యంబు ప్రకృతిలో పదార్థ పంక్తి తెచ్చి పట్టి ఏర్చి కూర్చి పద్యార్థమున నిల్పే.

లౌకికమైన ప్రాపంచిక దృష్టిలో వేమనకు మించిన కవి లేడనే చెప్పాలి. వేమన కేవలం కవి కాదు, కవి తాత్వికుడు కాబట్టి రవి చూడని దాన్ని కవి చూడగలడేమో కానీ కవి చూడని దాన్ని కూడా కవి తాత్వికుడు చూడగలడు. ప్రకృతి పదార్థాలతో జంతుజాలంతో ముడిపెట్టి మానవ సందేశం అందిస్తాడు. ఆ ఊహలు ఉపమానాలు ఇంద్రజాలంలా పాఠకుల్ని ఆశ్చర్యంలో ముంచుతాయి. ఇదొక కవితా మహేంద్రజాలం అయినా కావాలని విన్యాసాలు చేసినట్లు అస్సలు అనిపించదు. అనువుగాని చోట అధికుల మనరాదు, కొంచెముండు టెల్ల కొదువగాదు.

0: మనమాట చెల్లదు అనిపించినప్పుడు ఆర్భాటాలకు పోకుండా అణగిమణగి ఉండటమే మంచిది. దానివల్ల మనకొచ్చిన చిన్నతనం ఏమీ లేదు అంటాడు. ఎలాగంటే గొప్ప కొండ కూడా అద్దంలో చిన్నగా కనిపిస్తుంది కదా, అంతమాత్రాన దాని గొప్పదనం తగ్గుతుందా అని పోలిక చెప్తాడు. దీంతో పాఠకుడు ఉక్కిరి బిక్కిరై సుళ్ళు తిరిగిపోవలసిందే, అబ్బా నిజమే కదా అనుకుంటాడు. తోకతో చుట్టి సముద్రములో ముంచగల హనుమంతుడంతటి వాడే రావణాసురుని ముందు తోక ముడుచుకొని కూర్చోవలసిన సమయం ఒకప్పుడు వచ్చింది కదా అని తనకు తెలిసిన సన్నివేశాలో లేదా తనకు జరిగిన సంఘటనలో గుర్తు చేసుకుంటాడు పాఠకుడు, ఆలోచించుకుంటాడు. ఇది వేమన్న ఉపమానానికి ఉదాహరణకి ఉన్న గొప్పదనం.
1: అన్నింటినీ అధిగమించి తమలో ఉన్న లోపాన్ని జయించి మేము ఎందులోనూ తక్కువ కాదు అని నిరూపిస్తున్న దివ్యాంగులు ఎందరో, వారికి ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను పరిచయాల ద్వారా ప్రసారమై ఎంతోమందికి విలువైన సమాచారాన్ని అందించే కార్యక్రమంగా నిలిచింది కళాశాల అధ్యాపకులు శ్రీ గురుప్రతాపరెడ్డి గారితో జరిపిన పరిచయంలోనిది. ఈ విధంగా తమదైన శైలిలో వివరించారు.
2: ముఖ్యంగా ఈ టెక్నాలజీ చాలా ఉపయోగం చేసింది వీళ్ళందరికీను. దీంతో పాటు అనేకమైనటువంటి ప్రదేశాల్లో వీళ్ళు పడేటటువంటి కష్టాలు ఉంటాయి. గబాలన మెట్లు ఎక్కలేరు, లిఫ్ట్లో వెళ్ళాలన్నా కొంచెం చూసుకోవాలి, మిగతా విషయాలు అలాంటి దగ్గరలో ఎలాంటి అవకాశాలు ఎలాంటి అవరోధాలు వీళ్ళకు ఉన్నాయి, వాటిని ఎలాగా అధిగమించవచ్చు, టెక్నాలజీ ఏ రకంగా ఇక్కడ ఉపయోగపడుతుంది.

0: వస్తుంది.
1: అవునండి, యాక్సెసిబిలిటీ ఈస్ నాట్ ఎ చారిటీ, ఇట్ ఈస్ జస్టిస్. అంటే దివ్యాంగులకు ప్రాప్యత అనేటువంటిది దయాదాక్షిణ్యాల వల్ల కల్పించేటటువంటిది కాదు, వారికి న్యాయం చేకూర్చటం. ఇప్పుడు మిగిలిన వారు మెట్లెక్కి వెళ్ళిపోవటంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు, మరి మెట్లెక్కలేనటువంటి వారు ముఖ్యంగా దివ్యాంగులు కావచ్చు వృద్ధులు కావచ్చు ఎక్కటంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ లిఫ్ట్లలో కూడా దృష్టిలోపం కలిగినటువంటి వ్యక్తి లిఫ్ట్ను ఉపయోగించాలంటే ఆ బటన్ ఏంటో తెలియదు. అటువంటప్పుడు ఏంటంటే అక్కడ బ్రెయిల్ డాట్స్ అనేవి ఏర్పరచాలి, లేదా ఆ లిఫ్ట్స్లో ఉన్నటువంటి బటన్స్ అది టచ్ చేయగానే ఆ బటన్ దేనికి సంబంధించిందో అది గట్టిగా చెప్పినట్లయితే దాన్ని ఉపయోగించడంలో ఎటువంటి సమస్యలు ఉండవు. అలాగే పబ్లిక్ ప్లేసెస్లో ఈ సంజ్ఞలతో కూడినటువంటి సమాచారం అందించేటువంటి వ్యవస్థ ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ వినికిడి లోపం ఉన్నటువంటి వాళ్ళు అనౌన్స్మెంట్స్ వినలేరు, కాబట్టి వాళ్ళకి అప్పుడక్కడ లైవ్ క్యాప్షన్ అవకాశం అనేది ఉన్నట్టయితే వాళ్ళు దాన్ని చదువుకోగలుగుతారు, లేదా సంజ్ఞల రూపంలో తెలియజేస్తే అది వారికి ఉపయోగకరంగా ఉంటుందండి. తర్వాత పోర్టబుల్ ర్యాంప్స్ అనేవి ప్రతి బిల్డింగులో ఉండాలి. అంటే ఏ బిల్డింగుకు ఈ వీల్ చైర్లో లేకపోతే ట్రైసైకిల్లో వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందండి. ఆ తర్వాత వెబ్సైట్స్లో క్యాప్చా అనేది ఎంటర్ చేయమని ఆప్షన్ ఉంటుంది. అది దానివల్ల ఉపయోగం ఏంటో నాకు తెలియదు, కానీ ముఖ్యంగా దృష్టిలోపం కలిగినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ సింబల్స్ కానీ ఆ లెటర్స్ కానీ అది ఎంటర్ చేయాలంటే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందండి. అలాగే ఇంకా కొన్ని అయితే ఏంటంటే వెబ్సైట్స్లో అసలు ఆ పేజ్ ఓపెన్ అవ్వదు. అంటే ఇప్పుడు ఈ యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్ అనేవి ఆన్లో ఉన్నట్టయితే అవి ఓపెన్ అవ్వదు. ఒకవేళ ఓపెన్ అయినా సరే ఊరికేదో అన్లేబుల్డ్ అన్లేబుల్డ్ అనో లేకపోతే స్టార్డ్ స్టార్డ్ అని లేకపోతే డాట్ డాట్ డాట్ అని చదువుతుంది. కాబట్టి ఏంటంటే వెబ్సైట్ డిజైన్ చేసే వాళ్ళే ఈ టాక్ బ్యాక్ సదుపాయాన్ని ఉపయోగించే వారికి కూడా అవి అందుబాటులో ఉండేటట్టుగా ఆ సాఫ్ట్వేర్లు అవన్నీ స్పష్టంగా చదివేటట్టుగా తయారు చేస్తే ఉపయోగం ఉంటుందండి. ఇక పార్కులు కానివ్వండి ఇతర పబ్లిక్ ప్లేసెస్ అన్నీ కూడా అనువైనటువంటి పరిస్థితులు కల్పించాలి. దీన్ని దృష్టిలో ఉంచుకునే మన భారత ప్రభుత్వం వారు 2015 సంవత్సరంలో ఈ యాక్సెసిబిలిటీ ఇండియా క్యాంపెయిన్ అనేది ఏర్పాటు చేశారు. వాళ్ళు ఈ యాక్సెసిబిలిటీలో భాగంగా వాళ్ళు జీవితాన్ని సులభతరం చేయటం కోసం అవసరమైనటువంటి పరికరాలను సబ్సిడీ రేట్లకు కానీ లేకపోతే కొన్ని సందర్భాల్లో ఉచితంగా కానీ ప్రభుత్వం అందించడం జరుగుతుందండి.
0: ఏఏ పరికరాలకి అట్లా సబ్సిడీలు అవి ఉన్నాయండి?
1: అంటే ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఆర్ సోషల్ జస్టిస్ అనేటువంటి శాఖ ద్వారా అనేక రాయితీలు, తర్వాత పరికరాలు అంటే ఇప్పుడు వీల్ చైర్స్ కానివ్వండి లేకపోతే టియరింగ్ ఎయిడ్స్ కానివ్వండి ఇటువంటివన్నీ, అంటే దీంట్లో ఇంకా చాలా పరికరాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అది స్కీమ్ ఏంటంటే అసిస్టెన్స్ టు పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఫర్ పర్చేజ్ అండ్ ఫిట్మెంట్ ఆఫ్ అప్లయన్సెస్ అనేటువంటి స్కీమ్ కింద చాలా కేటగిరీస్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఉన్నాయి. వాటిని కొన్ని సందర్భాల్లో ఉచితంగా కొన్ని సందర్భాల్లో తక్కువ ధరకు అందించేటువంటి అవకాశం ఉంటుందండి. అలాగే రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఇప్పుడు దృష్టిలోపం ఉన్నటువంటి వాళ్లకు వాళ్ళు రాసుకోవటానికి కొంచెం థిక్ పేపర్ అంటే చాలా కొంచెం దలసరిగా ఉన్నటువంటి కాగితాలను వాడవలసి ఉంటుంది. అటువంటి ఆ థిక్ పేపర్ షీట్స్ను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది. స్కాలర్షిప్లు కానివ్వండి, తర్వాత రవాణా అలవెన్సులు, తర్వాత రీడర్ అలవెన్స్, ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నారు.
2: పోటీ పరీక్షల్లో విజయం అన్నది పట్టుదల, మానసిక శక్తిపై ఆధారపడి ఉంటుంది. అది మామూలు ఉద్యోగం నుంచి అత్యున్నత స్థాయి ఉద్యోగం వరకు. అసంఖ్యాక యువ శ్రోతల హృదయాన్ని ఆకర్షించిన కార్యక్రమంగా నిలిచిన పరిచయం ఇప్పుడు వినబోతున్నారు. 2025 సంవత్సరంలో కడప నగరం నుండి సివిల్స్లో ర్యాంకు సాధించిన మహిళ శ్రీమతి కె. శ్రీనివాస కీర్తిరెడ్డి. వారి పరిచయం ఇది. ఆ విజేత అంతరంగాన్ని వినండి.
3: చాలా ఇంపార్టెంట్. పిల్లలకి ఒక బ్రెయిన్ గ్రోత్ అనేది ఆ యంగ్ ఏజ్ లోనే ఉంటది. ప్లస్ ఇప్పుడు మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా చిల్డ్రన్ లో చాలా వస్తున్నాయి. వెన్ వాళ్ళు ఒక సోషల్ ఇంటరాక్షన్, ఒక స్పోర్ట్స్ అనేది

0: రెగ్యులర్ గా ఉండడము, ఒక పర్టికులర్ టైంలో వాళ్ళకి సోషల్ ఇంట్రాక్షన్స్ ఉండడం, అవి వాటితో పాటు స్టడీస్ కూడా డెఫినెట్ గా ఉండాలి. ఎందుకంటే కష్టపడడం అనేది యంగ్ ఏజ్ లో అలవాటైతే పెద్ద అయిన తర్వాత అలవాటు చేసుకోవడం అది కొంచెం కష్టం అనిపిస్తుంది. సో ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ అనేది నేను తల్లిదండ్రులకి ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను.
1: అయితే మీరు బిట్స్ పిల్లా అని చెప్పారు, జనరల్గా బిట్స్ పిల్లా నుంచి వచ్చేటటువంటి వాళ్ళు క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయిపోయి చాలా మంచి ప్యాకేజెస్తో వెళ్ళిపోతారు కదా, మరి దానికి భిన్నంగా మళ్ళీ ఇంత కష్టపడి మళ్ళీ ఈ రూట్ తీసుకోవాలని చెప్పి ఎప్పుడు అనుకున్నారు, ఎందుకు అనుకున్నారు?
0: అవును, బిట్స్ పిలానీలో నా చాలా మంది ఫ్రెండ్స్ మంచి మంచి కంపెనీస్లో, పెద్ద పెద్ద కంపెనీస్లో వర్క్ చేస్తున్నారు, మంచి సాలరీస్ తీసుకుంటున్నారు. కానీ నేను నా కాలేజ్ అయిపోయిన వెంటనే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. దానికి మెయిన్ కారణం ఏంటి అంటే, ఒక సివిల్ సర్వీస్ అనేది ఒక సొసైటీకి ఒక ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తుంది, మనం పీపుల్కి సర్వ్ చేయడానికి రకరకాలుగా, అంటే ఒక లీడర్షిప్ ఆపర్చునిటీ అనేది కూడా మనకి సివిల్ సర్వీసెస్ ఇస్తుంది. దాంతోపాటు లైఫ్లో నేను ఏమనుకున్నానంటే, ఒక ఉద్యోగం అనేది కార్పొరేట్ సెట్టింగ్ కాకుండా నా పర్సనాలిటీకి ఇలాంటి పబ్లిక్ సర్వీస్ ఉంటే నా ఎబిలిటీస్ని నేను బాగా యూజ్ చేసుకుంటాను, బాగా వాడుకోగలను అని నాకు అనిపించింది. అందుకే ఈ డైరెక్షన్లో వచ్చాను. ఓవరాల్గా మనకి మైండ్స్కి ఆల్మోస్ట్ 3 మంత్స్ టైం ఉంటుంది. మనము ఆ 3 మంత్స్ అనేది చాలా క్రూషియల్ ఫేజ్ అండి. అంటే ఆల్రెడీ మనం చదువుకొని ఉంటాము, మనం నోట్స్ చేసుకొని ఉంటాము, కానీ యూజువల్గా లాస్ట్లో చదివినవే మోర్ ఇంపాక్ట్ ఉంటాయి. క్వశ్చన్స్ కూడా రీసెంట్ ఈవెంట్స్ నుంచే ఒక్కొక్కసారి వస్తాయి. సో ఆ 3 మంత్స్ని మనము కంప్లీట్గా యూటిలైజ్ చేసుకున్నప్పుడే మెయిన్స్లో మనం 100% పర్ఫార్మెన్స్ పొటెన్షియల్ ఇవ్వగలము. కాబట్టి ఆ ప్రిలిమ్స్ కూడా మనము టైంని, ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయకుండా వెంటనే మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను నా స్ట్రాటజీ ఎలా పెట్టుకున్నానంటే, ప్రిలిమ్స్కి ముందు ఒక 1 మంత్ ముందైనా కొంచెం ఎఫర్ట్ పెట్టి ఐ షుడ్ బి, అంటే నేను కట్ ఆఫ్ కంటే ఎక్కువ, చాలా ఎక్కువ ఉండాలి, అప్పుడు నాకు నేను అవుతుందా లేదా అనే సన్నద్ధం నాకు ఉండదు అనే దాంతో ప్రిపేర్ అయ్యాను. ఆ స్ట్రాటజీ వల్ల నేను ప్రిలిమ్స్ అయిన వెంటనే ఒక 2-3 డేస్ గ్యాప్ తీసుకొని మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నాను.
1: మీకు వెన్నుదన్నగా నిలిచినటువంటి వాళ్ళు అంటే మీ కుటుంబం సపోర్ట్ కానీ మీ ఫ్రెండ్స్ సపోర్ట్ కానీ, దాని గురించి చెప్పండి.
0: ఇది ఈ ఎగ్జామ్ అనేది ఒక్కరితో పాసిబుల్ కాదు, ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్గా మా తల్లిదండ్రులు, నాకు వాళ్ళకి ఎప్పుడూ నా మీద నమ్మకం ఉండేది, ప్రతిసారి ప్రతి ఎగ్జామ్కి ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తూనే వచ్చారు. దీంతోపాటు మా హస్బెండ్ కూడా నాకు సపోర్ట్ ఉన్నారు, ఎప్పుడు నాకు ఎలాంటి ఇష్యూస్ వచ్చినా కానీ వాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు. అండ్ నాకు పెళ్ళైన 3 ఇయర్స్కి ఈ నాకు ఈ సక్సెస్ వచ్చింది. సో ఒక ఉమెన్కి కూడా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, సపోర్టింగ్ ఫ్యామిలీ, సపోర్టింగ్ ఇన్లా, సపోర్టింగ్ పేరెంట్స్, హస్బెండ్ ఉంటే అది చాలా ఇంపార్టెంట్. అది ఉండడం వల్ల సక్సెస్ పాసిబుల్ డెఫినెట్గా అవుతుంది. అండ్ నా స్టోరీ అనేది ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. పెళ్ళైనాక కొంచెం టైం పడుతుంది అడ్జస్ట్ అవ్వడానికి, డిస్పైట్ అవి కూడా మనం కష్టపడి ఒక ఉమెన్ అనేవాళ్ళు ధైర్యంగా నిల్చొని చేస్తే తప్పకుండా వాళ్ళకి సక్సెస్ సాధ్యమవుతుంది.
2: ఇలా నిత్యం రేడియో విభిన్న అంశాలను ప్రసారం చేస్తూ అన్ని వయసుల వారి చెంత నిలుస్తుంది, మెప్పు పొందుతూనే ఉంది.
3: మీరింతవరకు 90 వసంతాల ఆకాశవాణి, ఆకాశవాణి కడప కేంద్రం సమర్పణలో సామాజిక సామరస్యం, దేశ ప్రగతికి తోడ్పడుతున్న కార్యక్రమాల కలబోత ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం విన్నారు.
4: కడప కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి ఈ కార్యక్రమం వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 8:30 కావస్తోంది. కొంచెంసేపట్లో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. దేశ సమగ్ర ప్రగతికి ఈశాన్య ప్రాంత అభివృద్ధి అత్యంత కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సార్థక్ పీడిఎస్ రేషన్ సరఫరా పథకాన్ని 2031 వరకు కొనసాగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కెనడా పర్యటనలో భాగంగా టొరంటోలో వ్యాపార

0: దేశ సమగ్ర ప్రగతికి ఈశాన్య ప్రాంత అభివృద్ది అత్యంత కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సిక్కిం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ఈరోజు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక భాష, సంస్కృతి, పర్యావరణాన్ని పరిరక్షించే ప్రత్యేక బాధ్యత విశ్వవిద్యాలయంపై ఉందని చెప్పారు. విద్య ద్వారా తమను తాము శక్తివంతులుగా తీర్చిదిద్దుకుని సమాజం, దేశ శ్రేయస్సు కోసం కృషి చేయాలని విద్యార్థులకు రాష్ట్రపతి పిలుపునిచ్చారు. సిక్కిం తన సహజ సౌందర్యం, సంస్కృతి, జీవ వైవిధ్యం కారణంగా ప్రత్యేక గుర్తింపును కలిగి ఉందని అన్నారు. 2016లో సిక్కిం భారతదేశపు మొట్టమొదటి పూర్తి సేంద్రీయ రాష్ట్రంగా అవతరించడం గర్వ కారణమని రాష్ట్రపతి అన్నారు. అభివృద్ధి, ప్రకృతి పరిరక్షణ రెండూ కలిసి సాగగలవని సిక్కిం నిరూపించిందని ద్రౌపది ముర్ము పేర్కొంటూ,
1: నార్త్ ఈస్ట్ కా వికాస్ దేశ్ కి సమగ్ర వికాస్ కే లియే అనివార్య హే. పూర్వోత్తర క్షేత్ర కా వికాస్ ఔర్ రాష్ట్రీయ వికాస్ కే లక్ష్య ఆపస్ మే జుడే హుయే హే. యహాన్ కే యువాఓ మే అసీమ్ ప్రతిభా హే. సిక్కిం సహిత అన్య రాజ్యో సే ఆయే హుయే విద్యార్థియో సే మే ఆగ్రహ కర్నా చాహుంగి కి ఆప్ సబ్ ఏక్ దూసరే కే సంపర్క్ మే రహే ఔర్ మిల్ జుల్ కర్ రాష్ట్రీయ వికాస్ మే యోగదాన్ దేనే కా భావనా మే ఆగే బఢే.
0: దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తం కావాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం పోస్ట్ ద్వారా దేశ ప్రజలకు కోరారు. ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు నీటిని తమ వెంట తీసుకువెళ్లాలని, అలాగే తగినంత నీరు త్రాగాలని నరేంద్ర మోదీ సూచించారు. ప్రజల రోజువారీ జీవితంలో ఈ అధిక ఉష్ణోగ్రతలు ఇబ్బందులు పెడుతున్నాయని అన్నారు. మధ్యాహ్నం తీవ్రమైన ఎండలో బయటకు వెళ్లడం మానుకోవాలని, వీలైనంత ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలని ప్రధాని దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా జంతువులు, పక్షులను దృష్టిలో ఉంచుకుని ఇళ్ల బయట పైకప్పులపై నీటితో నింపిన ఒక చిన్న పాత్రను ఉంచాలని కోరారు. ఈ కష్టకాలంలో ప్రతి ఒక్కరూ ఒకరికొకరు సహకరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో ఈరోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. సార్థక్ పీడీఎస్ రేషన్ సరఫరా పథకాన్ని 2031 వరకు కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 16వ ఆర్థిక సంఘం కాలంలో ఈ పథకానికి 25,530 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆహార ధాన్యాల అంతర్రాష్ట్ర రవాణా నిర్వహణ ఖర్చులు, చౌక దుకాణాల డీలర్ల మార్జిన్ ఖర్చులు, భర్తీకి కేంద్ర సహాయ నిబంధనల్లో మార్పులు చేయాలని కూడా ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సిసిఈఏ నిర్ణయించింది. ఈ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వివరిస్తూ,
2: ఏ సుధార్ హే పీడీఎస్ కే సిస్టమ్ మే, పూరే డెలివరీ సిస్టమ్ మే, లాజిస్టిక్స్ మే, ట్రాన్స్పోర్టేషన్ మే, మటీరియల్ హ్యాండ్లింగ్ మే ఔర్ పీడీఎస్ కే బెనిఫిషరీస్ కి గ్రీవెన్స్ కి రిడ్రెసల్ కే లియే బహుత్ బడా యే స్ట్రక్చరల్ రిఫార్మ్ హే. और पीडीएस एक ऐसी व्यवस्था है जिसमें केंद्र और राज्य मिलकर ही सारा काम करते हैं. दूर दराज के क्षेत्र हो, महिलाएं हो, वंचित हो, सबको कवर किया जाता है.
0: ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి 9వ తరగతి విద్యార్థులు తప్పనిసరిగా 3 భాషలను అభ్యసించాలని సిబిఎస్ఈ ఇటీవల నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుంచి దీనిని అమలు చేయాలని తీర్మానించింది. సిబిఎస్ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఈరోజు అంగీకరించింది. ఈ క్రమంలోనే సిజెఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలీలతో కూడిన ధర్మాసనం కేంద్రం సిబిఎస్ఈ ఎన్సిఈఆర్టీలకు ఈ అంశంపై నోటీసులు జారీ చేసింది. 2 వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 1700 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కెనడా పర్యటనలో భాగంగా 2వ రోజున టొరంటోలో కెనడాకు చెందిన సీనియర్ వ్యాపార వర్గాలు, పెట్టుబడిదారులతో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు. ద్వైపాక్షిక

0: సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, వ్యూహాత్మక రంగాలలో పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాలను ప్రోత్సహించడం ఈ సమావేశాల లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పర్యటన సందర్భంగా పీయూష్ గోయల్ కెనడా అంతర్జాతీయ వాణిజ్య మంత్రి మణిందర్ సిధూను కలిశారు. భారత్ కెనడాల మధ్య పెరుగుతున్న వాణిజ్య సంబంధాల గురించి చర్చించారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $50 మిలియన్లకు విస్తరించడం, ఈ ఏడాది చివరి నాటికి సిఏపిఏ చర్చలను ముగించడం అనే తమ ఉమ్మడి లక్ష్యాన్ని ఇరు వర్గాలు పునరుద్ఘాటించాయని ఆ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా టొరంటోలో ఉన్న ప్రవాస భారతీయులను ఉద్దేశించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ, వ్యాపారం, సాంకేతికత, విద్యారంగం, ఆవిష్కరణలు, సామాజిక నాయకత్వం వంటి రంగాలలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం విలువలను, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రవాస భారతీయులు నిలబెడుతున్నారని ప్రశంసించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఉన్న అధికారాలను సుప్రీంకోర్టు సమర్థించింది. సాధారణ ఓటర్ల జాబితా సవరణ కంటే ఎస్ఐఆర్ భిన్నంగా ఉన్నంత మాత్రాన దీన్ని కొట్టివేయలేమని, ఇది పూర్తిగా రాజ్యాంగబద్ధమైనదని, చట్టబద్ధమైనదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, ఓటర్ల నమోదు నిబంధనలు 1960కి విరుద్ధమనే వాదనను తిరస్కరించింది. ఈ ప్రక్రియ స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలు నిర్వహించాలనే రాజ్యాంగ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తుందని అత్యున్నత ధర్మాసనం పేర్కొంది. ఎస్ఐఆర్ నిర్వహించడం ద్వారా కేంద్ర ఎన్నికల సంఘం తన పరిధి దాటి వ్యవహరించలేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాక్చీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. బీహార్లో చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు వెలువరించింది. దేశంలోని ఉత్తర మధ్య భారతదేశం అంతటా తీవ్రమైన వడగాలుల్లో పరిస్థితులు కొనసాగుతున్నాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు ఉష్ణోగ్రత 43.5 డిగ్రీల సెల్సియస్గా నమోదు అయిందని పేర్కొంది. రాజస్థాన్లోని 5 జిల్లాల్లో వడగాలుల పరిస్థితుల నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ ఐఎండీ జారీ చేసింది. జోధ్పూర్, బికనీర్, కోటా డివిజన్లోని కొన్ని ప్రాంతాలతో పాటు శెఖావతి ప్రాంతంలో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ను దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల గురించి ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ శక్తికాంత్ మిశ్రా తెలియజేస్తూ,
1: టుడే హీట్ వేవ్ టు సీవ్ హీట్ వేవ్ కండిషన్స్ లైక్లీ టు కంటిన్యూ ఓవర్ సెంట్రల్ అండ్ నార్త్ వెస్ట్ ఇండియా డ్యూరింగ్ నెక్స్ట్ 2-3 డేస్. రిడక్షన్ ఇన్ మాక్సిమం టెంపరేచర్ అండ్ అబేట్మెంట్ ఆఫ్ హీట్ వేవ్ కండిషన్స్ ఆర్ లైక్లీ ఫ్రమ్ 29th May. ఐసోలేట్ హెవీ టు వెరీ రెయిన్ఫాల్ లైక్లీ ఓవర్ నార్త్ ఈస్ట్ అడ్జోయినింగ్ ఈస్ట్ ఇండియా అండ్ సౌత్ వెస్ట్ ఇండియా, ఎస్పెషలీ డ్యూరింగ్ నెక్స్ట్ 2 డేస్ ఓవర్ నార్త్ ఈస్ట్ అండ్ అడ్జోయినింగ్ ఈస్ట్ ఇండియా అండ్ ఓవర్ సౌత్ వెస్ట్ ఇండియా ఆన్ టుడే, దట్ ఈస్ 27th May, అండ్ ఓవర్ తమిళనాడు డ్యూరింగ్ 27 to 29. మోడరేట్ టు సీవియర్ థండర్ స్టార్మ్ యాక్టివిటీ విత్ స్క్వాలీ విండ్స్ ఇస్ బి రీచింగ్ అప్ టు 70 kmph ఓవర్ నార్త్ వెస్ట్ ఇండియా, సెంట్రల్ ఇండియా అండ్ ఈస్ట్ ఇండియా డ్యూరింగ్ 28 to 30th May.
0: ఐపీఎల్లో భాగంగా పంజాబ్లోని ముల్లాన్పూర్ వేదికగా ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన సన్ రైజర్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ 11 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్లు నష్టపోయి 151 పరుగులు చేసింది. ఇందులో గెలిచిన జట్టు గుజరాత్ టైటాన్స్తో ఈ నెల 29న రెండవ క్వాలిఫైయర్లో ఆడుతుంది. ఓడిన జట్టు టోర్నీ నుండి నిష్క్రమిస్తుంది. ముఖ్యాంశాలు మరోసారి. దేశ సమగ్ర ప్రగతికి ఈశాన్య ప్రాంత అభివృద్ధి అత్యంత కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సార్థక్ పీడీఎస్ రేషన్ సరఫరా పథకాన్ని 2031 వరకు కొనసాగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కెనడా పర్యటనలో భాగంగా టొరంటోలో వ్యాపార వర్గాలతో ఉన్నత స్థాయి సమావేశాలను నిర్వహించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమం. ముందుగా కార్యక్రమంలో ఒక ప్రకటన.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.

0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: చిత్రమంజరి కార్యక్రమంలో ముందుగా 7G బృందావన్ కాలనీ చిత్రం నుంచి కార్తీక్ పాడిన పాట వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఇప్పుడు వినండి 16th చిత్రం కోసం కుమార్ సాను పాడిన పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చిత్రమంజరి కార్యక్రమంలో చివరిగా 1947 ఏ లవ్ స్టోరీ చిత్రం కోసం ఉదిత్ నారాయణ పాడిన పాట వింటారు.

ఇంతవరకు మీరు చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాలలో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం గీతమాలిక శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరుకునే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ముందుగా ఈ ఉత్తరం నిజామాబాద్ జిల్లా తెలంగాణ నుంచి రాశారు. రాసిన శ్రోతలు చిలుక నారాయణ, అనసూయ, జయమున. వీరు దత్తపుత్రుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన పాటని కోరారు. వీరందరి కోసం ఈ పాట.

తర్వాతి ఉత్తరం కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పల్లూరు గ్రామం నుంచి రాశారు. రాసిన శ్రోతలు గణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ వారి కుటుంబ సభ్యులు. వీరందరూ అనురాగ దేవత చిత్రం నుంచి ఒక మంచి పాటను కోరారు. వీరందరి కోసం ఈ పాట.

తర్వాతి ఉత్తరం కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి రాశారు. రాసిన శ్రోతలు ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్, వీరందరూ పులి బెబ్బులి చిత్రం నుంచి ఒక మంచి పాటను కోరారు. వీరందరి కోసం ఈ పాట.

తర్వాతి ఉత్తరంలో ప్రేమ నక్షత్రం చిత్రంలోని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాటను కోరారు. కోరిన శ్రోతలు సికింద్రాబాద్, కానాజీగూడ, ఇందిరానగర్ నుండి శ్రీనివాస్, పద్మావతి, శ్రీకాంత్, సంధ్యారాజు, సాయిభూషణం, జాగ్నవి, పల్లవి, మౌనిక, శ్రీనిధి వీరందరి కోసం ఈ పాట.

తర్వాతి ఉత్తరం మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుండి వనమ్మ, శేఖర్, రేఖ, లక్కీబాబు, అవియ, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లెస్సీ, శ్యామ్, వెంకటేష్ బాబు, అఖిల, దశరథ్, వనజ, పాల్ నరసింహ, వీరందరూ వయసు పిలిచింది చిత్రం నుంచి ఒక మంచి పాటను కోరారు. వీరందరి కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట వింటారు.

పెదవులు చిలుకును మధురసం, నీ హృదయం మాత్రం పాదరసం. నీ పెదవులు చిలుకును మధురసం, నీ హృదయం మాత్రం.

0: కృష్ణుడు ఆశపడి రాగా రాధిక వేరు పడి పోగా ఎడమాటు సహించదు హృదయము ఒకనాటికైన నీ జీవితాన కనరాకపోవునా ఉదయము నిజమే తెలుసుకో గతమే తలచుకో.
1: తరువాతి ఉత్తరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నెంబర్ బస్తీ నుండి రాశారు. రాసిన శ్రోతలు భరత్లాల్, పరదేశీ, భారతీబాయ్, జ్యోతిబాయి, అంజలి, రాజనందిని, లక్ష్మీ ప్రహ్లాద్, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్యలోద్, కిరణ్, జాస్విక, విష్ణుత్, శివరాణి, లోద్, భారతి, భారత్. వీరందరూ నీకు నేను నాకు నువ్వు చిత్రంలోంచి ఒక అద్భుతమైన పాటను కోరారు. వీరందరి కోసం ఈ పాట.

0: ಸುಪ್ರಭಾತ ವೇಳ ಭಕ್ತಿಭಾವಂ.
1: ಕರ್ಷಕ ಜನ ಅವಳಿಗೆ ತಾರಕ ಮಂತ್ರಂ.
0: ಮಹಿಳಾ ಲೋಕಾನಿಗೆ ಪ್ರಿಯನೇಸ್ತಂ.
1: ಯುವಜನುಲ ಕೈ ಉತ್ತುಂಗ ತರಂಗಂ.
0: ಚಿನ್ನಾರುಲತೋ ಜೋಡಿ ಕಟ್ಟೆ ಬಾಲ ವಿನೋದಂ.
2: ಕೊಂತ ಕಾಲಂ ಕೊಂತ ಕಾಲಂ
1: ಸಂಗೀತಂತೋ ಸೆದ ತೀರ್ಚೇ ಸರಾಗಾಲ ಸಾರಂ.
0: ನಾಟಕ ರಂಗಾನ್ನಿ ಸಾಕಾರಂ ಚೇಸೇ ಶಬ್ದ ಚಿತ್ರಂ.
3: ಸೀತಾರಾಮುಲಕು ಕಲಿಪಿ ನಮಸ್ಕರಿಸ್ತೇ
1: ವೇಡುಕುಲನು ಯಥಾ ತದಂಗಾ ಅಂದಿಂಚೇ ಪ್ರತ್ಯಕ್ಷ ವ್ಯಾಖ್ಯಾನಂ.
3: ರಾಮುಡು ಜನ್ಮದಿನ ಅಯಿನಪ್ಪಟಿಕೇ ಕೂಡ
0: ವಿಶ್ವಸನೀಯತಕು ಅದ್ದಂ ಪಟ್ಟೆ ವಾರ್ತಾ ಪ್ರಸಾರಂ.
1: అన్ని తానై
0: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
4: ఇంతవరకు మీరు గీతమాలిక శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరుకున్న కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాలలో రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.

ఆకాశవాణి రాగం తానం పల్లవి ఈనాటి కార్యక్రమంలో మల్లాది శ్రీరాంప్రసాద్ గారి గానం వింటారు. పి నందకుమార్ గారు వైలెన్, బివిఎస్ ప్రసాద్ గారు మృదంగం. కాంభోజి రాగ ఆలాపన తానం పల్లవి సాహిత్యం పాహిమాం శ్రీ రాజరాజేశ్వరి గుహగణపతి జనని శ్రీకరి పాహిమాం ఖండ త్రిపుట పల్లవి ఎత్తుగడ సంబంధించి 5 అక్షరాలు వదిలి

0: Vale.
1: రాగం తానం పల్లవి కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారి గానం విన్నారు. పి నందకుమార్ గారు వైలెన్, వివిఎస్ ప్రసాద్ గారు మృదంగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మధుర గీతాలు. ముందుగా అగ్గిపరాటా చిత్రం కోసం ఘంటసాల సుశీల పాడిన పాట వింటారు.

తరువాత గజదొంగ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట వింటారు.

ఏమి కొత్తదనముందిరా, ఎక్కడో ఉన్న గంగ దక్కితే ఎంతో ఎంతో ఉందిరా.

0: नमस्ते नमस्ते नमस्ते नमः।
1: ఇంతవరకు మీరు మధుర గీతాలు విన్నారు ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.